శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 25వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, మే నెల 13వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5:50 దాటి 54 సెకండ్లు. శుభోదయం.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం శ్రీ ఉంటారు.

0: మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి ఈనాటి కార్యక్రమంలో ఆధ్యాత్మిక ప్రగతి గురించి శ్రీమతి కె శ్యామలాదేవి గారి వివరణ పెట్టారు.
1: ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక మార్గం వేరు, సామాన్యంగా జీవించడం వేరు. ఈ రెండింటినీ సమన్వయపరుచుకొని జీవితాన్ని మలుచుకోవడం గొప్ప నేర్పు. ఆధ్యాత్మిక మార్గాన్ని కొండనెక్కడం లాంటిది. చాలామంది సామాన్యులు భూమి మీదనే నడుస్తూ ఇదే చాలా గొప్ప అనుకుంటారు. ఈ ప్రపంచంలో జీవనోపాధికి ఏదో ఒక వృత్తి మార్గాన్ని ఎత్తుకోవడం అందరికీ తెలుసు. అదే ఆధ్యాత్మిక మార్గం వలన సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం కనిపించదు. వారికి పూజ, పునస్కారాలు, ప్రార్థన వ్యర్థమని కూడా అనిపిస్తుంది. మనం భక్తుల జీవితాలు పరిశీలిస్తే వారి మీద ఆధారపడిన వాళ్ళు ప్రాపంచికంగా వృత్తి సంపాదనలలో నిమగ్నమయ్యేటట్లు, వాళ్ళు ప్రయాసపడేటట్లు, తాపత్రయపడేటట్లు ప్రయత్నిస్తారు. సహజంగా భక్తులలో కష్టాలతో కూడుకున్న బాధలు కనిపిస్తాయి. భక్తుడు దరిద్రం వలన కలిగే అవమానాలను సంతోషంగా స్వీకరిస్తాడు. అల్ప సంతోషిగా తృప్తిగా జీవిస్తాడు. సిరి సంపదలతో తులతూగుతూ భక్తుడిగా మారడం చాలా అరుదు. సుఖదుఖాలకు విరక్తుడు కాకపోతే భగవంతుని పట్ల శ్రద్ధాభక్తులు కలుగవు. సంపన్నుడు జ్ఞాని కావచ్చు, కానీ భక్తుడు కావడం చాలా అరుదు. దీనికి ఉదాహరణగా జనక మహారాజు రాజర్షిగా రాణించాడు, జ్ఞానిగా బాగా పేరు పొందాడు, కానీ భక్తుడు కాలేకపోయాడు. జ్ఞాని భగవంతుని గురించి తెలుసుకుంటాడు, భక్తుడు భగవంతుని సాన్నిధ్యాన్ని పొందగలుగుతాడు. ఇదే వారిద్దరికీ ఉన్న తేడా. మనకి యోగ్యత కలిగించేదే యోగం. నిష్కల్మషమైన ఏ ఆధ్యాత్మిక మార్గమైన యోగమేనని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. దైవానుగ్రహాన్ని పొందటమే యోగానికి ప్రధాన లక్ష్యం. భక్తులు భగవంతుని సేవించడంలో తరించవచ్చునని అదే తాను కర్తవ్యంగా భావిస్తారు. ప్రపంచంలోని ఏ ఫలితాలకు ఆశపడకుండా, నిరాశ చెందకుండా నిస్వార్థ బుద్ధితో ఉంటారు. సాధకులు అట్లా కాదు. ఒక్కొక్క స్థాయిలో తమ సాధన ఉన్నతంగా ఉందా లేదా అని తమ పురోభివృద్ధిని కొలమానం వేసుకుంటూ ఉంటారు. దత్తాత్రేయుల వారు ప్రకృతిలో ఉండే 24 రకాల జీవులను గురువులుగా భావించాడు. వీటిలో ముఖ్యంగా ఇంద్రియాలన్నిటిలోకి జీవ కానరాని దొంగ. మునీశ్వరులు నిరాహారంగా ఘోర తపస్సు చేసి సర్వేంద్రియాలను లొంగదీయలేరు. జీవను గెలిస్తే గాని జితేంద్రియత్వం సిద్ధించదు. చేప జీవచాపల్యంచే గాలానికి చిక్కుకుంటుంది. చెట్లు ఎప్పుడు ఆకాశం వైపే చూస్తూ ఉంటాయి. అంటే ఆకాశంలో ఉండే పరంధాముని వైపే మన దృష్టి ఉండే సాధన వృద్ధి చెందుతుందని

0: శ్రీమతి కె శ్యామలాదేవి గారి వివరణ విన్నారు. ఇంతటితో ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేను ముచ్చట్లు. ఈనాటి కార్యక్రమంలో టమోటా సాగు వివరాలు వింటారు. అందిస్తున్నవారు శ్రీ పివి నరసింహారావు.
1: టమాటా సాగులో ముఖ్యంగా కాయ తొలుచు పురుగు గురించి ఇప్పుడు చెప్పుకుందాం. లేత ఆకులను కొమ్మలను తినివేస్తుంది. కోత దశలో కాయలను తొలిచి నాశనం చేస్తుంది. దీని నివారణకు ఎర్రపంటగా బంతిని వేసుకోవాలి. అంటే ఒక వరుస బంతి మొక్కలు ప్రతి 16 వరుసలకు. టమాటా కంటే బంతి నారును 20 రోజుల ముందుగా నాటుకోవాలి. ట్రైకోగ్రామ బదిలికలను ఎకరాకు 20,000 చొప్పున విడుదల చేయాలి. ఎకరాకు 4 చొప్పున లింగాకర్షణ బుట్టలు పెట్టాలి. నాటిన 28-35 రోజులకు ఫ్లూబెండమైడ్ 0.3 మిల్లీలీటర్లు లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఎన్పిపి వైరస్ ఎకరానికి 250 లార్వాలకు సమానమైన ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ఎకరానికి 20 చొప్పున పక్షి స్థావరాలను ఉంచాలి. ఆశించిన పురుగుకు సంబంధించిన బాగా ఎదిగిన క్రిములను ఏరి నాశనం చేయాలి. క్రిమి సంహారక మందులను పిచికారీ చేయుటకు ముందు కాయలను కోయాలి. ఇక రెండవదిగా పచ్చదోమ. ఈ యొక్క టమాటా పంటకు ఆకుల అడుగు భాగము నుండి రసాన్ని పీల్చడం వలన ఆకుల చివర్లు పసుపచ్చగా మారి క్రమేపీ ఆకు అంతా ఎర్రబడి చివరగా ఆకులు ముడుచుకొని దోనెలుగా కనిపిస్తాయి. దీని నివారణకు డైమిథోయెట్ లేదా మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తరువాత రబ్బరు పురుగు. కాయతొలుచు పురుగుల వలె పంటను నాశనం చేస్తుంది. పురుగుల చివరి దశలో నివారణకు విషపు ఎర్రలను పెట్టాలి. అంటే 10 కిలోల తవుడు, 1 కిలో కార్బరిల్ 50% పొడి మందు, 1 కిలో బెల్లం తగినంత నీటికి కలిపి పాకం చేసి పులియబెట్టినదన్నమాట. ఈ పురుగు నివారణకు కాయతొలుచు పురుగుకు చేసినటువంటి సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించాలి. మరి టమాటా పంటలో సస్యరక్షణలో భాగంగా పురుగుల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే, మరి నారుకుళ్ళు తెగులు, ఆకుముడత తెగులు, వడలు తెగులు, వైరస్ తెగులు, టమాటా స్పాటెడ్ విల్డ్ వైరస్ తెగులు ఇలాంటి ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. వీటిలో ముందుగా నారుకులు తెగులు గురించి చూద్దాం. ఈ తెగులు ఆశించడం వలన నారుమడిలో మొక్కల మొదళ్ళు కుళ్ళిపోయి నారు గుంపులు గుంపులుగా చనిపోతుంది. విత్తటానికి ముందు తప్పనిసరిగా 3 గ్రాముల థైరం లేదా మాంకోజబ్బు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. పిదప ట్రైకోడెర్మా విరిడి అనే జీవ శిలీంద్రనాశిని 4 గ్రాములు 1 కేజీ విత్తనానికి కలిపి నారు పోయాలి. నారుమడిలో తెగులు కనిపించిన వెంటనే కాఫర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటిలో కలిపి నారుమడిని 10 రోజుల వ్యవధితో 2 నుండి 3 సార్లు తడపాలి. తరువాత ఆకుమాడు తెగులు, ఎర్లీ బ్లైట్. ఆకుల మీద, కాండం మీద మరియు కాయల మీద గోధుమ రంగుతో కూడిన మచ్చలు ఏర్పడి క్రమేణా ఆకులు మాడి ఎండిపోతాయి. మొక్క దశలో ఎప్పుడైనా ఆశించవచ్చు. తేమ ఉన్న చల్లని వాతావరణంలో మరియు ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా ఆశిస్తుంది. దీని నివారణకు 3 గ్రాముల కాఫ్టాన్ లేదా మాంకోజబ్ లేదా క్లోరోథాలనిల్ 2 గ్రాములు లేదా ఫ్రిఫికొనజోల్ 1 మిల్లీలీటరు మందును లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 3 లేక 4 సార్లు పిచికారీ చేయాలి. తరువాత తెగులు వడలు తెగులు, బ్యాక్టీరియల్ విల్డ్ అంటారు దీన్ని. టమాటా మొక్క అడుగు భాగములోని ఆకులు పసుపు రంగుగా మారి తొడిమితో సహా రాలి తరువాత మొక్క వడలిపోయి చనిపోతుంది. దీని నివారణకు బలమైన మొక్కల నుండి విత్తనాలను ఎన్నుకోవాలి. తెగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తెగులను తట్టుకునే BT1 వంటి రకాలను వాడుకోవాలి. నేల ఉదజని

0: 3.6 నుండి 5 వరకు ఉన్న ఆమ్ల భూముల్లో ఈ తెగులు ఎక్కువగా ఉంటుంది. పంట మార్పిడి పద్ధతిని అవలంబించాలి. తరువాత తెగులు వైరస్ తెగులు. దీన్ని టొబాకో మొజాయిక్ అని అంటాము. తెగులు సోకిన మొక్కల ఆకుల మీద అక్కడక్కడ పసుపు పచ్చ మచ్చలు ఏర్పడి ఆకులు ముడుచుకొని మొక్క గిడసబారి ఎండిపోతుంది. ఆకులు పెలుసుగా తయారవుతాయి. దీని నివారణకు తెగులు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి. తెగులును వ్యాప్తి చెందించే రసం పీల్చే పురుగులు అంటే పేనుబంక లాంటివి నివారణకు అంతర్వాహిక కీటక నాశనాలను పిచికారీ చేసుకోవాలి. తరువాత టమాటా స్పాటెడ్ విల్డ్ వైరస్. ఈ తెగులు విషయానికి వస్తే టమాటా చిగురాకుల పైభాగంలో ఈనెలు గోధుమ వర్ణంగా మారి ఆకుల మీద పసుపు రంగు మచ్చలు ఏర్పడి మాడిపోతాయి. మొక్కలు గిడసబారి పూత పింద పట్టక ఎండిపోతుంది. దీని నివారణకు తెగులు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి. తెగులును వ్యాప్తి చెందించే తామర పురుగుల నివారణకు డైమిథోయెట్ లేదా మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. నారుమడిలో మడికి 250 గ్రాములు మరియు నాటిన 10వ రోజున ఎకరాకు 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు వాడి పంటను ఈ వైరస్ నుండి కాపాడుకోవచ్చు. ఇక టమాటా పంటలో సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెంచి చిక్కుడు అంటే బిన్నీస్ పంటతో పంట మార్పిడి చేస్తే బ్యాక్టీరియా ఎండు తెగులు కొంతవరకు తగ్గుతుంది. ఆవాలు బంతి మరియు ధాన్యపు పంటలతో పంట మార్పిడి చేయడం వల్ల నులిపురుగుల ఉధృతి తగ్గుతుంది. కిలో విత్తనానికి ముందుగా 3 గ్రాముల థైరం, ఆ తర్వాత 8 గ్రాముల ట్రైకోడెర్మా కల్చర్తో విత్తన శుద్ధి చేయాలి. వేసవిలో దుక్కులు లోతుగా దున్నడం వల్ల నేలలో ఉన్న నిద్రావ్యవస్థ దశలోని పురుగులు నివారించబడతాయి. ట్రైకోడెర్మా కల్చర్ను అంటే 1 కిలో కల్చర్ను 10 కిలోల వేపపిండి మరియు 90 కిలోల పశువుల ఎరువుతో కలిపి దుక్కిలో వేసుకోవాలి. అలాగే పొలం చుట్టూ జొన్న లేదా సజ్జ పంటను అడ్డు పంటగా వేయడం వల్ల రసం పీల్చు పురుగుల ఉధృతి తగ్గి టమాటాలో ఆకు ఎండు తెగులు వైరస్ తెగులు కొంతవరకు తగ్గుతుంది. పొలంలో అక్కడక్కడ వేసిన ఆముదం మొక్కలపై ఉన్న గ్రుడ్ల సముదాయాలను అప్పుడే పొదగబడిన పిల్ల పురుగులను ఏరి నాశనం చేయాలి. పొలంలో అక్కడక్కడ ఎకరాకు 4 చొప్పున పసుపు రంగు పూసిన రేకులకు ఆముదం లేదా గ్రీజు పూసి పెట్టాలి. తెల్లదోమలు వీటికి ఆకర్షించబడి అతుక్కుంటాయి. ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలు పెట్టి శనగపచ్చ పురుగు మరియు రబ్బరు పురుగుల యొక్క ఉనికిని గమనించాలి. అలాగే ఎర్రపంటగా బంతి మొక్కలను 1:16 నిష్పత్తిలో అంటే 1 బంతి వరుసకు 16 టమాటా వరుసల చొప్పున వేసుకోవాలి.
1: చేను ముచ్చట్ల కార్యక్రమంలో మీరు ఇంతవరకు టమాటా సాగు వివరాలు విన్నారు. అందించిన వారు శ్రీ పివి నరసింహారావు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:45 వస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది ప్రజలకు చేరేలా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక కారాగారం ఏర్పాటు దిశగా ప్రణాళిక రూపొందించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. సూర్యలంక బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తెలంగాణలో పాలీటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలీసెట్ 2026 పరీక్ష ఈరోజు జరగనుంది. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది చేరేలా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను తీసుకువస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్ వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ

0: అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటు ఉద్యాన పంటల వైపు ప్రోత్సహించాలని సూచించారు. పరిపాలనలో ఆధునిక సాంకేతికత వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని, డేటా ఆధారిత నిర్ణయాలతో వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కొబ్బరి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ఉద్యాన శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొబ్బరి పీచు, నారు, ఇతర అనుబంధ పరిశ్రమల అభివృద్దిపై చర్చించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి సాగు అధికంగా ఉన్న నేపథ్యంలో అక్కడ కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉత్పత్తుల నాణ్యత పెంచి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతులు ప్రోత్సహించాలన్నారు. రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలపై ఎక్కువగా అర్జీలు వస్తున్నాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక మంది కూడా వారి సమస్యల మీద జిల్లాధికారుల దగ్గర కానీ ఎక్కడైనా కానీ పరిష్కారం కానీ కేసులు కానీ లేకుంటే ఇక్కడికి వస్తే నాణ్యమైనటువంటి పరిష్కారం దొరుకుతుందనేటువంటి ఉద్దేశంతో చాలా మంది కూడా అక్కడికి వచ్చారు. వారి సమస్యలు విని అప్పటికప్పటికే ఏదో పేపర్ మీద రాయడమే కాకుండా సంబంధించినటువంటి కలెక్టర్లకు, ఎస్పీలకు, అదేవిధంగా ఇతర శాఖలకు కూడా చెప్పడం జరిగింది. ఈ సమస్యల పట్ల కూడా చాలా మంది సంతృప్తి చెందుతున్నారు కాబట్టి వందలాదిగా కూడా కొన్ని పరిష్కారాల కోసం లేకుంటే ఇక్కడైతే తొందరగా ఆ పరిష్కారం దొరుకుతుందనే ఉద్దేశంతో వస్తున్నారు.
0: ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక కారాగారం ఏర్పాటు దిశగా ప్రణాళిక రూపొందించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జైలు శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్టంలోని జైళ్ల పరిస్థితి, ఖైదీల రద్దీ, భద్రతా చర్యలు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉపయోగంలో లేని జైళ్లను మరమ్మతులు చేసి ఇతర కార్యకలాపాలకు వినియోగించే అవకాశాలపై నివేదిక సిద్దం చేయాలని సూచించారు. రాజమహేంద్రవరం, విశాఖపట్నం జైళ్లలో అధిక రద్దీ ఉన్న నేపథ్యంలో కొన్ని జైళ్లను పునరుద్దరించి ఖైదీలను అక్కడికి తరలించే ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. ఖైదీలకు నైపుణ్యాభివృద్ది శిక్షణ, మానసిక ఆరోగ్య సహాయం అందించే విధంగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని సూర్యలంక బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్లో పలు అభివృద్ది పనులకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి నిన్న భూమి పూజ చేశారు. పర్యాటకులను ఆకర్షించేలా అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్, జెట్ స్కీ రైడ్స్ను కూడా ప్రారంభించారు. సూర్యలంక బీచ్కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం కృషి చేస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: 98 కోట్ల రూపాయల్ని ఇవాళ సూర్యలంక బీచ్ అభివృద్ధి కోసం ప్రత్యేకించి కేంద్రం నిధులు విడుదల చేసిందని తెలియజేస్తున్నాం. సూర్యలంక బీచ్ లో ప్రైవేట్ భాగస్వామ్యం తోటి రిసార్ట్స్ కానీ స్టార్ హోటల్స్ కానీ నిర్మించడానికి కూడా ఈ మధ్య కాలంలోనే ఇక్కడ కొంత భూమిని ప్రైవేట్ భాగస్వాములు కూడా కేటాయించడం జరిగింది. అందులో 3 పెద్ద ప్రాజెక్టులు వస్తా ఉన్నాయి. ఆ 3 పెద్ద ప్రాజెక్టుల్లో కూడా పర్యాటకుల్లో ఒక 2-3 రోజులు ఇక్కడ ఉంచేయగలిగేలా చేసేదానికి ఒక ప్రయత్నం ప్రారంభించాం. అదేవిధంగా ఇన్నాళ్లు మనం కోరుకుంటున్నటువంటి పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇవ్వాలనేటువంటి మాటను కూడా నిజం చేసే విధంగా ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వటం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలోని హైదరాబాద్ నుంచి ఔషధాలను ఎగుమతి చేసేందుకు ఔషధి ఎక్స్ప్రెస్ పేరుతో దేశంలోనే తొలి ఫార్మా ప్రత్యేక రైలును భారతీయ రైల్వే ప్రారంభించిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రత్యేక రైలు హైదరాబాద్ నుంచి ముంబై పోర్టుకు తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిందని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటి వరకు రోడ్డు మార్గంలో రవాణాకు ఎక్కువ సమయం పట్టడంతో పాటు ఉష్ణోగ్రత మార్పుల వల్ల ఔషధాలు దెబ్బతినే ప్రమాదం ఉండేదని, ఔషధి ఎక్స్ప్రెస్ ఆ సమస్యలకు పరిష్కారంగా నిలవనుందని తెలిపారు. పీఎం గతిశక్తి కార్యక్రమంలో భాగంగా

0: ప్రారంభించినా ఈ ప్రాజెక్టును భవిష్యత్తులో దేశంలోని ఇతర ఫార్మా కేంద్రాలకు కూడా ఈ తరహా రైళ్లను విస్తరించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్లు మార్కాపురం మధ్య నూతన రైలును నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి నంద్యాల రైల్వే స్టేషన్లో జెండా ఊపి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో కలిసి రైలు సేవలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, కొత్త రైలు ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని రైళ్లను తీసుకురావడానికి కృషి చేస్తామని బైరెడ్డి శబరి తెలియజేస్తూ,
1: అమృత్ భారత్ కింద 10 కోట్లు శాంక్షన్ అయ్యాయి, పనులు కూడా ముందుకెళ్తున్నాయి, డబ్లింగ్ వర్క్ జరుగుతుంది. డబ్లింగ్ వర్క్ పూర్తవుతే మనకు ముఖ్యమైన విశాఖపట్నం గానీ, గుంటూరుకు గానీ ఇలాంటి ఎన్నో ప్రదేశాలకు ట్రైన్లు మొదలు కావచ్చు. అట్లాగే నందిపల్లి దగ్గర గూడ్స్ షెడ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ గూడ్స్, అది కూడా షెడ్ రెడీ అయిపోయింది. మొన్న కూడా మెయిజ్ ఏదైతే ప్రొక్యూర్మెంట్ జరిగిందో ఈ ట్రైన్ గూడ్స్ షెడ్ ద్వారా మన ట్రైన్లలో ఎక్కించాము మొట్టమొదటిసారిగా నంద్యాలలో. ఇలా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఆర్యుబి అయితేనేమి, ఆర్యుబిస్ అయితేనేమి ఇక్కడ ఖచ్చితంగా ప్రయత్నిస్తున్నాము.
0: తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలిసెట్ 2026 పరీక్ష ఈ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జరగనుంది. పరీక్షకు మొత్తం 106,439 మంది దరఖాస్తు చేసుకోగా, తెలంగాణ వ్యాప్తంగా 293 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్ష ప్రారంభ సమయానికి గంట ముందు నుంచే లోపలికి అనుమతిస్తారని, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి ప్రవేశానికి అనుమతి ఉండదని తెలిపారు. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని, ఉత్తర తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక మీదుగా మరట్వాడా వరకు ద్రోణి విస్తరించినట్లు తెలిపింది. ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలతో పాటు పోలవరం ప్రాంతంలో ఈరోజు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది ప్రజలకు చేరేలా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక కారాగారం ఏర్పాటు దిశగా ప్రణాళిక రూపొందించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. సూర్యలంక బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలిసెట్ 2026 పరీక్ష ఈరోజు జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ಆಕಾಶವಾಣಿ ಮಾರ್ಕಪ್ರಂಕೆ ಪ್ರಸಾರ ವಿಶೇಷಾಲು. ఈరోజు మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రభాత ప్రసారంలో ఇప్పుడు చెప్పబోయే ప్రసార విశేషాల అనంతరం 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం. ఇక 7:15 మీకు తెలుసా ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వింటారు. అనంతరం 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కె నవీన్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఇక ఈ ఉదయం 8:30 హలో ఎఫ్ఎంలో శ్రోతలు ఫోన్ ద్వారా కొన్ని సినిమా పాటలు వింటారు. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ప్రజాకవి వేమన ఈ అంశం గురించి బి వెంకట పద్మావతి గారి ప్రసంగం, అనంతరం లలిత గీతాలు వింటారు. ఈ పగలు 10:00, మధ్యాహ్నం 12:40, 1:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే వింటారు. ఇక ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక ఈ సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:30 ప్రసార విశేషాలు ఈరోజు సాయంత్రము, రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు.

ఇక ఈ సాయంత్రం 6:30 క్రీనీడలు నాటిక వింటారు రచనా నిర్వహణ శ్రీ పాండురంగ. అనంతరం రాత్రి 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. ఇక 7:00 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పుచ్చ సాగులో సమగ్ర యాజమాన్యం గురించి దర్శి కేవీకే సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ టి వెంకటేశ్వర రెడ్డి గారితో పరిచయం. జానపద గేయాలు వింటారు. ఇక ఈ రాత్రి 7:45 వికసిత భారత్ ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి లేవింటారు. ఇక రాత్రి 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారము, అనంతరం శ్రోత కానివాడు వ్యాఖ్యాత కాలేడు శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం వింటారు. ఇక 8:15 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఈ రాత్రి 8:40 చిత్రమంజరిలో సినిమా పాటలు వింటారు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. రాత్రి 9:00 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 9:30 గీతమాలిక శ్రోతల ఉత్తరాల ద్వారా పాటలు కోరే కార్యక్రమం. 10:00 రాగం తానం పల్లవి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇక 10:45 మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి లేవింటారు. 11:10 ప్రసారాలు సమాప్తం. ఇవి ఈరోజు మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం సరిగ్గా 7:00. కార్యక్రమంలో ఇప్పుడు ఒక దేశభక్తి గీతం బృందగానం వింటారు.

మీరింతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి లేవింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. తమిళనాడులో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో ఈరోజు తన మెజారిటీని నిరూపించుకోనుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్పై 82 తేడాతో ఘన విజయం సాధించింది. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు.

0: నిన్న న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో జరిగిన ఎయిమ్స్ 51వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ రాధాకృష్ణన్, సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో ఉంటూనే ఎయిమ్స్ ఆధునిక వైద్యంలో, రోగుల సంరక్షణలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిందని కొనియాడారు. కోవిడ్ మహమ్మారి సమయంలో చూపిన పట్టుదల నుండి గ్రామీణ ఆరోగ్య సేవల వరకు ఎయిమ్స్ అనే బ్రాండ్ దేశంలోనే కాకుండా ఆగ్నేయాసియా ప్రాంతమంతటా నమ్మకానికి చిహ్నంగా మారిందన్నారు. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో ఎయిమ్స్ కేవలం 2 ఏళ్లలోనే 40 స్థానాలు పైకి ఎదిగి ప్రపంచవ్యాప్తంగా 105వ స్థానానికి చేరుకుందని ఆయన గుర్తు చేశారు. త్వరలోనే ఇది టాప్ 100లోకి ప్రవేశించి భవిష్యత్తులో ప్రపంచంలోనే 1 సంస్థగా ఎదుగుతుందన్న ధీమాను వ్యక్తం చేశారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా మాట్లాడుతూ, గత 11 ఏళ్లలో ఎయిమ్స్లో రోగుల సంరక్షణ, మౌలిక సదుపాయాల కోసం 2,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు వెల్లడించారు. 2014లో దేశంలో కేవలం 7 ఎయిమ్స్ సంస్థలుండగా ఇప్పుడు వాటి సంఖ్య 23కు పెరిగిందని తెలిపారు. దేశంలోని మెడికల్ కాలేజీల సంఖ్య 2014లో 390 ఉండగా ప్రస్తుతం అవి 825కు చేరాయని వివరించారు.
1: जानते हैं कि हम लोगों ने एक ट्रांसफॉर्मेटिव प्रोग्रेस किया है और जब हम ट्रांसफॉर्मेटिव प्रोग्रेस की बात करते हैं तो हमने हेल्थ सिस्टम्स को भी काफी स्ट्रेंथन किया है और हमारी कोशिश क्या है कि हम एक्सपैंड करें अफोर्डेबल और हाई क्वालिटी के हेल्थ और जो हमारा फोकस है वो फोकस है प्रिवेंशन पर, अर्ली डिटेक्शन पर और कॉन्टिन्यूम ऑफ केयर पर.
0: పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ప్రజలపై కనిష్ట భారాన్ని మోపుతూనే దేశంలో ఉత్పత్తిని 36,000 నుండి 54,000 మెట్రిక్ టన్నులకు పెంచామని, ఇది ఒక అద్భుతమైన విజయమని ఆయన పేర్కొన్నారు. సిఐఐ వార్షిక సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, భారతదేశ చమురు కంపెనీలు ప్రతిరోజు 1,000 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తున్నాయని, మొత్తం అండర్ రికవరీ 1,98,000 కోట్ల రూపాయలకు చేరుకోనుందని ఆయన వెల్లడించారు. సరఫరా పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేస్తూ, ప్రస్తుతం మన దేశంలో 60 రోజులకు సరిపడా ముడిచమురు, ఎల్ఎన్జి, 45 రోజుల ఎల్పిజి నిల్వలు ఉన్నాయని తెలియజేశారు. ప్రపంచ ఇంధన అవసరాల్లో 20% వాటా హార్మోజ్ జలసంధి ద్వారానే సరఫరా అవుతోందని వివరించారు. దిగుమతులపై పెట్టే ఖర్చును తగ్గించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన సూచనలను ప్రజలు పాటించాలని మంత్రి కోరారు. నీట్ పరీక్షా పేపర్ లీక్ ఆరోపణల కేసులో నిందితుడు శుభం ఖైర్నార్ను సిబిఐ తన కస్టడీలోకి తీసుకుంది. వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్షలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం నిన్న ఈ పరీక్షను రద్దు చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని సిబిఐని ఆదేశించింది. ఒక ప్రైవేట్ కోచింగ్ సంస్థ నిర్వహించిన మాక్ టెస్టులో అడిగిన 42 ప్రశ్నలు అసలు నీట్ పేపర్లోని ప్రశ్నలతో సరిపోలాయని ఆరోపిస్తూ ఒక విద్యార్థి తండ్రి లాతూర్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణ విచారణ జరిపి దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ అమోల్ తాంబే ఆదేశించారు. దీంతో రాజస్థాన్ పోలీసులు ఇప్పటివరకు 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణానికి సూత్రధారిగా భావిస్తున్న మనీష్ను నిన్న జైపూర్లో అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఈ నెల 7వ తేదీన సీకర్కు చెందిన కెరీర్ కౌన్సిలర్ రాకేష్ కుమార్తో సహా 5గురిని డెహ్రాడూన్లో అరెస్టు చేశారు. మరుసటి రోజు 4గురు నీట్ అభ్యర్థులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. తమిళనాడులో ఈరోజు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోనుంది. బలపరీక్షకు ముందు మద్దతును కూడగట్టుకునేందుకు ముఖ్యమంత్రి తన మద్దతుదారుల నాయకులతో వరుస సమావేశాలు జరిపారు. మిత్రపక్షాలతో పాటు ఏఏడిఎంకే నుంచి విడిపోయిన వర్గం, అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం ఏకైక ఎమ్మెల్యే ఎస్ కామరాజ్ మద్దతును టీవీకే ప్రభుత్వం పొందింది. ప్రస్తుతం అసెంబ్లీలో టీవీకేకు సుమారు

0: 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ప్రభుత్వానికి మద్దతిచ్చే విషయంలో నిన్న ఏఐఏడిఎంకే 2 వర్గాలుగా విడిపోయింది. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి నేతృత్వంలోని వర్గం టీవీకే ప్రభుత్వానికి మద్దతివ్వకూడదని తమ ఎమ్మెల్యేలను ఆదేశించింది. పార్టీ విప్ను ఉల్లంఘించిన ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు పడుతుందని సీనియర్ నేత అగ్రి కృష్ణమూర్తి హెచ్చరించారు. 30 మంది ఎమ్మెల్యేల మద్దతుందని చెప్పుకుంటున్న మరొక వర్గం ఎస్పీ వేలుమణిని తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంది. మాజీ మంత్రి సివి షణ్ముగన్ నివాసంలో సమావేశమైన అనంతరం తాము విశ్వాస పరీక్షలో టీవీకే ప్రభుత్వానికి మద్దతిస్తామని షణ్ముగం ప్రకటించారు. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించినందుకుగాను ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే ఎస్ కామరాజ్ను ఆ పార్టీ నుంచి బహిష్కరించారు. వచ్చే ఏడాది జూన్ 14 నుండి 16 వరకు ఫ్రాన్స్లోని నీస్ నగరంలో జరగనున్న అంతర్జాతీయ ఆవిష్కరణల కార్యక్రమం భారత్ ఇన్నోవేట్స్ 2026 సన్నాహకాల్లో భాగంగా కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ నిన్న న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ఆవిష్కరణల ద్వారా ప్రపంచ సహకార అవకాశాలను గురించి చర్చించడానికి ఈ సమావేశంలో వివిధ దేశాల రాయబారులు, హైకమిషనర్లు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రసంగిస్తూ, భారత్ కేవలం సాంకేతిక మార్కెట్గానే కాకుండా సాంకేతికతను అభివృద్ది చేసే దేశంగా, నమ్మకమైన అంతర్జాతీయ భాగస్వామిగా ఎదుగుతోందన్నారు. పరిశోధన, అభివృద్ది, జాతీయ అంతర్జాతీయ సవాళ్లకు పరిష్కారాలు కనుగొనడం ఇప్పుడు ఒక ప్రాధాన్యత అంశంగా మారిందని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం 2020 అటల్ ఇన్నోవేషన్ మిషన్ వంటి కార్యక్రమాలు యువతలో విశ్లేషణాత్మక ఆలోచనలు, విజ్ఞానాన్ని ప్రోత్సహిస్తున్నాయని మంత్రి అన్నారు.
1: ఐసీసీఆర్ సమయ కు ఆగే జాతే హే ఆనే వాలే 10-15 సాల్ భారత్ కో 2047 కి రోడ్ మ్యాప్ మే లక్ష్య తక్ పహుంచనే కే లియే కిస్ కిస్ ప్రకార్ కి సోషల్ ఛాలెంజెస్ కో ధ్యాన్ దేనా పడేగా యే ఐసీఎస్ఆర్ కే ఆనే వాలే 10-15 సాల్ కే కామ్ హోనే చాహియే హమే హమారి అర్థనీతి కో మజబూత్ కర్నా హే తో హమారి భాషా కో మహత్వ దేనా పడేగా.
0: ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా నిన్న రాత్రి అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ పై 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 14.5 ఓవర్లలో కేవలం 86 పరుగులకే ఆల్అవుట్ అయింది. గుజరాత్ ప్లేయర్ కాగిసో రబడాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు, అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. తమిళనాడులో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో ఈరోజు తన మెజారిటీని నిరూపించుకోనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి మార్కప్రం కేంద్రం.

మాత్రం ఆకాశవాణి కేంద్రం ప్రతి బుధవారం ఉదయం 7:15 మీకు తెలుసా ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. మరి త్వరలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మరి గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు రానున్న నేపథ్యంలో మరి ఈ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారందరూ కూడా టైంను వేస్ట్ చేయకుండా ఒక ప్రణాళిక ప్రకారం ఒక టైం టేబుల్ ప్రకారం వేసుకుని చదివినట్లయితే మీరు మంచి గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 ఆఫీసర్ కావచ్చు. అలా కాకుండా మార్కెట్లో ఉన్న వివిధ రకాల పుస్తకాలను ముందేసుకొని సెల్ ఫోన్ చూస్తూ చిట్చాట్ చేస్తూ ఇవన్నీ చేసినట్లయితే మీ కళలు కళలుగానే మిగిలిపోతాయి. కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా నోట్స్ ప్రిపేర్ చేసుకొని చక్కగా మీరు ప్రిపేర్ అయినట్లయితే మీరు కన్న కళలు మీ తల్లిదండ్రుల కోరికలను మీరు నెరవేర్చిన వారు అవుతారు. అలాగే సమాజ సేవలో కూడా ముందుండే అవకాశం గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టుల ద్వారా లభిస్తుంది. కాబట్టి విలువైన ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మరి ప్రతి బుధవారం మేము ప్రసారం చేస్తున్న ఈ కార్యక్రమం మీ జీకే స్థాయిని తెలుసుకునేందుకు ఒక చక్కని వేదికగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో మనకు 8th, 9th, 10th క్లాస్ చదివే పిల్లలు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేస్తున్నారు. కాబట్టి వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మరి వారి స్థాయిలో కొన్ని ప్రశ్నలను రూపొందించడం జరిగింది. మరి ముందుగా 10 ప్రశ్నలు ఉంటాయి, సమాధానాలను మీరు లైవ్లో చెప్పాల్సి ఉంటుంది. కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా? ఒకటో ప్రశ్న, ప్రస్తుత భారత రాష్ట్రపతి ఎవరు? ఏ ప్రణబ్ ముఖర్జీ, బి ద్రౌపది మురుము, సి రామ్నాథ్ కోవింద్, డి జగదీప్ ధంకర్. ఒకటో ప్రశ్న మరోసారి, ప్రస్తుత భారత రాష్ట్రపతి ఎవరు? ఏ ప్రణబ్ ముఖర్జీ, బి ద్రౌపది మురుము, సి రామ్నాథ్ కోవింద్, డి జగదీప్ ధంకర్. ఇక రెండో ప్రశ్న, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? దీన్ని ఇస్రో అంటారు. ప్రశ్న మరోసారి, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఏ హైదరాబాద్, బి బెంగళూరు, సి శ్రీహరికోట, డి ముంబై. ప్రశ్న మరోసారి, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఏ హైదరాబాద్, బి బెంగళూరు, సి శ్రీహరికోట, డి ముంబై. ఇక మూడో ప్రశ్న, విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? ఏ రేచిగటి, బి బెరిబెరి, సి స్కర్వి, డి రికెట్స్. ఐదో ప్రశ్న మరోసారి, విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? ఏ రేచిగటి, బి బెరిబెరి, సి స్కర్వి, డి రికెట్స్.

నాలుగో ప్రశ్న, భారతదేశంలో సిలికాన్ వ్యాలీ అని ఏ నగరాన్ని పిలుస్తారు? భారతదేశంలో సిలికాన్ వ్యాలీ అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఏ హైదరాబాద్, బి చెన్నై, సి పూణే, డి బెంగళూరు? నాలుగో ప్రశ్న మరోసారి, భారతదేశంలో సిలికాన్ వ్యాలీ అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఏ హైదరాబాద్, బి చెన్నై, సి పూణే, డి బెంగళూరు? ఇక ఐదో ప్రశ్న, భారత కరెన్సీ నోట్లపై ఎన్ని భాషలు ఉంటాయి? ఐదో ప్రశ్న మరోసారి, భారత కరెన్సీ నోట్లపై ఎన్ని భాషలు ఉంటాయి?

ఏ 12, పి 15, సి 17, డి 20. ఐదో ప్రశ్న మరోసారి, భారత కరెన్సీ నోట్లపై ఎన్ని భాషలుంటాయి? ఏ 12, బి 15, సి 17, డి 20. తర్వాత ప్రశ్న, ఇప్పుడు చెప్పబోయే వాటిలో ఏ గ్రహాన్ని ఎరుపు గ్రహం అని పిలుస్తారు, రెడ్ ప్లానెట్? ఏ గ్రహాన్ని ఎరుపు గ్రహం అంటారు, దీన్నే రెడ్ ప్లానెట్. ఏ శుక్రుడు, బి శని, సి అంగారకుడు, డి గురుడు. ప్రశ్న మరోసారి, ఇప్పుడు చెప్పబోయే వాటిలో ఏ గ్రహాన్ని ఎరుపు గ్రహం, రెడ్ ప్లానెట్ అని పిలుస్తారు? ఏ శుక్రుడు, బి శని, సి అంగారకుడు, డి గురుడు. ఇక యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఏ లండన్, బి ప్యారిస్, సి న్యూయార్క్, డి జెనీవా. ఇక తర్వాత ప్రశ్న, మన దేశంలో మొదటి మహిళా గవర్నర్ ఎవరు? మన దేశంలో మొదటి మహిళా గవర్నర్ ఎవరు? ఏ సరోజినీ నాయుడు, బి ఇందిరాగాంధీ, సి సుచేత కృపాలాని, డి ప్రతిభా పాటిల్. ప్రశ్న మరోసారి, మన దేశంలో మొదటి మహిళా గవర్నర్ ఎవరు? ఏ సరోజినీ నాయుడు, బి ఇందిరాగాంధీ, సి సుచేత కృపాలాని, డి ప్రతిభా పాటిల్. ఇక 9వ ప్రశ్న, ఇజ్రాయెల్ దేశ రాజధాని ఏది? ఏ టెల్ అవివ్, బి జెరూసలేం, సి గాజా, డి బీరుట్. ఇజ్రాయెల్ దేశ రాజధాని ఏది? ప్రశ్న మరోసారి, ఏ టెల్ అవివ్, బి జెరూసలేం, సి గాజా, డి బీరుట్. ఇక చివరిది మరియు 10వ ప్రశ్న, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఏ మే 5, బి జూన్ 5, సి జూలై 5, డి ఆగస్ట్ 5. ఇవి ఈనాటి క్విశ్చన్ కార్యక్రమంలో మొత్తం 10 ప్రశ్నలు. వీటిని మీరు లైవ్లో సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 08596223393. ఫోన్ నెంబర్ మరోసారి 08596223393. సో వీ విష్ ఆల్ ది బెస్ట్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ముఖాన్ మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబలా
2: సై బాల్,
1: నడువుల కామరా
2: సై బాల్,
1: వరద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి 30 వరకు, మే 1 నుంచి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
5: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
6: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం. మన జనగణన

0: మన బాధ్యత.
1: మరి మొదటి శ్రోత ఎవరు చూద్దాం. హలో,
2: హలో,
1: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: నరసింహారావు సార్ గారు, నమస్తే.
1: నమస్తే అండి. మీ పేరేం పేరండి?
2: మల్లికార్జున్ నంద్యాల.
1: నంద్యాల, ఏం పేరండి? ఒకసారి చెప్పరా ప్లీజ్.
2: మల్లికార్జున్. మల్లికార్జున్.
1: ఓకే, మల్లికార్జున్ గారు చెప్పండి, ప్రశ్నలు విన్నారా?
2: మీ పేరు ముందుగానే రాసిస్తున్నాను, పివి నరసింహారావు గారు.
1: ఓకే ఓకే ఓకే అండి.
2: ఆకాశవాణి మిత్రులు, త్రిమూర్తులు గారికి, శిరీష గుడ్ హ్యాబిట్, అందరికి శుభోదయం.
1: చెప్పండి, గుడ్ మార్నింగ్ అండి.
2: మీరు ఇండక్ట్ ఎక్సలెన్స్ సార్, మీరు బాగా ఇస్తారు ఇండక్ట్ క్లాస్.
1: థ్యాంక్ యూ అండి.
2: ఫస్ట్ ప్రశ్న సార్, ప్రస్తుత భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
1: ఓకే అండి.
2: సుప్రీం కమాండర్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, భారతదేశ అంతరిక్ష ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరు సార్.
1: ఓకే అండి.
2: విటమిన్ సి లోపం వల్ల ఏది వస్తుంది? స్కెర్బీనా సార్?
1: అవునండి అవునండి.
2: ఓకే సార్. తర్వాత, భారత్ లో సిలికాన్ వ్యాలీ నగరం అని దేన్ని పిలుస్తారు?
1: అవునండి,
2: బెంగళూరు సార్. తర్వాత, భారత కరెన్సీ నోట్ల పైన 8 భాషలు ఉంటాయి? ఇది కొంచెం క్రిటికల్, రోజు చూస్తున్నాము. 17 సార్. ఏ గ్రహాన్ని ఎరుపు గ్రహం అని చెప్తారు?
1: అవునండి.
2: ఏ గ్రహాన్ని? శుక్రుడు సార్. శుక్రుడు.
1: ఓకే ఓకే.
2: తర్వాత, యుఎన్ఓ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? న్యూయార్క్.
1: న్యూయార్క్. ఓకే అండి.
2: 1945 అక్టోబర్ 24th సార్ ఎస్టాబ్లిష్డ్.
1: ఓకే ఓకే.
2: తర్వాత, ఇండియాలో మొదటి మహిళా గవర్నర్?
1: అవును అండి.
2: వెళ్ళవ క్వశ్చన్, మంచి క్వశ్చన్ అడిగారు సార్ సరోజినీ నాయుడు. సుచేత కృపాలని మొట్టమొదటి ముఖ్యమంత్రి, ఇందిరాగాంధీ మొట్టమొదటి రక్షణ శాఖ మంత్రి, ప్రతిభా పాటిల్ ఫస్ట్ ఫీమేల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సార్.
1: ఓకే అండి.
2: ఇజ్రాయెల్ దేశ రాజధాని టెల్ అవీవ్. తర్వాత, ప్రపంచ పర్యావరణ
1: దినోత్సవాన్ని
2: ఎప్పుడు జరుపుకుంటారు? జూన్ 5వ తేదీ సార్.
1: జూన్ 5.
2: ఎక్సలెంట్ ప్రోగ్రామ్ సార్ ఇది.
1: ఓకే అండి, థ్యాంక్ యూ అండి.
2: ఆకాశవాణి ఇస్ ద వెపన్ ఆఫ్ నాలెడ్జ్.
1: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: ఓకే సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. నచ్చింది సార్.
1: థ్యాంక్ యూ అండి.
2: థ్యాంక్ యూ.

0: కార్యక్రమంలో తర్వాత శ్రోత చూద్దాం మరి. గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్ సార్.
0: చెప్పండి, ఏం పేరు, మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: నా పేరు నరసింహాచారి.
0: వెరీ గుడ్ అండి.
1: గజ్వేల్, గజ్వేల్,
0: గజ్వేల్,
1: తెలంగాణ గజ్వేల్ నుండి.
0: ఓకే అండి.
1: ఒకటవ ప్రశ్న బి,
0: ఒకటి బి,
1: రెండవది బి, మూడవది సి, నాలుగవది డి, ఐదవది ఏ,
0: ఐదవది
1: ఏ, ఏ,
0: ఏ, ఓకే ఓకే ఓకే,
1: ఆరవది సి, ఏడవది సి, ఎనిమిదవది ఏ, తొమ్మిదవది బి.
0: ఓకే అండి.
1: పదవది బి.
0: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి నరసింహాచారి గారు.
1: థ్యాంక్ యూ.
0: ఓకే.
1: థ్యాంక్ యూ సార్.

0: కార్యక్రమంలో.
1: తర్వాత ఎవరు చూద్దాం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నా పేరు బసవరాజు అండి.
0: చెప్పండి రాజు గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: హైదరాబాద్ మీర్పేట.
0: ఓకే చెప్పండి రాజు గారు.
2: ప్రస్తుతానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అండి, ఇస్రో హెడ్ క్వార్టర్స్ బెంగళూరు. విటమిన్ సి లోపం ఉన్నది కర్లీ, సిలికాన్ వ్యాలీ బెంగళూరు.
0: సిలికాన్ వ్యాలీ బెంగళూరు.
2: కరెన్సీ నోట్స్ 17 అండి. లాంగ్వేజెస్
0: ఎన్ని ఉంటాయండి? 17.
2: రెండు ప్లానెట్ అంటే అంగారకుడు.
0: ఏంటండి
2: ప్లానెట్? రెడ్ ప్లానెట్ అంగారకుడు.
0: ఓకే అండి, ఓకే అండి.
2: తర్వాత యూనివర్స్ న్యూయార్క్.
0: న్యూయార్క్ ఓకే అండి.
2: ఫస్ట్ లేడీ గవర్నర్ సరోజినీ నాయుడు అండి. ఇజ్రాయెల్ క్యాపిటల్ టెల్ అవీవ్. ప్రపంచ పర్యావరణ దినం జూన్ 5th అండి.
0: ఓకే అండి, థ్యాంక్ యూ బసవరాజు గారు, చక్కగా చెప్పారు.
2: థ్యాంక్ యూ అండి.
0: ఓకే అండి. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.

0: स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: మీరు వింటున్నారు 101.8 MHz మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా క్విజ్ టైం. మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మరి శ్రోతలు లైవ్లో చెప్తున్న సమాధానాలు మీరు వింటున్నారు. హలో
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి.
1: నమస్తే సార్.
0: నమస్తే అండి. ఏం పేరు, మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఏం పేరు అండి మీ పేరు?
1: భాస్కర్ అండి.
0: భాస్కర్ గారు ఏం చేస్తుంటారు? వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పండి. చెప్పండి చెప్పండి.
1: ఒకటో ప్రశ్న, ప్రస్తుత భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
0: ద్రౌపది ముర్ము, ఓకే.
1: భారత అంతరిక్ష పరిశోధన కార్యాలయము బెంగళూరు.
0: భారత పరిశోధన కార్యం బెంగళూరు. చెప్పండి నెక్స్ట్.
1: విటమిన్ సి లోపం వల్ల
0: బేరీ వస్తుందా? ఓకే అండి.
1: భారతదేశం సిలికాన్ వ్యాలీ అని ఏ నగరాన్ని పిలుస్తారు? బెంగళూరు. భారత కరెన్సీ నోట్లపై ఎన్ని భాషలు ఉంటాయి? 15.
0: మీరు ఏబిసిడి చెప్పాలండి. అలా కాకుండా ఏబిసిడిలో చెప్పండి. సిబిఏ అలా చెప్పాలి. ఎప్పుడైనా ఇప్పుడు మనం కాంపిటీషన్ ఎగ్జామ్ పోతే ఎలా చెప్తా, అలా చెప్పేసి. ఓకేనా? పర్లేదు పర్లేదు, చెప్పండి.
1: ఏ గ్రహం, ఏ గ్రహం ఎరుపు గ్రహం? యుఎన్ఓ ప్రధాన కార్యాలయం న్యూయార్క్. మన దేశంలో మొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు. ఇజ్రాయెల్ దేశ రాజధాని గాజా. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5.
0: ఓకే అండి. భాస్కర్ గారు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి.
1: సార్ థ్యాంక్.
0: ఓకే అండి.

0: గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్ సార్.
0: ఎవరు మాట్లాడుతున్నారండి? ఏం పేరు మీ పేరు?
1: తలువా నుంచి సుజాత సార్.
0: సుజాత గారు చెప్పండి.
1: మూడో దానికి ఆన్సర్ సి సార్.
0: మూడు దానికి ఆన్సర్ సి.
1: నాలుగుకి డి. ఐదుకు సి. ఆరుకు సి. ఏడుకు సి. ఎనిమిదికి ఏ. తొమ్మిదికి బి. పదికి బి.
0: ఓకేనండి.
1: ఫస్ట్ క్వశ్చన్ సార్, ఆన్సర్ చెప్పరా? క్వశ్చన్ చెప్పరా?
0: భారత ప్రస్తుత భారత రాష్ట్రపతి ఎవరు?
1: దానికి ద్రౌపది ముర్ము సార్. రెండోది ఆప్షన్ చెప్పరా?
0: ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1: ఆప్షన్ సార్,
0: హైదరాబాద్, బెంగళూరు, శ్రీహరికోట, ముంబై.
1: దానికి బి సార్, బెంగళూరు.
0: ఓకేనండి. నెక్స్ట్, విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? రేచీకటి, బెరిబెరి, స్కర్వీ, రికెట్స్.
1: స్కర్వీ సార్, ఆప్షన్ సి.
0: ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి సుజాత గారు.
1: థ్యాంక్ యూ సార్.

0: హలో
1: హలో
0: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. ఏం పేరు, మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: నా పేరు బలరామ్ సార్.
0: బలరామ్ గారు చెప్పండి, ఎవరి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: ఇక్కడ గంగుపల్లి సార్.
0: ఓకే, చెప్పండి సమాధానాలు.
1: ఫస్ట్ ఒకటోది బి సార్, రెండో సి సార్, మూడు సి, నాలుగు డి సార్, ఐదు సి, ఆరు సి సార్, ఏడు బి, ఎనిమిది సి సార్, తొమ్మిది బి, పది బి సి సార్.
0: ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి బలరామ్ గారు.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ.

0: కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు వింటారు.
1: అక్క జాబ్ దొరికింది.
2: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలిడంత షాపింగ్?
1: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
2: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?
1: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
2: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
1: కానీ అక్క
2: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
1: అక్క పార్టీ నాది, బడ్జెట్ నీది.
2: నిన్ను
3: ఆర్బీఐ చెబుతుంది
4: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.

0: सुरक्षा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: ప్రకటనలు విన్నారు. మరి మనకు ఫోన్ కాల్స్ వస్తున్నప్పటికీ సమయాభావం వల్ల ఆ కాల్స్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నాము. మరి 6 మంది శ్రోతలు ఫోన్ చేశారు, ముందుగా సమాధానాలు తెలుసుకుందాం. ప్రస్తుత భారత రాష్ట్రపతి ఎవరు? సమాధానం బి, ద్రౌపది ముర్ము. ఇక భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సమాధానం బి, బెంగళూరు. విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏదంటే? సమాధానం సి, స్కర్వి. ఇక భారతదేశంలో సిలికాన్ వ్యాలీ అని ఏ నగరాన్ని పిలుస్తారంటే? సమాధానం డి, బెంగళూరు. భారత కరెన్సీ నోట్లపై ఎన్ని భాషలు ఉంటాయంటే? సమాధానం సి, 17. మరి ఏ గ్రహాన్ని ఎరుపు గ్రహం అని పిలుస్తారు అంటే? సమాధానం సి, అంగారకుడు. ఇక యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే? సమాధానం సి, న్యూయార్క్. మన దేశంలో మొదటి మహిళా గవర్నర్ ఎవరంటే? సమాధానం ఏ, సరోజిని నాయుడు. ఇక ఇజ్రాయెల్ దేశ రాజధాని ఏది అంటే? సమాధానం బి, జెరూసలేం. టెలవీవ్లో కొన్ని ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి, దేశ రాజధాని మాత్రం జెరూసలేం. ఇక ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటే? సమాధానం బి, జూన్5. ఇవి ఈనాటి క్విజ్ టైం కార్యక్రమంలోని మొత్తం 10 ప్రశ్నలకు సమాధానాలు. మరి మనకు నంద్యాల నుంచి మల్లికార్జున గారు, గజ్వేల్ నుంచి నరసింహాచారి గారు, హైదరాబాద్ నుంచి బసవరాజు గారు, పార్వతీపురం మన్యం జిల్లా నుంచి భాస్కర్ గారు, తర్లుబాడు నుంచి సుజాత గారు, గంగుపల్లి నుంచి బల్లం గారు చేశారు. సో మరి మీరు సమాధానాలను చూసుకొని ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకోండి. మరి కాంపిటేటివ్ పరీక్షలు సిద్ధమయ్యేవారు ఏమాత్రం నిరుత్సాహపడకుండా, సమయాన్ని వృధా చేయకుండా చక్కటి ప్రణాళికతో ఒక మంచి నోట్స్ తయారు చేసుకొని మీరు ప్రిపేర్ అయినట్లయితే మీరు ఒక ఆర్డీఓగాను లేదా డిఎస్పీగాను, మున్సిపల్ కమిషనర్గాను, ఇలా ఒక మంచి ఆఫీసర్గా ఉద్యోగం సాధించి సమాజ సేవ చేసే అవకాశంతో పాటు మీతో పాటు మీ తల్లిదండ్రులు కన్న కలను కూడా నిజం చేసుకోవచ్చు. సో వి విష్ ఆల్ ది బెస్ట్.

మీరింతవరకు మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ముందుగా దిల్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉషా కలిసి పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు 101.5 MHz మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో. ఇప్పుడు వినబోతున్న పాట నువ్వు లేక నేను లేని చిత్రం కోసం ఆర్పి పాట్నాయక్ పాడిన పాట.

0: మీరు వింటున్నారు 101.5 MHz మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా భావలహరి మృతుమధుర గీతమంజరి కార్యక్రమంలో. చిన్న బ్రేక్ తీసుకుందాం, ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ April 16 to 30 వరకు, May 1 to May 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.

0: सुरक्षा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రియమైన నీకు చిత్రం కోసం చిత్ర బృందం పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు 101.8 మెగాహెడ్జ్ మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో. తర్వాత వినబోతున్న పాట ఆనందం చిత్రం కోసం మల్లికార్జున్ సుమంగళి కలిసి పాడిన పాట

మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8 గంటల 10 నిమిషాలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ కె నవీన్ కుమార్.
1: ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖకు స్వాగతం. మహిళల రక్షణపై అవగాహన కార్యక్రమం, ప్రపంచ వారసత్వ దినోత్సవం, ఫ్రైడే డ్రైడే కార్యక్రమం మొదలైన జిల్లా సమాచారంలో నేను విందాం. వ్యాఖ్యాత పల్లి నవీన్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి. విద్యార్థుల మేధా సంపత్తిని పెంచడానికి పౌర గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసీ శివనాథ్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఠాకూర్ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంపును ఎంపీ కేసీ శివనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. బందర్ రోడ్లోని కాకాని భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ తరగతులు నాంది పలికారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పౌర గ్రంథాలయాలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కీలక కేంద్రాలని తెలిపారు. ఇవి కేవలం పుస్తకాల పరిమితి కాకుండా సాంస్కృతిక మానసిక సృజనాత్మక వికాసానికి దోహదపడే వేదికలుగా మారాయని పేర్కొన్నారు. తాను చిన్నతనంలోనే ఈ ఠాగూర్ గ్రంథాలయాన్ని సందర్శించానని గుర్తు చేసుకున్నారు. చరిత్ర కలిగిన ఈ గ్రంథాలయాన్ని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేసేందుకు ఎంపీలాడ్స్ నిధుల ద్వారా రినోవేషన్ చేపడుతున్నానని హామీ ఇచ్చారు. చిన్ననాటి నుంచే పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకుంటే విద్యార్థుల భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో పెరుగుతున్న దోమల సంఖ్యను నియంత్రించేందుకు ప్రతి ఇంట్లో ఫ్రైడేను డ్రైడేగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ వి కామేశం అన్నారు. విఎంసి కాలనీలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించి ఆ ప్రాంతంలో గల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ వి కామేశం మాట్లాడుతూ నగరంలో దోమల సమస్యలను నియంత్రించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ విస్తృతమైన చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగా నగరంలో ఉన్న కాలువలో పొడికలు తొలగించి నీటి ప్రవాహం ఎక్కడ ఆగకుండా చూసుకుంటున్నామని, ట్రాక్టర్ మెషిన్ తో బోట్ల సహాయంతో సిబ్బంది కాలువలో పర్యటించి గుర్రపటెక్కలను వ్యర్థాలను తొలగిస్తున్నారని, సిబ్బంది వెళ్ళలేని చోట డ్రోన్ ని పంపించి ఎంఎల్ఐ స్ప్రే చేసి దోమల లార్వాలను ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. మరోవైపు నగర పరిధిలో ఫాగింగ్, స్ప్రేయింగ్, మరికొన్ని చోట్ల దోమల లార్వాలను తినే గంబోజియ చేపలను విడుదల చేస్తూ నగరంలో దోమల నియంత్రణకు విస్తృతమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఒకవైపు విజయవాడ నగరపాలక సంస్థ చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రతి ఇంట్లో దోమలు ఉత్పన్నం అవ్వకుండా డ్రైడేగా పాటించాలి.

అది శుక్రవారం పాటిస్తే ప్రతి ఇంట్లో దోమల సమస్యలు ఉండవని అన్నారు. మహిళల అక్రమ రవాణాకు అడ్డుకట్టు వేయాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి సైలు పేర్కొన్నారు. విజయవాడ స్థానిక రైల్వే ఇన్స్టిట్యూట్ హాల్లో మహిళల రక్షణపై ట్రాఫికింగ్ అరకట్టండి, రక్షణను బలోపేతం చేయండి అనే అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి సైలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు పిల్లలను లైంగిక దోపిడీ కోసం అక్రమ రవాణా చేయడం తీవ్రమైన సామాజిక సమస్యగా మారిందన్నారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ చర్యల ద్వారా ఈ సమస్యను అరికట్టడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. బాధితులకు భరోసా కల్పించడం, వారికి రక్షణ కల్పించడం ఈ సమావేశం ముఖ్య లక్ష్యమని అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 126 ట్రాఫికింగ్ కేసులు నమోదయ్యాయని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పరిస్థితులు మెరుగ్గా ఉన్నప్పటికీ కేసుల సంఖ్యను తగ్గించడంపై దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. సాంకేతికతను ఎక్కువగా ఉపయోగించడంతో పాటు శక్తి యాప్, ఇతర డిజిటల్ సాధనాల ద్వారా నిందితులను త్వరగా గుర్తించడం, కేసుల విచారణను వేగవంతం చేయడం వంటి అంశాలపై చర్చించినట్టు వెల్లడించారు. ముందస్తు జాగ్రత్తలు, అప్రమత్తత ద్వారా అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించవచ్చని పేర్కొన్నారు. పశు సంవర్ధక రంగం అభివృద్ధిలో కీలకమైన పశు ఔషధిక విక్రయ కేంద్రాలు వన్ స్టాప్ సెంటర్ గా సేవలందిస్తాయని, వెటనరీ మందులతో పాటు అనుబంధ ఉత్పత్తులు కూడా ఈ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా తెలిపారు. కలెక్టరేట్ లో కలెక్టర్ లక్ష్మీషా అధ్యక్షన జిల్లా

0: త్వరగా గుర్తించడం, కేసుల విచారణను వేగవంతం చేయడం వంటి అంశాలపై చర్చించినట్టు వెల్లడించారు. ముందస్తు జాగ్రత్తలు, అప్రమత్తత ద్వారా అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించవచ్చని పేర్కొన్నారు. పశు సంవర్ధక రంగ అభివృద్ధిలో కీలకమైన పశు ఔషధిక విక్రయ కేంద్రాలు వన్ స్టాప్ సెంటర్ గా సేవలందిస్తాయని, వెటనరీ మందులతో పాటు అనుబంధ ఉత్పత్తులు కూడా ఈ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీష తెలిపారు. కలెక్టరేట్ లో కలెక్టర్ లక్ష్మీష అధ్యక్షన జిల్లా స్థాయి ఎంపిక కమిటీ సమావేశం జరిగింది. నందిగామ, తిరువూరు, మైలవరం పశు వైద్యశాలలో పశు ఔషధి విక్రయ కేంద్రాలు ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హతలు ఉన్న అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తక్కువ ధరలకు నాణ్యమైన జనరిక్ ఔషధాలను అందించి పాడి రైతులకు పశు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించాలని లక్ష్యంతో ఔత్సాహిక సంఘాల ద్వారా పశు ఔషధి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, బ్రాండెడ్ డ్రగ్స్ తో పోలిస్తే జనరిక్ ఔషధాలు 40% నుంచి 80% వరకు తక్కువ ధరకు లభిస్తాయని తెలిపారు. కొండపల్లి బొమ్మలు, కొండపల్లి కిల మన వారసత్వ సంపదని, వీటిని ఆదరించి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మైలవరం శాసనసభ్యుడు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొండపల్లి బొమ్మల కాలనీలో బొమ్మల పండుగను జిల్లా కలెక్టర్ లక్ష్మీశాతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్, బొమ్మల తయారీ ఎక్స్పీరియన్స్ సెంటర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా బొమ్మల పండుగను నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం బొమ్మల ప్రదర్శన మాత్రమే కాదని, మన చరిత్రను గుర్తు చేసుకునే రోజని, మన వారసత్వాన్ని కాపాడే సంకల్పం అన్నారు. మైలవర్గం నియోజకవర్గంలో ఉన్న కొండపల్లి కిల్లా మన ప్రాంతానికి గర్వకారణమని, మన చరిత్రకు కిల్లా ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు. దశాబ్దాల క్రితం నిర్మించబడిన కోట మన సంస్కృతి, మన వైభవం, మన శౌర్యానికి దర్పణ పడతాయన్నారు. తరతరాలుగా వస్తున్న ఈ హస్తకళను కాపాడుకోవడం మన బాధ్యత అన్నారు. మన కొండపల్లి కిల్లాను కాపాడుకుందాం, మన బొమ్మలను ప్రోత్సహిద్దాం, మన వారసత్వాన్ని గర్వంగా ముందుకు తీసుకెళ్దాం అంటూ మైలవర్గం నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటివరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను విన్నారు. మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖను కలుసుకుందాం.
1: మీరింతవరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ కె. నవీన్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 08596223293. మరి కార్యక్రమంలో ముందుగా శ్రోత ఎవరో చూద్దాం. హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: సీతామహాలక్ష్మి
0: గారు. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి? ఏ ఊరు నుంచి?
1: మార్కాపురం నుండి.
0: చెప్పండి, ఈరోజు ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు?
1: మా అన్నయ్య సినిమాలో నుంచి.
0: మా అన్నయ్య, చెప్పండి.
1: ఇది మాలో గిలిలో పండే పుణ్యమేను.
0: ఏ పాట అండి?
1: మాలో గిలిలో.
0: ఓకే ఓకే అండి, ఓకే అండి. సీతామహాలక్ష్మి గారు మీరు కోరిన పాటిస్తుంది. ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ.

0: హలో హలో
1: హలో
0: చెప్పండి. ఎవరండి, ఏం పేరండి, మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: నా పేరు మహాలక్ష్మి.
0: మహాలక్ష్మి, చెప్పండి అమ్మా, ఏ గురించి ఫోన్ చేస్తున్నారు?
1: మార్కాపురం నుండి. ఈరోజు మా పాపది బర్త్డే ఉంది
0: సార్. ఓకేనండి. ఏం పేరు, పాప పేరు?
1: ఏనుముల గాయత్రి.
0: గాయత్రి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు, అంతేనా?
1: అంతే సార్.
0: వెరీ గుడ్. సుస్వాగతం. ఓకే, ఏం చేస్తుంటారమ్మా మీరు?
1: నేను పొలం పనికొస్తుంటాను, మిరపకాయలు.
0: ఓకేమ్మా, ఓకేమ్మా. మహాలక్ష్మి గారు మంచి పాట వేస్తున్నాం, వినండి.

0: హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: బాగున్నారు? నేను ఆవుల కోటేశ్వరం సార్, కొత్తపల్లి నుంచి. బాగున్నారా సార్?
0: బాగున్నాం కోటేశ్వరావు, చెప్పండి.
1: చాలా సార్, మీతో మాట్లాడారు.
0: మొన్ననే మాట్లాడావు కోటేశ్వరావు, మొన్ననే మాట్లాడావు 3 డేస్ బ్యాక్ నాతోటి. అంతకుముందు 2 డేస్ బ్యాక్ మాట్లాడావు.
1: ఏ గుర్తులేదు సార్? సరే సార్, కొండవీటి రాజాలో సార్ మంచం వేసి దుప్పటి మల్లెపూలు చల్లారు రాజా అనే పాట సార్, వినే శ్రోతలు అందరి కోసం.
0: ఓకే.

0: తనన తరణం గదవితాకి ముగ్గులాగా మారుతున్నది. తనన తరణం
1: చీకటింకా చిట్టి గుండే కొట్టుకున్నది, వాలుకంతా వలపుమంటా అంటుకున్నది.
0: ఒళ్ళు
1: ఒత్తిడి సాగే
0: ఎంత తీరిలో నదలో సదలే
1: వింత వింతగా.

0: हेलो
1: హలో,
0: हेलो
1: గుడ్ మార్నింగ్ సార్.
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఏం పేరు? మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హుసేన్ జీ సార్
0: హుస్సేన్ బి గారు ఎలా ఉన్నారు? బాగున్నారా?
1: బాగున్నామండి. మీరు బాగున్నారా?
0: బాగున్నాం, చెప్పండి.
1: మార్కాపురం నుంచి పూల సుబ్బయ్య కాలనీ
0: వెరీ గుడ్.
1: ఆదిలక్ష్మి అమ్ముతా అండి. మిరపకాయలకు వస్తున్నాం.
0: ఓకే అండి. ఏ సినిమా
1: మంచి
0: నుంచి పాట
1: సాంగ్
0: కావాలి
1: ఏంది
0: మీకు?
1: అంతఃపురంలో?
0: అంతఃపురం.
1: అసలు ఏం గుర్తుకు రాలేదు. సాంగ్ వేయండి మా మా అందరి కోసం వేయండి.
0: ఓకేనండి, మీ కోసం పాట
1: మా పని
0: వచ్చేస్తుంది.
1: వాళ్ళందరికీ హాయ్ చెప్పండి సార్, మా ఫ్రెండ్స్కి.
0: ఓకే అండి, మీ అందరి తరఫున మీకు హాయ్.
1: ఓకే సార్, థ్యాంక్ యూ.
0: ఓకే.

మీరు వింటున్నారు 101.8 మెగాహెర్ట్జ్ మార్కప్ ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా హలో ఎఫ్ఎంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరుతున్న సినిమా పాటలు. కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: కార్యక్రమంలో తర్వాత చూద్దాం మరి. హలో,
2: హలో,
1: గుడ్ మార్నింగ్ అండి. ఏం పేరు మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
2: నమస్తే సార్, నా పేరు పుల్లన్న సార్. బాగున్నారు సార్? సమత గ్రామం సార్.
1: బాగున్నా అండి. బాగున్నా పుల్లన్న గారు, చెప్పండి.
2: చింతమణి సార్, చిత్రము అందాల చిందేటి ఆనంద సినిమా అనే పాట సార్.
1: చింతమణి సినిమాలో?
2: అవును సార్.
1: అందులో ఏ పాట? అందాల చిందేటి
2: ఆనంద సీమ.
1: ఓకేనండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది. వింటారా మరి?
2: కృతజ్ఞత వందనాలు సార్.
1: ఓకే అండి, ధన్యవాదాలు.

0: కార్యక్రమంలో తరాసులా తెరుచుద్దాం మరి. హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి.
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: సార్, సేమ్ కుట్టు చల్లా వెంకటేశ్వర సార్.
0: వెంకటేశ్వర గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా సార్. మీరు ఎలా ఉన్నారు సార్?
0: బాగున్నాం చెప్పండి. ఏసి మంచి పాడగాలి ఈరోజు మీకు
1: సార్? ఈరోజు ఆలీబాబా 45 దొంగలు సార్.
0: ఆలీబాబా 40 దొంగలు.
1: అవును సార్, ఎన్టీ రామారావు.
0: ఓకే అండి, ఎన్టీ రామారావు గారిదా?
1: అవును సార్.
0: ఓకే, ఇందులో ఏ పాట అడిగారు మీరు?
1: సిగ్గు సిగ్గు చెప్పలేని సిగ్గు అనే సాంగ్ సార్.
0: ప్రియతమ అనే సాంగ్ ఒక్కటే ఉందండి. మళ్ళీ ఎంజిఆర్ గారిది ఉంది.
1: అంటే ఇది ఓల్డ్ సార్ మీరు చెప్పేది.
0: ప్రజెంట్ అయితే ఇంక లేదండి, ఒక్కటే ఉంది. ప్రియతమ అనే పాట ఒకటి ఉంది అంతే, ఇంకా అందులో ఒక్క ఉంది మా దగ్గర. మరి
1: వెంకీ రామారావునా?
0: ఎంజిఆర్ అని ఉందండి. మరి
1: ఎంజిఆర్ గారు సార్? ఎన్టీ రామారావు.
0: ఎన్టీ రామారావు గారిది లేదండి, చూశాను అదే.
1: లేదా?
0: ఎన్టీఆర్ గారిది. ఒక్క నిమిషం అండి.
1: ఉంది సార్.
0: అందులో ఏ పాట అండి మీరు అడిగింది?
1: సిగ్గు సిగ్గు.
0: ఓకే ఓకే, రైట్ అండి, రైట్. ఓకే,
1: ఆ సాంగ్ వినిపించండి సార్.
0: ఓకే వెంకటేశ్వర గారు, థ్యాంక్ యూ. మీరు కూడా పాట,
1: మీరు వచ్చిన రోజు మాత్రం శ్రోతలు ఒకటే మనకి పోటీ పడుతుంటారు సార్.
0: ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి.

0: గుడ్ మార్నింగ్ అండి.
1: నమస్కారం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి సాల్మన్ గారు, ఏ సినిమా నుంచి పాట కావాలి?
1: కొండవీటి దొంగ సార్.
0: కొండవీటి దొంగ
1: చిరంజీవి.
0: చిరంజీవి గారిది. ఓకే ఓకే, ఇందులో ఏ పాట వేయమంటారు?
1: శ్రీయాంజనేయం ప్రశాంజనేయం సార్.
0: ఓకేనండి, రైట్, మీరు కొన్ని పాట వస్తుంది వినండి.

0: మీరు వింటున్నారు 101.5 మెగాహెర్ట్జ్ మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా. హలో ఎఫ్ఎంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరుతున్న సినిమా పాటలు కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: అక్క, జాబ్ దొరికింది.
3: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పటికా బోలిడంత షాపింగ్?
2: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
3: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?
2: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
3: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
2: కానీ అక్క,
3: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
2: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
4: ఆర్బీఐ చెబుతుంది
5: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
6: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
7: చిక్కుకున్నాడు.
8: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
9: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: కార్యక్రమంలో తర్వాత చూద్దాం మరి.

0: హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి. ఏం పేరు, మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: గుడ్ మార్నింగ్ సార్.
0: చెప్పండి, ఏం పేరు మీ పేరు?
1: నా పేరు బద్దిన రవికుమార్ సార్.
0: ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి?
1: శ్రీకాకుళం జిల్లా వజ్రపుత్తూరు.
0: చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి ఈరోజు మీకు?
1: న్యాయం మీరే చెప్పాలి చిత్రం నుంచి పాట కావాలి సార్.
0: న్యాయం
1: న్యాయం మీరే చెప్పాలి.
0: ఓకేనండి, ఇందులో ఏ పాట?
1: సంగీత
0: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి. థ్యాంక్ యూ ఫర్ కాల్.
1: చాలా చాలా ధన్యవాదాలు సార్.
0: వెరీ గుడ్.

ఫోన్ ద్వారా కూర్చున్న సినిమా పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ మార్కాపురం ఎస్టీడీ కోడ్ 08596223393. కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ముఖాన్ మొటిమలా,
2: హై బాల్,
1: గజ్జా బొబ్బలా,
2: హై బాల్,
1: మూడుగల కామరా,
2: హై బాల్,
1: వరద పుల్లా,
2: హై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి, సాయి బాల్.
4: ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో తర్వాత శ్రోతలు చూద్దాం. హలో,
5: హలో, గుడ్ మార్నింగ్ సార్.
4: వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఏం పేరు మీ పేరు?
5: నేను గుంటూరు జిల్లా మంగళగిరి ఆత్మగూరు నుంచి ఉన్నా సార్. ఆశిష్
4: చెప్పండి. ఆశిష్ గారు, ఈరోజు చేసిన వాళ్ళ నుంచి పాట కావాలి మీకు
5: సార్. సినిమా పేరు దొంగరాముడు.
4: దొంగరాముడు, ఓకే చెప్పండి. అందులో ఏ పాట వేయమంటారు?
5: దానిలో దానిలో జిక్కి పాటిన పాట లేవోయి చిన్నవాడు.
4: లేవోయి,
5: లేవోయి చిన్నవాడు.
4: ఓకేనండి. ఆశిష్ గారు, మీరు కోరిన పాట ప్రసారం చేస్తున్నాం, వినండి మరి.
5: థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.
4: వెల్కమ్ అండి.

0: కార్యక్రమంలో తర్వాత శ్రోత ఎవరు చూద్దాం. హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి. ఏం పేరు మీ పేరు?
1: ప్రకాశం, ఎర్రగొండ మార్కాపురం నుంచి ఎర్రగొండ పాలన చేసేయండి.
0: ఎస్ఐ గారు చెప్పండి.
1: చాలా దర్శనం సార్, మీరు వచ్చినప్పుడే తెలిసింది. బాగున్నారు సార్?
0: బాగున్నాం ఎస్ఐ గారు, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్.
0: ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు?
1: తిరుగులేని మనిషి మామ పాట ఒకటి ఉంది.
0: తిరుగులేని మనిషి
1: ఎన్టీఆర్ చిరంజీవి,
0: అందులో ఏ పాట అండి?
1: మామ
0: పాట పేరు చెప్పండి, అంటే నాకు ఐడియా ఉండదు కదా. ఇక్కడ చాలా పాట
1: అందులో.
0: ఓకేనండి, ఓకేనండి.
1: రెండు వేల తర్వాత
0: అట్లాగండి, అట్లాగండి.

0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం కొంతకాలం
2: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడు జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్ని తానై
1: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
0: మీరింతవరకు హలో ఎఫ్ఎంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కప్రం కేంద్రం, సమయం సరిగ్గా 9:30. కార్యక్రమంలో ఇప్పుడు మహిళా భారతి.

ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ప్రజాకవి వేమన గురించి బి వెంకట పద్మావతి గారి వివరాలు, లలిత గీతాలు వింటారు. ముందుగా ఒక ప్రకటన వింటారు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ప్రకటన విన్నారు. ఇప్పుడు ప్రజాకవి వేమన గురించి బి వెంకట పద్మావతి గారు అందించే వివరాలు వింటారు.
2: వేమన. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషుల.

ఉప్పు, కర్పూరం ఈ రెండు పదార్థాలు చూసేందుకు ఒకే తీరులో ఉన్నా వాటి ఉపయోగాలు, గుణగణాలు, రుచులు వేరుగా ఉంటాయి. ఆ విధంగానే సమాజంలో పురుషులు ఎందరో జన్మిస్తున్నా వారిలో కొందరు మాత్రమే గొప్పవారు వేరుగా ఉంటారు. ఈ విషయాన్ని ఒక చక్కని చిన్న తెలుగు పద్యములో ఇమిడ్చి చెప్పాడు ఒక పుణ్య పురుషుడు.

ఇటువంటి పద్యాలు పదులు కాదు, వందలు కాదు, వేల సంఖ్యలో తెలుగు జాతికి అందించిన ఆ పుణ్యపురుషుడు ఎవరో తెలుసా? ఆయనే వేమన. విశ్వదాభిరామ వినురవేమ అనే మాట వినని తెలుగువారు ఉండరు. వానకు తడవనివారు, ఒక్క వేమన పద్యము కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. అటువంటి పుణ్యపురుషుణ్ణి చాలా కాలం వరకు కవిగా

వేమన పద్యము కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. అటువంటి పుణ్యపురుషుణ్ణి చాలా కాలం వరకు కవిగానే గుర్తించలేదు, పుస్తకాలలో రాయలేదు, కవుల చరిత్రలో చోటీయలేదు. ఆ పండితుల దృష్టిలో చేంతాడు పొడుగు సంస్కృత పదాలు అలంకార కవితలే వర్ణనలు. కానీ సామాన్య జనానికి కావలసినవి సమాజంలోని చెడును తొలగించగలిగిన సరళ విధానములో సామాన్య పదాల పద్యాలు. ఆయన పండిత కవి కాకున్నా ప్రజాకవి. అసలు ఎవరు ఈ వేమన? ఇతను ఎక్కడివాడు తెలుసుకుందామా? క్రీస్తు శకమ 1650-1750 మధ్య వేమన జీవించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. వేమన పూర్వీకులు మూగచింతపల్లె అనే గ్రామంలో ఉన్నారు. అక్కడ నుండి కాలక్రమేణా కొండవీటికి వలస వచ్చి స్థిరపడిపోయారు. అయితే వేమన కాలం నాటికి కొండవీడిలో రెడ్డిరాజుల గొప్పతనము అధికారము తగ్గిపోయాయి. వేమన పూర్వులు రెడ్డిరాజుల కొలువులో చేరి బ్రతుకు తెరువును సంపాదించుకున్నారు. వ్యవసాయం ప్రధాన వృత్తిగా జీవించే రెడ్డి కులానికి చెందినవారు. బాల్యములోనే తల్లిదండ్రులను కోల్పోయిన వేమన తన అన్న రాజవేమన, వదిన నరసమాంబ పెంపకములో గారాభంగా పెరిగాడు. వేమన గురువుల వద్ద అక్షర పరిచయం, గుణింతాలు, శతకాలు, పురాణ భారత భాగవత ఘటాలు, గణితం మొదలగునవి అభ్యసించాడు. కానీ ఆయన చదువు పూర్తి చేయకుండా ఆగిపోయింది. కారణమేమిటంటే ఆ ఇంట్లో తిండికి కొదవలేదు, సంపద తులతూగుతూ ఉంది. అందుచేత వేమనకు వయసు ప్రభావం వలన, పెద్దల అదలింపు లేకపోవటం వలన జీవితం తెగిన గాలిపటములా అయింది. ఆనాటి కాలంలో దేవాలయాలలో నృత్యం చేసే దేవదాసీలు ఉండేవారు. వారు వివాహం చేసుకోకుండా ఆటపాటలతో స్వామిని సేవించేవారు. ఒకనాడు కొండవీటి దేవాలయాలలో ఒక దేవదాసి నృత్యం చూసి ఇష్టపడి ఆమె కోసం ధనం నగలు అన్నీ అతని వదినను అడిగి తెచ్చి ఇచ్చేవాడు. చివరికి అతని వదిన వేమనతోటి, నీవు చేస్తున్నది తప్పు, మనిషి తన పేరు మరణించిన తరువాత నలుగురు తలుచుకొని సంతోషించేలా జీవించాలి, అలా జీవించాలి అంటే మనిషి నీతి నియమాలు పాటించాలి అని చెప్పింది. ఆ మాటలతో వేమనలో మార్పు వచ్చింది. వేమనకు అభిరామయ్య అనే స్నేహితుడు ఉండేవాడు. అతను బంగారం తయారు చేసేవాడు. అభిరామయ్య ప్రతిరోజు ఉదయాన్నే పాలు తీసుకొని కొండ మార్గం వెంట వెళ్ళి ఒక గుహలోని సాధువుకు ఇచ్చి వస్తుండేవాడు. అది గమనించిన వేమన ఒకనాడు రహస్యంగా అతని వెంట వెళ్ళి అతను చేస్తున్నది గమనించాడు. ఒకరోజు జ్వరముతో ఉన్న అభిరామయ్య పాలు ఇచ్చి అంబికా శివయోగి అనే సాధువు వద్దకు వేమనను పంపాడు. ఆ సమయంలో సాధువు వేమనకు జ్ఞానబోధ చేశాడు. ఈ విశాల లోకములో కోట్లాది మానవులు అజ్ఞానముతో దరిద్రముతో రోగాలతో ఎప్పుడూ దుఃఖిస్తూ ఉంటున్నారు. అలాంటి వారికి సత్యం బోధపడేలా చేయడమే నిజమైన జ్ఞాని లక్ష్యం. జ్ఞాని లోకములోని అంధకారాన్ని తొలగిస్తూ కాంతిని ప్రసరింపచేస్తూ సంచరిస్తూ ఉండాలి అని బోధించాడు. వేమనకు సత్యం బోధపడింది. ఇన్నాళ్ళు తాను చేసిన తప్పేమిటో తెలుసుకున్నాడు. వ్యసనాల బారిన పడి

తన సమయాన్ని వృధా చేసుకున్నందుకు బాధపడ్డాడు. అదే కొండ ముందు ఒక చెట్టు కింద రాతిపైన యోగ ధ్యానములో కూర్చున్నాడు. స్నేహితుని వెతుకుతూ వచ్చిన అభిరామయ్య వేమనను చూసి ఆశ్చర్యపోయాడు. ఇంటికి వెళదాం రా అని అడిగాడు. వేమన తాను రానన్నాడు. అంతేకాక వేమన ఇలా అన్నాడు.

కుక్క వంటి ఆశ కూర్చుండనీయదు అన్నాడు. అప్పుడు అభిరామయ్య, ఆహా ఎంత చక్కగా ఆట విలుదలో పద్యం చెప్పావు వేమనా. మరి చివరి పాదం పూర్తి చేయి అనగానే ఆ చివరి పాదములో నువ్వే ఉంటావు అభిరామ అని విశ్వదాభిరామ వినురవేమా అని పద్యాన్ని పూర్తి చేశాడు. అంతేకాక సాధువు ద్వారా నీవు పొందవలసిన జ్ఞానాన్ని నేను పొందాను, నన్ను క్షమించు. నా పద్యాల ద్వారా నీకు శాశ్వతమైన కీర్తిని చేకూరుస్తానని మాట ఇచ్చాడు. అభిరామయ్య ద్వారా విషయము తెలిసిన రాచవేమన తన తమ్ముడి కోసం వెళితే ఆయనక్కడ లేడు. ఆ చుట్టుపక్కల వెతికినా కనిపించలేదు. ఎక్కడ సక్రమంగా ఒక్కచోట ఉండేవాడు కాదాయన. చివరికి రాజవేమన తమ్ముడిని ఒకచోట చూసిన తరువాత అతనికి దుఃఖం ఆగలేదు. వేమన తల చెదిరి ఉంది, గడ్డం పెరిగి ఉంది, నామమాత్రముగా నడుముచెంత కౌపీనం ఉంది. జ్ఞానిలా నవ్వుతాడు, ఆవేశముతో మాట్లాడతాడు. తమ్ముణ్ణి పలకరించాడు అన్న, ఏడ్చాడు వెంట రమ్మన్నాడు, రానన్నాడు వేమన. తండ్రి కర్మకైనా రమ్మన్నాడు అన్న. అప్పుడు వేమన నవ్వుతూ ఇలా అన్నాడు.

పితృదేవతలంటూ పూర్వీకులైన తమ కుటుంబ పెద్దల్ని తలుచుకొని పిండాలు పెట్టే ఆచారాన్ని వేమన దుయ్యబడుతున్నాడు. అశుద్ధం తినే కాకికి పెద్దల పేర్లు పెట్టడమేమిటని సూటిగా ప్రశ్నిస్తున్నాడు. తమ్ముని పద్ధతి చూసిన అన్న ఆశ్చర్యపోయాడు, బాధపడ్డాడు. నా మీద నీకు కోపం పోలేదా అని అడిగాడు. అప్పుడు వేమన ఇలా అన్నాడు,

కోపం చేత గొప్పతనం నశిస్తుంది, అనేక బాధలు కలుగుతాయి. కోపాన్ని తగ్గించుకొని శాంతంగా నడుచుకుంటే అన్ని కోరికలు పనులు జరుగుతాయి. కోపం వల్ల నష్టం కలుగుతుంది అనే చక్కని నీతిని తెలుగు పద్యములో చెబుతూ అన్నగారికి సంజాయిషి ఇచ్చుకున్నాడు వేమన. ఇక నేను వెళ్తాను అని భారంగా కదిలి వెళ్ళిపోయాడు రాచవేమన. వేమన ఒకచోట ఉండకుండా దేశ సంచారం చేస్తూ మనుషుల జీవితములోనూ ప్రవర్తనలోనూ ఎన్నో అపక్రమతలను గమనించాడు. ప్రజలు చెడిపోతున్నారనే తపన తప్ప అతనిలో ఏ స్వార్థమూ లేదు. వేమన దాంభిక ఆచారాలకు మూఢ విశ్వాసాలకు వ్యతిరేకి. ఆయనది మానవతావాదం. కుల మతాలు నచ్చవు. తన పద్యాల్లో తాను నమ్మిన

పశువులు ఎన్నో రంగుల్లో ఉంటాయి, కానీ పాలు మాత్రం తెల్లగానే ఉంటాయి. పువ్వులు ఎన్నో రకరకాల రంగులు ఉంటాయి, కానీ మనం చేసే పూజ మాత్రం ఒక్కటే. ఏ పూలతో పూజ చేసినా భగవంతునికి ఇష్టమే. ఎన్ని రకాలుగా పూజ చేసినా భగవంతుడు ఒక్కడే అనే అభిప్రాయాన్ని, చక్కని నీతిని చిన్న తెలుగు పద్యములో వివరించాడు వేమన. వేమన గుండెబలం కండబలం కలవాడు. ఆయనను మాటలతో చేతలతో హింసించాలని చూసేవారు. ఆయన చూపు చాలు శత్రువులను ఆమడ దూరములో ఉంచటానికి. అయినా వేమన భయమేమిటో ఎరగడు. శిష్యులంటూ ఎవరిని ప్రత్యేకంగా చేరదీయలేదు. అయినా కొందరు అభిమానముతో ఆయన వెంట ఉండేవారు. ఇప్పటి సిద్ధాంతాలను ఆనాడే పద్యాలలో చెప్పాడు వేమన. ఆయన పిసినారి వాణి గురించి ఇలా చెప్పారు.

ఈ లోకములో పిసినారిని చంపటానికి మందులు అవసరము లేదు, కత్తులు అవసరము లేదు. డబ్బు కావాలి అని అడిగితే సరే అట్టే చచ్చిపోతాడు. అంతేకాకుండా వేమన పని యొక్క విలువను గురించి ఇలా చెప్పాడు.

భూమిలో భూసారం పుట్టినట్లే శరీరంలో తత్వం పుడుతుంది. శ్రమము యొక్క ఫలితమంతా బ్రహ్మమనే తెలియాలి అనే జీవిత సత్యాన్ని చక్కటి నీతిని తెలుగు పద్యములో వివరించాడు. తల్లిదండ్రుల మీద దయ కలిగి ఉండాలని వేమన ఇలా చెప్పాడు.

తల్లి తండ్రులు మనకు ప్రత్యక్ష దైవాలు. తల్లిదండ్రుల మీద ప్రేమ లేని పుత్రుడు పుట్టినా చనిపోయినా ఒక్కటే, నష్టం లేదు. పుట్టలో చెదలు పుడుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది అని వేమన చక్కటి నీతిని తెలుగు పద్యములో ఇమిడ్చి చెప్పాడు. మనసు నిర్మలముగా ఉంచుకొని భగవంతుని ధ్యానించటం, తనలోనే దాగి ఉన్న దేవుణ్ణి గుర్తించటం వేమన ప్రజలకు చూపిన ముక్తి మార్గం. ఆయన ముఖ్యమైనవి 7 సూత్రాలు చెప్పాడు. అవి: దొంగతనం చేయరాదు, ఎల్లప్పుడూ భూత దయ కలిగి ఉండాలి, ఇతరుల మనసు నొప్పింపరాదు, ఉన్నదానితో తృప్తిపడాలి, ఇతరులను చూసి ఈర్ష్యపడరాదు, దోషాన్ని విడిచిపెట్టాలి, ఎప్పుడూ భగవంతుణ్ణి ధ్యానించాలి. ఈ సూత్రాలను వేమన శిష్యులు

0: ఎప్పుడూ ఆచరిస్తూ ఉంటారు. శిష్యులకు ప్రజలకు తుదిమారుగా చేయవలసిన ఉపదేశాలు చేసి కడప జిల్లాలోని పామూరు కొండ గుహలో ప్రవేశించాడు. శిష్యులు గురువు కోరికపై గృహద్వారాన్ని పెద్ద బండతో మూసివేశారు. అలా ఆయన జీవసమాధి పొందారు. ఆయన పుట్టి పెరిగింది రైతు కుటుంబంలో. యవ్వనములో విచ్చలవిడిగా జీవించి తెలివి తెచ్చుకొని యోగ సాధనతో ముక్తి పొందాడు. ఎన్నో మలుపులు తిరిగిన ఆయన జీవితం ఆశ్చర్యకరమైనది. ఆయన తెలుగువారికి చిరస్మరణీయమైన యోగి. అంతేకాదు, ఆయన చెప్పిన ప్రతి ఆట వెలుది పద్యం ఒక్కొక్క వెలలేని నీలం. ఎన్ని శతాబ్దాలు గడిచినా తెలుగువారి ఇంట పిల్లల నోట విశ్వదాభిరామ వినురవేమ అనే మాటలు మార్మోగుతూనే ఉంటాయి. అసలు సిసలైన ఆంధ్ర కవి వేమన తన సాహిత్యముతో జనం గుండెల్లో గూడు కట్టుకొని నాలుకలపై ఆట వెలదిని నాట్యమాడించి అజరామర పద్యాలను మనకు అందించిన వేమనకు కృతజ్ఞతాపూర్వక అంజలి అర్పించుకుందాం. సెలవు.
1: మీరింతవరకు మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ప్రజాకవి వేమన బి వెంకట పద్మావతి గారి వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి.
1: రాష్ట్రంలో డిజిటల్ రైతు బజార్ల సేవలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సాంకేతికత నిత్య జీవన శైలిని పూర్తిగా మార్చేస్తున్న కాలంలో ప్రజల అవసరాలు తీర్చుకునే విధానాలు కూడా వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు కూరగాయలు, పండ్లు లేదా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా మార్కెట్కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ట్రాఫిక్, ఎండలు, సమయాభావం వంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ప్రజలు మార్కెట్లకు వెళ్లేవారు. కాలం మారుతోంది, జీవనశైలి మారుతోంది, అవసరాలు తీర్చుకునే విధానాలు కూడా పూర్తిగా రూపాంతరం చెందుతున్నాయి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లో ఒక క్లిక్ చేస్తే మనకు కావలసిన వస్తువులు నేరుగా ఇంటి ముంగటికి చేరుతున్నాయి. ప్రైవేట్ ఈ కామర్స్, క్విక్ కామర్స్ సంస్థలు ఇప్పటికే ప్రజల దైనందిన జీవితంలో భాగమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వినూత్న ఆలోచనతో డీజీ రైతు బజారుగా పిలిచే డిజిటల్ రైతు బజార్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రైతు బజార్లలో లభించే తాజా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, ఇతర నిత్యావసర వస్తువులను డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా నేరుగా ప్రజల ఇళ్లకు చేరువేసే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. మొదట విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ సేవలు సత్ఫలితాలు ఇవ్వడంతో గుంటూరు, కాకినాడ జిల్లాలకు విస్తరించగా తాజాగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో కూడా ప్రారంభమయ్యాయి. ప్రజలకు రైతు బజార్ ధరలకే ఇంటికే సరుకులు అందుతుండటం ఈ సేవల ప్రత్యేకతగా నిలుస్తోంది. డీజీ రైతు బజార్ సేవల ప్రధాన లక్ష్యం రైతు, వినియోగదారుడు మధ్య నేరుగా సంబంధాన్ని ఏర్పరచడం. సాధారణంగా రైతులు పండించిన కూరగాయలు, పండ్లు వినియోగదారుల వరకు చేరేలోపు మధ్యవర్తులు, రవాణా ఖర్చులు, నిల్వ సమస్యలు వంటి కారణాలతో ధరలు పెరుగుతుంటాయి. వినియోగదారుడు అధిక ధర చెల్లించాల్సి రావడం వ్యవసాయ మార్కెట్లో చాలా కాలంగా ఉన్న సమస్య. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం రైతు బజార్లను డిజిటల్ రూపంలో ప్రజలకు అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ శాఖ, మరో ప్రైవేటు సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సేవల ద్వారా ప్రజలు తమకు దగ్గరలోని రైతు బజార్ నుంచి నేరుగా ఆర్డర్ చేసుకుని తాజా సరుకులను ఇంటికే తెప్పించుకోవచ్చు. ఇందుకోసం గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉన్న డీజీఆర్బీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని మొబైల్ నంబర్, చిరునామా నమోదు చేయాలి. ఆ తర్వాత సమీప రైతు బజార్ను ఎంపిక చేసుకుని కావలసిన వస్తువులను ఆర్డర్ చేస్తే నేరుగా ఇంటి వద్దకే అందుతాయి. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు మాత్రమే కాకుండా కొన్ని నిత్యావసర వస్తువులు కూడా ఈ యాప్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ రైతు బజార్ల ద్వారా మార్కెటింగ్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు సులభంగా సేవలు అందించగలుగుతున్నామని డీజీ రైతు బజార్ ప్రాజెక్టు మేనేజర్ వేణు తెలిపారు. ప్రస్తుతం కొన్ని నగరాల్లో మాత్రమే ఈ సేవలను ప్రారంభించామని, చిన్న చిన్న సమస్యలను అధ్యయనం చేసి భవిష్యత్తులో అన్ని ప్రాంతాలకు విస్తరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలియజేశారు.
2: ఇది డీజీ రైతు బజార్ ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ప్రోగ్రామ్ అండి. గవర్నమెంట్ ఆధ్వర్యంలో మేము రన్ చేస్తున్నాము. ప్లేస్టోర్ నుంచి యాప్స్ కస్టమర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. వెబ్ అయినా సరే అవైలబుల్గా ఉందండి. సో ఇది మెయిన్ ఎజెండా వచ్చేసి డీజీ రైతు బజార్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం ఆన్లైన్ సర్వీసెస్ రైతు బజార్ నుంచి, రైతు బజార్ కూరగాయలు ఆ రోజు రేటు నుంచి ఏ రోజు రేటు ఆ రోజు ప్రకారమే కస్టమర్స్కి అందించాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో వచ్చిన ప్రోగ్రామే ఇదండి.

0: ప్రతిరోజు ఆదరణ పెరుగుతూ ఉంది. సో కస్టమర్స్ ఆన్లైన్ ఆర్డర్స్ అనేవి మనకి ఈజీ, ఎందుకంటే క్వాలిటీ వైజ్ గా డబుల్ గ్రేడింగ్ చేసి కస్టమర్స్ కి డెలివరీ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం విజయవాడలో పడమట్లో స్టార్ట్ చేసి 1 మంత్ లో డైలీ 50 ఆర్డర్స్ వస్తున్నాయి, ఇంకా పెరుగుతున్నాయి డే బై డే. మా టీం అందరూ ఇక్కడ ఉన్న స్టోర్ సూపర్వైజర్స్ అండ్ డెలివరీ బాయ్స్ ప్రెసెంట్ ఇక్కడ ఉన్న దానికి పడమటి నుంచి 8 కిలోమీటర్స్ రేడియస్ వరకు డెలివరీ చేస్తున్నాము. కృష్ణలంక తర్వాత కేదరాజపేట కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాము, ఎంటైర్ విజయవాడకి డెలివరీ చేయాలని. ఇదే విధంగా విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తిరుపతి ఇప్పుడు ప్రెసెంట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. రిమైనింగ్ సిటీస్ కూడా ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నాం. రైతు బజార్లో ఏవైతే ఐటమ్స్ ఉంటాయో అవన్నీ కూడా మన అప్లికేషన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు.
1: ప్రస్తుతం విజయవాడలో ఈ సేవలు ప్రారంభించడంతో అధికారులు ప్రజలకు యాప్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా నగరంలోని కృష్ణలంక, కేదరాశ్వరపేట ప్రాంతాల్లో ఉన్న రైతు బజార్ల నుంచి హోం డెలివరీ సేవలు అందిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే నగరంలోని అన్ని రైతు బజార్లలో ఈ సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని విజయవాడ డీజీ రైతు బజార్ అధికారి రామకృష్ణ తెలిపారు. రైతులు పండించిన కూరగాయలు రైతు బజార్ ధరలకే ప్రజలకు అందిస్తున్నామని, ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, ముఖ్యంగా వేసవిలో మార్కెట్కు రాలేని వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
2: ఇక్కడ వినియోగదారులకి నేరుగా ఫామ్ టు హోమ్, రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి వినియోగదారులకి చేరేలాగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఈ పథకాన్ని డిజి రైతు బజార్ ద్వారా ఈ విజయవాడ పట్న ప్రజలకి అందించేలాగా మేము అన్ని సౌకర్యాలు సమకూరుస్తూ హోమ్ డెలివరీ సౌకర్యాన్ని ఇస్తూ ప్లేస్టోర్లోకి డిజి ఆర్బి అనే యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని తద్వారా ఆర్డర్ పెట్టిన వినియోగదారులకు నేరుగా ఇంటికే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ప్లస్ గ్రోసరీస్ ఐటమ్స్ కూడా ఇంటికి చేరవేసేలాగా డిజి రైతు బజార్ సేవలు కొనసాగిస్తాం సార్. దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా అటు రైతులకి, ఇటు వినియోగదారునికి, అలాగే నిరుద్యోగులకు కూడా ఉపాధి అవకాశాలు దొరికేలాగా ఉందని వల్ల బాగా ఇంట్రెస్ట్ తో ప్రజలు చాలా వినియోగించుకుంటూ ముందుకెళ్తున్నారండి. ఇంకా ఆర్డర్స్ వస్తాయన్నాయండి. అలాగే విజయవాడలో అతి త్వరలో కేదారేశ్వరపేట, కృష్ణలంక మరియు గొల్లపూడి ప్రాంతాలకు కూడాను ఆ రైతు బజార్లో ఈ డిజి రైతు బజార్ ని ప్రారంభించబోతున్నాము. ఒక యాప్ ని ఆంధ్రలో తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ప్రజలందరూ ఉపయోగించుకుంటూ రైతులకు కూడా ఉపయోగపడేలాగా ఉన్న ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని నేరుగా ఈ బోర్డు రేట్ ప్రకారమే వినియోగదారు ఇంటికి చేరుతున్నాయి కాబట్టి అందరూ వినియోగించుకుని, అలాగే సేవా సంస్థలకు కానీ ఇటు స్కూల్స్కి కానీ కూడా ఇదే రేటులో మేము చేర్చేలాగా ప్రయత్నిస్తున్నామండి. అందరూ ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాం.
1: డీజీ రైతు బజార్ సేవలు ముఖ్యంగా ఉద్యోగస్తులు, మహిళలు, వృద్ధులు, మార్కెట్కు వెళ్లేందుకు సమయం లేని వారికి ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయి. రైతు బజార్ ధరలకే సరుకులు ఇంటికే రావటం వల్ల వినియోగదారులకు సమయం, నగదు రెండు ఆదా అవుతున్నాయి. పైగా ప్రైవేటు యాప్లతో పోలిస్తే అదనపు ధరలు లేకుండా కేవలం స్వల్ప ఛార్జీలతోనే సేవలు అందించడం ప్రజలను ఆకర్షిస్తోంది. డీజీ రైతు బజార్ సేవలు రైతులకు కూడా పెద్ద మద్దతుగా నిలుస్తున్నాయి. సాధారణంగా రైతులు తమ పంటలను మార్కెట్కు తీసుకువెళ్లినప్పుడు సరైన ధరలు రాకపోవడం, మధ్యవర్తులపై ఆధారపడాల్సి రావడం, నిల్వ సదుపాయాల కొరత వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కానీ డీజీ రైతు బజార్ ద్వారా రైతు పండించిన ఉత్పత్తి నేరుగా వినియోగదారుడి ఇంటికి చేరుతుంది. దీనివల్ల రైతులకు సరైన ధర లభించే అవకాశం ఉంటుంది. అలాగే మధ్యవర్తుల కమిషన్ భారం తగ్గుతుంది. రైతులు తమ ఉత్పత్తులను వేగంగా విక్రయించగలుగుతారు. వ్యవసాయ ఉత్పత్తులకు స్థిరమైన మార్కెట్ ఏర్పడటంతో రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇదే సమయంలో వినియోగదారులకు కూడా నాణ్యమైన తాజా కూరగాయలు అందుబాటులోకి వస్తున్నాయి. డీజీ రైతు బజార్ సేవలు వినియోగదారులకు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా వేగంగా మారుతున్న జీవనశైలిలో సమయం ఎంతో విలువైనదిగా మారిన నేపథ్యంలో ఈ సేవలు ఉద్యోగస్తులు ప్రజలకు పెద్ద ఊరటనిస్తున్నాయి. వ్యాపారులు, మహిళలు మార్కెట్కు వెళ్లి కూరగాయలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా మొబైల్ యాప్ ద్వారా ఇంట్లో నుంచే సరుకులు ఆర్డర్ చేసుకునే అవకాశం పొందుతున్నారు. ప్రైవేట్ యాప్ల మాదిరిగానే ప్రభుత్వం కూడా వేగంగా హోమ్ డెలివరీ అందిస్తోందని, రైతు బజార్ ధరలకే సరుకులు రావడం చాలా సమయం కూడా ఆదా అవుతోందని, రైతు బజార్ల నుంచి నేరుగా సరుకులు రావడం వల్ల తాజా నాణ్యమైన కూరగాయలు, పండ్లు వినియోగదారులకు అందుతున్నాయని వినియోగదారుడు రమేష్ బాబు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
3: డీజీ రైతు బజార్ ఆన్లైన్ సేవల ద్వారా రైతు బజార్ పడమట విజయవాడ స్టార్ట్ చేయడం జరిగింది. గృహ అవసరాలకి వినియోగదారులకి చేరడం వల్ల రైతు బజార్కు వచ్చే వినియోగదారులకి ప్రత్యక్షంగా గాను, రాని వినియోగదారులకు పరోక్షంగా కూడా ఈ యొక్క డీజీ రైతు బజార్ ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా దీనివల్ల ఏంటంటే రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాను.
1: మధ్యవర్తుల ప్రమేయం తగ్గడంతో ధరలు కూడా సాధారణ మార్కెట్లతో పోలిస్తే తక్కువగా ఉండటం ప్రజలకు మరింత ప్రయోజనకరంగా మారింది. అలాగే ఎండాకాలం, వర్షాకాలం వంటి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సిన ఇబ్బందులు లేకుండా ఇంటికే డోర్ డెలివరీ అందించడం వినియోగదారులకు ఎంతో సౌకర్యంగా ఉంది. ఇక మరోవైపు డిజిటల్ చెల్లింపుల సదుపాయం ఉండటంతో నగదు అవసరం లేకుండా ఆన్లైన్ ద్వారా సురక్షితంగా చెల్లింపులు చేయవచ్చు. ఈ విధంగా డిజీ

బజార్ సేవలు సమయం ఆదా చేయడమే కాకుండా నాణ్యమైన ఉత్పత్తులను తక్కువ ధరలకు సులభంగా అందించే ఆధునిక సేవగా ప్రజల్లో మంచి ఆదరణ పొందుతున్నాయి. డీజీ రైతు బజార్ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం కేవలం హోం డెలివరీ సేవలు అందించడం మాత్రమే కాకుండా వ్యవసాయ మార్కెటింగ్ రంగాన్ని ఆధునీకరించే ప్రయత్నం కూడా చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక ప్రైవేటు సంస్థలు వాణిజ్య రంగంలో అందిస్తున్న సేవలతో ప్రజలు కొన్ని నిమిషాల్లోనే సరుకులు ఇంటికే పొందే అలవాటుకు అలవాటు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా సాంకేతికతను వినియోగించి రైతు బజార్లను డిజిటల్ మార్కెట్గా మార్చడం విశేషం. ఇది కేవలం ప్రభుత్వ సేవల ఆధునీకరణ మాత్రమే కాదు, వ్యవసాయ రంగానికి ప్రయోజనం చేకూర్చే ప్రయత్నంగా కూడా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రైతు వినియోగదారుల మధ్య ప్రత్యక్ష సంబంధం ఏర్పడటం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా వ్యవస్థ మరింత పారదర్శకంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారులు డెలివరీ వేగం, ఉత్పత్తుల నాణ్యత, వినియోగదారుల స్పందన, రైతుల ఆదాయం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో విజయవంతమైతే రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లకు ఈ సేవలను విస్తరించే ప్రణాళికలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల వరకు ఈ సేవలు అందుబాటులోకి వస్తే రైతులకు కొత్త మార్కెట్ అవకాశాలు లభిస్తాయని, డిజిటల్ వ్యవసాయ మార్కెట్ వ్యవస్థకు ఇది ఒక గొప్ప ముందడుగు అని, భవిష్యత్తులో రైతులు తమ ఉత్పత్తులను నేరుగా యాప్ల ద్వారా విక్రయించే పరిస్థితి రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. డీజీ రైతు బజార్ సేవలు ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ మార్కెటింగ్ రంగంలో ఒక వినూత్న మార్పుకు నాంది పలుకుతున్నాయని చెప్పవచ్చు. రైతు బజార్ ధరలకే తాజా కూరగాయలు, పండ్లు ఇంటికే అందించడం ద్వారా వినియోగదారులకు సౌకర్యం కలిగించడంతో పాటు రైతులకు నేరుగా మార్కెట్ను కల్పిస్తున్నాయి. సాంకేతికతను వ్యవసాయ రంగంతో అనుసంధానం చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కార్యక్రమం విజయవంతమైతే భవిష్యత్తులో మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. రైతుల ఆదాయం పెరగడం, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు తక్కువ ధరలకు అందడం, మధ్యవర్తుల వ్యవస్థ తగ్గడం వంటి అనేక ప్రయోజనాలను ఈ డీజీ రైతు బజార్ సేవలు తీసుకొస్తున్నాయని చెప్పొచ్చు. డిజిటల్ యుగంలో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన డీజీ రైతు బజార్ కార్యక్రమం ఒక వినూత్నమైన, ప్రజలకు ఉపయోగకరమైన వ్యవస్థగా నిలుస్తోంది. రైతు పండించిన తాజా కూరగాయలు, పండ్లు నేరుగా వినియోగదారుల ఇంటి ముంగిటికి చేరేలా రూపొందించిన ఈ వ్యవస్థ రైతు వినియోగదారుల మధ్య ప్రత్యక్ష బంధాన్ని బలోపేతం చేస్తోంది. మధ్యవర్తుల ప్రభావాన్ని తగ్గిస్తూ రైతులకు న్యాయమైన ధరలు అందించడమే కాకుండా వినియోగదారులకు రైతు బజార్ ధరలకే నాణ్యమైన ఉత్పత్తులు అందించడం ఈ సేవల ప్రత్యేకతగా మారింది. వేగంగా పెరుగుతున్న డిజిటల్ మార్కెట్ మరియు క్విక్ కామర్స్ పోటీ మధ్య ప్రభుత్వం కూడా సాంకేతికతను వినియోగించి ప్రజలకు సులభతర సేవలు అందించడం విశేషం. సమయం ఆదా, తక్కువ ధరలు, నాణ్యమైన ఉత్పత్తులు, ఇంటికే డెలివరీ వంటి అనేక ప్రయోజనాలతో డీజీ రైతు బజార్ వ్యవస్థ ప్రజల జీవితాల్లో ఒక ముఖ్యమైన భాగంగా మారే అవకాశముంది. వ్యవసాయ రంగానికి డిజిటల్ రూపం ఇచ్చే ఈ ప్రయత్నం భవిష్యత్తులో రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలను అందించే దిశగా కీలక పాత్ర పోషించనుందని చెప్పవచ్చు. సాంకేతికతను వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తూ రైతు వినియోగదారుల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే ఈ డీజీ రైతు బజార్ కార్యక్రమం భవిష్యత్తులో ప్రజల దైనందిన జీవితంలో కీలక భాగంగా మారే అవకాశం ఉంది. రాష్ట్రంలో డిజిటల్ రైతు బజార్ల సేవలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన కె నవీన్ కుమార్, ఆకాశవాణి ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా, వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి. 90 ఏళ్ల

రాబోయే అతిథి కార్యక్రమంలో ముందుగా భోగభాగ్యాలు ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం పాడిన పాట. గీతరచన మోదుకూరి జాన్సన్, సంగీతం చక్రవర్తి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎద్దుమైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ.

రాజమకుటం ఈ చిత్రానికి పి లీల పాడిన పాట. గీతరచన కొసరాజు, సంగీతం మాస్టర్ వేణు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వీరభద్రాపురం నుంచి వీరా కనకారావు, పార్వతి.

వీరాంజనేయ ఈ చిత్రానికి ఘంటసాల పాడిన పాట. గీతరచన సి నారాయణరెడ్డి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఈ పాటను కోరుతున్నవారు బట్టిప్రోలు నుంచి మురళీగారు.

కిరాయి కోటిగాడు ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీత రచన వేటూరి సుందర్రామూర్తి, సంగీతం చక్రవర్తి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయికృప.

0: గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామనే ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్ళి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
1: మీరింతవరకు రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలను తరువాత కార్యక్రమం అనంతరం వినవచ్చు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి 90 వసంతాల ఆకాశవాణి. ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పివి సత్యనారాయణ గారు శ్రీ నన్నం మధుగారితో పంచుకున్న జ్ఞాపకాలు వింటారు.
3: నమస్కారం, నా పేరు డాక్టర్ పాలాడు సత్యనారాయణ. ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విద్యాలయం ఉపకులపతిగా ఉన్నాను. మనందరికీ తెలుసు, భారతదేశం వ్యవసాయక దేశం. 60% మంది రైతులు వ్యవసాయ రంగం మీదే నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వ్యవసాయ రంగం అభివృద్ధికి అనేక మాధ్యమాలు ఎంతో ఇతోధికంగా మనకు ఉపయోగపడే చెప్పొచ్చు. ప్రముఖంగా చాలా సంవత్సరాల నుంచి, దాదాపు 1936 నుంచి ఇప్పటి వరకు కూడా, ఈ 90 సంవత్సరాల నుంచి కూడా వ్యవసాయ రంగ అభివృద్ధికి ఆకాశవాణి ఇతోధికంగా ఎంతో మేలు చేసిందని చెప్పవచ్చు. రైతు సేవలో ఆకాశవాణి 90 సంవత్సరాల సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ ఆకాశవాణి ఏ విధంగా రైతులకు ఉపయోగపడిందన్న అంశం మనం స్థూలంగా చూసినట్టయితే, ఒకప్పుడు అంటే దాదాపు 70, 80, 90 సంవత్సరాల క్రితం ఎలాంటి మాధ్యమాలు, టీవీలు లేనప్పుడు మనకి ఈ తరంగాల ద్వారా, ఆకాశవాణి ద్వారా అందించేటువంటి విజ్ఞానము అనేక రూపాల్లో, అది విద్య రూపం అవనండి లేదా వ్యవసాయ మెలకువలు అవనండి, యావత్ భారతదేశ జనాభాకి మిక్కిలి దగ్గరైనటువంటి సాధనంగా ఉండేవి. అలాంటప్పుడు ఆకాశవాణి ప్రతి ఇంటిలోనూ మోగినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాగే వ్యవసాయం చేసేటువంటి ప్రతి రైతు కూడా ఆకాశవాణిలో వచ్చేటువంటి మెలకులు, సూచనల్ని తప్పనిసరిగా పాటిస్తూ వ్యవసాయ అభివృద్ధికి ఈ మెలకులు ఎంతో ఉపయోగపడినాయి. ఆ విధంగా రైతుకి ఒక రకంగా చెప్పాలంటే ఆకాశవాణి చేసినంత సేవ ఏ మాధ్యమం ఇప్పటికీ కూడా చేయలేదని నా భావనగా నేను చెప్తాను. దానికి కారణం ఆకాశవాణి 1,00,000,000 జనాభాకి ఇది వెళ్ళటము, వాటి మెలకుల్ని పాటించడము రైతుకి ఎంతో విధంగా ఉపయోగపడిందని చెప్పొచ్చు. అటు ప్రభుత్వ పథకాలు అవనండి, శాస్త్రవేత్తలు అందించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం అవనండి, లేదా వ్యవసాయ శాఖ అందించే సూచనలు అవనండి, లేదా ఇతర అంశాలన్నీ కూడా రైతు ముంగిట ఈ ఆకాశవాణి చిన్న రేడియో ద్వారా రైతుకి అందినటువంటి సందర్భం ఉంది. కాబట్టే దీని యొక్క సేవ అంత అద్భుతమైన సేవగా నేను వర్ణిస్తాను. మీ అందరికీ తెలుసు, ప్రతిరోజు కూడా ఆకాశవాణి చాలా సంవత్సరాల నుంచి కూడా అనేక కార్యక్రమాలు, రైతుకి ఉపయుక్తంగా ఉండేటువంటి కార్యక్రమాలు ప్రచారం చేయడం మనం చూస్తున్నాం. ప్రతి ఉదయము మనం పొలం పనులు అనే కార్యక్రమం 6:30 నుంచి 6:45 సుమారు 10 నిమిషాలు ఈ కార్యక్రమం అవనండి, లేదా పల్లె సేవల కార్యక్రమం సాయంత్రం మనకి ఏదైతే 6:30 నుంచి 6:50 సుమారు 20 నిమిషాలు జరపటం, అలాగే వ్యవసాయ సూచనలు ముఖ్యంగా 6:50 నుంచి 7 గంటల మధ్య వ్యవసాయ సూచనలు అవనండి, లేదా పంట సీమల కార్యక్రమం 7:30 నుంచి 7:45 సుమారు 30 నిమిషాలు అందించడం. ఈ కార్యక్రమాలన్నీ కూడా రైతు విధిగా ఈ కార్యక్రమాల కోసం వేచి చూసి ఇచ్చేటువంటి సూచనల్ని పాటించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసుకున్నటువంటి కార్యక్రమాలు అనేకం జరిగినాయి. అలాగే వ్యవసాయ పాఠశాల కూడా ప్రతి సోమవారం

చూసుకుంటాం మనకి 7:30 నుంచి 7:45 మధ్య. ముఖ్యంగా వ్యవసాయ పాఠశాలలో శాస్త్రవేత్తలు అవని లేదా నిష్ణాతులు అవనండి వారు అందించేటువంటి పాఠశాలలో 30 నిమిషాల కార్యక్రమం కూడా ప్రతి వారం కూడా రైతులకి చాలా ఉపయుక్తంగా ఉండేది. అనేక మెళుకులు ఈ వ్యవసాయ పాఠశాల ద్వారా మనం రైతులకు అందజేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. తద్వారా రైతుల యొక్క ఆదాయాన్ని కూడా పెంచుకునేటువంటి సందర్భం ఉన్నాయి. వీటితో పాటుగా క్షేత్రంలో అంటే టీవీ స్టూడియోలో కాకుండా క్షేత్రంలో కూడా వచ్చి బయటకు వచ్చి అనేక కార్యక్రమాలు ఆకాశవాణి వారు గత 40-50 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అవి కిసాన్ మేళాలు అవ్వచ్చు లేదా వ్యవసాయ యూనివర్సిటీ నిర్వహించే కృషి విజ్ఞాన కేంద్రాల్లో శాఖ మీటింగ్ అవ్వచ్చు, డిఎల్సిసి మీటింగ్ అవ్వచ్చు, లేదా ఏదన్నా రైతు దినోత్సవాలు అవ్వచ్చు. వీటన్నిటికీ కూడా ఎక్కడంటే ఏ కార్యక్రమాలు ఉన్నా అక్కడికి ఆకాశవాణి సిబ్బంది వెళ్ళి అక్కడ ఆ కార్యక్రమాన్ని రికార్డ్ చేయటం, కార్యక్రమాల్ని మళ్ళీ అందరికీ రైతులకి అందించే విధంగా పబ్లిసిటీ చేయటం కూడా చాలా ముఖ్య కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే వాళ్ళు అవుట్రీచ్ ప్రోగ్రాంలో అంటే రైతుకి దగ్గరగా చేరి కూడా అంటే ఈ కార్యక్రమాన్ని ప్రతి రైతుకి అందించడంలో ఆకాశవాణి వారు చాలా గొప్ప సేవ చేశారని చెప్పవచ్చు. ఇవే కాకుండా ఒకప్పుడు ఏ మాధ్యమాలు

వెళ్ళి అక్కడ ఆ కార్యక్రమాన్ని రికార్డ్ చేయటం, కార్యక్రమాన్ని మళ్ళీ అందరికీ రైతులకి అందించే విధంగా పబ్లిసిటీ చేయటం కూడా చాలా ముఖ్య కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే వాళ్ళు అవుట్రీచ్ ప్రోగ్రాంలో అంటే రైతుకి దగ్గరగా చేరి కూడా అంటే ఈ కార్యక్రమాన్ని ప్రతి రైతుకి అందించడంలో ఆకాశవాణి వారు చాలా గొప్ప సేవ చేశారని చెప్పవచ్చు. ఇవే కాకుండా ఒకప్పుడు ఏ మాధ్యమాలు ముఖ్యంగా పేపర్ ప్రింట్ మీడియా కూడా అంతగా లేనప్పుడు అంటే దాదాపు 1975 ముందు చూసుకున్నట్టయితే అటు దూరదర్శన్ కానీ టీవీలు కానీ లేదా డిజిటల్ మీడియా కానీ యూట్యూబ్లు కానీ లేనప్పుడు 1975 కంటే ముందుగా చూసుకున్నప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఏమి వచ్చినా ఆల్ ఇండియా రేడియో అనే మూలం ఈ ఆకాశవాణి అంత ఇదిగా ప్రజానీకంతోనికి మమేకమైనటువంటి కార్యక్రమాలు మనం అనేకం చూసాం. ఆ మమేకంలో భాగమే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధికి ఆకాశవాణి సేవ గత 90 సంవత్సరాల నుంచి చేయటం అనేది చాలా హర్షించదగ్గ విషయం. మీకు ఇంకా అనేక కార్యక్రమాలు అటు శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమాలు అవ్వచ్చు, వారి సూచనలు కూడా ఆకాశవాణి కార్యక్రమాలతో తీసుకెళ్ళటం, అలాగే ప్రభుత్వ పథకాలు ఏమేమి ఉన్నాయో కూడా రైతులు తీసుకెళ్ళటం, అలాగే మార్కెట్ ధరలు ఏ మార్కెట్ కమిటీల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో యావత్తు ఆంధ్రప్రదేశ్లో వివిధ పంటల్లో మార్కెట్ ధరలని ఎప్పటికప్పుడు రైతులకు అందించడం ద్వారా వారు పండించినటువంటి పంటని మనం తదనుగుణంగా అమ్ముకోవటానికి కూడా ఈ సూచనలు కూడా చాలా ఉపయుక్తంగా ఉన్నాయని నేను చెప్పడానికి గర్వపడుతున్నాను. ఈ విధంగా ఏంటంటే ప్రతి కార్యక్రమంలో కూడా రైతుకి ఇతోధికంగా అనేక కార్యక్రమాల్లో ఈ ఆకాశవాణి చేదోడు వాదోడుగా ఉండటం రైతుకి ఒక నమ్మదగ్గ మాధ్యమంగా ఈ ఆకాశవాణి కూడా ఉందని నేను చెప్తున్నాను. నాకు కూడా ఈ ఆకాశవాణితోటి అనేక 4 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. దాదాపు నేను 34 సంవత్సరాల నుంచి వ్యవసాయ రంగంలో శాస్త్రవేత్తగా ఉన్నప్పుడు మేము అభివృద్ధి చేసినటువంటి రకాలు అవనండి లేదా సాంకేతిక పరిజ్ఞానం అవనండి అది రైతులకి అందజేయాలంటే మాకు ఇమీడియట్గా కనపడేది ఆకాశవాణి. కాబట్టి ఈ ఆకాశవాణిలో అనేక 100ల కొద్ది కార్యక్రమాలు మేం చేయటం, ఆ కార్యక్రమాలని రైతులకి తగిన విధంగా ఆకాశవాణి చేరవేయటం వల్ల అటు మేము అభివృద్ధి చేసినటువంటి రకాలు అవనండి లేదా సాంకేతిక పరిజ్ఞానం అవనండి లేదా ఇతర అంశాలు కూడా మెలకులు కూడా రైతుకి వెనువెంటనే చేరవేయటం వల్ల వాటిని అవలంబించి రైతు ఇతోదికంగా లబ్ధి పొందినటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఆకాశవాణి ఒక మంచి మాధ్యమంగా పనిచేయటం అనేది ఒక శుభ పరిణామం. అలాంటి ఆకాశవాణి అనేక మార్పులకు గురైనప్పటికీ కూడా ఇప్పటికీ కూడా గ్రామీణ వాతావరణంలో రేడియోలో వచ్చినటువంటి మార్పులు తదనుగుణంగా వారు కూడా మారటం, ఆ విధంగా ఇంకా కనెక్టివిటీ రైతులకు ఉండే విధంగా అనేక నూతన కార్యక్రమాలు కూడా చేపట్టడం అనేది హర్షణీయం. ఇంకా మార్పు చెంది ఇంకా ఇది రైతులకు ఇతోదికంగా చేరుతుందని ఆశిస్తున్నాను. ఈ విధంగా నాకు కూడా ఈ ఆకాశవాణితో అనేక మంది వ్యక్తులతోటి అనుబంధం ఉంది. తుమ్మల బోస్ గారు అవనండి, ప్రత్యేకించి హనుమంతరావు గారు అవనండి, అలాగే రత్నాకర్ బాబు గారు కానివ్వండి, విజయకుమారి వీరంతా కూడా ఏంటంటే రైతులతోటి మిళితమయ్యి రైతుకి ఏ అవసరాలు ఉంటాయి ఆ అవసరాలని వివిధ కార్యక్రమాలు అది పొలం పనుల ద్వారా కానీ పల్లె సీమల ద్వారా కానీ లేదా వ్యవసాయ సూచనలు కానీ లేదా పంట సీమలు ఇలా వ్యవసాయ పాఠశాలలో రైతులకు అవసరమైనటువంటి గుర్తించి వీరు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యంలో రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా ఈ కార్యక్రమాలు చేయటం వల్ల ఈ ఆకాశవాణికి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఆకాశవాణికి విస్తృతమైనటువంటి ప్రాచుర్యత రావటం, ఆ విధంగా ఆకాశవాణి యొక్క సేవల్ని మనందరం కూడా గుర్తించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ విధంగా 90 సంవత్సరాల్లో పూర్తి చేసుకున్నటువంటి ఆకాశవాణికి మా తరపున ముఖ్యంగా మా వ్యవసాయ విశ్వవిద్యాలయం తరపున వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతం అనేక మార్పులు డిజిటల్ యుగంలో వచ్చినప్పుడు కూడా ఆకాశవాణి ముఖ్యంగా రైతులకి లేదా ప్రజలకి చొరవలో ఉండటానికి అనేక మార్పులు పరిణామాలు చెందుతున్నటువంటి అంశాలు మనం చూస్తున్నాం. కాబట్టి వన్ వే కమ్యూనికేషన్ ఉన్నటువంటి ఆల్ ఇండియా రేడియో నుంచి ఇంకా ఇంటరాక్టివ్ మోడ్లో కూడా వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఆకాశవాణి తీసుకొస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆకాశవాణి కార్యక్రమాలు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి వారికి, వారి యొక్క సమగ్రత, వారు ఏదైతే విషయ సేకరణ చేసి అటు మార్కెటింగ్ కానీ విత్తనం ఎంపిక కానీ ఈ విషయాలను ఒక సమగ్రంగా ఆలోచించి రైతులకు అందించడం అనేది ఒక ప్రత్యేకతగా చెప్పొచ్చు. అదేవిధంగా ప్రాంతీయ ఔచిత్యం అంటే స్థానిక పంటలు స్థానిక సమస్యల ఆధారంగా వారు అనేక కార్యక్రమాలు చేయటం కూడా ఆకాశవాణి యొక్క ప్రాంతీయ ఔచిత్యంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే వ్యాప్తి, వారు అనేక గ్రామాలకి మారుమూల గ్రామాలకు కూడా ఆకాశవాణి సేవలు అందించడం అనేది చాలా హర్షణీయం. అలాగే నిజాయితీ నిక్కచ్చితనం, ముఖ్యంగా వారు ఇచ్చేటువంటి విషయం ఏదైతే రైతులకు అందజేస్తున్నారో దాంట్లో 100% కరెక్ట్నెస్ ఉండి స్వచ్ఛత ఉండి నిజాయితీ ఉన్నటువంటి కార్యక్రమాలు అందించడం వల్ల ఇట్లాంటి వ్యాపార ప్రకటనలు

0: చెప్పకుండా విషయాన్ని డైరెక్ట్గా రైతుకు అందించడం కూడా ఒక రకంగా నిజాయితీగా చెప్పొచ్చు. అదేవిధంగా భాషా సామీప్యం కూడా, అంటే రైతు తన మాతృభాషలో తన యాసలో ఏ విధంగా రైతుకు అందించాలో కూడా తదనుగుణంగా యాసలో కూడా అందించడం వల్ల ఈ భాషా సామీప్యం కూడా ఈ ఆకాశవాణి యొక్క ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఆకాశవాణి ద్వారా అందటం వల్లే ఈరోజు ఆకాశవాణి రైతులు జీవితాల్లో వెలుగును నింపిన ఒక జ్ఞాన దీపుగా మనం చెప్పుకోవచ్చు. భారత రైతాంగంతో కలిసి ఒక ఆత్మీయ ప్రయాణంగా ఈ 90 సంవత్సరాలు జరిపిందని మనం చెప్పుకోవచ్చు. ఇది రైతులకు ఒక మిత్రుడిగా, ఒక మార్గదర్శిగా, ఒక ఉపాధ్యాయుడిగా నిలిచిందని చెప్పడానికి నాకు ఆనందంగా ఉంది. అటు గ్రామీణ అభివృద్ధికి కానీ, వ్యవసాయ ఉత్పత్తి పెంపుకు కానీ, రైతు సంక్షేమం కోసం కానీ అందించినటువంటి సేవలు చిరస్మరణీయమని చెప్పొచ్చు. ఈ విధంగా రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్న సూత్రాన్ని ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా అవలంబన చేసుకుని ఆ విధంగా రైతులకు అందించడం వల్లే ఈరోజు మన భారతదేశంలో రైతాంగం కూడా వర్గంగా చెప్పాలంటే హరిత విప్లవం ద్వారా ఏదైతే ఫలాలు ఆశించామో, ఫలాలు పొందామో, ఆ హరిత విప్లవ ఫలాలను కూడా ఆకాశవాణి అప్పుడు తీసుకున్నటువంటి ప్రోయాక్టివ్ రోల్, అంటే బాగా చురుకైన పాత్ర వహించడం వల్ల హరిత విప్లవానికి నాంది పలికినటువంటి కారకాలు, రకాలు, అలాగే రైతుకి అవలంబించవలసినటువంటి మెలుకులు కూడా అప్పటికప్పుడు చాలా ఎక్కువగా చెప్పడం వల్ల ఈ ఆకాశవాణి ద్వారా మనకి వివిధ జిల్లాల్లో సాంద్ర వ్యవసాయ పథకాన్ని కూడా రైతులకు అందించడం, హరిత విప్లవానికి నాంది పలికిన సూచనలు, అనేక కారకాలను రైతులకు చేరవేయటం ద్వారా ఈరోజు ఈ భారతదేశ ఆహార స్వావలంబన ఏదైతే సాధించామో దీంట్లో ఆకాశవాణి పాత్ర ప్రముఖమైంది చెప్పడానికి గర్వపడుతున్నాం.
1: 90 వసంతాల ఆకాశవాణి. ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పివి సత్యనారాయణ గారు, శ్రీ నన్నం మధుగారితో పంచుకున్న జ్ఞాపకాలు మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రావోయే అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. ఇద్దరు మిత్రులు ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీతరచన ఆరుద్ర, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఈ పాటను కోరుతున్నవారు మంగళగిరి ఆత్మకూరు నుంచి తాటిపాముల ఆదిశేషుగారు.

శ్రీనివాస కళ్యాణం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం కెవి మహదేవన్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుంచి అద్దంకి కామేశ్వరి, శ్రీతులసి త్యాగులు.

కార్యక్రమంలో చివరిగా ఘరాణా మొగుడు ఈ చిత్రానికి మనో చిత్రా పాడిన పాట, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర శ్రీనివాస్.

మీరింతవరకు రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, గుర్తు చేసుకుందాం కార్యక్రమం వింటారు.

0: నవపదుల నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో పరిచయం, అనంతరం శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి లలిత గీతం వింటారు. ఈ కార్యక్రమ పర్యవేక్షణ శ్రీ ప్రశాంత్ కిరణ్.

0: నమస్కారం అండి.
1: నమస్కారం.
0: సంగీత సాగరంలో అనర్ఘరత్నమై సంగీత ప్రపంచానికే మకుటాయమానమైనటువంటి మిమ్మల్ని విజయవాడ శ్రోతలకు పరిచయం చేస్తున్నాను.

0: ఎందుకంటే మీరు విజయవాడ, మీ స్వస్థలమే కాబట్టి. అయితే ఆ తొలి రోజుల్లో మీ ఈ ఊరి అనుభవాలు మాకు తెలియచేస్తారా?
1: నేను విజయవాడ వాడినే. మొట్టమొదట చాలా చిన్నతనంలోనే కచేరీలు చేయడం ప్రారంభించడం, పాతి కచేరీలకు పెడుతూ వస్తూ ఉండడం ఉండేది. అప్పుడేమో రేడియో స్టేషన్ ఉండేది కాదు. ఎప్పుడైనా రేడియోలో పాడాలంటే మద్రాసు పెడుతూ ఉండాలి. మా గురువుగారు పారుపతి రామకృష్ణ పంతులు గారు వారితో కలిసి మద్రాసు వెళ్ళి రేడియోలో పాడుతూ ఉండేవాడిని. అప్పుడప్పుడు నిజాం ప్రభువులు వారి రేడియో స్టేషన్ హైదరాబాదులో ఉండేది, డెక్కన్ రేడియో, దానికి కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉండేవాడిని. అప్పుడు విజయవాడలో ఎక్కువగా మా గురువుగారు ఉన్నప్పుడు ఆ శిష్య సంప్రదాయం, అస్మదాదులను చాలామంది ఉండడం, వారు మా గురువుగారి వారి గురువుగారి యొక్క ఆరాధనోత్సవాలు జరుపుతూ ఉండడం, ఆ సందర్భంలో మేమంతా పాడుతూ ఉండడం, ఒక సరదాగా అందరూ కలిసి మెలిసి గాయకులందరూ కూడా ఒక అన్నదమ్ముల్లాగా కలిసి ఉండేటువంటి ఒక వాతావరణాన్ని ఆయన సృష్టించారు. అది కాకుండా అటువంటి ఆ సందర్భంలో వారి శిష్య ప్రశిష్యులు మాత్రమే పాల్గొంటారు, బయట వాళ్ళు కాకుండా. అదేమిటి, ఇట్స్ ఏ ప్రాక్టికల్ కోర్స్ అనమాట. జనం దగ్గర పాట కచేరి చేయాలంటే భయం లేకుండా ఉండడానికి, ఎప్పుడెప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఎలా పాడాలి అవన్నీ కూడా తెలుసుకోవడానికి ఉపయోగించేవి. ఆ విధంగా కచేరీలు చేస్తూ ఉండేవాళ్ళం. అలా నేను మొట్టమొదట చాలా చిన్నతనంలోనే పాడడం, తర్వాత ఇతర ఊళ్ళు పెడుతూ ఉండడం, కచేరీలు చేస్తూ ఉండడం ఉండేది.
0: అయితే మీరు చిన్న వయస్సులోనే మద్రాసు నుంచి ఇంకా పెద్ద పెద్ద సంగీత విద్వాంసులకి అంటే సహవాద్యం వాయిస్తూ ఉండేవారు కదండి, ఆ అనుభవాలు ఒకటి రెండు చెప్తారు.
1: అది వయలిన్ కూడా మొట్టమొదటి నుంచి నేను వాయించడం అలవాటు ఉండేది. మా గురువు గారి సంప్రదాయం ఏంటంటే ప్రతి వాడికి కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ తెలుసుండాలి అని ఒక సంప్రదాయం ఉండేది. అది చాలా ఉపయోగమైన విషయం, ఎందుకంటే మనం పాడేటప్పుడు మనలో సంగతులు ఏ విధంగా వస్తాయి అనేటువంటి దాన్ని విడమరిచి ఇంకోళ్ళకి చెప్పాలంటే అది మనం ఇన్స్ట్రుమెంట్లో వాయిస్తేనే కానీ చెప్పడానికి వీలవుతుంది. ఎలా వస్తుందో ఇన్స్ట్రుమెంట్లో వాయిస్తే తెలుస్తుంది అన్నమాట. ఆ విధంగా నాకు వైలిన్ అంటే చాలా చిన్నప్పటి నుంచి సరదా ఉండేది, వైలిన్ వాయిస్తూ ఉండేవాడిని. ఒకసారి అంటే మా గురువుగారికి కూడా నేను చాలాసార్లు వాయించాను. ఒకసారి బందర్లో ఏదో ఒకళ్ళ ఇంట్లో ఒడుగు, దానికి అరేగుడు రామానుజయం గారి కచేరీ పెట్టారు. ఆ రోజున వైలిన్ వాయించేవారు ఎవరు రాలేదు. రాకపోతే ఇక్కడ ఏదైనా సంగీతం విషయంలో కావాలంటే మా గురుగారి దగ్గర రావాల్సిందే కదా, వాళ్ళు పరిగెత్తుకుని మా గురుగారి దగ్గరికి వచ్చారు. ఈ ఊరు వస్తే సరే మా మురళిని పంపిస్తాలే వెళ్ళండి అన్నారు ఆయన. నేనేమో అప్పటికప్పుడే కొంచెం జ్వరంగా ఉండి అప్పుడే పచ్చిని తీసుకుని కూర్చున్నాను నీరసంగాను. గురుగారు వెళ్ళమన్నారు కదా తప్పదు. సరే వాళ్ళు కారు పంపించారు, వెళ్ళాం. వాళ్ళ రామానుజయం గారికి నేను వాయించినప్పుడు ఆయన కొంచెం నేను కుర్రవాడు కదా ఏం వాయిస్తా కానీ ధైర్యంగా ఉండు ఏం భయం లేదులే అన్నారు ఆయన. అంటే నువ్వు మరి నేను మా గురుగారి శిష్యుని కదా, అదేం లేదండి మీరు మామూలుగా పాడండి పర్వాలేదు, నా కోసం మీరేం తగ్గించుకోవద్దు అన్నాను. అలా అనడం ఆయన కొంచెం ఏమిటి కుర్రవాళ్ళు కొంచెం విరబీగుతున్నారు అన్నట్టుగా అనిపించింది. కొంచెం అనవసరంగా కొన్ని చోట్ల స్వరాలు వేయడం ఇలా మొదలెట్టి ఆయన చేశారు. అంటే మొట్టమొట్ట అడతాల వర్ణం పాడిన తర్వాత అందులో స్వరం వేసారు. తర్వాత ఏమో దగ్గర దగ్గరగా ఉండే రాగాలు, వెంటనే దర్బారు పాడి, వెంటనే నాయకి పాడి, ఇలా కొంచెం పరీక్షలు ఇవి చేశారన్నమాట. కాసేపటికి ఏమైపోయిందంటే నాకు ఆయన పక్క వాయిద్యం పాడారనమాట. ఆయనకి నేను పక్క వాయిద్యం వాయించడం కానీ అలా తయారైపోయింది. అప్పుడు ఆయన వాళ్ళు అంతా కూడా చాలా నిండు కొండలు మంచి మనస్సు గలవారు కాబట్టి నేను ఏదో కుర్రాగనుకున్నాను, నేను చాలా సంతోషిస్తున్నాను, చాలా అభివృద్ధిలోకి రావాలి ఆయన ఆశీర్వదించారు. ఆ విధంగా రామానుజయం గారికి వాయించాను, మహారాజపురం విశ్వనాథయ్యారు, జీనివారు సుబ్రహ్మణ్యం, చిత్తూరు సుబ్రహ్మణ్యం పిల్లి, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వైద్యం వాయించగం. ఆ రోజుల్లో ఈ విద్య మీదే ధ్యాస తప్ప మరొక ధ్యాస ఉండేది కాదు. ఎప్పుడు ఉండేవాళ్ళు శిష్యులు, నాకు శిష్యులు ఉండేవాళ్ళు, పాఠం చెబుతూ ఉన్నాం, గురుగారి దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటూ ఉన్నాం, కచేరీలు చేస్తూ ఉన్నాం. అవకాశాలు వచ్చినప్పుడు అవకాశానికి తగినట్టుగా మనం ఎలా పెరగాలో ఎలా చేయాలో అనేటువంటి ఇది ఉండగా, తర్వాత మా గురుగారి దగ్గర చాలామంది పెద్ద పెద్ద వాళ్ళంతా శిష్యులు ఉండేవారు, అన్నారు బ్రహ్మస్వామి గారు లాంటి వాళ్ళు.

0: వాళ్ళతో నాకు పరిచయం, వాళ్ళు నాకు వాయిస్తూ ఉండడం, మేమంతా సరదాగా ఒక కుటుంబం, ఒక కుటుంబంగా జీవిస్తూ ఉండేవాళ్ళం. క్రమక్రమంగా తర్వాత ఇక్కడ బెదవాళ్ళు రేడియో స్టేషన్ రావడం, అప్పుడు బెదవాడే కదా, విజయవాడకు అయ్యిందేమో అప్పటికి, తర్వాత
1: 48లో
0: రేడియో స్టేషన్ రావడం, నేను రేడియో స్టేషన్లో ఉద్యోగంలో చేరడం. రేడియో స్టేషన్లో ఉద్యోగంలో చేరిన తర్వాత నాకు కొంచెం జ్ఞానం పెరిగింది, జ్ఞానం పెంచుకున్నాను. దానికి నాకు చాలా అవకాశాలు వచ్చాయి. రేడియో స్టేషన్లో పనిచేయడంలో నాకు చాలా విధంగా, నేను ఈ రోజున ఒక 7-8 వీటిలలో నేను టాప్ ర్యాంక్గా ఉన్నానంటే నేను రేడియో స్టేషన్లో నేను పనిచేయగలనే కారణం. వయోలాలో వయలిన్, వోకల్, లైట్ మ్యూజిక్, డివోషనల్ మ్యూజిక్, క్లాసికల్ వోకల్, తర్వాత ఈవెన్ ప్రోస్ డ్రామా వాయిస్, యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్, కండక్టర్, వీటన్నిటిలోనూ టాప్ ర్యాంకులో ఉన్నాను నేను. ఉన్నానంటే అప్పుడు నా అనుభవం, అప్పుడు నాకు నేను చేసిన పని వల్ల వచ్చినటువంటి నాకు లాభమే.
1: అయితే ఇంకా అంటే మీరు ఈ వయోల, వయలిన్, డ్రామా ఇవే కాకుండా మీకు వీణ, మృదంగం అవి కూడా బాగా బొచ్చు అని చెప్పి విన్నాం.
0: అంటే బొచ్చును అవి మృదంగం వాయించాను, మా గురుగారు కూడా మృదంగం పక్క వాయించి వాయించాను, కంజీరా కూడా వాయించాను. అది ఏమవుతుందంటే వాటి వల్ల కొన్ని, ఇప్పుడు నేను మృదంగం ఎక్కువ వాయించాను అనుకోండి, చేతులు మొరటు పడతాయి. వీణ వాయించాను అనుకోండి, మా రెండు వేళ్ళు ఏమో అందులో గాట్లు పడిపోతాయి. ఇవన్నీ వైద్యుని వాయించేపుగా ఇబ్బంది పడుతూ ఉంటాయి. నాకు వైద్యులు అంటే ఇష్టం కాబట్టి వైద్యుని మీద కాంతి. అయితే ఏదైనా వీణ వాయించే వాళ్ళకి ఏదైనా ఒక సంగతి, ఈ సంగతి ఇలా వాయిస్తే పలుకుతుంది అని చెప్పగానే దగ్గర అంతవరకు నేను వీణ వాయించగలను. మృదంగా ఎవరన్నా తప్పు వాయిస్తే తెలుసుకోగలను, వీడు తప్పు వాయిస్తున్నా కానీ అంతవరకు తెలుసుకోగలను. ఇవన్నీ కూడా ఈ ముఖ్యంగా ఈ మృదంగం ఇవన్నీ ఒకటి టచ్లో ఉండాలి, వాయిస్తూ ఉండకపోతే చెప్పినట్టు వెందు.
1: శృతిర్ మాత లయ పిత అన్నారు, అమ్మకి నాన్నగారికి కూడా సంగీతం బాగా వచ్చు కదా, మరి ఆ విషయాలు కూడా చెప్తారు.
0: మా అమ్మగారు వీణ విద్వాంసులు, మా అమ్మగారి తండ్రి మా అంటే మా తాతగారు బరియాగ రంగదాస్ గారిని, వారు వాగ్గేయకారులు. ఆయన పాటలు చాలా బాగుంటాయి, కొత్త రకంగా ఉంటాయి. అంటే ఆయన ట్యూన్సే ఉన్నాయి, ఆయన సాహిత్యం ఆయన దానికి ట్యూన్స్ కూడా ఉన్నాయన్నమాట. వారి బహుశా నాకు కవిత్వం వారి దగ్గర నుంచే వచ్చి ఉండాలి. మా నాన్నగారేమో మా గురువు గారైన పార్వతి రామకృష్ణయ్యమంతుడు వారి దగ్గర నేర్చుకున్నారు. సుశల దక్షిణామూర్తి శాస్త్రి వారిని మా గురువు గారి గురువుగారు వారి దగ్గర కూడా నేర్చుకున్నారు. ఆయనేమో గాత్రం, వయలిన్, ఫ్లూటు, ఎక్కువగా ఫ్లూటు వాయిస్తూ ఉండేవారు. మా అమ్మగారు వీణ వాయించైతే ఏమైందంటే, నేను పుట్టిన 15వ రోజుని మా అమ్మగారేమో కాలం చెందగమ్మలని, నేను వారిని చూడలేదు, వారి వాద్యం వెళ్ళలేదు. ఆ రోజుల్లో రికార్డింగ్స్ అవి ఏమి ఉండేవి కావు, అందువల్ల ఎలా వాయించారో వాయించేవారో తెలియదు. దాంతో మా అప్పుడు ఏదో అనుకున్నారు, మగపిల్ల ఆడ పుడితే మురళీకృష్ణ అని పేరు పెట్టుకుందాం, ఆడపిల్ల పుడితే సరస్వతి అని పెట్టుకుందాం అని అనుకున్నారట. సరే, నాకు అసలు నామకరణ ఉత్సవమే జరగలేదు అనుకో. తర్వాత ఏమో ప్రియా రంగదాస్ గారి వల్ల నాకు కొంచెం సాహిత్య జ్ఞానం వచ్చింది, కానీ నేనేం చదువుకోలేదు. నేను తెలుగు కూడా చదువుకోలేదు, ఇంగ్లీష్ చదువుకోలేదు, సంస్కృతం చదువుకోలేదు, ఏమీ చదువుకోలేదు. వాటంతా వచ్చాయి. మా తాతగారి రచనలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఏమే ఓ చిట్టి, ఏడవకే ఈ రొట్టి, ముక్కా విరిచి పెట్టి నిన్ను పాడుదు జోగెట్టి, ఏమే ఓ చిట్టి, అదిగో బుచివాడు మన అటక మీదున్నాడు, ఏడుస్తే వాడు నిన్నెత్తుకుపోతాడు, ఇలాగా. తర్వాత ఏమో తరచు మీరు నేను పాడితే వినే ఉంటారు, రామ రామయ్య రాధా రఘుపతి రక్షకుడి రాముడు భవించినాడు, ఇవన్నీ కూడా చాలా. ఈ మధ్యన వారి కీర్తనలు కొన్ని కొత్తవి దొరికాయి నాకు, అవన్నీ కూడా మళ్ళీ నేను విని పాఠం చేసి దాన్ని రికార్డు ఇవ్వాలనుకుంటున్నాను. ఆ విధంగా నాకు సంగీతంలో, మా నాన్నగారు వంశంలో సంగీతం ఎవరికి రాదు, మా నాన్నగారు ఒక్కరికే. మా నాన్నగారు వంశంలో అందరూ సాహిత్య పండితులు, వేద పండితులు, వాస్తు శాస్త్రం, జ్యోతిష్యం, మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రాల్లో పండితులు. మా నాన్నగారు ఒక్కరికే సంగీతం మీద ఆసక్తి. మా అమ్మగారేమో నేను గర్భంలో ఉండగా గంటల తరపుకి రోజు వీణ వాయించేవారట. వాయిస్తే ఏమో అంత స్ట్రెయిన్ అవ్వకూడదమ్మా, వాయించకూడదంటే కూడా మీరెవరు నన్ను డిస్టర్బ్ చేయకండి, నా అబ్బాయికి నేను సంగీతం చెబుతున్నాను
1: అనేవారు.
0: బహుశా అలాగే ఆ విధంగానే నాకు వచ్చి ఉండాలి తప్ప, నేను కష్టపడి సంపాదించిన విద్యా

0: నాకు ఉన్న విద్య నాకు ఎంతో ఎంత తెలుసు ఏం అనేది కూడా నాకు తెలియదు. అతనతో వస్తుంది బహుశా మా అమ్మగారు మా గురువు గారు వాళ్ళందరూ వచ్చి పాడి వెళ్ళిపోతుంటారనిపిస్తుంది నాకు. అంతేగాని నేను నేను పాడగలను నేను చేయగలను అనేటువంటి ఉద్దేశం నాకు ఎప్పుడు రాలేదు. ఆ విధంగా బాల్యం పుట్టినప్పటి నుంచి పాట అంటేనే ఇష్టం తప్ప మా నాన్నగారు చదువుకోమంటే కూడా నాకు చదువు రాలేదు. 3 నెలలు స్కూల్కి వెళ్ళాను. 3 నెలలు క్వార్టర్లీ పరీక్షలు వచ్చి చక్కగా గుండ్రగా 0 వచ్చాయి. దాంతో హెడ్ మాస్టర్ గారు మా పిల్లలను కూడా పాడు చేస్తున్నారు, ఈయనకి చదువు ఎందుకయ్యా తీసుకుపోండి అన్నారు. సరే వెళ్ళిపోయింది, మరి బతుకు జీవుడు అనుకున్నాను నేను. అంతే నా చదువు.
1: అంటే మీరు పాఠశాలలో చదవకపోయినా కానీ సాహిత్యంలో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించి వాగ్గేయకారులుగా చక్కటి కీర్తిని పొందారు కదా, మరి ఈ రంగంలో మీ యొక్క అనుభవాన్ని కూడా తెలియజేస్తారు.
0: నాకు పాటలు రాయాలి కీర్తనలు రాయాలి అనేటువంటిది నాకు ఎప్పుడు ఉద్దేశం ఉండేది కాదు. ఒకసారి ఏమైందంటే మా గురువు గారికి ఆధ్యాత్మిక గురువులు ఉండేవారు, విమలానంద భారతి స్వాములు వారిని. వారు వచ్చి మా ఇంటి దగ్గర ఎదురుగుండా దీక్ష తీసుకున్నప్పుడు ఆయనకి నా పాట అంటే ఇష్టం. వారు ఒక రోజు నన్ను పిలిచి గమ్మత్తుగా అడిగారు, ఏమైపోతుంది త్యాగరాజ కీర్తనలు మీరంతా పాడుతున్నారు కదా, ఆ త్యాగరాజుకి పూర్వం సంగీతం ఎలా ఉండేది, ఏం పాటలు పాడేవారు ఏమిటిని అడిగారు అన్నమాట. నాకు అంత పెద్ద తెలీదు. అందువల్ల ఏమోనండి రామదాస్ కీర్తనలు తరంగాలు ఇలాంటివి పాడేవారేమో అన్నాను. మరి త్యాగరాజు కీర్తనలు వచ్చిన తర్వాత సంగీతం యొక్క పద్ధతి అంతా మారింది కదా, అంటే ఆయన కొత్త సృష్టి చేశారు కదా, అలాగే నువ్వు ఆయన కీర్తనలు పాడడమే కాకుండా నువ్వు కూడా ఏదైనా కొత్త సృష్టి చేస్తే ఆయనలాగా నీకు శాశ్వతంగా కీర్తి ఉంటుంది, ఏదైనా కొత్తదిగా ఆవిడ చేయకూడదా అని ఆయన సలహా ఇచ్చారు. అప్పుడు అనిపించింది మన కర్ణాటక సంగీతంలో 72 మేళకర్తలు ఉన్నాయి, ఈ 72 మేళకర్తల్లో ఇంకా ఏ సంగీతంలోనూ ప్రపంచంలో లేవు, మనకే ఉన్నాయి, దక్షిణ దేశ సంగీతంలోనే ఉంది, ఈ ఉత్తర హిందుస్థానంలో కూడా లేదు. అయితే ఆ అన్ని రాగాలకి స్వరూపాలు ఏ ఎలా ఉంటాయనేటువంటిది ఒక నిర్ధారణగా ప్రాక్టికల్గా తెలీదు ఎవరికి. తెలియాలంటే దాంట్లో ఏదైనా ఒక రచన ఉండాలి. అయితే ఈ 72 మేళకర్తల్లో ఇదివరకు మహావైద్యనాథ్ హరిణు ఆయన 72 మేళకర్తలు ఒక రాగమాలిక ఒకే కీర్తన రాశారు. అది పాడడానికి ఉండదు, ఒక్కొక్క లైను అందులో రాగస్వరూపం తెలీదు, సాహిత్యం కూడా ప్రధానం కాదు. తర్వాత 60లో ఆయన రాశారు కోటీశ్వరయ్యని. ఆయన కూడా ఏం చేశారంటే కొన్ని ముఖ్యమైన శంకరాభరణం తోడి ఇలాంటివి బాగున్నాయి కానీ ఇదివరకు పాడని మేళకర్త రాగాల్లో ఆ రాగస్వరూపం ఆయన సరిగ్గా ఆయన తీసుకొచ్చిన రాగస్వరూపం నాకు తృప్తి కలిగింది. కాదు ఈ రాగం ఇంకా ఇంకా ఇలా ఉంటుంది, ఇది కాదు అనిపించింది. అప్పుడు 72 మేళకర్తలో కీర్తన రాయాలని కూర్చుని రాసిన కీర్తన 72 మేళకర్తలు.
1: సంగీతంలో మీరెన్నో నూతన పోకడలు సంప్రదాయబద్ధంగా చేస్తూ జనరంజకంగా ఉండడానికి చేశారు కదా, వాటి గురించి మీ అభిప్రాయం కొన్ని చెప్పండి.
0: నేను పెద్దగా కొత్తగా సంగీతంలో చేశానని చెప్పడానికి ఏం లేదు. అయితే 4 స్వరాలతో రాగం సృష్టించాను నేను, అంత కీర్తన లేదు. అంటే సంగీత శాస్త్ర ప్రకారం 5 స్వరాలు ఉండాలి, అధమం ఉండి 4 స్వరాలతోనే రాగాలు కొన్ని సృష్టించాను. అది కాకుండా ఒక ఎక్స్పెరిమెంట్ 3 స్వరాలతో కూడా ఒక రాగం నేను సృష్టించాను. అది 3 స్వరాలు ఏం చెప్పకుండా ఉంటే బాగుండేది, చెప్పకుండా పాడితే తెలుస్తుంది అన్నమాట. ఉమాసుతం నమామి మమ మానస స్థితం, ఉమాసుతం నమామి కుమారాగ్రజం అసమాన సుమేరుధీరం అమోఘ ఫలప్రదం కల విమోచన గుణాన్వితం ప్రమోదకర మురళీగానమోదితం సతతం ఉమ సమప. అంతే సమప సప మ సమప, 3 స్వరాలు అన్నమాట. తర్వాత తాళాధ్యాయంలో కూడా ఒక నూతన సంప్రదాయాన్ని నేను కనిపెట్టాను అన్నమాట. వాటికి ముఖి అని పేరు పెట్టాను. మళ్ళీ అలాగే పంచముఖి నవముఖి చతుర్ముఖి త్రిముఖి అని పెంచి ఆ పద్ధతి అంతా ఒక రకంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంతవరకు మనకున్న తాళాలని కూడా ఒక ప్రక్రియతో ఒక సంప్రదాయం ద్వారా ఈ తాళాలని సృష్టింపబడ్డాయి, ది ప్రిన్సిపల్. సో ఐ హావ్ ఇన్వెంటెడ్ ఎ న్యూ ప్రిన్సిపల్, దాంతో ఇంకా ఎన్నో

0: కదలాలు మనం సృష్టించుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఆ విధంగా వచ్చేసాను నేను.
1: తర్వాత అండి, ఇందాక మీరే చెప్పారు అంటే దక్షిణాదిలో ఉన్నటువంటి మేడకర్త పద్ధతి ఇదంతా కూడా మిగతా ఏ సంగీత పద్ధతిలోనూ లేదు అని. ఈ సంగీతం నేర్చుకుని దీంట్లో మీరు హిమోన్నత శిఖరాలకు ఎదిగి దేశ దేశాలు ఇంకా చెప్పాలంటే ప్రపంచం అంతా తిరిగారు కదా, ఆ సంగీత బాణీల వారిని కూడా మీరు ఏ విధంగా సమ్మోహించగలిగారు చెప్తారు?
0: అంటే నేను వెళ్ళిన చోటల్లా కూడా మన సంగీతంలో దక్షిణ భారతీయ సంగీతంలో ఉండేటువంటి విశిష్టత పునాది, ఈ 72 మేళగర్తలో ఒక పునాది ఉందే, ఇది ఎంత గొప్పది అనేటువంటిది నేను ప్రాక్టికల్గా ప్రూవ్ చేశాను, అనేక చోట్ల ప్రూవ్ చేశాను. ఇతర దేశాల్లో, ఉత్తర హిందూ దేశంలో వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారన్నమాట. వాళ్ళకి ఇన్ని మేళగర్తలు లేకపోవడం వల్లని వాళ్ళు మన సంగీతం పాడడానికి కొంచెం కష్టపడుతున్నారు. మనం వాళ్ళ సంగీతం పాడేస్తున్నాం, ఏ సంగీతమైనా సరే మనం పాడగలం. ఇవి ఇది కనుక క్షుణ్ణంగా తెలుసుంటే ప్రపంచంలో ఏ సంగీతమైనా కూడా మనం పాడగలం అనేటువంటిది నేను ప్రాక్టికల్గా అనేక చోట్ల రుజువు చేశాను. ఒకసారి వెస్ట్రన్ యూనివర్సిటీలో వరల్డ్ మ్యూజిక్ అన్ని మ్యూజిక్లకి చైర్ ఉంది అక్కడ. అప్పుడు చైనీస్ వాళ్ళు, వాళ్ళు వీళ్ళు, ఆఫ్రికన్సు, జాపనీసు, రకరకాల జర్మన్సు, వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళ సంగీతంలో ఒక లైన్ పాడమని నేను అది వెంటనే పాడేసి, మన రాగం ఒక చిన్న ముక్క పాడమంటే వాళ్ళ వల్ల కాక అలా జరిగింది. అది మామూలుగా మనం విదేశ సంగీతం వరకు వెళ్ళక్కర్లా. మన దేశంలోనే ఇప్పుడు ఔత్తరాయికులు వాళ్ళు కూడా ఇప్పుడు ఔత్తరాయిక సంగీతంలో మన సంగీతంలోనూ కూడా టాప్ ర్యాంక్ తీసుకున్న వాళ్ళు, ఏ క్లాస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు మన వాళ్ళల్లో. కానీ ఔత్తరాయికులు ఎవళ్ళు మన కన్నాడ సంగీతంలో అధమపక్షం ఒక బీ కూడా తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు. కారణం ఏమిటంటే మన సంగీతం యొక్క పునాది వాళ్ళకి తెలియకపోవడమే. వాళ్ళు తెలుసుకుంటే మాత్రం చాలా చక్కగా పాడగలరు అనేటువంటి విషయాన్ని వాళ్ళందరికీ నేను తెలియజేశాను. ఈ మధ్య జుగల్ బందీస్ అని పాడి ముఖ్యంగా ప్రాక్టికల్గా వాళ్ళకి జుగల్ బందీస్లో నేను వాళ్ళకి వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ పద్ధతులు నేను తెలుసుకోవడానికి, మన సంగీతంలో ఉండే పద్ధతులు ఎలాంటివో, దాని లోతు ఎంత ఉందో వాళ్ళకి తెలుసుకోవడానికి ఇవి చాలా ఉపకరించాయి. ఇప్పుడు వాళ్ళందరికీ తెలుసును మన సంగీతాన్ని గురించి.
1: అంటే జుగల్ బందీలు వాటి వల్ల కొంచెం ప్రచారం చెందింది.
0: ప్రచారం జరిగింది, మనం తప్పకుండా మన యొక్క సంగీతాన్ని గురించి వాళ్ళకి బాగా తెలిసింది. ఇదివరకు అంత తెలియదు.
1: అంటే పాశ్చాత్య సంగీతానికి మనకి కూడా కొంచెం అంటే దీని వల్ల ఆధారాలు ఎక్కువ ఉన్నాయంటే?
0: ఏమి మన సంగీతంలో లేనిదంటూ లేదు. పాశ్చాత్య సంగీతం మన సంగీతంలో ఉంది, జపాన్ సంగీతం మన దాంట్లో ఉంది, పర్షియన్ సంగీతం మన దాంట్లో ఉంది, ఉత్తర హిందూస్థానం సంగీతం మన దాంట్లో ఉంది. వాళ్ళు ఏ పాట పాడినా మన సంగీతంలో ఎక్కడో ఒకటి ఉందని నేను రుజువు చేయగలను. అన్నిటికీ మూలం మన శాస్త్రీయ కర్ణాటక సంగీతమే. కర్ణాటక సంగీతం అంటే నా ఉద్దేశంలో బాగున్న ప్రతి సంగీతం కర్ణాటక సంగీతం అని నా ఉద్దేశం. కర్ణాటక సంగీతం అనేటువంటిది ఏదో కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిందని కానీ, సంగీత పితామహులనే పేరు పెట్టుకున్నటువంటి పురంధరదాసులు వారి దగ్గర నుంచి వచ్చిందని కానీ, ఒక లేదు దక్షిణ దేశానికి సంబంధించిందని కానీ అంటే నేను ఒప్పుకోను, నాకు నచ్చదు. ఎందుకంటే అది కూడా అంతే అయ్యిండే ప్రపంచ సంగీతానికి విషయంలో ఇంత విశిష్టత మనకు ఉండేది కాదు. నా అభిప్రాయంలో కర్ణేషు అటతి ఇది కర్ణాటక, చెవికి ఇంపుగా ఉండే ప్రతి సంగీతము కర్ణాటక సంగీతమే. అది సినిమా పాట కావచ్చును, పాశ్చాత్య సంగీతం కావచ్చును, హిందుస్థానీ సంగీతం కావచ్చును, లలిత సంగీతం కావచ్చును, భక్తి సంగీతం కావచ్చు, ఏదైనా సరే చెవికి బాగుందా అది కర్ణాటక సంగీతం. కర్ణేషు అటతి క్లాసికల్ మ్యూజిక్, క్లాసికల్ మ్యూజిక్ అంటే శాస్త్రీయ సంగీతం అంటే ఏమిటంటే 10 కాలాల పాటు ఏ సంగీతం ఏ పాట నిలుస్తుందో అదంతా శాస్త్రీయ సంగీతమే. ఒక సినిమా పాట 20 ఏళ్ళు ఎప్పుడో నేను పాడిన పాట ఇంకా ఈ రోజుకి కూడా కొత్త రకంగా కనిపించి, ఎప్పుడో నేను ఆ కాలంలో ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తున్న రోజుల్లో ఒక లలిత సంగీతం ఇప్పటికీ కూడా ప్రజలు వినాలని అవి ఇంకా బ్రతుకున్నాయంటే అదంతా కూడా శాస్త్రీయ సంగీతమే అంటాను నేను. శాస్త్రీయతకు అర్థం అది. అంతేగాని ఇది పుస్తకంలో రాసి ఆ రాసిని మనం చదువుకుని పాడింది కాదు.
1: అయితే ఆపాత మధురమైనటువంటి సంగీతాన్ని మొత్తం మీరు ఆపోషణ పట్టి ముఖ్యంగా దీని ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించాలి అని ఒక కొత్త థియరీని మీరు ప్రతిపాదిస్తున్నారు కదా.
0: అయితే దాని గురించినటువంటి రీసెర్చ్ అంతా కూడా అయిపోయింది. అది నేను ప్రారంభించడానికి దగ్గరటువంటి

0: అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. అది ప్రారంభించగానే దాని గురించి వివరాలని చెప్తాను.
1: అయితే మీ యొక్క ఈ అపూర్వమైనటువంటి అనుభవంతో ఈనాటి యువతరానికి మీరు ఏం సందేశం ఇస్తారండి?
0: ఆ రోజుల్లో అవకాశాలు లేని రోజుల నుంచి ప్రారంభించి ఇప్పుడు అవకాశాలు ఉన్నంత వరకు కూడా మేము ఒకలాగా ఎదుర్కొంటూ వచ్చాం. ఇప్పటి వాళ్ళకి ఏమిటంటే, అప్పుడు ఒక 1000 కచేరీలు చేయడానికి, ఇప్పుడు ఒక టీవీలో అరగంట పాడడం ఒకటి, రేడియోలో ఒక పాట పాడితే, టీవీలో ఒక పాట పాడితే ప్రపంచం అంతా బలానా వాళ్ళు పాడుతున్నావు అని తెలిసిపోతుంది. అప్పుడు అలా తెలియదు. అయితే ఇటువంటి అవకాశాలు ఇంత తేలిగ్గా మనకు దొరుకుతున్న సమయంలో చాలా శ్రద్ధ వహించి ఉన్న అవకాశాలని సక్రమంగా వినియోగించుకుని అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది.
1: నమస్కారం.
0: నమస్కారం.

0: గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు విన్నారు శ్రీ మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారితో పరిచయ కార్యక్రమం. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
1: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రాముడు, ఏంటి ఇట్లా వచ్చావు?
2: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
2: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
2: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
2: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయింది మనందరికీ.
2: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు భవన్.

0: ఉంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు ఎన్సీఈఆర్టీ వారు సమర్పిస్తున్న ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: while the Nifty added 92 points to 23,476 when reports last came in. And that is the end of this news bulletin.
1: Akashavani, Vijayawada Kendram. లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటారు.
2: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ సం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
1: కార్యక్రమంలో ముందుగా ఆవకాయ బిర్యానీ చిత్రం నుంచి కార్తీక్ శ్వేత పాడిన పాట వింటారు. వనమాలి సాహిత్యం.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. వింటున్న ఈ పాట దళపతి చిత్రాల నుంచి. ఘోషాల రాంబాబు గీతానికి వినోద్ యాజమాన్య, శ్రేయ ఘోషాల్ పాడారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వ సారి ప్రమాణ స్వీకారం చేశారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు రాయ్పూర్లో జరగనున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సవరించిన ధరలు ఈరోజు నుండే అమల్లోకి వస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. బంగారం, వెండిపై 5%, ప్లాటినంపై 5.4% దిగుమతి సుంకం విధించింది. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా దేశ ఆర్థిక స్థితిని కాపాడడానికి ప్రజలు బంగారం కొనుగోళ్లను సాధ్యమైనంత వరకు నివారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంతకుముందు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థపై భారాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగవేట్రి కళగం టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఈ బల పరీక్షలో ప్రభుత్వానికి మద్దతుగా 144 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. వ్యతిరేకంగా 22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. 5 ఎమ్మెల్యేలు ఓటింగుకు దూరంగా ఉన్నారు. ఈ విజయంతో తమిళనాడు శాసనసభలో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకుంది. నీట్ పరీక్షా పత్రాల లీక్ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సిబిఐ బృందం జైపూర్ చేరుకుంది. రాజస్థాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఎస్ఓజి అదుపులోకి తీసుకున్న పలువురిని సిబిఐ అధికారులు విచారించారు. మరోవైపు ఈ దర్యాప్తులో భాగంగా సీకర్, దాని పరిసర ప్రాంతాల్లో ఎస్ఓజి 100లాది మందిని విచారించింది. కేసు మూలాలను వెలికితీసేందుకు సిబిఐ, రాజస్థాన్ పోలీసులు సమన్వయంతో దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి దేశీయ పర్యటనల సమయంలో తన కాన్వాయ్ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించారు. అయితే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లను మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారు. ప్రధానమంత్రి ఇటీవలి గుజరాత్, అస్సాం పర్యటనల సమయంలో వాహనాల సంఖ్యను తగ్గించే నిర్ణయాన్ని అమలు చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దిగుమతి చేసుకునే ఇంధనంపై ఆధారపడ్డాన్ని తగ్గించాలని, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను అవలంబించాలని ప్రధానమంత్రి దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తులకు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నారు. కాన్వాయ్ పరిమాణం తగ్గించినప్పటికీ ప్రధానమంత్రి భద్రతకు సంబంధించి ఎటువంటి రాజీ పడలేదు. ఎస్పిజి ప్రోటోకాల్స్ ప్రకారం అవసరమైన అన్ని కీలక భద్రతా విభాగాలు యథావిధిగా ఉన్నాయి. సాధ్యమైన చోటల్లా తన కాన్వాయ్లో ఎలక్ట్రిక్ వాహనాలను చేర్చాలని ప్రధానమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కాన్వాయ్ని సగానికి పైగా తగ్గించుకున్నారు.

0: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించి ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలని, అలాగే పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలు అనుసరించాలని ప్రధానమంత్రి దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తుల్లో ఇదొకటి. ఇంధన పొదుపు ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంతో పాటు పర్యావరణ సుస్థిరతను పెంపొందించే లక్ష్యంతో హోంమంత్రి తన వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. ప్రధానమంత్రి స్వయంగా తన కాన్వాయ్ను తగ్గించుకుని ఆదర్శంగా నిలవగా, ఇప్పుడు కేంద్ర హోంమంత్రి కూడా అదే బాటలో నడిచి ఈ పొదుపు చర్యను అమలు చేస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్నివాస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాష్ నాథన్ ఆయన చేత పదవీ ప్రమాణం చేయించారు.
1: నా రంగస్వామి కడవలின் பெயரால் உறுதி கூறுதாவதே நான் நேர்முகமாகவோ அல்லது மறைமுகமாகவோ ஒருவருக்கோ அல்லது பலருக்கோ இந்திய ஒன்றியத்தின் புதுச்சேரி ஆட்சி பரப்பின் முதலமைச்சர் என்ற முறையில் என் கவனத்திற்கு கொண்டுவரப்படும் அல்லது எனக்கு தெரிய வரும் எந்த செய்தியையும் மேற்கூறிய முதலமைச்சர் என்ற வகையில் என்னுடைய கடமைகளை முறையாக ஆற்றுவதற்கு தேவைப்பட்டவரன்றி தெரிவிக்கவோ அல்லது வெளிப்படுத்தவோ மாட்டேன்.
0: రంగస్వామితో పాటు పార్టీకి చెందిన మల్లాడి కృష్ణారావు, బీజేపీకి చెందిన ఏ నమశివాయం కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబీన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, రాష్ట బీజేపీ

0: கட்டளன்றி தெரிவிக்கவோ அல்லது வெளிப்படுத்தவோ மாட்டேன்.
1: రంగస్వామితో పాటు పార్టీకి చెందిన మల్లాడి కృష్ణారావు, బీజేపీకి చెందిన ఏ నమశివాయం కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబీన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, రాష్ట బీజేపీ అధ్యకుడు విపి రామలింగం, ఇతర ఉన్నతాధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 1998లో ఇదే రోజున భారత్ నిర్వహించిన అణు పరీక్షలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. ఆ అణు పరీక్షలు దేశ అచంచలమైన సంకల్పాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. పోఖ్రాన్ అణు పరీక్షలు భారతదేశ ఆత్మవిశ్వాసానికి, దృఢ నిశ్చయానికి నిదర్శనమని అన్నారు. ఆ పరీక్షల తర్వాత ప్రపంచ దేశాలన్నీ భారతదేశంపై తీవ్రమైన ఒత్తిడిని తీసుకొచ్చాయని గుర్తు చేశారు. ఎంతటి ఒత్తిడులు ఎదురైనప్పటికీ ఏ శక్తి కూడా భారతదేశాన్ని లొంగదీసుకోలేదని, ఆనాటి పరీక్షల ద్వారా నిరూపితమైందని మోదీ స్పష్టం చేశారు. ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనో భారత్లో 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు న్యూఢిల్లీకి చేరుకున్నారు. రేపటి నుండి ప్రారంభం కానున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఆయన భారత్కు వచ్చారు. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. బ్రిక్స్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు, భాగస్వామ్య దేశాల ప్రతినిధి బృందాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటారు. వీరంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారు. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరెజ్ మకెన్నాతో సమావేశమయ్యారు. మార్కెట్లను విస్తరించడం, వనరుల సేకరణను పెంచడం, ప్రాధాన్యత కలిగిన వస్తువుల ఎగుమతులను ప్రోత్సహించడమే కాకుండా సేవా రంగాన్ని బలోపేతం చేయడంపై చర్చించినట్టు జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు రాయ్పూర్లో జరగనున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్పై 82 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. రాజస్థాన్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ మధ్యప్రదేశ్లలో రేపటి వరకు వడగాల్పులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు ఉరుములతో కూడిన వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, ఛత్తీస్గఢ్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జమ్మూకాశ్మీర్, లక్షద్వీప్, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లాలనుకునే ఆసక్తి కలిగిన భక్తులు ఈ నెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. ఈ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి దరఖాస్తుదారులు అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి కార్మికుల కార్యక్రమం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో రోగనిరోధక శక్తి అవగాహన అనే అంశంపై డాక్టర్ ఎంవివి గాంధీ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి కె ఇందిరాగారు.
1: రోగ నిరోధక శక్తి అన్న పదం మనం తరచూ వింటాము. ఒక రోగంతో మనం ఫైట్ చేయాలంటే మనలో రోగ నిరోధక శక్తి అన్నది ఉండాలి. మరి దీని గురించి వివరంగా చెప్పడానికి ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోలో వచ్చారు డాక్టర్ ఎంవివి గాంధీ గారు. వీరితో మాట్లాడి రోగ నిరోధక శక్తి అంటే ఏమిటి మరియు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ని ఎలాగ మెయింటైన్ చేయాలి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గాంధీ గారు.
2: నమస్కారం.
1: డాక్టర్ గారు, ముందుగా ఇమ్యూనిటీ లేదా రోగ నిరోధక శక్తి అంటే ఏమిటి వివరిస్తారా?
2: రోగ నిరోధక శక్తి ఆ పదంలోనే చాలా వరకు అర్థం ఉంది. రోగం అంటే ఒక డిసీజ్, నిరోధకం అంటే ప్రివెన్షన్. ఈ రోగాన్ని మనం ఎలా అరికట్టచ్చు అదే ఈ రోగ నిరోధక శక్తి. రోగ నిరోధక శక్తి అన్నది బయట నుంచి ఎక్కడి నుంచో రాదు. మనకి రోగ నిరోధక శక్తి అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఇన్నేట్ ఇమ్యూనిటీ, రెండవది అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే మన శరీరంలో తనంతటగా తానుగా ఒక వ్యాధితో పోరాడే శక్తి ఉంటుంది, అది ఇన్నేట్ ఇమ్యూనిటీ. అక్వైర్డ్ ఇమ్యూనిటీ, అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే మనం వ్యాక్సిన్స్ ద్వారా కానీ మెడిసిన్స్ ద్వారా కానీ తల్లి నుంచి బిడ్డకు సంక్రమించడం కానీ ఇవన్నీ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. సో ఫస్ట్ ఇన్నేట్ ఇమ్యూనిటీ. ఇప్పుడు మనకి ఒక ఇన్ఫెక్షన్ మన ఒంట్లో చొరపడింది, అప్పుడు మన శరీరంలో తెల్ల రక్త కణాలు ఉంటాయి. ఈ తెల్ల రక్త కణాల్లో న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్, మోనోసైట్స్, బేసోఫిల్స్, ఇసినోఫిల్స్ ఇలా వేరే వేరే రకాలు ఉంటాయి. వాటిలో లింఫోసైట్స్ అనేవి రోగ నిరోధక శక్తికి బాగా ఉపయోగపడుతుంది. టీ లింఫోసైట్స్ అంటారు, బి లింఫోసైట్స్ అంటారు. ఇంకా డీప్గా వెళ్ళట్లేదు, మనకి కావాల్సిన ఇమ్యూనిటీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏదైనా ఒక క్రిమి, ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ మీకు అర్థమవడం కోసం మన శరీరంలోకి ప్రవేశించినట్టయితే దాన్ని యాంటీజెన్ కింద పరిగణిస్తాం. ఈ యాంటీజెన్ శరీరంలోకి ఎప్పుడైతే వెళ్తుందో మన శరీరంలో ఉండే ఈ టీ లింఫోసైట్స్ కానీ డబ్ల్యూబీసీ కణాలు కానీ అది రోగ నిరోధక శక్తి యాంటీబాడీస్ని తయారు చేస్తాయి. ఈ యాంటీజెన్స్తో ఈ యాంటీబాడీస్ అన్ని ఫైట్ చేసి ఆ పర్టిక్యులర్ డిసీజ్, ఆ పర్టిక్యులర్ రోగాన్ని అరికట్టేటట్టు చేస్తాయి. ఇవి దాని మెకానిజం, యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్. మీకు ఇంకా అర్థం అవడానికి ఏంటి అంటే వ్యాక్సిన్స్, మనం వ్యాక్సిన్స్ వేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాం. కరోనా వ్యాక్సిన్ అంటే ఇండైరెక్ట్గా మనం ఆ క్రిమిని మన శరీరానికి హాని చేయకుండా క్రిమిని మన శరీరం లోపలికి పంపించి మన శరీరంలో ఉండే ఈ లింఫోసైట్స్ కానీ తెల్ల రక్త కణాలు కానీ ఆ క్రిమి యొక్క యాంటీజెన్తో ఫైట్ చేసి యాంటీబాడీస్ని తయారు చేసి మనల్ని కరోనా రోగ బారి నుంచి కాపాడుతుంది. ఇది కరోనాకి సంబంధించి ఇమ్యూనిటీ. అలాగే ప్రతి రోగానికి సంబంధించి దాని యొక్క వ్యాక్సిన్స్ అయితేనేమి ఇంక. సో ఫర్ ఎగ్జాంపుల్ పోలియో 1970లో స్మాల్ పాక్స్ అని ఒక వ్యాధి ఉండేది. ఈ స్మాల్ పాక్స్ అనే వ్యాధి మనం పరిపూర్ణంగా 100% అరికెట్టేసాం. ఎట్లా అరికెట్టాం? అది వ్యాక్సిన్. సో ఈ వ్యాక్సిన్ అనేది ఇది ఒక అక్వైర్డ్ ఇమ్యూనిటీ. అలానే మన క్రిమి ఏదైనా మన శరీరం చొచ్చబడినప్పుడు దానితో మన శరీరాన్ని శరీరం ఫైట్ చేసే విధానం ఇన్నేట్ ఇమ్యూనిటీ. సో మనకు మనంతటగా మనం కానీ వ్యాక్సిన్ రూపంలో కానీ తల్లి నుంచి బిడ్డకి సంక్రమించడంలో కాదు కానీ మన శరీరంలో ఉండే క్రిములతో మనం మనం ఫైట్ చేసే విధానాన్ని ఇమ్యూనిటీ అంటారు.
1: బాగా చెప్పారండి. మరి ఒకే ప్రాంతంలో ఒకే సర్కమ్స్టాన్సెస్లో ఒకే వెదర్లో పెరుగుతున్న ఇద్దరు మనుషులు వాళ్లలో ఆ పరిస్థితుల్ని రియాక్ట్ చేయడానికి వేరే వేరేగా ఉంటుంది కదండి. కొందరు త్వరగా జలుబు దగ్గు వస్తే కొందరికి అస్సలు రాదు. దీనికి కారణం ఏముంటారు?
2: అది మన బాడీ ఇన్బిల్ట్ అండి. బేసికలీ మనం మీరు చెప్పే విధంగా ఇద్దరు వ్యక్తుల్ని మనం కంపేర్ చేసామనుకోండి, ఒకే ఎన్విరాన్మెంట్లో ఉంటున్నారు, ఒకే దీనిలో ఉంటున్నారు, బట్ జెనెటిక్స్ అనేది చాలా ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు మన తాత తండ్రుల నుంచి మనకి కొన్ని డిసీజెస్ సంక్రమించవచ్చు, అలానే కొన్ని అలర్జన్స్ కూడా సంక్రమించవచ్చు. అట్లానే మనం పెరిగే ఎన్విరాన్మెంట్లో ఉండే క్రిముల ద్వారా మనకి కొన్ని డిసీజెస్ సంక్రమించవచ్చు. ఈ ఒక పాయింట్ అయితే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఇందాక మాట్లాడుకున్నాం కొన్ని రోగాలను అరికట్టడానికి కొన్ని

0: వ్యాక్సిన్ని తయారు చేసుకున్నాం. ఆ వ్యాక్సిన్ని మనం ప్రవేశపెడుతున్నాం. సపోజ్ టీబీ, టీబీ అనేది మనం వ్యాక్సిన్ పుట్టినప్పుడే వేసుకుంటున్నాం. మనం పెరిగే కొద్దీ మన బాడీ కాన్స్టిట్యూషన్ అయితేనేమి, మన మజిల్ బిల్డింగ్ అయితేనేమి, మన ఇమ్యూనిటీ అయితేనేమి, ఇవన్నీ పెరగటం వల్ల మన టీబీ రాకుండా ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వయసులో ఉండేటప్పుడు సరైన పోషక పదార్థాలు తీసుకుపోవడం వల్ల కానీ, ఇంకో విధంగా వల్ల కానీ, లేకపోతే మనం ఎక్సర్సైజ్ లోపం వల్ల కానీ, మన శరీరంలో రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ అనేది ఆటోమేటిక్గా క్షీణిస్తుంది. ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా క్షీణించేటప్పుడు మన వాతావరణంలో ఉండే క్రిముల వల్ల కానీ, మన శరీరంలో ఉండే క్రిములని మన శరీరంలో ఉన్న తెల్ల రక్త కణాలు ఫైట్ చేయలేకపోవడం వల్ల కానీ, ఆ ఏదైతే ఆ వ్యాధి ఉందో అది బయటపడే అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఇద్దరూ ఒకే చోట ఉండటం వల్ల కానీ, ఒకే ఎన్విరాన్మెంట్లో ఉండటం వల్ల కానీ, ఇద్దరికీ ఒకేలాగా క్రిములు లేకపోతే ఇన్ఫెక్షన్స్ శరీరంలో యాక్ట్ చేయాలని ఎక్కడ రూల్ లేదు.
1: మరి ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే ఏమిటండి? అంటే నా శరీరంలో నాకు ఇప్పుడు ఇమ్యూనిటీ లేదనుకోండి, నేను ఏదైనా ఇమ్యూనిటీ బూస్టర్ తీసుకొని రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చు అంటారా?
0: డెఫినెట్గా అమ్మా, ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే అవి ఏవేవో కాస్ట్లీ వస్తువులు లేకపోతే ఇంకోటి ఇంకోటి కాదు, మనం రోజు తింటున్న ఆహారంలోనే ఉంటాయి. ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే మనకి రోగ నిరోధక శక్తి పెంచే సబ్స్టెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఆరెంజెస్ కానీ ఉసిరికాయ కానీ, ఇవన్నిట్లో కూడాను వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది. వైటమిన్ సి ఎక్కువ తీసుకోవటం వల్ల మన రోగ నిరోధక శక్తి ఇండైరెక్ట్గా పెరుగుతుంది. వైటమిన్ సి అనేది కొల్లాజన్ ప్రొవైడ్ చేయటం వల్ల కానీ, కానీ డబ్ల్యూబీసీలు ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి కానీ, ఒంట్లో ఆర్గానిజమ్స్తో ఫైట్ చేయడానికి కానీ దోహదపడు. అట్లానే మనం బీ కాంప్లెక్సెస్ తీసుకున్నట్టయితే మన బ్లడ్ సెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. బ్లడ్ సెల్స్ పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా అనీమియా అంటే రక్తం తగ్గిపోయే లక్షణం తగ్గి మన రక్తం శరీరంలో పెరగటం వల్ల మనకి మరికొన్ని వ్యాధుల నుంచి మనం ప్రివెంట్ చేసుకోగలిసే అవసరం ఉంటుంది. సో ఇవన్నీ మనం రోజు తినే ఆహారంలోనే ఉంటాయి. బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, మీట్ కానీ, ఇవన్నీ కూడా మనకు కావాల్సిన పదార్థాలన్నీ కూడా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. మనం వాటిలో కెమికల్స్ ఏమీ లేకుండా సేంద్రియ పద్ధతిలో తీసుకుంటే మనకు డెఫినెట్గా మన హెల్త్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఇప్పుడే మీరు బీ కాంప్లెక్స్ గురించి చెప్పారు, దాని గురించి వివరిస్తారా? ముఖ్యంగా ఏంటంటే చాలామంది హెల్త్ సప్లిమెంట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు, అన్ని రకాల మల్టీవిటమిన్స్, బి కాంప్లెక్సెస్ కానీ, జింక్, కాల్షియం, ఇది ఎంతవరకు ఒక శరీరానికి అవసరమో, లేదా దీనికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఓవర్ ద కౌంటర్ తీసేసుకోవడం పర్వాలేదా?
0: బి కాంప్లెక్స్ అని కాదమ్మా, ఏ ట్యాబ్లెట్ కానీ ఏ మందు కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోవటం అనేది చాలా చాలా చాలా పెద్ద నేరం. సో ఇప్పుడు మీ క్వశ్చన్కి వస్తే బి కాంప్లెక్స్ అని, కాల్షియం అని, ఇంకోటని ఇంకోటని ఆల్రెడీ మీకు ముందు చెప్పున్నాను. మనం తినే ఆహారంలో మనకి కావలసిన ప్రతి వస్తువు ఉంటుంది. ఇప్పుడు మిల్క్ తీసుకున్నాం అనుకోండి, దానిలో కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఎగ్ తీసుకున్నాం అనుకోండి, దానిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఆకుపచ్చ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకున్నాం అనుకోండి, దానిలో ఫైబర్, B12 ఇవన్నీ మామూలు మనకు శరీరానికి ఏమేమి కావాలో అవన్నీ దొరుకుతాయి. మనం ఏంటంటే కొంతమంది పూర్తిగా వెజిటేరియన్ తినరు, కొంతమంది పూర్తిగా నాన్ వెజ్ తినరు, కొంతమంది ఎలర్జీ మిల్క్ తాగటానికి ఎలర్జీ అంటారు. ఇవి మన శరీరం కావాల్సినవి మనమే తీసుకోకుండా ట్యాబ్లెట్ రూపంలో తీసుకుంటున్నాం, అంతే తప్పితే అవి వేరేగా దొరకటం కానీ ఇవి కానీ ఉండదు.
1: బాగా చెప్పారండి. మరి ఇప్పుడు మీరు అలర్జీ గురించి అంటున్నారు కదా, ఈ మధ్య చాలా మందికి తరచూ అలర్జీస్ అనేది కనబడుతున్నది, వీటికి కారణం ఏంటండి?
0: ఎలర్జీస్ అంటే అమ్మా చాలా రకాలుగా ఉంటాయి ఎలర్జీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిమేల్స్ నుదుటి పైన కుంకుమ బొట్టు పెట్టుకుంటారు, ఆ కుంకుమ కూడా ఎలర్జీ వస్తుంది. సో ఎలర్జీ అన్నది మైన్యూట్ అంటే డస్ట్, మన ఎన్విరాన్మెంట్లో పెరిగే ఉండే డస్ట్ కానీ, లేకపోతే మన ఇంట్లో పెరిగిపోయిన బూజులు కానీ, మార్కెట్లో మనం తిరుగుతుంటే డస్ట్ కానీ. సో మనం విశాఖపట్నంలో తీసుకుంటాం ఈ పోర్ట్ డస్ట్ అని కానీ, ఎయిర్ పొల్యూషన్ వల్ల కానీ, ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల కానీ ఎలర్జీస్ అన్ని చాలా ఎక్కువగా కామన్గా వస్తున్నాయి. ఇంకొకటి రీసెంట్గా గమనించింది ఏంటంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కాస్మెటిక్స్ ఎక్కువ ఎక్కువగా వాడుతూ ఉన్నారు. మోస్ట్లీ ఎల్డర్లీ పర్సన్స్ ఈ హెయిర్ డైస్, ముస్టాచ్ డైస్ ఇవి వాడటం వల్ల అందులో ఉండే కెమికల్స్ శరీరానికి పడకపోవటం వల్ల స్కిన్ అనేది పాడైపోతుంది, అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎలర్జీ. అలానే కొంతమందికి వంకాయ పడదంటారు, కొంతమంది గోంగూర పడదంటారు. సో ఈ ఫుడ్స్లో కూడా ఉండే కొన్ని సబ్స్టెన్సెస్, ఆ హిస్టమిన్స్, ఎలర్జెన్స్ అన్నమాట, అవి మన శరీరంలోకి వెళ్ళినప్పుడు వాటి తాలూకా ప్రవర్తన చూపిస్తాయి.

0: సో అవి మనం ప్రివెంట్ చేసుకుంటే మంచిది. అలానే ఫార్మర్స్కి తీసుకుంటే వాళ్ళు పొలాల్లో పనిచేస్తూ ఉంటారు, ఆ పొలాల్లో పోలెన్స్ అని ఉంటాయి, పోలెన్ గ్రెయిన్స్, అవి కొంతమందికి ఎలర్జీ ఉంటుంది. అవి మనం తీసుకున్న టైంకి ఎలర్జీ వస్తుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదేమైనా కూడాను ఏది చేసినా మనం తెల్ల రక్త కణాలకు వెళ్ళిపోతాం. తెల్ల రక్త కణాల్లో మళ్ళీ ఇసినోఫిల్స్ అని ఎక్కువ కంటెంట్ ఉంది. సో ఈ ఇసినోఫిల్స్ అనేవి ఎక్కువ ఉంటే ఈ ఎలర్జీ అనేది ఎక్కువ కింద ఉండేటట్టు మనం పరిగణిస్తాం. దాన్ని మందులు ఎక్కువ ఎక్కువగా వాడుకునే కంటే కూడా ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ప్రివెన్షన్ అంటే ఏంటి? ఇప్పుడు బాగా కూలింగ్ వస్తువులు, ఫ్రిడ్జ్ వాటర్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివి పడిన పక్షంలో మానేయటం, హెయిర్ డైస్ మానేయటం, పొలంలోకి వెళ్తే ఈ పోలెన్ గ్రెయిన్స్ ఇన్హలేషన్ వల్ల వచ్చిందనుకోండి, ఆ మాస్క్ పెట్టుకోవటం, ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మనం ఈ ఎలర్జీస్ని ప్రివెంట్ చేసుకోగలుగుతాం. ఒకసారి ఎలర్జీ స్టార్ట్ అయింది, దానికి మెడిసిన్ వాడుతూ ఉంటే కంటిన్యూస్గా వాడుకోవటమే అవుతుంది. ఎలర్జీ ఇస్ బెటర్ టు బి ప్రివెంటెడ్.
1: అంటే అలర్జీస్ మందులతో తగ్గిపోయేది మాత్రం కాదంటారా?
0: మందులతో తగ్గుతుందమ్మా, బట్ మనం దాని తాలూకా కాజ్ రూట్ మూలాన్ని తీసేయాలి. ఆ రూట్ మూలాన్ని మనకి ప్రతిరోజు మన ఎన్విరాన్మెంట్లో కానీ, మన దినచర్యలో కానీ, మన తినే వస్తువుల్లో కానీ ఎక్కడో ఒక దగ్గర తగులుతూ ఉంటుంది. అలా తగిలేటప్పుడు ప్రతిసారి మనం ప్రతిరోజు వచ్చేటప్పుడంతా మందులు వాడుకోవడం అనేది శరీరానికి మంచిది కాదు, ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలర్జీ విషయానికి వస్తే, ఏ సబ్స్టెన్స్తో ఎలర్జీ వస్తుంది, ఎందుకు ఎలర్జీ వస్తుంది కనిపెట్టుకొని దాన్ని మనం ప్రివెంట్ చేసుకోగలిస్తే మంచిది.
1: మరి డాక్టర్ గారు, చివరిగా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏమిటి? దాన్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు?
0: చాలా మంచి క్వశ్చన్ అడిగారమ్మా. నేను చాలా ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్నాను, ఎక్కడ మాట్లాడాలి అని. సో ఐ ఫీల్ ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు స్పీక్ హియర్. ఈరోజు రేపు ప్రతి ఒక్కరికి ఏ క్వశ్చన్ అడిగినా సరే వాళ్ళు చెప్పే ఫస్ట్ ప్రప్రథమంగా సమాధానం ఏంటంటే, నాకు టైం లేదు. సో మన ఆరోగ్యాని కోసం మనం టైం వెచ్చించలేనంత బిజీ లైఫ్స్లోకి వెళ్ళిపోతున్నాం అన్నది చాలా బాధాకరమైన విషయం. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవరి పర్సనల్ ఇష్యూస్ వాళ్ళకి ఉంటాయి, అవి పక్కన పెట్టేస్తే హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి, హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి, దాని గురించి మాట్లాడదాం. హెల్దీ లైఫ్ స్టైల్ పడుకున్నప్పటి నుంచి మనం ఏంటేంటి చేసుకుంటే మన లైఫ్ స్టైల్ బాగుంటుంది. స్లీప్ మినిమం రోజుకి 6 నుంచి 7 గంటలు నిద్ర, సౌండ్ స్లీప్, అన్డిస్టర్బ్డ్ స్లీప్ కంపల్సరీ ఉండాలి. ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్ అంటే ఏ వెయిట్ లిఫ్టింగ్లు, పరిగెత్తిడాలు, స్విమ్మింగ్లు ఇట్లాంటివి ఏమీ అవసరం లేదు. రోజుకి మినిమం 30 నుంచి 40 నిమిషాలు బ్రిస్క్ వాక్ వారానికి 5 రోజులు చేస్తే కూడా సరిపోతుంది. ఫుడ్, ఫుడ్ విషయానికి వస్తే చాలామంది ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తూ ఉంటారు, మిడ్ నైట్ బిర్యానీస్, మిడ్ నైట్ రెస్టారెంట్స్కి అలవాటు పెట్టు. సో ఈ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం అనేది చాలా చాలా చాలా తప్పు విషయం. బ్రేక్ఫాస్ట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి, మధ్యాహ్నం లంచ్ కూడా తీసుకోవాలి, రాత్రి కూడా తీసుకోవాలి, కానీ తక్కువ మోతాదులో. సో బ్రేక్ఫాస్ట్ షుడ్ బి యువర్ లార్జెస్ట్ మీల్. మనం తినే ఆహారంలో ఎక్కువ మోతాదు ఉదయం బ్రేక్ఫాస్ట్ రూపంలోనే ఉండాలి. ఇది పక్కన పెట్టేస్తే మనం ఆలోచించే విధానం, సో ప్రతిదానికి టెన్షన్, ప్రతిదానికి స్ట్రెస్ అయిపోవటం, ఇవన్నీ కూడా కొంచెం తగ్గించుకోవాలి. అండ్ రీసెంట్గా డయాబెటిస్, మధుమేహం, మధుమేహం బాగా పెరిగిపోతున్న ఈ సమయంలో చాలామంది డైట్ గురించి బాగా బాగా బాగా కాన్షియస్ అయిపోతున్నారు. ఈ డైట్ కాన్షియస్ అంటే ఏంటంటే, అక్కడెక్కడో బుక్లో చదివాను, లేకపోతే ఇక్కడ నెట్లో చదివాను, లేకపోతే వాట్సాప్లో చూశాను, ఫేస్బుక్లో చూశాను, వాళ్ళు ఈ డైట్ వాడమన్నారు, వీళ్ళు ఈ డైట్ వాడమన్నారు, ఇవి చెప్తా ఉన్నారు. సో నా వరకు నాకు నేను చదువుకుంది ఏంటి అంటే, శరీరానికి ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ మూడు కూడా అవసరమే. ఓన్లీ ప్రోటీన్స్ తీసుకొని ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ తీసుకోకపోయినా కూడా శరీరానికి మంచిది కాదు. సో కార్బోహైడ్రేట్స్ కూడా కంపల్సరీ తీసుకోవాలి. రైస్, దాని క్వాంటిటీ నిమిత్తం ఎంతైతే అంత తీసుకోవాలి. రైస్లో కూడా చాలా చాలా రకాల రైస్లు, బ్రౌన్ రైస్లు అంటారు, క్వినోలిన్ రైస్ అంటే, ఏ రైస్ అయినప్పటికీ కూడాను మన శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్ ఎంత. సో అది మనం ఎలా మెషర్ చేసుకోవాలంటే, మనం వర్క్ చేస్తున్నాం, ఎంత వర్క్ చేస్తున్నాం పెర్ డే, ఆ వర్క్కి ఎన్ని క్యాలరీస్ కావాలి. ఓ 1800 క్యాలరీస్ కావాలనుకోండి, దానికి మనం 150 గ్రామ్స్ ఆఫ్ రైస్ తీసుకుంటే సరిపోతుంది. ఈ 150 గ్రామ్స్ ఆఫ్ రైస్ అంటే ఏంటి అంటే, మన పిడికిలతో పెద్దవాళ్ళు అయితే 2 లార్జ్ పిడికిళ్ళు, చిన్నవాళ్ళు అయితే 3 పిడికిళ్ళు సరిపోతుంది. సో కంపల్సరీ కార్బోహైడ్రేట్స్ అనేవి శరీరానికి పంపించాలి. చాలామంది కొత్త కాన్సెప్ట్ ఏంటంటే, కార్బోహైడ్రేట్స్ని పక్కన పెట్టేసి మిల్లెట్స్ తినేద్దాం, ఇంకోటి తినేద్దాం, ఇంకోటి తినేద్దాం. మిల్లెట్స్ అవి కూడా ఆహారానికి మంచిదే, మంచిది కాదంట్లే, కానీ కార్బోహైడ్రేట్స్ కూడా అవసరం. కార్బోహైడ్రేట్

0: కూడా శరీరంలోకి కంపల్సరీగా వెళ్ళాలి. వెళ్ళకపోతే శరీరానికి, బ్రెయిన్కి కావాల్సిన గ్లూకోజ్ అందకపోవటం కానీ, నరాలు తలక వర్క్ చేయడానికి కావాల్సిన శక్తి ఇవన్నీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో షుగర్ పేషెంట్స్ కూడా కార్బోహైడ్రేట్స్ శరీరానికి, వాళ్ళ శరీరానికి తగ్గట్టు ఎన్ని క్యాలరీస్ వాళ్ళ ఫుడ్ తీసుకుంటారో దానికి తగ్గట్టు మీరు డైటీషియన్ని కానీ, మీ ఫిజీషియన్ కానీ, మీ ఎండోక్రైనలిస్ట్ని కానీ కన్సల్ట్ చేసి అన్ని కార్బోహైడ్రేట్స్ని శరీరంలోకి కంపల్సరీగా పంపించవలసిన అవసరం అయితే ఉంది. సో ఫుడ్ విషయం ఇట్లాగా. అండ్ ఫైనలీ స్ట్రెస్. ప్రతి చిన్నదానికి స్ట్రెస్, ప్రతి చిన్నదానికి కోపం, ప్రతి చిన్నదానికి చిరాకు. సో చిరాకుతో చాలా వరకు మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. ఈ మధ్య నేను ఒక వాట్సాప్ స్టేట్మెంట్ చదివాను, ఏంటంటే ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ మోర్ ఫోర్ హెడ్ రింకిల్స్ ఆన్ యువర్ హెడ్ దట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ ఓల్డ్, దట్ మెంట్ దట్ యు హ్యావ్ లాఫ్డ్ మోర్ ఇన్ యువర్ లైఫ్. అంటే నీ నుదుటిపైన ఎక్కువ ముడతలు వచ్చాయి అంటే నువ్వు జీవితంలో ఎక్కువ నవ్వుకున్నావు అని అర్థం. సో నువ్వు ఎంత ఆనందంగా ఉన్న అర్థం. సో ఎంత ఆనందంగా ఉంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. సో చీటికి మాటికి స్ట్రెస్ అనేది తగ్గించుకోండి. చెప్పడం సులువే, ఆచరించడం కష్టం, కానీ ప్రయత్నించండి.
1: బాగా చెప్పారు డాక్టర్ గారు. మీరు అన్నట్టు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. అందుకే కాబోసు మేమంటాం ఆరోగ్యమే మహాభాగ్యం. మీరు మీ అమూల్యమైన సమయం మాకు కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలని నమస్కారం.
0: నమస్కారం.
2: మీరింతవరకు రోగ నిరోధక శక్తి అవగాహన అనే అంశంపై డాక్టర్ ఎంవివి గాంధీ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త శ్రీమతి కె ఇందిరగారు. ఇప్పుడు నిద్రించే తోటలోకి కథానిక వింటారు కథకులు డాక్టర్ ఎం సుగుణారావు గారు.
3: నాకు ఆశ్చర్యం కలిగించే విషయం, నేను చేసిన ఈ పనిని కొంతమంది సాహసం అనడం. నిజంగా సాహసమా? నా ఆనందం కోసం, ఆత్మసంతృప్తి కోసం చేసింది. ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక నా శ్రీమతి కొండశిఖరంలా నిలబడింది. ఈ నిర్ణయానికి మూలం ఎక్కడ పడింది? అమెరికన్ కాలనీలో, అంటే అమెరికాలోని కాలనీ కాదు, ఆంధ్రప్రదేశ్లోని ఒక నగరంలోని వీధి. ఆ వీధిలో ఉండేవి అమెరికా వెళ్ళిపోయిన సంతానం కోసం వేచి చూస్తూ రోజులు గడిపే తల్లిదండ్రులు. నేను ఈ ఊరొచ్చి 15 రోజులైంది. ఆ కాలనీలో క్లినిక్ ప్రారంభించి 1 రోజులైంది. వేరే జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుడిగా పనిచేసి నా శ్రీమతి ఉద్యోగరీత్యా ఈ ఊరు వచ్చేసాను. నేను వచ్చే ముందు ఆ కాలనీలో క్లినిక్ నడిపేది డాక్టర్ సామూర్తి గారు. ఆయన అమెరికా వెళ్ళిపోయారు కొడుకుల దగ్గరకు. నన్ను ఆ క్లినిక్ చూడమనడంతో ఒప్పుకున్నాను. 60 ఏళ్ళు పైబడిన పేషెంట్లతో వింతైన అనుభవం, చెప్పిందే చెప్తారు, విసుగొస్తుంది, అయినా తప్పదు. వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ ఇవ్వక్కర్లా, వాళ్ళు చెప్పేది వింటే చాలు. ప్రస్తుతం క్లినిక్లో ఉన్నాను. సమయం సాయంత్రం 6 అయింది. పేషెంట్లతో బిజీగా ఉన్నాను. నా ఎదురుగా ఓ ముసలాయన. ఆయన చెప్పింది విని ప్రిస్క్రిప్షన్ రాసి బయటకు పంపేసరికి ఫోన్ మోగింది. హలో, నేను ఫణికర్, బాగున్నావా అన్నాడు. బాగున్నాను, ఎక్కడున్నావు అన్నాను. నేను బార్డర్లో ఉన్నాను, జమ్మూలో పోస్టింగ్. ఒక ముఖ్య విషయం చెప్పాలి అన్నాడు. ఏంటి అన్నాను. మన సంగీతం మాస్టారు సదాశివం గారు నువ్వు క్లినిక్ పెట్టిన అమెరికన్ కాలనీలోనే ఉంటున్నారు. కొడుకులు కూతుళ్ళు అంతా ఉండేది అమెరికాలోనే. పాపం ఈ మధ్య మాస్టర్ గారి భార్య చనిపోయిందట. ఇక మరీ ఒంటరితనం. తను తను పూర్తిగా మర్చిపోయారట, ఎవరినీ గుర్తుపట్టడం లేదుట. ఒకసారి వెళ్ళి చూసిరా అన్నాడు. నేను విన్నాను, ఆయన చూడడానికి వెళ్తా. ఆయన రోజూ చూస్తూనే ఉన్నాం టీవీల్లో, పత్రికల్లో. ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్న వాళ్ళం అంతా ఆయన్ని వేనేళ్ల పొగుడుతూ ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారు అన్నాను. ఎంత గొప్ప సంగీత విద్వాంసుడు అయితే మాత్రం ఏంటి, ఇప్పుడు ఆయన జీవితం చేదుగా మారింది అన్నాడు ఫణికర్ నిర్లిప్తంగా. బాధపడకు, రేపే వెళ్ళి మాస్టర్ని చూసొస్తాను, ఆ తర్వాత ఫోన్ చేస్తాను అన్నాను. పేషెంట్ల చూడడంలో మునిగిపోయిన నాకు 1/2 గంట తర్వాత తిరిగి లభించింది. ఫ్లాస్క్లో కాఫీ వంపుకుని తాగుతూ ఆలోచనలో పడ్డా. ఫణికర్ను మొదటిసారిగా కలిసింది సదాశివం గారి సంగీతం క్లాసులో. అప్పుడు నా వయసు 14 ఏళ్ళు, 9వ తరగతి చదువుతున్నాను. అప్పటికే నాకు భూతద్దాల కళ్ళజోడు. రాత్రుళ్ళు ఎక్కువసేపు చదివితే తలపోటు బాగా వచ్చేది. ఎన్ని మందులు వాడినా తగ్గల. ఎవరో సలహా ఇచ్చారు సంగీతం నేర్చుకోమని.

అది ధ్యానంలా సాయపడుతుంది అన్నారు. అప్పుడే ఫణికర్తో పరిచయం. తనకు గాయకుడిగా పేరు తెచ్చుకోవాలని కోరిక ఉంది. అలా సదాశివం గారి క్లాసులో చేరాడు. ఇద్దరం స్నేహితులు అయ్యాం. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు సదాశివం గారి సంగీత క్లాసులో గడిపినవన్నీ మధుర క్షణాలే. ఆ ఇంట్లోకి అడుగుపెట్టగానే అన్ని వైపుల నుంచి సంగీతమే వినిపించేది. గడప తాకితే గమకాలు పిలికేవి, తలుపులు తాళం వేసేవి. మా సంగీత శిక్షణ సరళీ స్వరాలతో మొదలై దాటు స్వరాలు, జంట స్వరాలు, అలంకారాలు, పిల్లారి గీతాలు, వర్ణనలు, ఆ తర్వాత కీర్తనలు. ఇంటర్ తర్వాత మెడిసిన్లో నేను, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో సీట్ వచ్చి ఫణికర్, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయాం. మా సంగీత సాధన అక్కడ మొదలైంది. నా మైగ్రేన్ తలనొప్పి పూర్తిగా తగ్గిపోయింది. మెడిసిన్ చదువు ప్రశాంతంగా సాగడానికి సదాశివం గారు నేర్పిన సంగీతం చాలా ఉపయోగపడింది. MBBS అయిన తర్వాత ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోస్టింగ్ వచ్చింది. ఆ తర్వాత మేనత్ కూతురుతో పెళ్ళి, తను లెక్చరర్. ఇద్దరివి వేరువేరు ఊళ్ళల్లో ఉద్యోగాలు. పెళ్ళై 5 ఏళ్ళైనా జన్యు సంబంధమైన కారణాల వల్ల మాకు పిల్లలు కలగలేదు. తను బాగా పాడుతుంది, మాకు పిల్లలు లేని లోటు సంగీతమే తీరుస్తోంది. ఇలా నా జీవితంలో ప్రతి దశలోనూ సంగీతమే వెనుదన్నుగా నిలుస్తోంది. దానికి ఆద్యుడైన సదాశివం గారు నాలో ఒక భాగం అయిపోయారు. పిల్లలు లేరని, ఎంతకాలం ఇలా ఉంటారని బంధువులు ఆత్మీయులు సతపడడంతో బాబునో పాపనో దత్తత తీసుకోవడానికి నిర్ణయించాం. అయితే ఇద్దరం వేరువేరు ఊళ్ళలో ఉండడంతో వీలు కాలేదు. ఇప్పుడు ఒక చోటకు వచ్చాం, కనుక ఆ పని మొదలెట్టాలి అనుకున్నా. తర్వాత రోజు ఆదివారం సదాశివం గారి ఇంటికి బయలుదేరాను, నేను, నా శ్రీమతి. శివాలయం కోనేటి వీధి, రంగు వెలిసిన డాబా ఇల్లు. ఆ చిరునామా నా మనస్పరంలో పదిలింగా ఉంది. ఇప్పుడు ఆ దృశ్యం మారింది. ఆ రంగు వెలిసిన డాబా స్థానంలో 4 ఫ్లోర్లున్న గ్రూప్ హౌసింగ్. అటువైపుగా వెళుతున్న ఒక పెద్దాన్ని అడిగాను, సదాశివం గారి ఇల్లెక్కడా అని. ఆయన నవంక ఆశ్చర్యంగా చూసి, మీరు ఈ ఊరికి కొత్త, కొడుకులు పాతిల్లు పడగొట్టించి ఇల్లు కట్టారు, అంతా అద్దెకిచ్చేసి 2 గదులు ఉంచారు ఈయన కోసం, తల్లిగారి కోసం. ఆవిడ పోయి 6 నెలలైంది, పిల్లలంతా అమెరికాలో, ఈయనొక్కడే ఇక్కడ. ఈ మధ్యనే మతిస్థరం లేకుండా తిరగడంతో ఎవరో పని పిల్లలు పెట్టారు చూసుకోవడానికి అంటూ ఆయన వెళ్ళిపోయాడు. కారు దిగి లోపల నడిచాము. 20 ఏళ్ల అమ్మాయి తలుపు తీసింది. మీరెవరు అంది. సదాశివం గారి దగ్గర సంగీతం చేర్చుకున్నాను చెప్పాను. అయ్యగారికి బాగోలేదు, ఎవరిని గుర్తుపట్టే దశలో లేరు అంది. ఒకసారి చూసి వెళ్ళిపోతాం అన్నాను. సరే రండి అంటూ లోపలికి వెళ్ళింది. ఆమెను అనుసరించాం. చిన్న గది, లైట్లు పలచగా వెలుగుతున్నాయి, చిందరవందరగా బట్టలు, గుప్పుమంటూ ముక్కు పగిలేలా వాసన. లోపల నేల మీద బొమ్మలు ముందేసుకుని ఆడుకుంటున్న ఒకప్పటి సంగీత విద్వాంసులు సదాశివం. పెరిగిన గడ్డం, తల్లి సంస్కారం లేని జుట్టు, మాసిన లాల్చీ పైజమా, నిత్యం రాగాలాపనతో స్వరసంగమం లాంటి ఆ ఇంట్లో నిశ్శబ్దం తాండవిస్తోంది. నమస్కారం మాస్టారు అన్నాను. ఆయన తలెత్తలేదు, నన్ను గుర్తించే స్థితిలో లేరు. ఎంతోమందికి శృతిబద్ధమైన సంగీతం నేర్పించిన సదాశివం గారి జీవనరాగం శృతి తప్పింది. తెల్లటి లాల్చా పైజమాతో మందహాసం చెందే ముఖారవిందంతో నిత్యం రాగరంజితంగా ఉండే ఆయనను ఆ స్థితిలో చూసి నాకు కన్నీ రాగలేదు. ఇద్దరం వేగంగా ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసాం. కారులో కూర్చున్న ఆయన దీనావస్థ కళ్ళ ముందు మెదులుతోంది. పిల్లలంతా అమెరికాలో ఉన్నారు, తోడుగా నీడగా నిలిచే భార్య లేదు, ఆదరించే బంధువులు లేరు. అందుకనేమో ఆయనకు మత్తెప్పింది. వృద్ధాప్యంలో శాపగ్రస్తుని చేసిన ఆల్జీమర్స్, అందరినీ మర్చిపోయే మానసిక స్థితి, ఇంకా ఖచ్చితమైన కారణం కనపెట్టలేని వ్యాధి. మెదడు కణాలు కుంచుకుపోయి పరిమాణం తగ్గిపోవడం వల్ల ఈ వ్యాధి కలుగుతుందని ఒక పరిశోధన. ఇంటికొచ్చిన ఆయన నా మనోఫలకం నుంచి చెరిగిపోలేదు. తర్వాత రోజు పేషెంట్లను చూసి మహిళా దత్తత స్వీకరణ గురించిన వివరాలు తెలుసుకుందామని కారు పార్క్ చేసి లోపల కలిసిన అధికారిని అడిగాను. ఆయన అప్లికేషన్ ఇచ్చారు. దీన్ని పూర్తి చేసి మేము అడిగిన డాక్యుమెంట్లను జత చేసి కట్టవలసిన ఫీజుతో ఆన్లైన్లో పేరు నమోదు చేసుకోవాలి. సంవత్సరం తర్వాత అనాథ శరణాలయంలో లాటరీ పద్ధతి ద్వారా పిల్లలను దత్తత కోసం స్వీకరించవచ్చును అన్నాడు ఆయన. సంవత్సరమా అంటూ నోరెళ్ళబెట్టాను. ఏమో ఇంకా ఎక్కువ పట్టవచ్చు అంటూ ఆయన తన ఫైల్లోకి తలదూర్చాడు. ఆయన మాటలు షాక్ కలిగించాయి. ఇంత తతంగమా అనుకుంటూ ఆఫీసు నుంచి బయటకు వచ్చి కారెక్కాను. మనసులో దిగులు. పిల్లల కోసం తపన పడుతున్న శ్రావణికి ఇది ఆశనిపాతం. డ్రైవ్ చేస్తున్నాను మెల్లగా. ఫోన్ మోగింది. అవతల ఫణికర్. సదాశివం గారి పరిస్థితి బాగోలేదు అంటూ మొత్తం వివరించాను. అయ్యో అంటూ నెట్టూర్చాడు. క్షణం వరకు మౌనం. వెంటనే అన్నాడు, మీ దత్త స్వీకారం ఎంతవరకు వచ్చింది? చాలా పెద్ద తతంగం, 2-3 సంవత్సరాల సమయం పట్టేట్టుంది అన్నాను దిగులుగా. సరే ముందు అప్లికేషన్ పెట్టు, నిరాశపడద్దు. ఫోన్ పెట్టేశాడు. కారు ముందుకు సాగుతోంది. శ్రావణ గురించి నా ఆలోచనలు, ఆమెకు తల్లి కావాలనే తపన, అది తీరే అవకాశం లేదు. అందుకోసం ఒక పాపనో బాపనో దత్త తీసుకోవాలని

0: ఆకూరుక తీరెట్టలేదు, ఆలోచనలు తగడం లేదు, బుర్ర వేడెక్కుతోంది. ఒక కప్పు కాఫీ తాగితే బాగుంటుంది. పక్కనే చిన్న కాఫీ బంక్, కారు పక్కకి తీసి ఆపాను. కాఫీ ఆర్డర్ ఇచ్చి ఆలోచిస్తూ నిల్చున్నాను. ఇంతలో మళ్ళీ ఫలకర్ నుంచి ఫోన్. ఫోన్ ఎత్తాను. ఒక విషయం చాలా ముఖ్యమైనది అన్నాడు. శిశు సంక్షేమ శాఖ వారి ప్రేమం లేకుండా ఒక బాబును దత్త తీసుకునే అవకాశం ఉంది అంటూ చెప్పాడు. అతని మాటలు వినగానే నాలో చిన్న అలజడి, ఆలోచనలో పడ్డాను. ఫణికర్ సంభాషణ అయిపోయినా ఇంకా ట్రాన్స్లోనే ఉన్నట్టు అనిపించింది. వెంటనే శ్రావణికి ఫోన్ చేసి చెప్పాను. ఏ ఆలోచన లేకుండా వెంటనే చెప్పింది, మీ ఇష్టం, నాకేమీ అభ్యంతరం లేదు. ఆ మాటలతో కొండంత రిలీఫ్, మనసులో ఏదో స్వాంతన. తర్వాత రోజు, బాబును తీసుకొస్తున్నాను, చూసుకోవడానికి ఒక ఆయాను తీసుకొస్తున్నాను, బాబు కోసం రూమ్ రెడీ చెయ్యి అంటూ ఆసుపత్రి నుంచి శ్రావణికి ఫోన్ చేశాను. అలాగే అంది. గంట తర్వాత బాబుతోనూ ఆయాతోనూ ఇంటికొచ్చాను. శ్రావణి హారతి పనుల్లో ఎదురయ్యింది. ఆ తర్వాత ఆయా సాయంతో స్థలస్నానం చేయించింది, కొత్త బట్టలు తొడిగింది, అన్నం కలిపి తినిపించింది. అరగంట తర్వాత పనులన్నీ ముగించుకుని నేను చదువుకుంటున్న రూమ్లోకి వచ్చి కూర్చుంది. చాలా అలసిపోయినట్టు కనిపించినా ఆ ముఖంలో ఏదో సంతోషం. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కళ ఇచ్చింది అంటూ పాట పాడి ఆ తర్వాత అంది, నా వంక చూసి నవ్వుతూ. నాకు చాలా ఇష్టమైన శేషేంద్ర శర్మ గారి గీతం దృష్టి చేసుకుంటూ, రమ్యంగా కుటీరాన రంగవల్లు లల్లింది, దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది, శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి పాడింది, ఆకురాలు అడవికి ఒక ఆమెని దయచేసింది. అంతవరకే వచ్చు అన్నాను పాడడం ఆపి. పాట గుర్తు చేసుకుంటూ ఆలోచనలో పడింది శ్రావణి. విఫలమైన కోర్కెలు వేలాడే గుమ్మంలో ఆశల అడుగులు తడబడి అంతలో పోయాయి, కొమ్మల్లో పక్షుల్లారా గగనంలో మబ్బుల్లారా, నది తోసుకుపోతున్న నావను ఆపండి, రేవు బావురమంటుందని నావకు చెప్పండి. నాకు శ్రావణికి ఆశ్చర్యం, పాట పాడేది ఇద్దరం కాదు, లోపల గదిలోంచి పాట పాడుతున్నది బాబే. అదృష్టం కలిసి వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడంటారు, మాకు పాటలు పాడే కొడుకు దొరికాడు. గతం మర్చిపోయిన స్వరగతలు మర్చిపోని సదాశివం గారు పాడుతున్నారు రాగవ్యక్తంగా. ఇద్దరం సంతోషంగా లోపల గదిలో పరిగెత్తాం. ఇంతలో బయట జీప్ ఆగిన శబ్దం. సారంటూ బయటకు వచ్చి చూస్తే ఆగిన పోలీసు వారి వాహనంలోంచి ముగ్గురు పోలీసులు దిగారు. నాలో ఆశ్చర్యం, కొద్దిగా ఆందోళన. వారి వెంక చూస్తుండిపోయాను. మీరైనా డాక్టర్ జగదీష్ అన్నాడు పోలీస్. అవును అన్నాను. డాక్టర్ అయి ఉండి మీకు ఇదేం పని సార్? మీ మీద కిడ్నాప్ కేసు పెట్టాను. సదాశివ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారని. సెక్షన్ 360 కింద 10 ఏళ్ళు శిక్ష పడుతుంది. కేసు పెట్టింది అమెరికాలో వారి పిల్లలు అన్నాడు మరో పోలీస్ ఆయన నా కోపంగా చూసి. వెంటనే ఆలోచనలో పడ్డాను. నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. నేను సదాశివం గారిని వారింట్లోంచి తీసుకొచ్చి నా సంరక్షణలో ఉంచుకోవడం ఒక సాహసమే అని చాలామంది ఎందుకన్నారో నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. ఫణికర్ కూడా తన సరిహద్దులో శత్రు సైన్యంతో చేసే యుద్ధం లాంటిదే ఇది అన్నాడు. ఇప్పుడు ముగుస్తుందో తెలియదు. అవును తప్పదు, యుద్ధం మొదలెట్టిన తర్వాత మధ్యలో ఆపలేం కదా. ఏమైనా యుద్ధంలో పూర్తిగా పోరాడడానికే నిశ్చయించాను. ఇంతకీ మీరు కిడ్నాప్ చేసిన సదాశివం గారు ఎక్కడా అన్నాడు అంతవరకు నోరువిప్పని ఇంకో పోలీసు. లోపల గదివైపు చేయి చూపించి వారితో ముందుకు నడిచాను. లోపల బెడ్రూంలో కనిపించిన దృశ్యం చూసి పోలీసులు ఒక క్షణం ఆగిపోయారు. టాయిలెట్కి వెళ్లిన సదాశివం గారి డైపర్ తీసి శరీరాన్ని తుడుస్తోంది శ్రావణి. వెంటనే వచ్చిన ఆ ముగ్గురు పోలీసులు ముక్కులకు జేబు రవాణాలు అడ్డం పెట్టుకుని ఎంత వేగంతో లోపలికి వచ్చారో అంతే వేగంతో బయటకు నడిచారు. నేను వారిని అనుసరించాను. పోలీసులు నా వంక పరిశీలనగా చూశారు, రెండు చేతులు జోడించారు. వారి ముఖాలు చూసి నాకు ఆశ్చర్యం, చాలా ప్రశాంతంగా ఉన్నారు. సార్ మమ్మల్ని క్షమించండి, మీతో కోపంగా మాట్లాడాం. శిక్షణ వేయాల్సింది మీకు కాదు, ఫిర్యాదు చేసిన సదాశివం గారి సంతానానికి అంటూ ముందుకు కదిలారు. ఆగండి, నమస్కారం చేయాల్సింది నాకు కాదు, నా శ్రీమతి శ్రావణికి. ఆ 60 ఏళ్ల పసివాడిని తన కన్నబిడ్డలా ఆదరిస్తున్నందుకు ఆ సెల్యూట్ శ్రావణికే అన్నాను, నా కళ్ళలో ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ. పోలీసులు ముగ్గురు ఒక్కసారిగా తమ బోట్లను దగ్గరగా చేర్చి లోపల గదిలో ఉన్న శ్రావణికి సెల్యూట్ చేశారు. పాట మొదలైంది మళ్ళీ.
1: ఇంతవరకు నిద్రించే తోటలోకి కథానికి విన్నారు కథకులు డాక్టర్ ఎం సుగుణరావు గారు. ఈనాటి కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వారి సమర్పణ కార్మికుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రగీతాలు వింటారు.
2: తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ

0: సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం.
1: కార్యక్రమంలో ఇప్పుడు డ్యూయట్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు, రాజశ్రీ గీతం.

0: ಬೆಳಕು ಪುಷ್ಪ.
1: ఏమండో ఈ భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
2: అమ్మా ఇంకా పడుకోలేదా?
3: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
2: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
1: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ.
1: ఆకాశవాణి సమయం 1:20 కావస్తుంది. కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: చంద్రబాబు నాయుడు ఒక ప్రైవేటు ఆసుపత్రి, నైపుణ్య విశ్వవిద్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తిరుపతిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ప్రత్యేక విభాగం కింద రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు 3 అవార్డులు లభించాయి. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటించారు. మంగళగిరి మండలం నిడమరు వద్ద ఏర్పాటు చేయనున్న ఒక ప్రైవేటు ఆసుపత్రి, నైపుణ్య విశ్వవిద్యాలయం నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: మెడికల్ అండ్ హెల్త్ లో చాలా అవకాశాలు ఉన్నాయి. 500 పడకల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కార్పొరేట్ స్థాయిలో ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇంకొక పక్కన దగ్గర 250 MBBS సీట్స్, 1000 నాన్ మెడికల్ పారామెడికల్ పట్టభద్రుల్ని, ఇంకొక 1000 మంది ట్రైనీస్ ను కూడా సిద్ధం చేయబోతున్నారు. మీరు ఇచ్చిన 100,000 ఆంధ్రప్రదేశ్ నుంచి వైద్య సేవలో సేవలు అందించే సిబ్బందిని తయారు చేసే బాధ్యత మీది. దానికి ఏం కావాలో మీరు చేయండి, నేను సహకరిస్తా.
0: అంతకుముందు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ,
2: ఇంటిగ్రేటెడ్ కేర్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతంలో గాని ఆ హాస్పిటల్స్ లో గాని అవుట్కమ్స్ బాగుంటాయి, ప్రజలకు మంచి జరుగుతూ ఉంటుంది. 100,000 కోట్ల రూపాయలు హెల్త్ టూరిజం ద్వారా అనేక దేశాలకు వెళ్తా ఉన్నాయి. అయితే ఈ రోజున భారతదేశానికి సుమారుగా 500,000 నుంచి 600,000 మంది టూరిస్టులు వస్తా ఉన్నారు. హెల్త్ టూరిజం గురించి ఈ రోజున మన దేశంలో దాదాపుగా 80,000 కోట్ల రూపాయలు ఈ రోజు వస్తా ఉన్నాయి. అదే విధంగా చుట్టుపక్కల ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే హెల్త్ టూరిజం పెరుగుతూ ఉంటుంది. ఆ విధమైనటువంటి ఒక దూర దృష్టితో ఈ రోజు అమరావతి నగర నిర్మాణం జరుగుతా ఉందని మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నాను.
0: రాష్ట్రంలో రొయ్యల మేత ధరల పెంపుపై వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడ నుండి దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రొయ్యల మేత తయారీ సంస్థల ప్రతినిధులు, ఆక్వా రైతులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రొయ్యల మేత ధరలను ఏకపక్షంగా పెంచడం సరికాదని, ఒక్కసారిగా ధరలు పెరగడం వల్ల ఆక్వా రైతులపై తీవ్ర భారం పడుతుందని చెప్పారు. రైతులు, ఫీడ్ తయారీ సంస్థలు అధికారులతో మరోసారి ఉమ్మడి సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఆక్వా రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని, రైతుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలకు పెట్టుబడి మార్కెట్లపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈరోజు సాయంత్రం విజయవాడలో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇనిటియాల్ పబ్లిక్ ఆఫరింగ్ ఎంఎస్ఎంఈ ఐపీఓ అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలకు నిధుల సమీకరణ, పెట్టుబడి అవకాశాలపై ప్రత్యేక కార్యశాల నిర్వహించనున్నారు. అలాగే ఎన్ఎస్ఈ ఎమర్జ్ వేదికగా చిన్న పరిశ్రమలకు స్టాక్ మార్కెట్ ద్వారా ఆర్థిక బలాన్ని అందించే అవకాశాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. తిరుపతిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో 5-స్టార్ హోటళ్ల నిర్మాణానికి పలు సంస్థలకు అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. తిరుమల తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రాలతో చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
3: ఈ మధ్య కాలంలోనే రమారమి ఒక 6 హోటల్స్ ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా పీపీపీ మోడ్ లో ఇక్కడ ఇవన్నీ కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. సాధారణంగానే మనకి తిరుపతి అనేటప్పటికి ఫుట్ఫాల్ చాలా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం, పిలిగ్రిమ్ టూరిజం గా చాలా ప్రసిద్ధి చెందింది. కానీ దాంతో పాటు ఇతరత్ర అందాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో, ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎకో టూరిజం కానివ్వండి, అడ్వెంచర్ టూరిజం కానివ్వండి, ట్రెక్కింగ్ లాంటివి కానివ్వండి, వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి, వీటన్నింటినీ కూడా డెవలప్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తయారు చేసే ప్రయత్నంలో భాగంగా తిరుపతి ఒక ప్రధానమైనటువంటి కేంద్రం అవుతుంది మనకి

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ప్రత్యేక విభాగం కింద రాష్ట్రానికి 3 అవార్డులు లభించాయి. వాతావరణ చర్యల విభాగంలో తిరుపతి జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన కందులవారిపల్లె పంచాయతీ, ఆత్మనిర్భర్ విభాగంలో చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన కాణిపాకం పంచాయతీ అవార్డులు సాధించాయి. అలాగే క్షమతా నిర్మాణ్ సర్వోత్తమ్ సంస్థాన్ పురస్కారానికి చిత్తూరు జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం ఎంపికైంది. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ, జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీలు సాధించిన విజయాలు గర్వకారణమని, మెరుగైన పాలన పారదర్శకతతో గ్రామ స్వరాజ్యాన్ని సాధిస్తున్న పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఉద్యోగులను అభినందించారు. బీసీ సంక్షేమ వసతి గృహాల శాశ్వత భవనాల నిర్మాణానికి 500 కోట్ల రూపాయలు మంజూరు చేశామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన గురుకులాలు, బీసీ హాస్టళ్ల విద్యార్థులను విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంత్రి నిన్న సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పరీక్షల ఉత్తీర్ణతలో మెరుగైన ఫలితాలు వచ్చాయని తెలిపారు. మైనార్టీల సంక్షేమం అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పోడూరు మండలం జిన్నూరు గ్రామంలో వంతెన, రహదారి పనులకు, ముస్లిం షాదీఖానా కమ్యూనిటీ భవన నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఎంఏ షరీఫ్తో కలిసి శంకుస్థాపన చేశారు. మొత్తం 4,52,00,000 రూపాయల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
1: మన పాలకొల్లు ముస్లిం షాదీఖానాకి 1,93,00,000 రూపాయలు నిధులు తెచ్చి ఈ యొక్క షాదీఖానాకు సంబంధించి ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. 6,90,00,000 రూపాయలు మరి ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇమాములు ఉన్నారో వాళ్ళకి 10,000 రూపాయలు గాని, మౌజాములు ఉన్నారో వాళ్ళకి 5,000 రూపాయలు గాని, ఎవరైతే హజ్ యాత్రకు వెళ్తారో 1,00,000 రూపాయలు ఇచ్చేటువంటి విషయంలో గాని ఇప్పుడు కూడా మైనార్టీలకు అండగా తోడుగా ఈ ప్రభుత్వం నిలిచిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా.
0: విశాఖపట్నం నగరంలోని జ్ఞానాపురం హోల్సేల్ కూరగాయల మార్కెట్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక అవసరమని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీ భరత్ అన్నారు. జ్ఞానాపురం హోల్సేల్ మార్కెట్ను ఆయన ఈరోజు సందర్శించి వర్తకులు, కార్మికులు, రైతు ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం మార్కెట్లో వ్యాపార కార్యకలాపాలు పెద్ద స్థాయిలో జరుగుతున్నప్పటికీ పార్కింగ్, లోడింగ్, అన్లోడింగ్, రహదారులు, నిల్వ సదుపాయాలు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాల్లో మౌలిక సదుపాయాల విస్తరణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర జవాన్ల సంతానాన్ని గౌరవించుకునేందుకు ప్రతి సంవత్సరం మే 13వ తేదీన అమర సైనికుల పిల్లల దినోత్సవం, చిల్డ్రన్స్ ఆఫ్ ప్యాలెన్ పెట్రియాడిట్స్ డేగా నిర్వహిస్తుంటారు. యుద్దాలు, పోరాటాల్లో అమర వీరులైన వారి పిల్లల త్యాగాలను, వారికి తగిన సాయం అందించాల్సిన అవసరాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజును నిర్వహిస్తారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 20వ తేదీన విజయవాడలో ఉద్యోగ మేళాను నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి ఎన్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ ఉద్యోగ మేళాలో ప్రముఖ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. 10వ తరగతి నుండి పీజీ చివరి వరకు విద్యార్హత కలిగిన 18 నుండి 30 ఏళ్ల వయసు కలిగిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రైవేటు ఆసుపత్రి, నైపుణ్య విశ్వవిద్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తిరుపతిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ప్రత్యేక విభాగం కింద రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు 3 అవార్డులు లభించాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఏమన్ సార్, చాలా రోజుల తర్వాత?
2: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
1: అరే అంతేనండి, 60 రూపాయలే.
2: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
1: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
2: మరి రెండోది?
1: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
2: బాబోయ్, బతికించింది యూపీఐ.
1: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం.
4: మనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా భారత భారతి సాహిత్య రూపకం వింటారు. వ్యాఖ్యానం డాక్టర్ వి నాగరాజ లక్ష్మి, ద్రౌపది శ్రీమతి వేమూరి సత్యవతి. వినండి భారత భారతి సాహిత్య రూపకం 2వ భాగం.
5: గృహస్థ ధర్మం ద్వారా మానవులు సాధించవలసిన అమృతత్వాన్ని ప్రబోధించినది పంచమ వేదమైన మహాభారతం. నన్నయ్య పలికిన మంగళ శ్లోకంలోని త్రిమూర్తులు కూడా గార్హస్య ధర్మ పరతంత్రులు. స్త్రీపుంసయోగ రూపమైన లోకశ్రేయస్సును ప్రార్థనా శ్లోకం ద్వారానే నన్నయ్య భట్టారకుడు ఆకాంక్షించాడు. ద్రౌపది, నీవు కారణజన్మురాలవు, దేవతావర ప్రభావం చేత పంచభర్తృకవైనావు. భర్తల సమక్షంలోనే నిండు సభలో చరిత్రలో ఏ మానినికి సంభవింపని అవమానాన్ని భరించావు. ఆత్మాభిమాన సంపన్నవైన నీవు అంతటి అవమాన బడబాగ్నిని కడుపులో దాచుకొని నీ భర్తల గౌరవానికి భంగం కలుగని రీతిలో నడుచుకున్నావు. నీ ధీరత్వాన్ని, స్త్రీత్వాన్ని, సతీధర్మాన్ని సమపాళ్లలో కాపాడుకుంటూ వచ్చిన నీ వ్యక్తిత్వం అసామాన్యం. నీ చరితను సభాసదులకు వినిపించి మార్గోపదేశం కావించు పాంచాలి.
6: కలభాషిణి, నీ ఆహ్వానం, ఈ సాహితీ సభకు నన్ను పిలవటం నాకెంతో సంతోషాన్ని కలగజేస్తోందమ్మా. నీకు ప్రణామాలు.
7: శ్రీయన గౌరినా బరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తియై హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయని పల్కెడు భక్త జనంబు వైదికధ్యాయత కిచ్చమెచ్చు పరతత్వము కొల్చెద అభీష్ట సిద్ధికిన్. అయో నిజనై, నా తండ్రి చేసిన యజ్ఞపు కుండము నుండి వరప్రభావంతో జన్మించిన యజ్ఞసేనిని నేను. సౌందర్యానికే కాదు సచ్ఛీలానికి ప్రతీకగా పాండవ పత్నిగా పతివ్రతారత్నాలలో పేరెన్నికగన్న నా జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాను, ఎన్నెన్నో అవమానాలకు గురయ్యాను. ధర్మానికి న్యాయానికి కట్టుబడిన నా పతులను అనుసరించి చేసిన పోరాటం సుమానాది. అజ్ఞాతవాసంలో కీచకుని కాముక దృష్టి నుంచి తప్పించుకునుటకు ఎంతో అలమటించాను, అయినా ధీరగా సమాధానమిచ్చాను. ఓరీ

మానము ప్రాణముం కొనుట తద్యంబిమ్మెయిన్ అని కీచుకుని ధైర్యంగా బెదిరించాను. భీముడు కీచుకుని వధించి, చింతాశల్యము వాసనే శాంతిన్ పొందెనే రోషపావకుడు అని ఓదార్చితే అప్పుడు విస్మయానంద నిర్మగ్నైనాను. అరణ్యవాసంలో సైంధవుడు బలాత్కారంగా వావీ వరస మరిచి

అపహరించి తీసుకొని పోవ చూస్తే భీముడు అతని జుట్టు కత్తిరించి తగిన బుద్ధి చెప్పటానికన్నా ముందే నేను సబలనై ధైర్యంగా

అని హెచ్చరించిన మనోధైర్యం సుమానాది. అరణ్య అజ్ఞాతవాస క్లేశాలను అనుభవించాక కూడా కృష్ణుని రాయబారిగా పంపువేళ ధర్మరాజు ఏమాత్రం పౌరుషం లేక అత్యంత శాంతంగా, 5 ఊళ్ళిచ్చినా చాలు, గ్రాసవాసోదైన్యం లేక జీవిస్తే చాలని చెప్పటం నన్నెంతో గాయపరిచింది. ఇంతటి అపకారం చేసి అవమానించి నిండు సభలో వస్త్రాపహరణం చేయబోయిన వారి పట్ల ధర్మరాజు సోదర ప్రేమను చూపటమేమిటి? కీడులన్నీ క్షమించటం క్షత్రియ లక్షణమా? అందుకేనా నన్ను అనుక్షణం ఆపద నుంచి రక్షించిన

ఇస్తే చాలని చెప్పటం నన్నెంతో గాయపరిచింది. ఇంతటి అపకారం చేసి అవమానించి నిండు సభలో వస్త్రాపహరణం చేయబోయిన వారి పట్ల ధర్మరాజు సోదర ప్రేమను చూపటమేమిటి? కీడులన్నీ క్షమించటం క్షత్రియ లక్షణమా? అందుకేనా నన్ను అనుక్షణం ఆపద నుంచి రక్షించిన కృష్ణుని సూటిగా నేను ప్రశ్నించాను రాయబార వేళ. ఓట యొక్క

నుగాక అచ్చోట సంగరంబులగు చొప్పులు పుట్టిన నైన పాండవుల్ పోటున కిచ్చగింతురొకో పోదురో కనలనుండనచుతా. నేనిలా అన్నానని మరేమనుకోవద్దు. రాజు అతని తమ్ముళ్ళు ఉచితమేదో మంచితనం పోకుండా నిర్ణయించుకోండి. కానీ ఆరడిపోకయున్ ఫలమునందుట

వరప్రభావంతో పుట్టాను, భరతవంశాన మెట్టాను, పాండురాజు కోడలినై జనవంధ్యులను భర్తలుగా పొందాను. నీతిమంతులు పరాక్రమవంతులైన పుత్రులకు తల్లినై వీరమాతనైనాను. సహోదరుల అండను ఆదరణను పొందిన ఆడబడుచునైనాను. ఇన్నిట ప్రశస్తి పొందాను. ఇదంతా ఒక ఎత్తు. పద్మనాభుడవైన నీవు సాక్షాత్తుగా, నీవు సుభద్ర కంటె కడునెయ్యము గారవముందలిర్ప సంభావన సేయుదు ఇట్టి నను పంకజనాభ ఒకండు రాజసూయావభృదంబునందు శుచియై పెను పొందిన వేణివట్టి ఈయవురు చూడగా సభకు ఈడ్చే కులాంగన నిట్లో నత్తురే. ధర్మబద్ధులై రక్షించాల్సిన భర్తరులు చిత్తరువుల్లా చేష్టలు లేక ఉన్నవేళ ఏకవస్త్రమైన నేను నిన్ను నమ్ముకొని విశ్వాసంతో కొలిచి పిలిస్తే నీవు నన్ను రక్షించిన సంగతి ఇప్పుడు తలుచుకోవద్దా. పౌరుషమే లేక శాంతచిత్తులైన నా భర్తలను అనుసరించి నేను చేయాల్సింది కోడరికమా, దాసీతనమా? దుర్మార్గుడైన దుశ్శాసనుడు లాగగా తెగినది తెగిపోగా మిగిలిన ఈ వెంట్రుకల్ని సంధి చేసుకునే ఈ రాయబార సమయాన తలుచుకోవద్దా. ఈ జుట్టు పట్టి ఈడ్చిన చేయి రణరంగంలో ముక్కలు బుక్కలవటం చూస్తేనే కాని చల్లారని చిచ్చుసుమా ఇది. భార్యకి జరిగిన ఈ అవమానానికి ప్రతీకారం చూపకపోతే కర్రి విక్రమం కాల్చన నేను ధర్మరాజు ఆ దుర్యోధనుని పీనుగుని చూడని నాడు అర్జునుని ధనుర్విద్య భీముని పరాక్రమం ఎందుకు? ఒడిలో తీవ్ర పరాభవాగ్నిని ఎంతో ఓర్పుతో నిప్పులు ముద్ద మోసినట్లు భరిస్తున్నాను కదా. దుష్ట నిగ్రహం దైవమైన నీ లక్షణం కదా కృష్ణ అని నా పరాభవాగ్ని అంతటినీ అది ఒకరోజులో ఆరిపోయేది కాదు అని నా ఆర్తిని తెలియజేశాను. రాయబారం విఫలమై యుద్ధం జరిగి యుద్ధమంతా ముగిశాక కూడా కర్ణుడు కుంతీపుత్రుడని తెలిసి యుద్ధం చేసినందుకు ధర్మరాజు పరితపిస్తుంటే అభిమన్యుని అన్యాయంగా చంపిన కర్ణుని క్రూరత్వాన్ని నేను గుర్తు చేశాను. రాజవిధుల్లో దండనీతిని గురించి కూడా తెలియచేశాను. సత్యభామకు సతీధర్మాలను తెలిపాను. ధర్మ పదాన్ని తప్పని వ్యక్తిత్వంగా నేను నా జీవిత ఆచరణని చేశాను. అంతేకాదు ఉప పాండవులను నా ముద్దు కుమారులను చీకటి రాత్రి వేళ గురుపుత్రుడైన అశ్వత్థామ సంహరించినప్పుడు పార్థుడు గురుపుత్రుని నా ముందు నిలిపాడు. భూసురుడవు, బుద్ధిదయాభాసురుడవు, శిశుమారణము ఆసుర కృత్యంబు, ధర్మమగునే తండ్రి, వాళ్ళు నీకేం అపకారం చేశారు నాయన? ఉద్రేకంతో రాలేదు కదా, శస్త్రధరులు కాదు కదా, యుద్ధావనిలో లేరు కదా, నీకు ద్రోహం చేయలేదు కదా, చీకట్లో

భద్రాకారులను, చిన్ని పాపలను, రణప్రౌఢక్రియాహీనులను, నిద్రాసక్తులను సంహరించావు, నీ చేతులెట్లా వచ్చాయ్యా అని ప్రశ్నిస్తూ ఆ దుఃఖాన్ని పోగొట్టుకుంటూనే అర్జునుని చేత కుమారుడు బంధించుబడుట తెలిసి గురుపత్ని అయిన కృపి ఎంతగా దుఃఖిస్తుందో తలుచుకున్నాను.

0: ಕಡಿ ಕೀಡ್ಚಿತ್ ಚುಟ ಸಹಿಂಪನಿದೈ ಭವದೀಯ ಮಾತ ನೇಡೆ ಕಡ ಇಟ್ಟಿ ಸೋಕ ಮುನಯ್ಯ ಕ್ರಿಯ ಏಡ್ಚು ಚುಪ್ಪು ಕುಚುನದೋ ಅನಿ ಮರೋ ತಲ್ಲಿ ಮನಸ್ಸುಲೋನಿ ಕ್ಷೋಭನು ಗುರ್ತಿಂಚಿ ಅಶ್ವತ್ಥಾಮಕ್ಕೆ ಪ್ರಾಣಭಿಕ್ಷ ಚೇಸಿನ ಮಾತೃಹೃದಯಂ ಸುಮಾನಾದಿ. ನೇನು ದ್ರುಪದ ಪುತ್ರಿನೈ ಆತ್ಮಶಕ್ತಿತೋ ಧೈರ್ಯಂತೋ ಧರ್ಮನಿಷ್ಠತೋ ಅಭಿಮಾನಧನಂತೋ ಪಾತಿವ್ರತ್ಯಂತೋ ಸಚ್ಛೀಲಂತೋ ಸಬಲಗಾ ನಿರೂಪಿಂಚುಕುನ್ನಾನು. ದ್ವಾಪರ ಯುಗಂಲೋನೇ ನಾಕು ಜರಿಗಿನ ಅನೇಕ ಅಕೃತ್ಯಾಲಪೈ ಧರ್ಮಯುದ್ಧಂ ಚೇಸಿ ವಿಜೇತನೈನಾನು.
1: ದ್ರೌಪದಿ, ನೀವೆನ್ನಿ ಅವಮಾನಾಲನು ಎದುರ್ಕೊನ್ನ ಧೈರ್ಯಂಗಾ ಧೀರಗಾ ಧರ್ಮಂಗಾ ನಿಲಚಾವು. ಕಷ್ಟಾಲಕು ಕೃಂಗಿಪೋಕುಂಡಾ ಆದರ್ಶಂಗಾ ನಿಲಚಾವು.
2: ಅವನು ಶಕುಂತಲ, ದ್ರೌಪದಿ ಚರಿತಂ ಅಡುಗಡುಗುನಾ ವೇದನಾಭರಿತಮೇ. ಸಭಾಸದುಲಾರಾ, ಭಾರತೀಯ ಮಹಿಳಲ ವ್ಯಕ್ತಿತ್ವಪುಟ ಔನ್ನತ್ಯಂ ಶಿಖರಾಯಮಾನಮೈ ದ್ರೌಪದಿಲೋ ಪ್ರಸ್ಫುಟಮವುತುನ್ನದನ್ನದಿ ನಿರ್ವಿವಾದಾಂಶಂ. ಭಾರತ ಸ್ತ್ರೀಲಲೋ ಅನರ್ಘ ರತ್ನಂ ದ್ರೌಪದಿ. ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಸ್ವರೂಪಿಣಿಯೈ ಪಾಂಡವುಲಕು ನಿತ್ಯಾನಪಾಯಿನಿಯೈ ವಾರಿಕಿ ಐಹಿಕ ಆಮುಷ್ಮಿಕ ಸುಖಾಲನ್ನು ಅಂದಜೇಸಿನ ಸಾಧ್ವಿಮಣಿ ದ್ರೌಪದಿ.
0: ಕಲಭಾಷಿಣಿ, ನಾ ಈ ಜೀವಿತಮಂತ ಆ ಜಗನ್ಮಾತ ಅನುಗ್ರಹಮೇ ಸುಮಾ.
3: ಮೀರಿಂತವರೆಗೂ ಭಾರತ ಭಾರತಿ ಸಾಹಿತ್ಯ ರೂಪಕಂ ರೆಂಡವ ಭಾಗಂ ವಿನ್ನಾರು. ವ್ಯಾಖ್ಯಾನಂ ಡಾಕ್ಟರ್ ವಿ ನಾಗರಾಜಲಕ್ಷ್ಮಿ. ದ್ರೌಪದಿ ಶ್ರೀಮತಿ ವೇಮೂರಿ ಸತ್ಯವತಿ.
4: ఏమన్ సార్, చాలా రోజుల తర్వాత?
5: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
4: అరే అంతేనండి, 60 రూపాయలే.
5: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
4: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
5: మరి రెండోది?
4: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
5: బాబోయ్, బతికించింది యూపీఐ.
4: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
6: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
7: కార్యక్రమంలో ఇప్పుడు దొండకాయ క్యాబేజీలోని పోషక విలువల గురించిన విశేషాలు వింటారు. ముందుగా దొండకాయ గురించి తెలుసుకుందాం. దొండకాయ ఆసియా ఆఫ్రికా దేశాల్లో విరివిగా పండుతుంది. మన దేశంలో దొండకాయలతో కూర, వేపుళ్ళు, పచ్చడి చేసుకుంటాము. రోజువారీ కూరగాయల్లో దొండకాయని భాగం చేసుకుంటున్నా కానీ ఏదో రుచి కోసం దీనిని కూరల్లో వాడటం తప్ప దీనిలో పోషక విలువల గురించి చాలామందికి తెలియదు. కొన్ని దేశాల్లో బాగా పండిన దొండకాయలను కూడా వంటల్లో ఉపయోగిస్తారు. ఇండోనేషియా, థాయిలాండ్ వంటి దేశాల్లో ఎర్రగా పండినటువంటి దొండకాయలతో పాటు దొండ ఆకులను కూడా తింటారు. ఇక పోషకాల పరంగా చూసినట్లయితే దీనిలో పీచు పదార్థాలు, బీటా కెరోటిన్, విటమిన్ బి2, బి3, బి6, విటమిన్ బి9, విటమిన్ సి వంటి విటమిన్లు ఉంటాయి. స్వల్పంగా పిండి పదార్థాలు, పుష్కలంగా పీచు పదార్థాలు ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. ఆరోగ్య లాభాలు కనుక చూసినట్లయితే ఆకలి లేకపోవడం, దగ్గు వంటి వాటితో బాధపడే వాళ్లకి దీనిని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇందులోని యాంటీహిస్టమైన్ గుణాల వల్ల ఇది అలర్జీని కూడా దూరం చేస్తుంది. దొండకాయలోని బి విటమిన్ నాడీ వ్యవస్థ సంరక్షణకి దోహదపడుతుంది. ఆందోళన, మూర్ఛ వ్యాధులతో బాధపడే వాళ్లకి దొండకాయ మంచి మందుగా పనిచేస్తుంది. అల్జీమర్స్ని అడ్డుకుంటుంది. రిబోఫ్లేవిన్ ఎక్కువగా ఉండే దొండకాయను తీసుకుంటే మనస్సును ప్రశాంతంగా ఉంచి డిప్రెషన్ తగ్గడానికి దోహదపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. దీనిలో థైమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది పిండి పదార్థాలు గ్లూకోజ్గా మార్చడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఇందులో సి విటమిన్, బీటా కెరోటిన్లు యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేయడం వల్ల క్యాన్సర్ను నిరోధిస్తాయి. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. దొండకాయలోని సుగుణాలు నేరుగా కాలేయం మీద పనిచేస్తాయి. దీనివల్ల శరీరంలోని టాక్సిన్లను బయటికి పంపించేందుకు, అలాగే రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించేందుకు కూడా దోహదపడతాయి. ఇక మధుమేహం వచ్చే సూచనలు ఉన్నవారు దొండని ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా వరకు కూడా రాకుండా నియంత్రిస్తుంది. దొండకాయలోని కాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా రక్షిస్తుంది. ఇంకా ఎముక సాంద్రత కూడా పెరగడానికి దోహదపడుతుంది. దొండకాయల్లోని బి కాంప్లెక్స్ విటమిన్లు జీర్ణ వ్యవస్థకి ఎంతో మేలు చేస్తాయి. కాయ చిన్నగా ఉన్నప్పటికీ ఈ దొండకాయలో ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో విన్నారు కదా. కాబట్టి మీ రోజువారీ ఆహారంలో దొండకాయని భాగంగా చేసుకుంటారని ఆశిద్దాం. ఇప్పుడు క్యాబేజీలోని పోషక విలువలు చూద్దాం. క్యాబేజీ, ఇది దాదాపు ప్రపంచవ్యాప్తంగా లభిస్తుంది. ఆకుపచ్చ ముదురు ఊదా రంగుల్లో దట్టమైన ఆకుల బుట్టలా ఉండే క్యాబేజీలో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. క్యాబేజీని కూరగానే కాకుండా అనేక దేశాలలో సలాడ్లలో కూడా క్యాబేజీ ఆకులే మనకి కనిపిస్తాయి. సి విటమిన్కి క్యాబేజీ ప్రధాన వనరు. కమలాపండులో కన్నా కూడా క్యాబేజీలోనే విటమిన్ సి ఎక్కువ. ఇందులోని సి విటమిన్ ఫ్రీ రాడికల్స్ను నియంత్రిస్తుంది, ఫలితంగా అనేక రకాల వ్యాధులను అరికడుతుంది. క్యాబేజీలో పీచు శాతం చాలా ఎక్కువ, దాంతో ఇది మలబద్ధకాన్ని నివారించడంతో పాటు ఇతరత్రా జీర్ణ సంబంధ వ్యాధుల్ని కూడా నియంత్రిస్తుంది. ఇక ఇన్ఫెక్షన్లు నివారించడానికి క్యాబేజీలోని సల్ఫర్ తోడ్పడుతుంది. ఎందుకంటే సల్ఫర్ లోపించిన వాళ్లలో పుండ్లు గాయాల్లాంటివి త్వరగా తగ్గవు. క్యాన్సర్ రాకుండా అడ్డుకునే పదార్థాలలో క్యాబేజీ ప్రధానమైనది. ఇందులోని సి విటమిన్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేయడం వల్ల క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్ను నిరోధిస్తుందని పరిశోధనలో కూడా తెలిసింది. క్యాబేజీలోని గ్లూటామైన్ అనే పదార్థం యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. దీనివల్ల మంట, దురద, ఎలర్జీలు, జ్వరం, కీళ్లనొప్పులు రాకుండా అడ్డుకుంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి క్యాబేజీ మంచి ఆహారం. దీని ఆకులను సలాడ్లుగా తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఇందులో విటమిన్లు, ఖనిజాలతో పాటు ఇతర పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. పైగా క్యాలరీలు చాలా తక్కువ. ఇది ఒంటి ఆరోగ్యానికే కాదండి, మెదడు పనితీరుకు కూడా చాలా మంచిది. ఇందులోని కే విటమిన్, అయోడిన్లు నాడీ కణాల చుట్టూ ఉండే మైలిన్ అనే రక్షణ పొరను పరిరక్షిస్తాయి. దీనివల్ల వయసు పెరిగే కొద్దీ వచ్చేటటువంటి మతిమరుపు, ఆల్జీమర్స్, ఆలోచనాశక్తి కోల్పోవడం వంటివి రాకుండా ఉంటాయి. క్యాబేజీలో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం మూడు కూడా సమృద్ధిగానే ఉంటాయి. ఫలితంగా ఇది ఆరోగ్య వృద్ధికి దోహదపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సంరక్షణకి తోడ్పడతాయి. కండరాల నొప్పుల్ని కూడా తగ్గిస్తాయి. రక్తంలోని మలినాలను తొలగించేందుకు క్యాబేజీ సహాయపడుతుంది. క్యాబేజీని ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మానికి, కంటికి ఎంతో మేలు కలుగుతుంది. మరి ఇన్ని పోషక విలువలు కలిగిన క్యాబేజీని ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది.
3: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

0: आने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మీరు ఇంతవరకు లలిత గీతాలు విన్నారు. శ్రోతలకు ఒక గమనిక, మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిషన్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రిసీవర్స్లో మాత్రమే ప్రసారం అవుతాయి, సాధారణ రేడియో రిసీవర్స్లో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. ఇప్పుడు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా దుల్హా మిల్ గయా చిత్రానికి అమిత్ కుమార్ మోనాలీ ఠాకూర్ పాడిన పాట వింటారు.

0: ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.
1: టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కాక్టైల్ చిత్రం నుంచి ఆరిఫ్ లోహర్, హర్షదీప్ కౌర్ పాడిన పాట

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఎనిమి చిత్రం నుంచి కేశవ్ పాడారు మంథన్ గీతం.

కార్యక్రమంలో తర్వాత కైఫీ అజ్మీ సుష్మా హుజా గీతానికి అనురాధ పౌడ్వాల్ బృందం పాడిన పాట వింటారు, ఏకలగ్ మోసం చిత్రం నుంచి.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఫక్రే చిత్రం నుంచి కైలాష్ ఖేర్, కీర్తి సగాఠియా పాడిన పాట వింటారు, మున్నా థిమాన్ గీత రచన.

మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. యువలయ యువలయ కార్యక్రమంలో నేను అడిగే క్విజ్ ప్రశ్నలకు సమాధానాలని మెసేజ్ చేయాలంటే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఆన్లైన్లోకి వచ్చేస్తే మాట్లాడేసుకుందాం.

ఈరోజు కార్యక్రమంలో నేను అడిగేస్తున్నాను మొదటి ప్రశ్న, పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? ఇంకా ఈ సంవత్సరం పొగాకు వ్యతిరేక దినోత్సవ నినాదం ఏంటి, థీమ్ ఏంటి? పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం, ఈ సంవత్సరం థీమ్ ఏంటో మెసేజ్ చేయండి 8662489881 నెంబర్కి.

పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామని అడిగాను. ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. ఆన్సర్ అయితే పెట్టారు కానీ నేను అడిగిన దానికైతే పెట్టలేదు. గాంధీ మార్కెట్ ఇంకొల్లూరు నుంచి హుస్సేన్ దాదా ఇంకా వారి కుటుంబ సభ్యులు, ఒకసారి చెక్ చేసుకోండి. ఎప్పుడు జరుపుకుంటామని అడిగాను. సంవత్సరం కాదు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మకూరు నుంచి ఆదిశేష్, ఆన్సర్తో పాటు మీ పేరు, మీ చిరునామా కూడా టైప్ చేసి పంపిస్తే చదివచ్చు. విజయ్, కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతి నగర్, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం కొండారెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజన్న, సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరశురాములు, పద్మ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగమణి, ఒంగోలు.

నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి, గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో కడప నుంచి వినయ్, మహేష్, రవి. పాపిన్నపాలెం నుంచి మధుసూదన్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి టైలర్ రమేష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, నంద్యాల టెక్కె నుంచి రామచంద్ర సువర్ణ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తోనే రాజర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నమస్తే అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సీ, సియోన, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ కరెక్ట్ ఆన్సర్తో దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, లక్కవరం ఏలూరు జిల్లా నుంచి, ఎడ్లపల్లి లీలామహాలక్ష్మి, గీతిక, సిరి, గాహ్నా, స్నిగ్ధ, ఆర్ఎన్విఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మి, సౌమ్య వీరందరూ. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, నెహాన్, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రికృతి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎల్ల సుబ్బారావు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. చిలుకు నారాయణ, అనసూయ, యమున, జాంకంపేట, నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్, ఉప్పలూరు గ్రామం, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి. పావులూరు నుండి మిడతల రామ్మూర్తి, ఉరవకొండ కరెక్ట్ ఆన్సర్. పావులూరు నుండి మోహన్ కృష్ణ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా లత, సుహాస్, హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. తర్లపాడు మార్కపురం జిల్లా నుంచి సుజాత కరెక్ట్ ఆన్సర్ పంపించారు. యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి శ్రీవత్స, శశాంక్, అచ్యుత వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో విశాల నెల్లూరు నుంచి, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుండి భట్టిప్రోలు సత్యనారాయణ కరెక్ట్ ఆన్సర్. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో శ్రీనివాసరావు, సూర్యతేజ, మను, ధవళేశ్వరం, రాజమహేంద్రవరం నుంచి. గుడ్ ఈవినింగ్ అంటూ విజయ్ శేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి, ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, శృతి కందికాయపల్లె గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగర మండలం బాపట్ల జిల్లా నుంచి, రమేష్, దొంతి, గగన్, పెరుమాండు, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. సారీ, రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి టైపింగ్ మిస్టేక్ ఏమో చూసుకోండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, తుమ్మ పద్మావతి ఇనమడుగు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా, నెల్లూరు జిల్లా నుంచి వినయ్ కుమార్, రామకృష్ణయ్య, హోబిల వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేంద్ర రెడ్డి, మస్తాన్ భాష, కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, గురుగుంట్ల నుంచి ముంత పెద్దన్న, రావూరు నుంచి నారాయణ, పంచలయ్య, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, డోకుపర్తి శివప్రసాద్, తుమ్మలచర్ల గోపినాథ్, బండారి శంకరయ్య వీరందరూ ఒకే ఒక్క ఆన్సర్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. రాంబాబు, సుశీల, రాజా, నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని, మోరుపొలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ, దుర్గాడ నుంచి. చందలూరి విష్ణు, సాయి, మౌనిక, చరణ్య, కౌశిక్ పేర్నమిట్ట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్పీ సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. యాడికి హాస్పిటల్ కాలనీ నుండి ఎస్ చిదంబరరావు, సరస్వతి, సాయి జ్యోతి, భానుతేజ. నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహిమ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, కీర్తిక, లితిక, అశ్వనీ కుమార్, ఉమా నల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి కరెక్ట్ ఆన్సర్. మార్కపురం శివాజీనగర్ నుండి టెల్లర్ మస్తాన్వల్లి ఫాతిమా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డైడ్ ఆఫ్ భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. కేవీ రావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో పోలు శివదాసరెడ్డి తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరు? మురళి పాడుకుపాడు నుంచి. దైదా త్రివేణి చిన్మయ్ ప్రీతం హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్తిరెడ్డి అనపర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ మేడం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురామ్ మౌనిక త్రిలోక్ తెనాల నుంచి. గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుస్సేన్ దాదా అక్రమ్ అన్నారం వినయ్ కుమార్ కరీముల్లా తయ్యూబ్ వీరందరూ పంపించారు కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో కందరు గోపినాథ్ సుధారాణి తిరుపతి నుంచి. నాగార్జున లక్ష్మి ఒడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో తెనాల నుంచి కుమార్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు నాగేంద్రప్పడేవు మలకుమూరు తాలూకా కర్ణాటక నుంచి. ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఎవరు విశాల నెల్లూరు నుంచి ధన్యవాదాలు అంటూ కరెక్ట్ ఆన్సర్తో కొత్తపల్లి సురేష్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య ఆదరణ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఇరుసుమండ నుంచి ఎం రామ్మోహన్ రావు. ఓకే, గణేష్ నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్ అండి, మేబీ టైపింగ్ మిస్టేక్ అనుకుంటా చూసుకోండి. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇవి ఇప్పటిదాకా మీ నుంచి నాకు వచ్చిన మెసేజెస్. పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మే 31. నికోటిన్ ఇంకా పొగాకు వ్యసనాన్ని అడ్డుకోవడం, ఆకర్షణీయమైన ఉత్పత్తుల వల్ల కలిగే నష్టాలను, ఈ వ్యసనం వల్ల కలిగే అనర్థతను ప్రజలకు వివరించడం, ఇంకా పొగాకు వాడకాన్ని తగ్గించడానికి కఠినమైన విధానాలను ప్రోత్సహించడం లాంటి కార్యక్రమాలను ఆ రోజున నిర్వహిస్తారు. ఇదన్నమాట సంగతి. కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ, మెసేజ్ చేసిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఈ కార్యక్రమంలో నేను అడగబోతున్నాను 2వ ప్రశ్న. పక్షుల శాస్త్రీయ అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? తెలిస్తే 0866-2488-812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, పక్షుల శాస్త్రీయ అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు?

పక్షుల శాస్త్రీయ అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు అని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి. ఫస్ట్ ఆన్సరే కన్ఫ్యూజన్గా కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఒకసారి చెక్ చేసుకోండి, స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. కాకపోతే నేను కనిపెట్టేశాను. ఎవరంటే ఆర్మీ, ఓకే, వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, కందికాయపల్లి గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్తో గాంధీ మార్కెట్ ఇంకొల్లు హుసేన్ దాదా, అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్, ఫౌజీ కరీముల్లా, తయ్యూబ్, గాంధీ మార్కెట్ ఇంకొల్ నుంచి. ఓకే, నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చెబ్రోల్ రామకృష్ణయ్య, సుభాష్ని, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, కెవిరావు, తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో ప్రసాద్ ఎల్ఈసి కాలనీ, నెల్లూరు హరినాథ్పురం నుంచి. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని, కరెక్ట్ ఆన్సర్. విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. విజయ్, కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్ కృతిక, మారుతి నగర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ కరెక్ట్ ఆన్సర్. మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వరి, తమన్, జగదీశ్వర్, తమన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఉప్పలూరు గ్రామం, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా నుంచి ఫణిరాజ్, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పావులూరు నుండి మోహన్ కృష్ణ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల టెక్కె నుంచి రామచంద్ర, సువర్ణ కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో పివి ఫణికుమార్ శర్మ, వివేకానంద శర్మ, వెంకటరెడ్డి, సాయి పవన్ శర్మ, వాణి రామ శర్మ, బెల్లంకొండ. ఓకే, శుభ సాయంత్రం అంటూ పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ అమ్మనగుర్తి నుంచి. ఎం కొండరెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్, మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. సుమతి ఆత్మకూరు, నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగమణి ఒంగోలు నుంచి. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి. సుజాత తుర్లపాడు గ్రామం, తుర్లపాడు మండలం, మార్కుపురం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నుండి భట్టిపురలు సత్యనారాయణ కరెక్ట్ ఆన్సర్. లక్కవరం ఏలూరు జిల్లా నుంచి ఆర్ఎన్వి ఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మి, సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతిక, సిరి, గాహ్న, స్నిగ్ధ, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రాంగ్ ఆన్సర్ అండి. పాపినపాలెం నుండి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఒకసారి చెక్ చేసుకోండి. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరశురాములు, పద్మ కరెక్ట్ ఆన్సర్. నాగేంద్రప్ప ఉడేవు, మలకుమూరు తాలూకా, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్, దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాచర్ల సుబ్రహ్మణ్యం, సరిపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. యూపీ వారణాసి, రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి. రమేష్ దొంతి, గగన్ పెరుమాళ్ళ అనంతపురం నుంచి. లతా సుహాస్ హోస్కోట్ నుంచి. కీర్తిక, లితిక, అశ్విని కుమార్, ఉమా నెల్లూరు నుంచి.

నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి పాపన్నపాలెం నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, మహేష్, రవి, ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి ఎల్లా సుబ్బారావు, ఆత్మకూరు నుంచి హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న, అనంతపురం నుంచి అనురాధ, కుంచిరామూర్తి కుంచివానిపేట నుంచి, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, నిహాన్, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామ్దాసు, కృపాచారి, అనిత, సాయివర్షిత్, సాయి రిక్విత్, వీరందరూ కరెక్ట్ ఆన్సర్లు పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే చిలుక నారాయణ, అనసూయ, యమున, జాంకంపేట నిజామాబాద్ నుంచి, మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్వల్లి, ఫాతిమా కరెక్ట్ ఆన్సర్, యాడ్కి హాస్పిటల్ కాలనీ నుండి ఎస్ చితంపర్రావు, సరస్వతి, సాయిజ్యోతి, భానుతేజ కరెక్ట్ ఆన్సర్తో, మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, ప్రియా కరెక్ట్ ఆన్సర్, ఎస్పి సుబ్రహ్మణ్యం, రుద్రాంశ్, దక్షిణ చిరువలంక, అవనిగడ్డ మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో కోట హారిక, మను, రాజవోలు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి, దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, తుమ్మ పద్మావతి, నిమ్మడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్. మీ ఆన్సర్ అయితే నాకు అర్థం కాలేదు. బాలాజీ ఎక్కడి నుంచి పంపిస్తున్నారో కూడా రాసి పంపించండి. శుభ సాయంత్రం అంటూ కందరి గోపినాథ్, సుధారాణి, తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహిమ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎన్ పార్థసారథి, భరత్ నగర్, సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి, కర్ణాటక నుంచి మీ ఆన్సర్ ఏదండి? ఆన్సర్ కూడా పంపించండి. కరెక్ట్ ఆన్సర్తో దస్తగిరి సంధ్య, పొద్దుటూరు కడప జిల్లా నుంచి, పాలింపోలయ్య, ఆలగడ్డ నంద్యాల జిల్లా, హుబిల వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేంద్ర, నెల్లూరు జిల్లా నుంచి వినయ్ కుమార్, రామకృష్ణయ్య, నరేంద్ర, మస్తాన్ భాష కార్పెంటర్ బుచ్చిరెడ్డి బాల నుంచి, గురుగుంట్ల నుంచి ముంత పెద్దన్న, రావూరు నుంచి నారాయణ పెంచలయ్య, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, దోకుపర్తి శివప్రసాద్, తుమ్మల చర్ల గోపినాథ్, బండారు శంకరయ్య, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాపిన్నపాలెం సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదిన్న, కొత్తపల్లి నుంచి సురేష్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోన, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ. ఇంకా దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మేబీ రాంగ్ ఆన్సర్ అనుకుంటున్నాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైద త్రివేణి, చిన్మయ్, ప్రీతం. క్వశ్చన్ ఏంటి అని అడుగుతున్నారా? పక్షుల శాస్త్రీయ అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? ఇది నా ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్తో ఆత్మకూరు నుంచి ఆదిశేష్, అనంతపురం నుంచి హర్నాథ్ బాబు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో సర్వీశెట్టి సుబ్బరామయ్య, చీరాల నుంచి, వడియంపేట అనంతపురం నుంచి నాగార్జున, లక్ష్మి. రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. సౌదామిని, వసుంధర, ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు వేదాయపాలెం నుంచి మనోజ్, తనోజ్ కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి, యశోద, జానకిరాజు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్. తురుకపల్లి గ్రామం నుంచి మధు, మోహన్, గంగాధర్, ఆంటోనీ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్ కరెక్ట్ ఆన్సర్. రాంబాబు, సుశీల, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. మీరు పంపించిన మెసేజెస్ అన్నీ నేను చదివేశాను. పక్షుల శాస్త్రీయ అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు అని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆర్నిథాలజీ. మ్యాక్సిమం అందరూ కరెక్ట్ ఆన్సర్లు పంపించారు. మేబీ స్పెల్లింగ్ మిస్టేక్స్ చాలా ఉండొచ్చు, చెక్ చేసుకోండి. గ్రీకు పదాలైన ఓర్నిస్ అంటే పక్షి, లోగోస్ అంటే అధ్యయనం. ఈ పదాల నుండి వచ్చిందే ఆర్నిథాలజీ. పక్షుల వలస విధానాలు, సంతానోత్పత్తి ప్రవర్తనలు, వాటి శరీర నిర్మాణం, సంరక్షణ, ఇలాంటి అంశాలపై ఈ శాస్త్రంలో పరిశోధన అధ్యయనం జరుగుతుంది. ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆర్నిథాలజీ.

మీరు ఇంతవరకు యువలయ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. సంస్కృత పాఠం.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ వింటారు ఉపాధ్యాయిని శ్రీమతి బిఎల్ కనకదుర్గా, విద్యార్థిని నోరి ఎల్ మనోజ.
1: నమస్కారం గురువుగారు.
2: ఆగచ్చతు, ఉపవిశతు.
1: ఇవాళ ఏం పాఠం చెప్పుకుందాం గురువుగారు?
2: మొన్న మృచ్ఛకటికం నాటకం చెప్పుకున్నాం కదా, ఎక్కడి వరకు చెప్పుకున్నా ఆపేశాము?
1: ద్యూతకరుడు మాధురుడు దేవాలయంలోకి ప్రవేశించిన అంతవరకు చెప్పుకున్నాం.
2: అంతవరకు చెప్పుకున్నాం, ఆ తర్వాత కంటిన్యూగా చెప్పుకుందాం. విను, ఇద్దరు వెళ్తారు దేవాలయంలోకి. వాళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు గుర్తుపెట్టుకున్నారు. ద్యూతకరుడు అంటాడు, కథం కాష్టమయ్యి ప్రతిమ, ఇక్కడ ఈ దేవాలయంలో కొయ్యతో చేసిన విగ్రహం ఏమైనా ఉందా అన్నాడు. మాధురుడు అంటున్నాడు, అరే నకలు నకలు, శైల ప్రతిమ ఒరే కాదురా, కాదు, కాష్టంతో చేసింది, కొయ్యతో చేసింది కాదు, ఇది శైల ప్రతిమ, రాతితో చేసిన విగ్రహమే ఉందిరా అన్నాడు. ఏం భౌతు, సరే కానీలే, అక్కడ ఏ విగ్రహం ఉంటే

0: మనకెందుకు? ఏ హీ జూతం క్రీడావహా. వాడు ఏ పని చేయాలనుకున్నాడో అదే చేయాలని వాడు మనసు పీకుతోంది. అందుకని మనం ఏం చేద్దాం రా, జూదం ఆడుకుందాం అన్నాడు. ఏహి రా, మళ్ళీ పిలుస్తున్నాడు. జూదం క్రీడావహా, ఇద్దరం కలిసి జూదం ఆడుకుందాం. బహువిధ జూతం క్రీడతి, అనేక రకాలుగా జూదాన్ని ఆడుకుంటున్నారు వాళ్ళు ఆ దేవాలయం ప్రాంగణంలోనే కూర్చుని. ఇంతలోకి సంవాహకుడు అంటాడు, జూతేచ్ఛా వికారగా సంవరణం బహువిధం కృత్వా, అనేక విధాలుగా వాళ్ళు ఆడుకోవడం చూసి స్వగతం తనలో అనుకుంటున్నాడు. జూదం ఆడాలనేటటువంటి కోరిక అనేక విధాలుగా ఉంది వీడికి కూడా మనసులో. వాళ్ళు ఎదురుకుండా ఆడుకుంటున్నారు కదా, వీడు కనిపించకుండా ఉన్నాడు, అందుకని వాడికి మనసులో వాడు అనుకుంటున్నాడు, రే కత్తాశబ్దౌ నిర్ణాణకస్య హరతి హృదయం మనుష్యస్య ఢకాశబ్దేన నరాధిపస్య ప్రభ్రష్టరాజ్యస్య. అంటే కత్త అనేటటువంటి శబ్దం ఏంటంటే, జూదం ఆడేటప్పుడు వాళ్ళు చేసేటటువంటి ఒక అరుపులు ఉంటాయి కదా, అలా అరిచేటటువంటి ఒక అరుపు అనమాట అది. మళ్ళీ చెప్తాను, ఒకసారి శ్లోకం విను. కత్తా శబ్దౌ నిర్ణాణకస్య హరతి హృదయం మనుష్యస్య ఢకా శబ్ద ఇవ నరాధిపస్య ప్రభ్రష్ట రాజ్యస్య. రాజ్యం లేకపోయినప్పటికీ ఎక్కడో చోట ఢంకా ధ్వని గనక వినిపించినట్లయితే రాజు మనసు ఏ విధంగా దానివైపు ఆకర్షిస్తుందో, ఆ శబ్దాలు వినంగానే రాజుకు ఒక రకమైన అలర్ట్నెస్ వస్తుంది కదా. అలాగా వీళ్ళకు కూడా ఈ కత్త అనేటటువంటి శబ్దం, జూదగాళ్ళు మాట్లాడుకుండే ఆ అరుపు వినిపించంగానే వీడికి కూడా ఆటకు వెళ్ళిపోవాలనేటటువంటి ఒక ఉత్సాహం కలుగుతుంది అని అంటున్నాడు అనమాట. పదవిభాగం చూడు, కత్త శబ్ద నిర్ణాణకస్య హరతి హృదయం మనుష్యస్య ఢక్కా శబ్ద ఇవ నర ప్లస్ అధిపస్య నరాధిపస్య ప్రభ్రష్ట రాజ్యస్య. అన్వయం చూడు, కత్తా శబ్ద నిర్ణాణకస్య మనుష్యస్య హృదయం ప్రకృష్టరాజ్యస్య నరాధిపస్య ఢక్కా శబ్ద ఇవ హరతి. ప్రతిపదార్థం రాసుకో, కర్తా శబ్ద,
1: కర్తా శబ్ద
0: జూదం ఆడే సమయంలో,
1: జూదం ఆడే సమయంలో
0: వ్యవహరించే
1: ప్రసిద్ధమైన పదము
0: పదము నిర్ణాణకస్య
1: నిర్ణాణకస్య
0: ధనము ఏమాత్రము లేని
1: ధనము ఏమాత్రము లేని
0: మనుష్యస్య
1: మనుష్యస్య
0: మానవుని యొక్క హృదయం
1: మనస్సును హరతి
0: అపహరిస్తుంది అంటే ఆకర్షిస్తుంది అన్నమాట.
1: భ్రష్టరాజ్యస్య
0: రాజ్యము సంపదలు పోగొట్టుకున్న
1: నరాధిపస్య
0: రాజుకి ఢక్కాశబ్ద
1: మరొక చోట మ్రోగుతున్న ఢంకాధ్వని ఏ విధంగా
0: ఆకర్షిస్తున్నట్లుగా
1: వినపడుతుందో
0: ఆ విధంగా
1: హరతి ఆకర్షిస్తుంది.
0: జూదగాళ్ళు జూదంలో అరుచుకుంటూ మాట్లాడేటటువంటి అరుపులు ఢక్కా శబ్దం విన్నటువంటి రాజుని, రాజ్యం లేకపోయినా అతన్ని ఎలా ఆకర్షిస్తుందో ఆ శబ్దం, వీళ్ళని కూడా జూదం ఆడుకుండే వాళ్ళ అరుపులన్నీ అలా ఆకర్షిస్తూ ఉంటాయి అని. అంటే ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుందని మనం తెలుగులో సామెత చెప్పుకుంటూ ఉంటాం. ఎవరు చేసే పని వాళ్లే, పెద్దవాళ్ళు ఏ పని చేస్తే చిన్నవాళ్ళు ఆ పనే చేస్తూ ఉంటారు. స్నేహితులు చూడు, ఎవరికి ఏది ఇంట్రెస్ట్ అయితే వాళ్ళు స్నేహితులుగా ఏర్పడతారు. అలాగే ఇక్కడ కూడా అనమాట, అదే సూచిస్తున్నాడు శ్లోకంలో. తర్వాత శ్లోకం చూడు, జానామి నా క్రీడిష్యామి సుమేరు శిఖర పతన సన్నిభం జ్యూతస్య తథాపి కలు కోకిల మధుర కత్తాశబ్దో మనోహరతి. ఇంకోసారి చూడు శ్లోకము, జానామి నా క్రీడిష్యామి సుమేరు శిఖర పతన సన్నిభం ద్యూతం తథాపి కలు కోకిల మధుర కత్తాశబ్దో మనోహరతి. దానికి ఉదాహరణ చెబుతున్నాడు, సుమేరు శిఖర పతన సన్నిభం, జూదం ఆడేటటువంటి వాడి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, సుమేరు శృంగ శిఖరస్య పతనం, మేరుపర్వత శిఖరం బంగారు కొండ శిఖరం యొక్క చివరి భాగాన ఉన్నటువంటి వాడు ఒక్కసారి ఢమాల్మని కింద పడితే ఎలా ఉంటుందో జూదం ఆడేవాడి పరిస్థితి కూడా అలాగే అవుతుంది అని చెప్తున్నాడు. అయినా కూడా వాడికి ఏమనిపిస్తుంది, ఈ కత్తా శబ్దం ఉంది కదా, వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఆ శబ్దాలు అరుపులు అవన్నీ వింటే వాడికి ఏమనిపిస్తుంది.

0: ఇస్తుంది? కోకిల మధురహ కోకిల అరుపులు ఎలా మానవుడికి ఆనందాన్ని కలిగిస్తాయో అట్లా జూదం ఆడేవాడికి వాళ్ళ అరుపులు ఆనందాన్ని కలిగిస్తాయట. ఒకసారి శ్లోకం చదువు.
1: జానామి నా క్రీడిష్యామి సుమేరు శిఖర పతన సన్నిభం ద్యూతం తథాపి కలు కోకిల మధురః కత్తాశబ్దో మనోహరతి.
0: పదవిభాగం చూడు. జానామి నా క్రీడిష్యామి సుమేరు శిఖర పతన సన్నిభం ద్యూతం తథాపి ఖలు కోకిల మధురః కత్తాశబ్దః మనః హరతి. అన్వయం చూడు. సుమేరో శిఖరాత్ పతనం సన్నిభం ద్యూతం న క్రీడిష్యామి తథాపి కత్తాశబ్దః కోకిల శబ్ద ఇవ మనః హరతి. ప్రతిపదార్థం రాసుకో. సుమేరోహో బంగారు పర్వతము యొక్క.
1: సుమేరోహో బంగారు పర్వతము యొక్క.
0: శిఖరా

0: पतनं सन्निभं द्यूतं न क्रीडिष्यामि, तथापि कत्ताशब्दः कोकिलशब्द इव मनः हरति। प्रतिपदार्थं रास्को। सुमेरोः బంగారు పర్వతము యొక్క,
1: సుమేరోః బంగారు పర్వతము యొక్క,
0: శిఖరాత్
1: శిఖరాత్
0: శిఖరము నుండి,
1: శిఖరము నుండి,
0: పతనం
1: పతనం
0: జారి పడిపోవడం అనే దానితో,
1: జారి పడిపోవడం అనే దానితో,
0: సన్నిభం
1: సన్నిభం
0: సమానమైనది
1: సమానమైనది,
0: జూతం
1: ద్యూతం
0: జూదము
1: జూదము,
0: న క్రీడిష్యామి
1: న క్రీడిష్యామి
0: ఇక మీదట ఆడను
1: ఇక మీదట ఆడను
0: అని అనుకున్నాడు వాడు. తథాపి అయినప్పటికీ,
1: తథాపి
0: అయినప్పటికీ
1: అయినప్పటికీ,
0: కత్తా శబ్దః
1: కత్తా శబ్దః
0: కత్తా శబ్దము
1: కత్తా శబ్దము,
0: కోకిల శబ్దః ఇవ
1: కోకిల శబ్దః ఇవ
0: కోకిల కూతలాగా
1: కోకిల కూతలాగా,
0: మనః మనస్సుని
1: మనః మనస్సుని,
0: హరతి
1: హరతి
0: ఆకర్షిస్తున్నది
1: ఆకర్షిస్తున్నది,
0: అంటే జూదం ఆడేటటువంటి వాడి మనస్సుని ఆ వాళ్ళ అరుపు ఎలా ఆకర్షిస్తుందంటే దానికి ఉదాహరణ చూస్తున్నాడు. ఎంత ఉత్తమమైన ఉదాహరణ చూస్తున్నాడు చూడు, కోకిల కూతలాగా పోలుస్తూ చెప్తున్నాడు. అప్పుడు జూతకరుడు అంటున్నాడు, మమ పాఠే జూదం ఆటలో కూడా అప్పుడప్పుడు ఇలాంటి మాటలు అనుకుంటూ ఉంటారట, ఇది నాదే ఇది నా మాట ఇది నా మాట అంటూ, ఈ ఆట నాదే ఈ ఆట నాదే అని. మాధురుడు అంటున్నాడు, నకలు మమ పాఠే రే నీది కాదురా ఆట నాదే నీది కాదు నా ఆట నాదే అంటున్నాడు అనమాట. సంవాహకుడు అంటున్నాడు, అన్యత సహసోపసృత్య ఒకచోట నుంచి మరొక చోటికి వెళ్ళిపోయి నన్ను మమ్మ పాటే ఒరే నాదిరా ఆట, అన్యత రెండో వైపు నుంచి ఇంకోడు అంటున్నాడు నాదే నాదే ఆట అని. సహసా వెంటనే ఉపసృత్య రెండో వాడి దగ్గరికి చేరాడు అనమాట విడార్చుకుంటూ. లబ్ధ పురుష పురుషుడు దొరికాడు, డబ్బులు పట్టుకుని వదిలేసి పారిపోయిన వాడు ఉన్నాడే వాడు దొరికాడు వీడికి అనుకుంటున్నాడు అనమాట వాడు. ఇద్దరు కలిసి ఆడుకుంటారు కనుక తోడు దొరికాడు అని అనుకుంటున్నాడు అనమాట వాడు. ఆట ఆడుకోవడానికి తోడు ఇంకోడు దొరికాడు అని అనుకుంటున్నాడు వీడు చూడని, అంతా అదే బ్యాచ్ కదా అందుకని వాడు అనుకుంటున్నాడు. ఇంతలోక మాధురుడు అంటున్నాడు, ఆ దొరికిన వాడిని గట్టిగా పట్టుకున్నాడు, అరే లుప్తదండక గృహీతోసి పట్టుకోబడ్డాను రా అమ్మాయ పట్టుకున్నాను నిన్ను, లుప్తదండక శిక్ష నుంచి తప్పించుకున్నటువంటి వాడివి నువ్వు. ప్రేచ్ఛత దశ సువర్ణకం నువ్వు తీసుకున్నావు కదా నా దగ్గర నుంచి బంగారు నాణేలు, అప్పు పెట్టి మరీ ఆడేవు కదా ఓడిపోయావు, ఆ డబ్బులు నాకు ఇచ్చేసేయి అంటున్నాడు వాడు. నువ్వు పట్టుకోబడ్డావు దొరికిపోయావు కదా నాకు, కనుక నువ్వు తీసుకున్నటువంటి ఆ బంగారు నాణేలు ప్రయచ్ఛత నాకు ఇచ్చేసేయి అన్నాడు. సంవాహకుడు అంటున్నాడు, అద్య దాస్యామి ఇవాళ ఇస్తాను అన్నాడు. మాధురకుడు అంటున్నాడు, అధునా ప్రయచ్ఛ ఇవాళ కాదు ఇప్పుడే ఇచ్చేయి అంటున్నాడు వీడు. సంవాహక దాస్యామి ప్రసాదం గురు కాస్త అనుగ్రహించవయ్యా కాస్త సమయం ఇవయ్యా ఇస్తానులే అని బతిమాలుతున్నాడు. ప్రసాదం అవసరానికి తీసుకున్నాను ఇస్తాను నన్ను అనుగ్రహించవయ్యా అంటున్నాడు. మాధురుడు అంటున్నాడు, అరే నన్ను సాంప్రతం ప్రయచ్చావురే నేను వదిలిపెడతా మళ్ళీ పారిపోతావు కానీ సాంప్రతం ప్రయచ్చ ఇప్పుడే ఇచ్చేసేయి నువ్వు మళ్ళీ వెళ్తే దొరకవు అన్నాడు. నన్ను నిశ్చయం సాంప్రతం నిశ్చయంగా ఖచ్చితంగా ఇప్పుడే ఇచ్చేయాలి నువ్వు అన్నాడు. సంవాహకుడు అంటున్నాడు, ప్రతి భూమవు పతతి శిరః పతతి తల వంచాడు వాడు కాళ్ళ మీద పడ్డాడు, ఇతి ఇస్తాను అని చెబుతూ నేల మీద పడిపోయాడు అనమాట వాడు. ఉభౌ బహువిధం తాడయిత ఆ సంవాహకుణ్ణి మాధురకుడు ఆ తర్వాత మాధురుడును ఇంకొక జూదగాడు ఉన్నాడు కదా వాడు ఇద్దరు కలిసి కొడుతూ ఉన్నారనమాట. సంవాహకుడు అంటున్నాడు, మాధురుడు ఏషత్వం ఖలు జూతకర మండల్య బద్ధోసి నిన్న అసలు జూదంలో ఉండేవాళ్ళందరూ గట్టిగా పట్టుకున్నారు కదరా అయినా నువ్వు ఎలా పారిపోయొచ్చావు, ఏషత్వం ఖలు జూతకుల మండల్యాహ బద్ధోసి కట్టబడ్డావు కదా నువ్వు వాళ్ళందరూ కలిసి నిన్ను పట్టుకుని కట్టేశారు కదా ఎలా తప్పించుకుని వచ్చేసావు అన్నాడు. సంవాహకుడు ఉత్థాయ సవిషాదం కింద పడ్డాడు కదా పడ్డవాడు పైకి లేచి దుఃఖంతో చెబుతున్నాడు అనమాట వాడు పైకి లేచాడు.
1: సాదయావహ
0: పునర్మిలామహ
1: ధన్యవాద మాన్యే.
2: మీరు ఇంతవరకు సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ విన్నారు. ఉపాధ్యాయిని శ్రీమతి బిఎల్ కనకదుర్గ, విద్యార్థిని నూరి ఎల్ మనోజా.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద గీతాలు కార్యక్రమంలో శ్రీమతి వావికులను హేమమాలిని గానం చేసిన జానపద గీతాలు వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా నీ స్నేహం ఈ చిత్రానికి రాజేష్ ఉషా పాడిన పాట, గీతరచన సిరివెన్నెల

కార్యక్రమంలో తరువాత నువ్వు లేక నేను లేను ఈ చిత్రానికి ఉషా పాడిన పాట వింటారు. గీత రచన కాశీ విశ్వనాథ్.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ
1: కోట్లాది గుండెల చప్పుడుగా
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి
1: సమాచారాన్ని అందించడమే కాదు
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక
1: 9 దశాబ్దాల విశ్వసనీయత
0: 90 ఏళ్ల అనుబంధం
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం
1: వినోదం
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి వినండి
0: ఆస్వాదించండి మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు మన దేశ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజు. భారతదేశంలో 5వ రాష్ట్రపతిగా సేవలందించిన ఒక గొప్ప నాయకుడు, న్యాయవాది అయిన ఫరుద్దీన్ అలీ అహ్మద్ గారి జయంతి. సో ఫరుద్దీన్ అలీ అహ్మద్ గారి జయంతి సందర్భంగా మనం ఆయన జీవిత విశేషాలు, దేశానికి చేసిన సేవలు, అలానే ఆయన వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం. అసలు ఒక నాయకుడు అంటే కేవలం పదవిలో ఉండేవాడు కాదు, ప్రజల హృదయాల్లో నిలిచిపోయేవాడే నిజమైన నాయకుడు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరు అలీ అహ్మద్ గారు. అలీ అహ్మద్ గారు 1905 మే 13 జన్మించారు. ఆయన జన్మస్థలం ఢిల్లీలో. చిన్నప్పటి నుంచే చదువుల్లో ఎంతో ప్రతిభావంతులు. తరువాత న్యాయశాస్త్రం అభ్యసించి ఒక మంచి న్యాయవాదిగా ఎదిగారు. కానీ ఆయన లక్ష్యం కేవలం వ్యక్తిగత విజయమే కాదు, దేశానికి ఉపయోగపడాలనేదే. మరొక విషయం ఏంటంటే, అప్పుడు భారతదేశం స్వాతంత్ర్యం కోసం పోరాడుతోంది, దేశం బ్రిటిష్ పాలనలో బాధపడుతూ ఉంది. అలాంటి సమయంలో ఎంతోమంది యువకుల్లాగే ఆయన మనసులో కూడా ఒక దేశభక్తి జ్వాల అనేది రగిలింది. అప్పట్లో దేశం కోసం పోరాడాలి అంటే ఎంత ధైర్యం కావాలో ఒక్కసారి ఆలోచించండి. జైలు శిక్షలు, కష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వెనక్కి తగ్గకుండా నిలబడిన నాయకుల్లో అలీ అహ్మద్ గారు కూడా ఒకరు. స్వాతంత్ర్యం తర్వాత కూడా ఆయన రాజకీయాల్లో ప్రజాసేవను కొనసాగించారు. వ్యవసాయం, పరిశ్రమలు, విద్య వంటి అనేక రంగాల్లో దేశాభివృద్ధికి కృషి చేశారు. ఇంకా 1974లో ఆయన భారతదేశ 5వ రాష్ట్రపతిగా బాధ్యతలను చేపట్టారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి దేశ అత్యున్నత పదవిని అలంకరించడం నిజంగా ఒక గొప్ప విషయం కదా. అసలు ఈ రోజుల్లో మనం టెక్నాలజీ, సోషల్ మీడియా, ఇంకా బిజీ లైఫ్లో పరుగులు తీస్తూ ఉన్నాం. కానీ ఇలాంటి మహానేతల జీవితాలను చదివితే మనకొక ఇన్స్పిరేషన్ వస్తుంది. దేశం కోసం ఏదైనా చెయ్యాలి అనే ఆలోచన మనలో మెల్లగా మొదలవుతుంది. ఫరుద్దీన్ అలీ అహ్మద్ గారి జీవితం మనకు 3 విషయాలను ముఖ్యంగా నేర్పిస్తుంది. 1

దేశభక్తి, రెండవది సేవాభావం, ఇంకా చివరిది వినయం. కాబట్టి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మనం ఆయన సేవలను గుర్తు చేసుకుందాం. సో ఈ ఇన్స్పైరింగ్ టాపిక్ మధ్య ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే ఐఎమ్ యువర్స్ అనే మాట గురించి. ఐఎమ్ యువర్స్ ఈ మాట వినడానికి చాలా సింపుల్గా అనిపించినా దాని వెనుక ప్రేమ, నమ్మకం, అనుబంధం దాగి ఉంటుంది. జీవితంలో చాలామంది మనకు దగ్గరగా వస్తారు, మన జీవితంలో ఎంతో ముఖ్యమైన వాళ్ళుగా మారిపోతారు. కొంతకాలం అసలు వాళ్ళంత గొప్ప వాళ్ళు లేరు అని పేరు అని పేరు అని పేరు అని పేరు అని పేరు అని పేరు అని పేరు అని పేరు అని పేరు అని పేరు తర్వాత చిన్న చిన్న అపార్థాల వల్ల తమ దారిలో తాము వెళ్ళిపోతారు. అందరూ ఇలానే చేస్తారని లేదు, కొందరు మాత్రం మన జీవితంలో ప్రత్యేకంగా మారిపోతారు. లైక్ వాళ్ళతో మాట్లాడితే మన మనసుకు ప్రశాంతంగా ఉంటుంది, వాళ్ళు పక్కన ఉంటే ఏ సమస్య అయినా చిన్నదిగా అనిపిస్తుంది. అలాంటి వ్యక్తి ఒక్కసారి ఐఎమ్ యువర్స్ అనే మాట అంటే అది కేవలం మాట కాదు, జీవితాంతం తోడుంటాననే హామీ ఇవ్వడం. ఇంకా ప్రేమలో ఈ భావన ఇంకా అందంగా ఉంటుంది, ఎందుకంటే నిజమైన ప్రేమ అనేది ఖరీదైన గిఫ్ట్లో రాదు, రోజు మాట్లాడే మాటల్లో కాదు, అవసరమైనప్పుడు పక్కన నిలబడటంలో ఉంటుంది. మనం వీక్ అయినప్పుడు ధైర్యం చెప్పే వ్యక్తి, మన బాధను తనదిగా ఫీల్ అయ్యే మనసు, మన నవ్వు కోసం తన సంతోషాన్ని కూడా పక్కన పెట్టే ప్రేమ, అదే నిజమైన ఐఎమ్ యువర్.

అనే మాటకు అర్థం. ఇంకా మరొక విషయం ఏంటంటే, నిజానికి ప్రేమ అనేది ఒకరిని మార్చడం కాదు, వాళ్ళని వాళ్ళల్లా అంగీకరించడం. మన బలహీనతను చూసి దూరం వెళ్ళకూడదు, మన తప్పులని అర్థం చేసుకుని మన పక్కనే నిలబడే మనిషి నిజమైన మనిషి. ఈ రోజుల్లో చాలా రిలేషన్స్ మాటలకే పరిమితం అవుతున్నాయి, కానీ నిజమైన అనుబంధం ఏంటంటే సిచ్యువేషన్స్ మారినా దూరాలు పెరిగినా మనసులు దగ్గరగా ఉండటం. మనం బాధలో ఉన్నప్పుడు ఏమైంది అని అడిగే వ్యక్తి కంటే మనం చెప్పకపోయినా మన బాధను గుర్తించే వ్యక్తి ఎంతో ప్రత్యేకం. అలాగే ఈ ఐఎమ్ యువర్ అనే మాట ప్రేమికుల మధ్య మాత్రమే కాదు, అమ్మ తన పిల్లల కోసం చేసే త్యాగంలో ఉంటుంది, నాన్న నిశ్శబ్దంగా పడే కష్టంలో ఉంటుంది, ఇంకొక నిజమైన ఫ్రెండ్ మన టఫ్ సిచ్యువేషన్లో నిలబడటంలో ఉంటుంది. మన జీవితంలో అలాంటి మనుషులు ఉండటం నిజంగా అదృష్టం. సో దీన్ని బట్టి నేను మీకు చెప్పేది ఒకటే, ఈ వేగంగా మారిపోతున్న ప్రపంచంలో మనుషులను కోల్పోవడం చాలా ఈజీ అయిపోయింది, కానీ ఒక నిజమైన మనసును సంపాదించడం మాత్రం చాలా అరుదు. అందుకే మన జీవితంలో మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళను విలువివ్వండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, ఎందుకంటే చివరికి

తోడుగా నిలబడటంలో ఉంటుంది. మన జీవితంలో అలాంటి మనుషులు ఉండటం నిజంగా అదృష్టం. సో దీన్ని బట్టి నేను మీకు చెప్పేది ఒకటే, ఈ వేగంగా మారిపోతున్న ప్రపంచంలో మనుషులను కోల్పోవడం చాలా ఈజీ అయిపోయింది, కానీ ఒక నిజమైన మనసును సంపాదించడం మాత్రం చాలా అరుదు. అందుకే మన జీవితంలో మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళను విలువివ్వండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే చివరికి మన దగ్గర మిగిలేది డబ్బు కాదు, పేరు అంతకంటే కాదు, హార్ట్ఫుల్గా మనతో ఉండే మనుషులు, ఇంకా వారి జ్ఞాపకాలే. సో తెలుసుకున్నారు కదా, ఇప్పుడు కార్యక్రమంలో ఒక చక్కటి పాట మీకోసం.

ఈరోజు మనం మరొక వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ వ్యక్తి సాధారణ రచయిత కాదు, భారతీయ ఆంగ్ల సాహిత్యానికే ఒక కొత్త ఊపిరిచ్చిన మహానుభావుడు. తన కథలతో, తన మాటలతో, తన ఊహాశక్తిని ప్రపంచానికి చూపించినవారు అతనే ఆర్కే నారాయణ్ గారు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన జీవితం, రచనలు, ఆలోచనలు, ఇంకా కొన్ని మనసును తాకిన కథల గురించి కూడా మాట్లాడుకుందాం. పుస్తకం అనేది కాగితాల కట్ట కాదు, అదొక మనిషి ఆత్మ. ఈ మాటలు ఎందుకో తెలుసా? ఎందుకంటే కొందరి రచనలు కాలాన్ని దాటిపోయి తరాలను కలుపుతాయి. అలాంటి రచయితల్లో మొదటి వరుసలో నిలిచేవారే ఆర్కే నారాయణ్ గారు. 1906 అక్టోబర్ 10 తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. ఆయన అసలు పేరు రాశిపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణస్వామి. చిన్నప్పటి నుంచే కథలంటే ఎంతో ఇష్టం. జీవితాన్ని గమనించడం, మనుషుల భావాలను అర్థం చేసుకోవడం, సాధారణ సంఘటనల్లో అసాధారణ భావాలను కనుగొనడం ఆయన ప్రత్యేకత. మనందరికీ ఒక చిన్న ఊరు గుర్తుంటుంది కదా, అక్కడ వీధులు, స్కూళ్ళు, టీ షాప్, స్నేహితులు, చిన్న చిన్న గొడవలు, అమ్మాయికప్పు నవ్వులు, ఈ భావాలన్నిటినీ కలిపి ప్రపంచానికి పరిచయం చేసిన ఊరే మాల్గుడి. మాల్గుడి ఒక ఊరు కాదు, అదొక అనుభూతి. ఆయన సృష్టించిన మాల్గుడి అనే కల్పిత పట్టణం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. అక్కడి పాత్రలు నిజంగా మన పక్కింటి వారిలానే అనిపిస్తూ ఉంటాయి. స్వామి అండ్ ఫ్రెండ్స్, ది గైడ్, మాల్గుడి డేస్ వంటి రచనలు భారతీయ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అలానే ఒక రచయిత గొప్పతనం అతను ఎంత క్లిష్టంగా రాశాడో కాదు, ఎంత సరళంగా మనుషులకు అర్థమయ్యేలా రాశారో అనేదే ముఖ్యం. ఆర్కే నారాయణ్ గారి భాషలు చాలా సింపుల్గా ఉంటాయి, కానీ భావాలు మాత్రం చాలా లోతైనవి. ఆయన కథల్లో పెద్ద పెద్ద యుద్ధాలుండవు, కానీ మనిషి మనసులో జరిగే చిన్న చిన్న సంఘర్షణలు ఉంటాయి. అందుకే ఆయన రచనలు చదివితే మన జీవితం కనిపిస్తుంది అని అంటారు. మరీ ముఖ్యంగా స్వామి అండ్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడితే, స్కూల్ రోజుల్లో అమాయకత్వం, స్నేహం, భయం, అల్లరి ఇవన్నీ ఎంతో సహజంగా చూపించారు. ఎవరైనా చదివితే అరే ఇది నా చిన్నప్పటి కథలా ఉందే అని అనిపిస్తుంది. అలాగే ది గైడ్ అనే నవల, ఆ నవల ఆయనకు ప్రపంచ స్థాయిగా గుర్తింపు తీసుకొచ్చింది. ఈ నవల ఆధారంగానే సినిమా కూడా వచ్చింది తెలుసా. ఆ రచనకు ఆయనకు ఎన్నో పురస్కారాలు లభించాయి. కథలు చదివించే రచయితలు చాలామంది ఉంటారు, కానీ జీవితం గురించి ఆలోచించేలా చేసే రచయితలు కొద్దిమందే ఉంటారు. ఆర్కే నారాయణ్ గారి రచనలో హాస్యం చాలా సహజంగా ఉంటుంది, ఎక్కడ బలవంతంగా అస్సలు నవ్వించరు. జీవితంలో చిన్న చిన్న సంఘటనలే మనల్ని చిరునవ్వు చిందించేలా చేస్తూ ఉంటాయి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఆయన భారతీయ సంస్కృతిని, మధ్యతరగతి జీవితాన్ని ప్రపంచానికి ఎంతో అందంగా పరిచయం చేశారు. విదేశాలు కూడా ఆయన కథలు చదివి భారతదేశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశారంటే మీరు నమ్ముతారా? అవును, ఈరోజు యువతకు కూడా ఆయన కథలు ఎంతో దగ్గరగా అనిపిస్తాయి. ఎందుకంటే భావాలు మారు, మనుషులు హృదయాలు మారు, కాలం మారిన కథల అందం కూడా మారదు. కాబట్టి మనలో చాలామంది మొబైల్ ఫోన్లో, సోషల్ మీడియాలో బిజీగా ఉంటాం, కానీ ఒక మంచి పుస్తకం మన జీవితాన్ని మార్చగలదని, ఆర్కే నారాయణ్ గారి రచనలకు అంత శక్తి ఉందని ఒక్కసారి గుర్తించండి. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా మనం ఒక మంచి పుస్తకం చదవాలని నిర్ణయించుకుందాం. సో తెలుసుకున్నారు కదా ఆర్కే నారాయణ్ గారి గురించి. ఇప్పుడు కార్యక్రమంలో ఒక చక్కటి పాట మీకోసం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన పొదుపు సూచనలు పాటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్రంలో 500,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆక్వా రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ నిర్ణయాన్ని ప్రభుత్వం సహించబోదని మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వార్తల వివరాలు. అమరావతితో పాటు విశాఖపట్టణాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని నిడమర్రులో కిమ్స్ ఆసుపత్రికి బైసర్ స్కిల్ వర్సిటీ నిర్మాణానికి ముఖ్యమంత్రి ఈరోజు భూమి పూజ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాయలసీమ హార్టికల్చర్ టెక్నాలజీ హబ్గా మారుతుందని, తిరుపతిలో ఏరోస్పేస్ సిటీ, కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటు కాబోతున్నాయని తెలిపారు. లక్షల ఉద్యోగాలు యువతకు ఇవ్వాలనేది తమ ప్రభుత్వ ఆలోచన అని, వచ్చే సంవత్సరం ఇదే రోజుకు ఆసుపత్రి యూనివర్సిటీ నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నామన్నారు. ఇటీవలే విశాఖలో గూగుల్కు ఫౌండేషన్ వేశామని, 2028 ఆగస్టు 15 కంటే ముందే గూగుల్ తన కార్యకలాపాలు ప్రారంభిస్తుందని తెలిపారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన సూచనలను పాటించాలని ముఖ్యమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. 1-2 రోజుల్లో దీనిపై రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా ఓ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రభుత్వాలతో పాటు పౌరులు కూడా బాధ్యతగా ఉండి తాత్కాలికంగా వచ్చే ఇబ్బందులను అధిగమించాలని ముఖ్యమంత్రి సూచిస్తూ,
1: ఈరోజు జియో పొలిటికల్ సిచ్యువేషన్ వల్ల, ఈ యుద్ధం వల్ల మనం కొన్ని నిర్ణయాలు కూడా చేయాలి. వేరే దేశాల పైన ఆధారపడకుండా నేను కూడా ఈ దేశం కోసం పనిచేయాలి, నేను కూడా ఆలోచించాలనే ఆలోచన మీ అందరికీ రావాలి. అందుకే ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుని వర్క్ ఫ్రం హోమ్ అనేది, ఇట్ ఇస్ ద రియాలిటీ. భవిష్యత్తులో కూడా వర్క్ ఫ్రం హోమ్ వస్తుంది. ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే శక్తి వస్తుంది. గవర్నమెంట్ లో కూడా ఇది చేస్తాం.
0: బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని సైబర్ నేరాలను అరికట్టేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సైబర్ నేరాల్లో తక్షణ స్పందన, రాష్ట్రంలో నియంత్రణ వ్యవస్థపై అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. సైబర్ ఆర్థిక నేరాల నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై ఈ సమావేశంలో చర్చించారు. ఇతరుల బ్యాంకు ఖాతాలను సైబర్ నేరగాళ్లు వినియోగించకుండా చేపట్టాల్సిన చర్యలు, గోల్డెన్ అవర్, ఏపీ సైబర్ పాలసీ తదితర అంశాలపై సమాలోచనలు చేశారు. సైబర్ ఆర్థిక నేరాలకు సంబంధించి 9.29 లక్షల కాల్స్ బాధితుల నుంచి 1930 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదులు వచ్చినట్లు ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు సైబర్ ఆర్థిక నేరాల్లో 652 కోట్ల రూపాయల మేర కోల్పోయినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తిరుపతిలో పర్యాటక శాఖ అధికారులతో మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లాలో పర్యాటక శాఖ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు నూతన పర్యాటక విధానం 2024-29 అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

0: ఉన్నారు. ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని, ఇప్పటికే తిరుపతిలో 6 స్టార్ హోటల్స్ నిర్మాణానికి పీపీపీ విధానంలో ప్రతిపాదనలు వచ్చాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను పర్యాటకానికి స్వర్గధామంగా మారుస్తామని మంత్రి దుర్గేష్ వివరిస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించాం. అందులో భాగంగానే కొత్తగా వస్తున్నటువంటి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారికి SGST రియంబర్స్మెంట్ కానివ్వండి, అదేవిధంగా పవర్ టారిఫ్ ఇండస్ట్రీస్తో సమానంగా ఇవ్వడం కానివ్వండి. ఇవన్నీ కార్యక్రమాలు చేయడం ద్వారా ఒక పక్కన ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ తీసుకొచ్చాం. ఆ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ల్యాండ్స్ ని అలాట్ చేయడంతో పాటు వారిని ఎంకరేజ్ చేసే విధంగా ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం వల్లే పెట్టుబడిదారులు పెద్దగా ముందుకు వస్తున్నారనే మాట తెలియజేస్తున్నారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలనేదే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని గ్రామీణ పేదరిక నిర్మూలన సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సెర్ప్ అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. పాడి పరిశ్రమ ప్రధాన జీవనోపాధిగా ఉన్న అన్ని గ్రామాల్లో పశుగ్రాసం పెంపకం ప్లాట్లను అభివృద్ధి చేయడంతో పాటు 5 కంటే ఎక్కువ పాడి పశువులు ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళలను గుర్తించి పాల సేకరణ, బాట్లింగ్, సొంత బ్రాండ్ మార్కెటింగ్పై శిక్షణ ఇవ్వాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఇళ్ల వద్ద పెరటికోళ్ల పెంపకం కోసం మదర్ హ్యాచరీల ఏర్పాటుకు ప్రోత్సాహకాలపై కూడా చర్చించారు. ఎంపిక చేసిన మండలాల్లో పొట్టేళ్ల పెంపకం యూనిట్లను ప్రోత్సహించడం, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వంటి పథకాల కింద మహిళా సంఘాల సభ్యులందరినీ నమోదు చేయడం, బ్యాంకుల నుంచి డేటాను సేకరించి సెర్ప్ పోర్టల్లో అప్డేట్ చేయడం, క్లెయిమ్స్ పరిష్కార పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయిలో హెల్ప్ డెస్క్ల ఏర్పాటుపై కూడా చర్చించారు. ఆక్వా రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ నిర్ణయాన్ని ప్రభుత్వం సహించబోదని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రొయ్యల ఫీడ్ ధరలను ఒక్కసారిగా పెంచడంపై ఆయా సంస్థల ప్రతినిధులు, రైతు సంఘాలు, అధికారులతో మంత్రి ఈరోజు దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా ధరలు పెంచడం సరైన విధానం కాదన్నారు. ప్రస్తుతం ఆక్వా రంగం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోందని, ఇలాంటి సమయంలో రైతులపై అదనపు భారం మోపే చర్యలు తీసుకుంటే ప్రభుత్వం సహించబోదని హెచ్చరించారు. మంత్రి ఆదేశాలను అనుసరించి రొయ్యల ఫీడ్ తయారీ సంస్థల అసోసియేషన్ పెంచిన ధరల అమలును తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తెలియజేసింది. జర్నలిజం రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పాత్రికేయులకు 2025-26 సంవత్సరానికి గాను అవార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ తెలిపారు. విజయవాడలోని మీడియా అకాడమీ కార్యాలయంలో సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్తో కలిసి ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఆ వివరాలను వెల్లడించారు. అవార్డుల ఎంపిక ప్రధానం కోసం 4 సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించిందని తెలియజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం 12 విభాగాల్లో ఈ అవార్డులను ఇవ్వనున్నట్లు చైర్మన్ వెల్లడించారు. ఆయా అవార్డులకు అర్హతలు, దరఖాస్తుకు చివరి తేదీ మొదలగు వివరాలను తెలియజేస్తూ త్వరలో ఒక ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వరితో పాటు 14 రకాల ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపును ఆమోదించింది. ఇందుకు 2.6 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. క్వింటాల్ వరికి కనీస మద్దతు ధర 2441 రూపాయలుగా నిర్ణయించింది. క్వింటాల్ జొన్నలు హైబ్రిడ్ కనీస మద్దతు ధర 4023 రూపాయలకు ఆమోదం తెలిపింది. జొన్నల ధర 4073 రూపాయలుగా నిర్ణయించింది. రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో వరితో పాటు పలు పంటలకు కనీస మద్దతు ధర పెంపును ఆమోదించింది. 2026-27 ఖరీఫ్ సీజన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు రైతులకు భారీ ఓటునిచ్చే నిర్ణయమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయ వృద్ధి, వ్యవసాయ రంగం బలోపేతమే లక్ష్యంగా తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా రైతుల్లో నూతన నమ్మకాన్ని పెంచుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. వాతావరణం. ఈ నెల 16వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాత ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలపై నైరుతి ఋతుపవనాల పూర్వగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన నిన్నటి అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోందని వెల్లడించింది. దీని ఫలితంగా రాష్ట్రంలో

0: ని ఉత్తర దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన పొదుపు సూచనలు పాటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆక్వా రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ నిర్ణయాన్ని ప్రభుత్వం సహించబోదని మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. పశ్చిమేసియా సంఘర్షేణ ఉద్భూతస్య వైశ్విక ఊర్జా సంకటకాలస్య మధ్యే ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః ఆవాహనస్యానంతరం కేంద్రరాజ్యయోః ఇంధన సంరక్షణస్యోపాయాః తీవ్రాః జాతాః. కేంద్రీయమంత్రిమండలేన చతుర్దశ ఖరీఫేతి గ్రైష్మిక సస్యానాం న్యూనతమ సమర్థనమూల్యం స్వీకృతం. సూర్యపుష్పస్య బీజస్య సర్వాధిక వృద్ధిః తదనంతరం కర్పాసతిలయోః చ. तमिलनाडुराज्यस्य जोसेफ विजयस्य नेतृत्वे टीवीके सर्वकारेण राज्य विधानसभायां सहज बहुमतेन शक्तिपरीक्षणं विजितम्. एनरंगसामी पंचमं वारं पुडुचेरी राज्यस्य कार्यकालाय मुख्यमंत्रीरूपेण शपथं स्वीकृतवान्. अपि च सीबीएसई द्वारा अखिल भारतीय वरिष्ठ माध्यमिक वर्गस्य द्वादशी कक्षायाः परीक्षा परिणामाः घोषिताः. अथ वार्ताः विस्तरेण. प्रधानमंत्री नरेंद्र मोदी विशेष रक्षा समूहस्य एसपीजी प्रोटोकॉल इत्यस्यान्तर्गतं सर्वाः आवश्यकाः सुरक्षा व्यवस्थाः अवलंब्य सद्यः एव आंतरिक यात्रासु स्वस्य यात्रा वाहनानां संख्या न्यूनीकृतवान्. सूत्रानुसारं प्रधानमन्त्रिणः यात्रावाहनानां संख्यायां न्यूनीकरणं तस्य सद्यः गुजरातस्य असमराज्यस्य च भ्रमणकाले कार्यान्वितम्. आर्थिक स्थिरतायै योगदानाय नागरिकान् प्रति प्रधानमन्त्रिणः सप्ताग्रहाणाम् अनुरूपम् एतदभवत्. प्रधानमन्त्रिणः नरेन्द्रमोदिनः आग्रहानन्तरं केन्द्रीयगृहमन्त्री अमितशाहेन उत्तरप्रदेशस्य मध्यप्रदेशस्य दिल्ल्याः च मुख्यमन्त्रिभिः विधायकैः जनप्रतिनिधिभिः च आधिकारिकयानानां संख्या 50% यावत् न्यूनीकर्तुम् आदेशः प्रदत्तः. प्रधानमंत्री नरेंद्र मोदी शुक्रवासरे संयुक्त अरब अमीरात नेदरलैंड्स स्वीडन नॉर्वे इटली देशानां 6 दिवसीय यात्रां करिष्यति. अद्य सायंकाले नवदिल्ल्यां प्रसार माध्यमान् संबोधयन् विदेश मंत्रालयस्य सचिवः सीबी जॉर्जः संसूचितवान् यत् 5 देशानां यात्रायाः प्रथमे चरणे श्रीमोदी शुक्रवासरे संयुक्त अरब अमीरात देशं प्राप्स्यति, यत्र हि सः राष्ट्रपतिना शेख मोहम्मद बिन जायद अल नाहियान इत्यनेन सह मेलनं करिष्यति. सः अवदत् यत् उभौ नेतारौ द्वैपाक्षिक विषयेषु विशेषतः ऊर्जा सहकारे अपि च परस्पर हित सम्बद्धेषु क्षेत्रीय अन्ताराष्ट्रिय विषयेषु च विचार विनिमयं करिष्यतः. प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना अद्य 98-90 शततमे वर्षे अस्मिन्नेव दिने भारते कृत परमाणु परीक्षणस्य स्मरणं कृतम्. सामाजिक माध्यमेषु एकं संस्कृत सुभाषितं विनिमयी कुर्वन् प्रधानमंत्री उक्तवान् यत् एतत् परमाणु परीक्षणं देशस्य अविचल संकल्पं प्रदर्शयति. श्रीमोदी अवदत् यत् अस्य परीक्षणस्य अनन्तरं सम्पूर्णेन विश्वेन भारतं संपीडितम्, परञ्च देशेन सिद्धीकृतं यत् कापि शक्तिः भारतं अवरोद्धुं न शक्नोति. केन्द्रीयमन्त्रिमण्डलेन विपणनसत्रस्य 26-27 वर्षयोः कृते 14 खरीफ इति ग्रैष्मिकसस्यानां न्यूनतमसमर्थनमूल्ये वृद्धिं स्वीकृतम्.

సార్ విశేషాలు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ సాయంత్రం 6:35 క్రీనీడలు నాటిక ప్రసారమవుతుంది. రచన నిర్వహణ శ్రీ పాండురంగ. 7:05 తెలుగులో జాతీయ వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పుచ్చసాగులో సమగ్ర యాజమాన్యం, ఈ అంశం గురించి దర్శి కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ టి వెంకటేశ్వర రెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 యువ

వాణి యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, అనంతరం శ్రోత కానివాడు వక్త కాలేడు ఈ అంశం గురించి వేములకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం వింటారు. అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన పరిశ్రమలు ఈ అంశం గురించి తెలుసుకుంటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 గీతమాలిక కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతల కోరు పాటలు వింటారు. 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:45 మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో 6:05 అనంతరం 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో మధురా నగరిలో శ్రీకృష్ణుని భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో అక్షర జ్ఞానం ఆధ్యాత్మిక యానం ఈ అంశం గురించి డాక్టర్ అన్నపురెడ్డి వీరారెడ్డి గారి వ్యాఖ్యానం వింటారు. 6:35 చేను ముచ్చట్లు రైతుల కార్యక్రమంలో జొన్న పంట సాగు వివరాలు తెలుసుకుంటారు. వివరాలు అందిస్తారు శ్రీ పివి నరసింహారావు. 6:45 మధ్యాహ్నం 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:55 ప్రసార విశేషాలు. 7:00 దేశభక్తి గీతం. 7:05 మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన తల్లావజ్జల పతంజలి శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారి గురించి 4 మాటలు. అనంతరం ప్రకాశం జిల్లాలో పర్యాటక క్షేత్రాలు ఈ అంశం గురించి మామిళ్ళపల్లి శ్రీనివాసులు గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎంపి రవిశంకర్. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా పాటలను కోరు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో పీచు పదార్థాల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఈ అంశం గురించి శ్రీమతి కె శ్రీలత గారి ప్రసంగం వింటారు. అనంతరం గర్భస్థ పిండ పరీక్షల నియంత్రణ చట్టం ఈ అంశం గురించి డాక్టర్ పి బాలాంబ గారి వివరణ ప్రసారమవుతుంది. రేపు ఉదయం 10:00 మధ్యాహ్నం 12:40 అనంతరం 1:30 విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇక రేపటి సాయంకాలం ప్రసారంలో రేపు సాయంత్రం 6:00 రాత్రి 11:00 హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:05 రాత్రి 9:00 అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 ప్రసార విశేషాలు. 6:35 రంగస్థలి కార్యక్రమంలో శకుంతల రంగస్థల నాటకం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ గంగిశెట్టి వెంకటేశ్వర్లు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వరిలో మేలైన యాజమాన్యం ఈ అంశం గురించి దర్శి శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ వరప్రసాదరావు గారితో పరిచయం వింటారు. రేపు సాయంత్రం 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా మిషన్ శక్తి పథకం గురించి పొదిలి ఐసిడిఎస్ సిడిపిఓ శ్రీమతి పి సుధామూర్తి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం. అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన పర్యాటక ప్రదేశాలు ఈ అంశం గురించి తెలుసుకుంటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. 9:30 మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి ప్రత్యేక కార్యక్రమాల్లో భాగం.

0: గణపతి నాటిక చివరి భాగం ప్రసారమవుతుంది. రచన చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారు. 10 గంటలకు మధుర గీతాలు ప్రసారమవుతాయి. మీరింతవరకు ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడువుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to May 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
5: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి EMI చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం నా ఫోటోనైనా తీ. మీరెవరు?
6: RBI అంటోంది.
5: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా? కాదు, ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు, వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
6: RBI అంటోంది.
5: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
7: ప్రకటనలు విన్నారు ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో క్రీనియడలు నాటిక ప్రసారమవుతుంది. రచన, నిర్వహణ శ్రీ పాండురంగా.

0: సుధా అమ్మా సుధా
1: ఆ వస్తున్నానండి.
0: ఏమిటత్తయ్య పిలిచారు? మీ అన్నయ్య వేళగా వస్తుంటా ఇంకా అలాగే ఉండిపోయాయేంటి? నీ పెళ్ళైన మర్నాడే ఉండమంటే వినకుండా మీ అన్నయ్య వెళ్ళిపోయాడా? మళ్ళీ ఇన్నాళ్ళకి వస్తున్నాడు. అన్నయ్య రాలేదు రాలేదని కలవరించావు కదా, తీరా వస్తున్నాడని ఉత్తరం వచ్చినప్పటి నుంచి. ఏమిటమ్మా అలా పరధ్యానం పెంచుకున్నావు?
2: అవును, ఇన్నాళ్ళు వాడు రాలేదని బాధపడ్డా. ఇప్పుడు వాడు వస్తున్నాడంటే మరీ బాధగా ఉంది అత్తయ్య. వాడు వస్తూనే ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు. అందులోనూ ఆయన గదిలో పూజలు అంటుకుంటున్న ఈ ఫోటో గురించి ముందుగా నన్ను గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తాడు.
0: అంతే కదా, మీ అన్నయ్య ఉన్న రెండు పూటలు ఆ ఫోటోని నేను దాచిపెడతాను.
2: వద్దత్తయ్య, ఆ ఫోటోను ముట్టుకుంటేనే ఆయన బాధపడతారు. అటువంటిది ఇప్పుడు ఆ ఫోటోను అసలు అక్కడి నుంచి తీసేస్తే మరీ గొడవ అవుతుంది.
0: వాడికి నేను చెప్తాగా.
2: సరే, మీ ఇష్టం.
3: నమస్కారం అత్తయ్య గారు.
0: ఓ సుధాకరం, బాగున్నావా నాయన?
3: కులాసయ్యానండి.
0: పెళ్లిలో నిన్ను చూశాక మళ్ళీ ఇదేగా చూద్దాం. నువ్వు సుధా పలహారాలు కానివ్వండి, నేను అలా గుడికి వెళ్ళొస్తాను.
3: అలాగేనండి.
2: ఇదిగో అన్నయ్య, నీకు ఇష్టమని కజ్జికాయలు మైసూర్ పాక్ నేనే స్వయంగా చేశాను. బాగున్నాయా?
3: చాలా బాగున్నాయి. సరే గానీ బావేడి, మీ లైఫ్ బాగా సాగిపోతుందా? స్టేషన్కు మీరిద్దరూ వస్తారని ముచ్చట పడ్డాను.
2: ఆయన అలాగే అనుకున్నారు, కానీ వాళ్ళ హెడ్ క్యాంప్కి వెళ్తూ ఏదో పని అప్పగించారట, అందుకని రాలేకపోయారు. జీవితంలో అన్నీ అనుకున్నట్టు జరగవన్నయ్యా.
3: అవునమ్మా, 16 రోజుల పండగ అయ్యాకనే వెళ్దాం అనుకున్నాను, కానీ నీ పెళ్ళైన మర్నాడే నేను డ్యూటీలో జరాల్సి వచ్చింది.

0: సరేలే, ఎక్కడికక్కడ చదువుకోవాలి. అంజనా అవకాశంలోనే తృప్తి పొందటం నేర్చుకోవాలి.
1: అదే జీవితం మనకు నేర్పే పాఠం. బ్రతుకు గురించి సరైన అవగాహన లేనప్పుడు జీవితంలో అంతా ఆనందమే ఉందనుకుంటాం. కానీ నిజానికి సుఖం అనేది అసలే అండమ్మా అంతే.
0: ఏమిటమ్మా ఏమిటి, నీ చిలుపుతనం అంతా ఎక్కడికి పోయింది? ఇంత గంభీరంగా లోతుగా ఆలోచించడం ఎప్పుడు నేర్చుకున్నావు? ఓహో, అంతా బావగారి శిక్షణ కాబోలు.
1: ఏకలవ్యుడికి ద్రోణుడి విద్య నేర్పలేదుగా అన్నయ్య, అలాగే ఆయనకి నేను ఏకలవ్య శిష్యురాల్ని.
0: శ్రద్ధ ఉంటే ఆశ ఫలించి తీరుతుందమ్మా. నేను ఇప్పుడే అలా వెళ్ళొస్తాను, బావగారు వచ్చాకే భోజనం చేద్దాం.
1: అలాగే.

0: ఇంకా నిద్రపోలేదమ్మా. వాడి కోసం కాసు కూర్చోవడం ఎందుకమ్మా? అర్ధరాత్రి దాటితే కానీ వాడు ఎలాగూ రాడు కదా.
1: అన్నయ్య వస్తాడని ఆయనకు తెలుసు. కొంచెం తెందరాలే వస్తారేమోనని.
0: పిచ్చిదాన్ తాళి కట్టిన పెళ్ళం తన కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటుందనే కనీసపు ఆలోచన లేని వాడికి మీ అన్నం ఇచ్చేస్తా. లేచి పడుకు. నేను పెడుతున్నాను, నాకు నిద్రిస్తుంది.
2: ఎవరు? ఆ వస్తులా.
1: ఓ మీరా, రండి.
3: ఇంకా ఎవరు అనుకున్నావు?
1: ఏం లేదండి, ఏదో పరధ్యానంగా.
3: పరధ్యానమా? ఈ డ్రాయర్ మీద ఫోటో ఏది?
1: మంచినీళ్ళు తీసుకోండి, అన్నం వడ్డిస్తాను.
3: ఏమి అక్కర్లేదు, ఫోటో ఏది అని అడుగుతున్నాను. నా ఆర్తి ఏది అని ప్రశ్నిస్తున్నాను.
1: అన్నం తినండి, చెప్తాను.
3: నాకేమి వద్దంటే వినిపించడం? ముందు ఆ ఫోటో ఎక్కడ దాచావు చెప్పు.
1: నెమ్మదిగా మాట్లాడండి. అన్నయ్య వచ్చాడు, పక్కగట్టుగా నిద్రపోతున్నాడు.
3: మీ అన్నయ్యకు నిద్రాభంగం కలుగుతున్నాడు భయమా? నా గుండెల్లో రగులుతున్న ఆవేదన నీకు పట్టినట్టుంటే ఆడదంటే.
1: మగవాడి చేతిలో ఆట బొమ్మ
3: కాదు, మగవాడిని నిలువున దహించి వేసి అగ్నిజ్వాల. ముందు ఆ ఫోటో ఎక్కడ దాచావు చెప్పు. పోయిన ఆర్తి నా కళ్ళ ముందుకి ఎలా కూడా, ఆ ఫోటో అయినా నా కళ్ళ ముందు ఉండకూడదా? ఆడవాళ్ళు ఎంత స్వార్థపడతారు. సర్లే, నేనే నా ఆస్తికి వెళ్ళిపోతాను.
4: ఎక్కడికి వెళ్తారు బావగారు?
1: అన్నయ్య
4: అన్నీ విన్నానమ్మా, నువ్వేం కాపురపడు, వెళ్ళండి బావగారు.
3: నాకేం భయం అనుకుంటున్నావు సుధాకరం?
4: మీకు భయం ఎందుకు? కాపురం కూలిపోతుందేమోనని సుధ భయపడాలి గాని.
1: అన్నయ్య మా విషయంలో నువ్వు జోక్యం కల్పించుకోవద్దు. తప్పుకో.
4: మన వివాహ వ్యవస్థలోని గొప్పతనం ఇదేనమ్మా, కష్టమైనా సుఖమైనా తమిద్దరిలోనే ఉండాలని భారీగా మారిపోయిన స్త్రీ కోరుకునేటట్టు చేస్తుంది ఈ వివాహ బంధం.
1: అన్నయ్య ఈ ఇంట్లో నేను పెద్ద అధికారిని నేను శాసిస్తున్నాను అనుకో, ఇది మా ఇద్దరి సమస్య, మీ అందరి ప్రేమేయం అనవసరం.
4: ఇది దేశం ఆడపడుచులు తరతరాలుగా చెప్తున్నదేనమ్మా. అన్నయ్యను కథ ఆరాటపడ్డాను, అంతేనమ్మా అంతే.

0: అన్నయ్య, నేను ఈ అగ్నిగోధాన్ని మనసులో దాచుకోలేకుండా ఉన్నాను. నిన్న రాత్రి ఏమైనా తప్పుగాను ఉంటే క్షమించు. నీకు నా మనసు రేపు చెప్తున్నాను. నా బాధ అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు.
1: అలాగేనమ్మా.
0: దయచేసి ఈ విషయం అమ్మకు చెప్పకు. ఆదరించిన భర్త, జాలి చూపే బంధువులు, నేను ఈ అమయతను భరించలేనన్నయ్య. ఆయనకి ఆర్తిగ్యాస తప్ప నా ఉనికే లేదు.
1: అసలు ఆర్తి ఎవరు? అతన్ని వల్ల వేసుకున్న అనగా నా చంచు చూస్తాను. చెప్పు, ఎవరండి?
0: ఆయన భావనల ఊర్వశి, ఆలోచనల తారక, ఆరాధనల అప్సరస.
1: ఎక్కడుంటుందా ఆర్తి?
0: అవి మరణించింది.
1: మరణించిందా? మరణించిన ఆయన కోసం అతను ఇంతగా బాధపడుతూ నిన్ను హింసిస్తున్నాడా?
0: ఆయన నన్ను హింసిస్తున్నారని నేను అన్నాను. నన్ను నేనే హింసించుకుంటున్నాను. అంతే, తాళి కట్టిన నా దగ్గర అనుక్షణం ఆమెనే ధ్యానించటం, నా గుండెల మీద సమ్మెటి దెబ్బలా ఉండదు. ఇది చిత్రమైన హింస.
1: అతను మారే విధానమే లేదా?
0: ఈ మూడు నెలలు నేను చేయని ప్రయత్నం లేదు.
1: ఏమంటాడు అతను?
0: నన్ను ఆయన ఆరాధించిన ఆర్తిలా ఉండమంటారు, ఆమెలా ప్రవర్తించమంటారు. కానీ నాకు అలా కృతజ్ఞంగా నటించడం ఇష్టం లేదు. ఈ నాటకం నేను ఆడలేను, నా వ్యక్తిత్వాన్ని చంపుకోలేను. అన్నయ్య,

0: ఒక రాత్రి నుండి మా ఇద్దరి మధ్య.
1: ఆర్తి, ఆర్తి, ఓ కాదు కాదు, ఆర్తి కాదు కాదు, సుధా, సుధా, మాట్లాడని. ఎన్నిసార్లు పిలవను, నిన్ను మాట్లాడించా? ఎందుకు పలకవు? నేనేమైనా తప్పు చేశాను?
0: అవును, మీరు తప్పే చేశారు.
1: అదేమిటో నేను తెలుసుకోవచ్చా?
0: ఇప్పుడు నన్ను ఇంకో పేరుతో పిలిచారే, ఆమె ఎవరు?
1: ఓ, నువ్వు ఆ పిలుపు విన్నావన్నమాట. సరే, నీ దగ్గర దాపరికం ఎందుకు? నీకిప్పుడే నిజం చెప్పేస్తే ఆ తర్వాత మన జీవితంలో ఎటువంటి గొడవలు రావు. అంత్యనిష్ఠురం కన్నా ఆదినిష్ఠురమే మంచిది.
0: ఎవరి ఈ ఆనందరాతను భారం చేసింది?
1: కాదు కాదు సుధా, నా గత జీవితమే నాకు అసలైన జీవితం.
0: అవును, మరి మీరు హిస్టరీ లెక్చరర్ కాబట్టి మీకు గడిచిన జీవితం మీదే మక్కువ ఎక్కువ.
1: అదేం కాదు, నువ్వు ఆర్తి గురించి తెలుసుకోవాలి. నేను చెప్పి తీరతా.
0: నేను ఇప్పుడు ఆ విషయం నిందలుచుకోలేదు. ఆమె మీ స్టూడెంట్ కావచ్చు.
1: కాదు కాదు, ఆమె నా భావనల ఊర్వశి, ఆలోచనల తారక, ఆరాధన.
0: అయితే కావచ్చు, ఒకప్పుడు ఆమె మీ ప్రేయస్ కావచ్చు, కానీ నేను ఆ విషయానికి అంత ప్రాధాన్యం ఇవ్వను.
1: సుధా, ఆర్తి ప్రస్తుతం ఈ ప్రపంచంలో లేదు, కానీ కానీ ఈ క్షణంలో కూడా నా మనసులో ఉంది. నా శరీరంలోని అణు అణువు ఆర్తితో నిండి ఉంది. ఆమెను మరచిపోవడం నాకు సాధ్యం కాకుండా ఉంది. ఆర్తి ఎప్పుడూ నా దగ్గరకు వస్తూ ఉండే, మేమిద్దరం కలిసిమెలిసి తిరుగుతూ ఉంటే అందరం మేము చిలకా గోరింకలాగా ఉన్నామని ఆనందించేవాడు. మా అమ్మ కూడా మా ఇద్దరికి పెళ్లి చేయాలని నిశ్చయించింది. కానీ కానీ జీవితంలో మేమిద్దరం కలిసి ఉండడం విధికి ఇష్టం లేనట్టుంది. ఆర్తిని 2 రోజుల జ్వరంతోనే నా నుంచి శాశ్వతంగా దూరం చేసింది. సుధా, నా జీవితంలో ఆమె లేని లోటు నేను అనుక్షణం అనుభవిస్తున్నాను. ఆర్తి లేని నా జీవితం శూన్యం.
0: క్షమించండి, ఆర్తి మీ హృదయంలో ఇంత గొప్ప స్థానాన్ని సంపాదించుకుందని గ్రహించలేకపోయా.
1: మన పెళ్లి చూపులు నిన్ను చూసిన క్షణం నుంచి నాకు ఆర్తిని చూస్తున్నట్లే ఉంది. ఆర్తి నా ముందర కూర్చొని చిరునవ్వు నవ్వుతున్నట్లే ఉంది. సుధా, నీలో నా ఆర్తిని చూశాను. నా ఆర్తిని మర్చిపోవడం నాకు సాధ్యం కావడం లేదు.
0: కానీ నేను ఆర్తిని కాదు, నేను సుధని మాత్రమే. నేను నేనుగానే ఉంటాను.
1: అలా నాకు, నువ్వు నా ఆర్తికి సుధని కాదు, నువ్వు నా ఆర్తిగానే ఉండిపో. నేను ఈ క్షణం నుంచి ఆర్తి అనే పిలుస్తాను.
0: పేరు మార్చినంత మాత్రం నేను ఆర్తిని కాలే. నా అలవాట్లు, నా భావన, నా ఉనికి నావే గాని ఆర్తిగా నేనెలా ఉండగలను? నేను సుధని మాత్రమే. నేను ఎల్లప్పుడూ సుధగానే ఉండిపోతాను.
1: అయితే నువ్వు సుధగానే ఉండిపో. నువ్వు ఆర్తిగా ఉండలేకపోతే నా హృదయంలో స్థానం మరొకరికి దక్కదు. సుధగా నీకు నా మనసులో చోట్లేదు.
0: నేను సుధని మనిషిని, కొన్ని కోరికలు ఆశలు వ్యక్తిత్వం ఉన్న స్త్రీ. మైనపు ముద్దను కాను ఏ అచ్చులో పోస్తే ఆ అచ్చు రూపం పొందటాను. మీరు చదువుతున్నారు, జీవిత భాగస్వామిగా వచ్చే స్త్రీ కోరికలు ఎలా ఉంటాయో గ్రహించలేరా? వ్యక్తిత్వాన్ని గౌరవించే భర్త కావాలని కోరుకుంటుంది ప్రతి స్త్రీ. అలాంటిది ఆ భర్తే తన భార్యకు మరొకరి గుండెని అతికిస్తానంటే అది దుర్భరం.
1: తన ఆశల మోసలో భార్యను మలుచుకోవాలనుకుంటాడు పురుషుడు. ఈ సంగతి నీకు తెలియదా?
0: మీ ఆశలకు అనుగుణంగా మారకను, కానీ మరొక స్త్రీ హృదయాన్ని నా హృదయంలో ఇముడుచుకొని నటించే బలహీనరాలి కాదు నేను. అంతే,
1: నువ్వు ఆర్తిగా మారినంత వరకు
0: నన్ను అభిమానించలేనంట. అంతేనా? కానీ అభిమానం చంపుకొని బ్రతకటం నా చేత కాదు.
1: నువ్వైతే ఇలా దురుసుగా సమాధానం చెప్పేదానికి కాదు. అజంతా చిత్రభామన, ఖజరాహు యక్షిణిల, లేపాక్షి లేజవరాలిల, నేను ఎలా కోరుకుంటే అలా మసలేదానికి ఆర్తి.
0: వ్యక్తిత్వం లేని ఒక మోడల్ గర్ల ఉంటుంది, అందుకే అన్ని రూపాలు మార్చగలిగేది. ఊసరి వెళ్ళి
1: చడత్తు మోడల్ గర్ల్ కాదు, నా భావన పన్న, నా రసం మంచి.

0: మాలో వ్యక్తిత్వ సంఘర్షణ ప్రారంభమైంది. ఏదో ఒకనాడు మా పరిస్థితి మారకపోతలే అన్నయ్య.
1: సుధ, తొందరపడకూడదమ్మా. భార్యాభర్తల సంబంధం నదీ సాగర సంగమం అండి. సాగరనాథుని ఔన్నత్యం ముందు నదీ కింద వ్యక్తిత్వం ఏర్పడింది.
0: అన్నయ్య, మనసు లేని చైతన్య శ్రవంతులే. కానీ మనం మనసున్న వాళ్ళం. ఆ రోజు నుంచి నేను జీవం లేని సుధగానే బ్రతుకుతున్నాను. నా సొంత ఇంట్లో నేను పరాయిద్దాన్ని, ఆలయం లేని శిలా ప్రతిమని.
1: పరాయి వాళ్ళను కూడా నీ వ్యక్తిత్వం వల్ల మార్చే శక్తి నీకుందమ్మా. ఆ విధంగా మార్చడానికి ప్రయత్నించు.
0: ఆయన్ని మార్చాలని శతవిధాలా ప్రయత్నించాను, కానీ ఆయన్ని మార్చటం నా శక్యం కావటం లేదు. నేను ఇంట్లో ఏమి కాని దానిలా బ్రతుకుతున్నాను. తాను ఆయన ఆర్తినే చూస్తున్నారు కానీ నన్ను కాదు. ఏం చేయని చెప్పన్నయ్యా.
1: బాగా ఇలా చేస్తాడని ఎప్పుడూ అనుకోలేదు. నిన్ను హింసించే హక్కు ఆయనకి లేదు. ఆయన్ని కలుసుకుని నేను ఈ విషయం మాట్లాడతాను.
0: ఇందులో ఆయన తప్పు కూడా ఏమీ లేదన్నయ్య. తప్పేమైనా ఉంటే అది మనిషిలోని మానసిక రుగ్మత. నేను ఒకరోజు ఆయన పుస్తకాలు బీరువా శుభ్రం చేస్తుంది, ఆయన డైరీ జారి కింద పడింది.
1: అందులో ఏమి రాసింది?
0: ఆ డైరీలో ఏం రాశారంటే,
2: నా హృదయంలో ఆర్తి స్మృతి మానని గాయంగా మిగిలిపోయింది. ఎన్నాళ్ళు సుధని ఆర్తిగా ఊహించుకొని నన్ను నేను మోసం చేసుకోలేకుండా ఉన్నాను. నా మనసు ద్వైదీభావంతో కొట్టుమిట్టాడుతోంది. నిన్నటి ఆర్తి, నేటి సుధ, ఒకరిని మర్చిపోలేను, రెండవ వారిని వంచకూడదు. ఏమిటి ద్వంద్వ?
0: నేను ఈ చివరి వాక్యాలు చదువుతుండగా
2: ఇంకోళ్ళ హృదయంలోని బాధను చదవడం సభ్యతున్న వాళ్ళ లక్షణం కాదు. అవును నేను, కానీ నా ప్రశ్నకు జవాబు రాలేదు.
0: మీ హృదయంలోని బాధల్ని ఎక్కడ పెడితే అక్కడ వదిలేస్తే ఇతరులు అపహరించే అవకాశం ఉంది.
2: లేదు, అటువంటి అవకాశం అసలు లేనే లేదు. నా హృదయంలో బాధ కలిగిపోయింది.
0: మీ హృదయాన్ని ఆ డైరీలో చదవగలిగే నా సాహసాన్ని మన్నించండి. మిమ్మల్ని ఒక విషయం అడగాలన్నది. ఎంతకాలం మన ఇద్దరి మధ్య ఈ తెర ఉంటుంది?
2: నాకు నమ్మకం ఉన్నంత వరకు ఈ తెర ఉండవలసింది.
0: ఇలా ఎంతకాలం మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు?
2: ఎంతకాలమా? నా హృదయంలో ఎటువంటి ఆశలు కోరికలు లేనంత వరకు, నా హృదయం ఎటువంటి ఆశలకు మొగ్గనంత వరకు, నా హృదయం పూర్తిగా రాయిగా మారేంత వరకు.
0: హృదయంలోని కోరికల్ని చంపుకోవటం, ఆశల్ని నాశనం చేసుకోవటం మీలాంటి వాళ్ళకి తగని పని. మనోతరంగాల్ని, మనోభావాలని మీరెందుకు ఈ విధంగా నాశనం చేసుకోవాలనుకుంటున్నారో నాకు అర్థం కావటం. ఈ దీపాన్ని ఆర్పాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఈ విధంగా మీరు అగ్నికి ఆహుతి కావటమే కాక ఇతరుల్ని కూడా ఆహుతి చేస్తున్నారు.
2: నా జీవితమే అగ్నికుండమైంది. దాన్ని ఆర్పడం ఎవరి శక్యం కాదు.
0: లేదు, అది ఆర్పటం సులభం. కానీ మీరే ఆర్పనీయడం నా జీవితానికి కూడా అగ్నిగుండంలా చేస్తున్నారు. ఈ విధంగా చేయాలనుకుంటే నన్ను ఈ చీకట్లోకి ఎందుకు తీసుకొచ్చారు? మన పెళ్లి కాకముందే మీరు నాకు ఈ విషయాలన్నీ వివరంగా ఎందుకు చెప్పలేదు? నా సహచర్యంలో ఆర్తిని మర్చిపోదామని అప్పుడు మీరు అనుకోలేదా?
2: ఈ రోజు కూడా నేను అదే అనుకుంటున్నాను.
0: నన్ను ఏ విధంగా ఎందుకు అవహేళన చేస్తారు? ఎందుకు పరాయి దానిలా నన్ను చూస్తున్నారు? నీ సుఖ దుఃఖాల్లో పాలు పంచుకోవాలని వచ్చాను. నన్ను ఏ విధంగా ధృవీకరించుకోండి. నేను మీ జీవితంలో ఆనందం కోసం తాపత్రయపడటం లేదు. మీ దుఃఖాల్లో పాలు పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నాను.
1: పరిస్థితి ఈ విధంగా ఉంటే అతను నిన్ను ఎందుకు పెళ్ళాడాడు? రాని అడుగుతాను.
0: నువ్వు ఆయన్నేమీ అడగొద్దన్నయ్య.
1: నిన్ను ఈ పరిస్థితుల్లో ఇంట్లో ఉంచడం నాకెంత మాత్రం ఇష్టం లేదు. ఇప్పుడే నాతో వచ్చి నడు.
0: ఇదే నా ఇల్లు.
1: ఇది ఇల్లు కాదమ్మా, జైలు. ఇక్కడున్న ప్రతి వస్తువు నేను తిరస్కరిస్తాను. ఈ ఇంట్లో ఏ వస్తువు మీద నీకు ఎంత మాత్రం అధికారం లేదు.
0: నా దగ్గర లాక్కున్న అధికారాన్ని తిరిగి పొందటానికి నేను ఎంత మాత్రం జరగను.
1: ఎంతకాలం ఎలా పోట్లాడగలవమ్మా?
0: నాలో నమ్మకం పోనంత వరకు.
1: మీలో సహనం నశిస్తుంది. ఆర్థిక జ్ఞాపకాలు ఉనికి నిన్ను మానసికంగా బ్రతికినా నీ జీవితాన్ని పీల్చి పిప్పి చేస్తాయి. నా మాటకి నీ మన ఇంటికి వెళ్దాం కదా
0: అన్నయ్య. జీవిత సత్యాలన్నీ నేను నీ దగ్గరే నేర్చుకున్నాను. జీవితంలోని మంచి చెడ్డను నువ్వు నాకు బోధపరిచేవాడు. ఎటువంటి ఆపద వచ్చినా వెనుదిరిగిపోకూడదని చెప్తూ ఉండేవాడు. జ్ఞాపకండా, ఈ క్షణం నా జీవితంలో ఒక జీవితుడు. నేను ఈ క్షణంలో పిరికిదాన్నే పారిపోతే నీ బోధ నీకు అర్థం లేదన్నా. నేను నీతో రాలేను.
1: ఎందుకు రాలేదు?

0: ఇలా బాధలను చూస్తూ ఈ బ్రతుకుంటలోనే ఉంటావా? నిన్ను విధంగా చూడలేనమ్మా. మీ అత్తగారిని అన్ని సంగతులు అడిగేస్తాను.
1: వద్దన్నది, ఆవిడ బాధపడుతుంది. నా సంసారాన్ని నేనే బాగు చేసుకుంటాను.
0: కావచ్చమ్మా, అసలు అన్నీ తెలిసిండి ఆవిడ నిన్ను రొంతులోకి లాగడంలో గల అర్థమేమిటి? ఆవిడ విషయం తేల్చేస్తారు.
1: అరకు, ఆవిడ వచ్చేస్తున్నారు. మీకు పుణ్యం ఉంటుందన్నయ్య, దయచేసి ఆవిడతో ఈ విషయాలు ఏం మాట్లాడుకో.
0: ఎందుకమ్మా, మనసులో బాధ పెట్టుకుని ఏమీ ఎరగనట్టు తిరగడం. అత్తగా ఆవిడకి ఎంత బాధ్యత ఉందో అన్నగా నాకు అంతే ఉంది. కన్న కొడుకుని దారిలో పెట్టలేని ఆవిడ ఒక తల్లేనా? కానీ అన్నీ తేల్చేస్తాను, నాకు భయం ఏమిటి?
1: అవును నాయన, ఇందులో ఎవరూ భయపడవలసింది ఏం లేదు. అత్తయ్య, కంగారు పడకమ్మా. మీ అన్నయ్య మాట్లాడి విన్నాను. మీ అన్నయ్య చెప్పింది నిజం. నా కొడుకుని సరిదిద్దుకోలేని అశత్రు అన్నయ్యని సుధాకర ఆర్తి వాడి జీవితంలో ప్రవేశించి వాడిని ఒక పిచ్చివాడిగా తయారు చేసింది. ఆ జ్ఞాపకాలు కనుమరుగైపోతాయి కదా అని సుధని పెళ్లి చేసుకోమని బలవంత పెట్టాడు. వాడు ఈ పెళ్లికి ఒప్పుకున్నాక ఒక దారికి వస్తాడని కొండంత సంతోషించాడు. మీ చెల్లెని ఇంట్లో అడుగు పెట్టాక వాడు తప్పకుండా ఆర్తిని మర్చిపోతాడు అని ఆశించాడు. కానీ నా ఆశలు ఆశలుగానే ఉండిపోయాడు. దీనికంతకి నేను నహిన కారణం.
0: అలా అనకండి, చెల్లెల బాధ చూడలేక ఆవేశంలో మిమ్మల్ని ఏదో అనేశాను. క్షమించండి, అది సంతోషంగా ఉంటేనే కదండి మా అందరికీ సంతోషం.
1: అంతే కదా నాయన, నాకు మాత్రం ఎవరున్నారు? కొడుకు కోడలు ఆనందంగా చిలక గోరింకల్లా తిరుగుతూ ఉంటే సంతోషించాలని నాకు మాత్రం ఉండదు. నేను అన్ని ప్రయత్నాలు చేస్తున్నా, నన్ను అర్థం చేసుకో బాబు.
2: అన్నయ్య, అందరి మనసులో ఇంకా కష్టపెట్టేందుకైనా ఇక్కడికి వచ్చింది?
0: లేదమ్మా, ఆవేదనతో ఏదో అన్నాడు. వెళ్ళొస్తానమ్మా, నాకు సెలవిస్తుంటాను అత్తయ్య గారు.
1: అదే సుధాకర్, భోజనం చేయకుండా వెళ్తావా?
0: లేదండి, అవతల అర్జెంట్ పనులు ఉన్నాయి, వెళ్ళాలి. ఈసారి తేరిగ్గా వస్తాను.
1: సుధా, నీ అన్నయ్య నా గురించి ఏదో అన్నాడని మనస్సులో బాధ పెట్టుకోకు. అతను నా కర్తవ్యాన్ని గుర్తు చేశాడమ్మా.
2: అత్తయ్య,
1: అవునమ్మా, నేను నీ దుఃఖాన్ని అర్థం చేసుకోగలను. నేను కూడా స్త్రీని, నువ్వన్నీ తెలుసున్నదానివి. ఈ విధంగా బయలపడిపోకూడదు. వాడిని రాని, అన్ని విషయాలు తెలుస్తాను. నువ్వు వెళ్ళి పడుకు.
2: ఆయన కోసం మీరు నిద్రపాటు చేస్తూ ఇక్కడ కూర్చుంటారా అత్తయ్య?
1: తప్పి ఉందమ్మా, ఈవేళ అటో ఇటో తేలిపోవాలి. నువ్వు నేను చెప్పినట్లుగా లోపలికి వెళ్ళి పడుకు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఎన్నాళ్ళని ఊరుకోవడం. నేను ప్రతిరోజు లోపల హాయిగా నిద్రపోతున్నాను అనుకుంటున్నావా? సమ్మిటి బోట్ లాంటి ఈ బాధను భరించలేకుండా ఉన్నానుగా, ఎన్నాళ్ళు ఇలా సాగలరా?
0: అమ్మా, నీకు తెలుసమ్మా, ఆర్తి అంటే నాకెంత ప్రాణం. ఆర్తిని నా మనసు నుంచి బయటకు తీసేయలేకుండా ఉన్నాను. ఆ పాత జ్ఞాపకాలు అన్నింటికన్నా నన్ను ఏ విధంగా సుఖని సుఖపెట్టమంటావు?
1: అందుకని ఏమీ తెలియని అమాయకురాలను కష్టపెడతావా? జీవితంలో సంతోషాన్ని తెలుసుకొని దురదృష్టవంతురాలు. మీరిద్దరూ ఆనందంగా ఉంటే నాకు అదే
0: ఆనందం. అది ఎప్పుడూ పోయిందమ్మా.
1: అది పోలేదురా, నువ్వు కావాలని పోగొట్టుకుంటున్నావు. నిన్ను నమ్ముకున్న వాళ్ళకి కూడా సుఖం లేకుండా చేస్తున్నావు. నలుగురికి విజ్ఞానాన్ని పంచిస్తే నువ్వు ఇలా అజ్ఞానంలో కొట్టుకుంటున్నావు అంటే నువ్వెంత మూర్ఖుడువో అర్థం అవుతుందిరా.
0: నువ్వు నన్ను మూర్ఖుడు అని అజ్ఞాని అని ఎలా అన్నా నా ఆర్తి నేను మర్చిపోగలను. మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ నీకేం అర్థం అవుతుందమ్మా?
1: అవునురా, పోయిన వాళ్ళ మీద ప్రేమను పెంచుకొని ఉన్న వాళ్ళని అన్యాయం చేయడం వివేకం అనుకుంటున్నావా? నీకు చెప్పి చెప్పి నాకు విసుగుడుతోంది. నువ్వు మారుతావని సుధర్ని తెచ్చి పెళ్లి చేశాను. ఆ అమ్మాయి బ్రతుకులో నిప్పులు పోస్తున్నావు.
0: నా బ్రతుకు నిప్పులు పాలయ్య?
1: ఇప్పుడు ఆ నిప్పులేరా మన సమస్యల్ని పరిష్కారం చేయబోతున్నాయి.
3: మీరింతవరకు క్రీనీడలు నాటిక విన్నారు. రచన నిర్వహణ శ్రీ పాండురంగ. ఇంతటితో ఈనాటి ఈ క్రీనీడలు నాటిక సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. 2026-27 ఖరీఫ్ సీజన్కి 14 పంటలకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సంఘం కనీస మద్దతు ధరను ఆమోదించింది. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్కి సంబంధించి ఈరోజు మహారాష్ట్రలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. బంగారం వెండి ధరలు ఈరోజు పెరిగాయి. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోల్కతా నైట్ రైడర్స్తో రాయ్పూర్లో తలపడుతుంది. 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కు గాను 14 పంటలకు కనీస మద్దతు ధర పెంపు చేసేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలియజేసింది. న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, సాగుదారులకు వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చూసేందుకు ప్రభుత్వం ఖరీఫ్ పంటల ఎంఎస్పీని పెంచిందని చెప్పారు.
1: खरीफ के लिए जो फैसला लिया गया उसमें जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 2,60,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से. और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन LMT.
0: ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు సుమారు 2,60,000 కోట్ల రూపాయల చెల్లింపులు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. 2004-05 నుండి 2013-14 వరకు జరిగిన 4,75,000 కోట్ల రూపాయల చెల్లింపులతో పోలిస్తే 2014-15 నుంచి 2025-26 కాలంలో 14 ఖరీఫ్ పంటలు పండించే రైతులకు చెల్లించిన ఎంఎస్పీ మొత్తం 18,99,000 కోట్ల రూపాయలని అశ్విని వైష్ణవ్ వివరించారు. అలాగే 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్ కోల్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహక పథకానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఈ పథకం ద్వారా కేవలం గనుల తవ్వకం నుండి 7,63,00,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇది ఆత్మ నిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ఉత్తమిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేయడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, ఈ నిర్ణయం వల్ల దేశంలోని కోట్లాది మంది అన్నదాతలకు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు లాభదాయకమైన ధరలు లభిస్తాయని పేర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టులో ఆయన, ఈ నిర్ణయం దేశంలోని రైతుల జీవితాల్లోకి మరింత శ్రేయస్సు తీసుకువస్తుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పర్యటన ప్రారంభిస్తారు. న్యూఢిల్లీలో ఈ పర్యటన వివరాలను మీడియాకు వివరిస్తూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పశ్చిమ వ్యవహారాల కార్యదర్శి సివి జార్జ్, 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ప్రధానమంత్రి శుక్రవారం నాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకుంటారని, అక్కడ ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారని తెలియజేశారు.
1: The visit to the 4 European countries comes in the backdrop of the India-EU FTA that we finalized earlier this year. During the visit, the 3rd India-Nordic summit will also take place. India considers these countries as important partners in our Make in India initiative aimed at transforming India into a manufacturing hub. These visits will focus on our 3 T's, trade and investment, technology, particularly green technology, innovation, startups, and of course, again,
0: పర్యటనలో 2 దశగా ప్రధానమంత్రి అదే రోజు నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ లో పర్యటించడం ఇది 2వ సారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని, ప్రధానమంత్రి రాబ్ జెటన్తో చర్చలు జరుపుతారని సిబి జార్జ్ తెలియజేశారు. తన పర్యటనను 3వ దశలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం స్వీడన్లోని గొథెన్బర్గ్కు వెళ్లి స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టసన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, రక్షణ, అంతరిక్షం, క్లైమేట్ యాక్షన్, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇద్దరు నాయకులు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా ఫాన్ డెర్ లెయెన్తో కలిసి ఇద్దరు ప్రధానమంత్రులు యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ వేదికను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పర్యటనలో 4వ భాగంగా 3వ భారత నార్టిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సోమవారం నార్వే చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీ నార్వేలో పర్యటించడం ఇది తొలిసారి కాగా 43 ఏళ్ల

తర్వాత భారత ప్రధానమంత్రి నార్వేలో పర్యటిస్తున్నారు. మంగళవారం మూడవ భారత నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని సిబి జాష్ తెలియజేశారు. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం ఇటలీలో అధికారిక పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మట్టరెల్లాను కలుసుకుని ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో కూడా చర్చలు జరుపుతారు. అలాగే యునైటెడ్ నేషన్స్ ఆహార వ్యవసాయ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని కూడా మోదీ సందర్శిస్తారు. 1945 సంవత్సరం నుంచి భారతీయ సంస్థలు వ్యవస్థాపక సభ్య దేశంగా ఉంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లాలోని రాహురి తెహసిల్కు చెందిన ఒక వ్యక్తిని సిబిఐ అదుపులోకి తీసుకుంది. నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి సిబిఐ ఈ అరెస్ట్ జరిపింది. ధనంజయ్ లోఖండే అనే ఈ వ్యక్తిని అహల్యానగర్ పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయానికి తరలించి అక్కడ సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. ప్రత్యేక సిబిఐ బృందం అహల్యానగర్కు చేరుకుని స్థానిక పోలీసుల సహాయంతో నీట్ పేపర్ లీకేజ్ నిందితుడిని అరెస్ట్ చేసింది. అసం ప్రభుత్వం ఈ నెల 26వ తేదీన రాష్ట్ర శాసనసభలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశపెడుతుంది. కొత్త పదవీకాలంలో జరిగిన మొదటి కేబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం ప్రకటించారు. డాక్టర్ బిశ్వ శర్మ నిన్ననే వరుసగా రెండోసారి అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి శ్రోతలకు తెలుసు. మే 21వ తేదీ నుంచి 26వ తేదీ వరకు అస్సాం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగుతాయని, ఆ సమయంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని ముఖ్యమంత్రి తెలియజేశారు. సమావేశాల చివరి రోజున ఉమ్మడి పౌరస్మృతి బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమానాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా కొన్ని విదేశీ మార్గాల్లో విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. గగనతల ఆంక్షలు, విమాన ఇంధనం ధరలు భారీగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు అంతర్జాతీయ సేవల హేతుబద్ధీకరణ అమల్లో ఉంటుందని ఎయిర్ ఇండియా తెలియజేసింది. ఢిల్లీ షికాగో, ముంబై న్యూయార్క్, ఢిల్లీ షాంఘై, చెన్నై సింగపూర్ మరో రెండు మార్గాల్లో విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది. బంగారం, వెండి ధరలు ఈరోజు 6% వరకు భారీగా పెరిగాయి. మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్ ఫ్యూచర్స్ మార్కెట్లో తాజా నివేదికల ప్రకారం జూన్లో అమ్మకానికి ఉద్దేశించిన బంగారం ధర దాదాపు 6% పెరిగి 10 గ్రాములకు 162,597 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా జూలై కాంట్రాక్ట్ వెండి ధర సుమారు 6.4% పెరిగి కిలోకు 296,821 రూపాయల వద్ద కొనసాగుతోంది. ప్రభుత్వం బంగారం, వెండి పైన సెస్తో కలిపి దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15% పెంచింది. ప్లాటినంపై కూడా దిగుమతి సుంకాన్ని 6.4% నుంచి 15.4% పెంచారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, పళ్ళు, కూరగాయలు, నూనె గింజలు, ఆహార ధాన్యాలు, జంతు ఉత్పత్తులు, ఇతర నిత్యావసర వస్తువుల అంతర్రాష్ట్ర రవాణాపై ఉన్న అన్ని ఆంక్షలను తొలగించింది. గతంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల వల్ల బంగాళాదుంప రైతులు, ఇతర వర్గాలు భారీ నష్టాలు చవిచూసినట్లు తెలుస్తోంది. అధికారంలోకి రావడానికి ముందే ఈ ఆంక్షలు తొలగిస్తామని భారతీయ జనతా పార్టీ రైతులకు హామీ ఇచ్చింది. ప్రత్యేక రక్షణ దళం ఎస్పీజీ నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లను యథావిధిగా కొనసాగిస్తూనే స్వదేశీ పర్యటన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కాన్వాయ్ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించుకున్నారు. ప్రధానమంత్రి ఇటీవల గుజరాత్ అసోం రాష్ట్రంలో పర్యటించినప్పుడు ఆయన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించే నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం రాయ్పూర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. ఇంకొద్దిసేపట్లో 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ను 82 పరుగుల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. విశేషాలు మరొకసారి. 2026-27 ఖరీఫ్ సీజన్కి 14 పంటలకు గాను కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సంఘం కనీస మద్దతు ధరను ఆమోదించింది. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్కి సంబంధించి ఈరోజు మహారాష్ట్రలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. బంగారం, వెండి ధరలు ఈరోజు గణనీయంగా పెరిగాయి. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. రాయ్పూర్లో 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.

0: ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పుచ్చసాగులో సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి దర్శి కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ టి వెంకటేశ్వర రెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: अरे अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
3: पुतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
3: मतलब
2: देख बेटा तू जो ये अंधाधुन रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहाँ
3: परम तो सभी डाले हैं
2: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
3: सच है
2: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
3: ठीक है भाई मैं भी आज तो जैविक खेती शुरू करूंगा
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
5: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వినండి పుచ్చ సాగులో సమగ్ర యాజమాన్యం. ఈ అంశం గురించి దర్శి కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ టి వెంకటేశ్వర రెడ్డి గారితో పరిచయం.
6: రైతు సోదరులకు నమస్కారం. ఇవాల్టి కిసాన్ వాణి కార్యక్రమంలో పుచ్చ సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేయడానికి దర్శి కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ టి వెంకటేశ్వర రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్.
7: నమస్కారం అండి.
6: సార్, ముఖ్యంగా మన ప్రాంతంలో రైతులు పుచ్చను కూడా సాగు చేయడం జరుగుతుంది. అంటే ఈ వేసవి సమయంలో ఎక్కువగా ఈ పుచ్చను విరివిగా వాడుతున్నారు. గతంలో కంటే కూడా ఇప్పుడు రైతులు చాలా వరకు సాగు చేయడం జరుగుతుంది. ఇందులో మరి రకాలు కూడా, నల్ల పుచ్చ ఉంది, అది తెలుపుగా ఉండేటువంటి పచ్చ సారలు ఉండేటువంటి పుచ్చ కూడా ఉంది. ఈ రెండు రకాలు కూడా మన ప్రాంతంలో సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనము ఈ పుచ్చ సాగులో సమగ్ర యాజమాన్యం గురించి రైతు సోదరులకు కొన్ని విషయాలు తెలియజేసినట్లయితే వాళ్ళు మంచి దిగుబడి తీసుకోవడానికి కానీ, మంచి రకాలు పండించుకోవటం కానీ, ఇందులో మరి కలుపు గురించి కానీ, అదేవిధంగా సస్యరక్షణ గురించి కానీ, మరి నీటి పద్ధతుల గురించి మీ సూచనలు విని వాళ్ళు పాటిస్తారన్న ఉద్దేశంతో ఇక్కడికి మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనము పుచ్చ పంట సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో భాగంగా పుచ్చ పంటకు అనువైన నేలలు, అంటే రకాలు, అంటే హైబ్రిడ్స్ అలాంటి రకాలు, విత్తే సమయం గురించి, ఈ విత్తే పద్ధతి గురించి రైతు సోదరులకు ముందుగా తెలియజేయండి సార్.
7: ముందుగా రైతు సోదరులకి

ముందుగా నా నమస్సుమాంజలి. మన ఉమ్మడి ప్రకాశం జిల్లా, మార్కాపురం జిల్లా రైతులు, పుచ్చపంటు సాగు చేసే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ముఖ్యంగా రెండు కాలాల్లో మనం సాగు చేసుకోవచ్చు. అది శీతాకాల సమయం, అలాగే వేసవ సమయం. శీతాకాల సమయం ఏదైనా సరే మనకి నవంబర్ 15వ తారీఖు నుంచి డిసెంబర్ 15వ తారీఖు లోపు సాగు చేసుకున్నట్లయితే ఫిబ్రవరి చివరికల్లా మనకి పంట దిగుబడి వస్తుంది. ఎండాకాలం మనకి పూత లేదా పిందె రాలడం లేదా వడగాల్పుల్ని తట్టుకొని ముందే పంట అయిపోతుంది కాబట్టి మనకి అధిక దిగుబడులు రావడానికి అనేది అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కాలాన్ని కొంతమంది ఎంచుకుంటారు. అలాగే రెండవది వేసవ సమయం. ఇప్పుడు జనవరి మధ్య నుంచి ఫిబ్రవరి మధ్య, జనవరి 2వ పక్షం నుంచి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు ఈ పుచ్చ వేసవి కింద సాగు చేసుకోవడానికి అనుకూలమైన సమయం ఈ కాలంలో. అలాగే నేలల విషయానికి వచ్చినట్లయితే పుచ్చ మనకి మధ్యస్థ అంటే కొద్దిగా ఇసుక లేదా బుసక నీటిపారుదల బాగా ఉండే నేలలు అయితే మనకి చాలా అనుకూలమైన నేలలు. అది కూడా pH 6.5 నుంచి 7.5 వరకు ఉన్నట్లయితే సరిపోతుంది. మన ప్రకాశం, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మనకి ఎర్ర నేలలు అలాగే కొద్దిగా బుసక నేలలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ నేలలు నీటిపారుదల ఉన్నవి, మనకి ఎంతో అనుకూలమైన నేలలు కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే విత్తే రకాలు లేదా హైబ్రిడ్స్ మనకి మార్కెట్లో చూసుకున్నట్లయితే రైతు సోదరులు రెండు రకాలు మనకి తెల్లగా కాయ మీద ఆకుపచ్చని లేత ఆకుపచ్చ లేదా ముదురు ఆకుపచ్చ సారలు ఉండే కాయలు ఉంటాయి. వాటిలో అర్క మాణిక్, అర్క జ్యోతి, క్రిమ్సన్ స్వీట్, చార్ల్స్టన్ గ్రే ఇవి నాలుగు రకాలు అనేవి లేత ఆకుపచ్చ లేదా ముదురు ఆకుపచ్చ తెల్లని కాయ పైన పొక్కు ఉండి లోపల ఎర్రగా ఉండిద్ది. ఇది సాధారణంగా మనకు దొరికే పుచ్చకాయలు. ఈ నాలుగిట్లో ఏవైనా సరే మీకు చెప్పిన అర్క మాణిక్, అర్క జ్యోతి అనేవి కాయ వచ్చి 5 నుంచి 8 కేజీలు అనేది ఉంటుంది. మనకి టోటల్ సాల్యుబుల్ షుగర్స్ అంటే కొద్దిగా తీయదనం అనేది 12 నుంచి 15% వరకు ఉంటుంది. 85 రోజుల నుంచి 90 రోజుల కాల వ్యవధిలో ఈ హైబ్రిడ్స్, ఈ రకాలు అనేవి మనం పంటని కోత కోసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు చెప్పిన ఈ క్రిమ్సన్ స్వీట్ అలాగే చార్ల్స్టన్ గ్రే అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి కొద్దిగా మనకి 8 నుంచి 15 కేజీలు పై వరకు బరువు అనేది వచ్చింది. ఇవి కొద్దిగా ప్రీమియం మార్కెటింగ్, లాంగ్ డిస్టెన్స్ మార్కెట్లకి కొద్దిగా అనుకూలమైనవి. మీరు రైతు సోదరులు ఈ విత్తనం ఎక్కడ దొరికిద్ది ఇలాంటి దాన్ని బట్టి ఇవి చూసుకొని వేసుకోండి. ఇవి కూడా టోటల్ సాల్యుబుల్ షుగర్స్ అంటే మనకు తీయదనం అనేది 13 నుంచి 15% వరకు ఉంటుంది. మనకి పంటకాలం అనేది 75 నుంచి 90 రోజుల్లోపు పూర్తవుతుంది. అలాగే మార్కెట్లో మనం చూసేది రెండవ రకం ఏంటంటే నలుపు రంగు లేదా ముదురు ఆకుపచ్చ రంగు కాయలు ఉంటాయి. వీటిలో మరీ ముఖ్యంగా మీరు ఎప్పుడూ వినేది షుగర్ బాయ్, బేబీ షుగర్, కిరణ్, అలాగే ముస్కాన్ ప్లస్, బ్లాక్ డైమండ్, అలాగే బ్లాక్ బాబుబలి. ఈ హైబ్రిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా అనుకూలమైన రకాలు. ముఖ్యంగా బ్లాక్ బాబుబలి ఏదైతే ఉందో ప్రీమియం మార్కెట్స్ అంటే మనకి బాగా కాస్ట్ ఎక్కువకి మనకి ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉన్న పుచ్చ హైబ్రిడ్స్. వీటిలో మనకి సరాసరి కాయ వచ్చి 5 నుంచి 10 కేజీల వరకు ఉంటాయి ఈ హైబ్రిడ్స్ అనేవి. టోటల్ సాల్యుబుల్ షుగర్స్ అంటే తీయదనం 11 నుంచి 14% వరకు ఉంటుంది. అలాగే ఈ రకాలు ముదురు ఆకుపచ్చ సారలతోటి తెల్లగా ఉన్న కాయలతో పోలిస్తే కొద్దిగా త్వరగా మనకి పంటకి కోతకనేవి వస్తాయి. ఇవి ముఖ్యంగా 65 రోజుల నుంచి

0: 85 రోజులు మధ్యలో నలుపు లేదా ముదురు ఆకుపచ్చ పుచ్చరకాలనేవి కోతలకు వస్తాయి కాబట్టి రైతులు కొద్దిగా మన లోకల్ మార్కెట్లో ఉండేదాన్ని బట్టి లేదా ఎక్స్పోర్ట్ను బట్టి దూరానికి పంపించేదాన్ని బట్టి ఈ రెండు రకాల్లో చూసి ఎంచుకోవాల్సింది. అలా ఎంచుకున్నట్లయితే అధిక లాభాలు సాధించడానికి కుదురుతుంది. అలాగే విత్తే పద్ధతి, మనకి ఈ పద్ధతి వచ్చేసరికి మనం ప్లాస్టిక్ మల్చ్, మనకి 25 నుంచి 30 మైక్రాన్లు ఉన్న ప్లాస్టిక్ మల్చ్ పైపాటుగా సిల్వర్ కలర్ లేదా తెల్లరంగు సిల్వర్ కలర్లో ఉండేది, కింద పక్క నలుపు ఉండేది ఎంచుకున్నట్లయితే మనకేం జరుగుతుందంటే ఈ పైపాటుగా ఎప్పుడైతే మనం పెట్టి సిల్వర్ కలర్ పెట్టి కింద పక్కకు నలుపు పెట్టాము, పైపక్కది ఈ ఎండకి సూర్యరశ్మి వల్ల ఆ వచ్చే కాంతి రిఫ్లెక్షన్ వల్ల మనకి రసం పీల్చే పురుగులు, ముఖ్యంగా ఎఫిడ్స్ త్రిప్స్ మనకి ఈ తామర పురుగులు ఇవి మొక్క దగ్గరికి రావు. అలాగే కింద పక్క నల్లగా ఉండడం వల్ల మనకు ఆ వేడి అనేది నేలలో ఉండి కలుపు పెరగకుండా ఆ ప్లాస్టిక్ షీట్ల కింద అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ పుచ్చ బెడ్లు అంటే పాదు మనకి ఈ ఇవి ఎంత ఉండాలంటే 1 మీటర్ నుంచి 1.5 మీటరు ఈ రైజ్డ్ బెడ్స్ ఎత్తుగా మనం ఈ దిబ్బలు చేసుకోవాలి. దిబ్బకి దిబ్బకి లేదా ఈ బెడ్కి బెడ్కి మధ్యలో 1.5 నుంచి 2 అడుగులు ఉండాలి. మొక్కకి నుంచి మొక్కకి 0.6 మీటర్ల నుంచి 0.8 మీటర్లు అంటే సరాసరి 2 నుంచి 3 అడుగులు దూరం అనేది మనకి ఉండాలి. ఇలా రైతులు విత్తే సమయం అలాగే విత్తే హైబ్రిడ్లు మనం లోకల్ మార్కెటా లేకపోతే ఎక్స్పోర్టా లేకపోతే దూర మార్కెట్లా రకాలను ఎంచుకొని అనువైన నేలల్లో ఈ పద్ధతి ద్వారా ప్లాస్టిక్ షీట్ మల్చింగ్ ద్వారా విత్తుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది.
1: ఓకే సార్, మరి పుచ్చ సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో భాగంగా పుచ్చ పంటకు అనువైన నేలలు రకాలు అందులోనే హైబ్రిడ్స్ గురించి విత్తే సమయము విత్తే పద్ధతి గురించి చాలా చక్కగా రైతు సోదరులకు వివరించారు. ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది పుచ్చ సాగు చేస్తున్నారు కాబట్టి ఇందులోనే మరి పుచ్చ పంటలో నీటి మరియు ఎరువుల యాజమాన్యం గురించి రైతు సోదరులకు వివరంగా తెలియజేయండి సార్.
0: నీటి యాజమాన్యానికి వచ్చేసరికి ముఖ్యంగా పంట విత్తిన తరువాత మనకి మొలక వచ్చిన తరువాత నుంచి దాదాపుగా మనకి పుచ్చ పంట కాలం 75 నుంచి 85 రోజులు అనుకుంటే ముఖ్యంగా 3 టయాల్లో అంటే విత్తిన సమయం నుంచి కొమ్మ పెరిగే వరకు 1 దశ, కొమ్మ పెరిగిన తర్వాత పూత పింద అనేది 1 దశ, కోత వరకు 1 దశ అంటే పుచ్చ కాయ అయిన తర్వాత కోత మధ్యలో 1 దశ. ఈ 3 దశల్లో మనము నీళ్ళు అనేవి అంటే మొదటి 20-25 రోజులు అనేది మనం 2 నుంచి 3 రోజులకు ఒకసారి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనం ఇచ్చుకోవాలి. ముఖ్యంగా పూత మొదలైన కాడి నుంచి అంటే దాదాపుగా 35 రోజులు నుంచి దాదాపు 55 లేదా 60 రోజుల వరకు మనము ప్రతి 2 రోజులకు ఒకసారి అంటే 1 నుంచి 2 రోజులు కొద్దిగా తేలకపాటి ఎర్ర నేలలు బుసక లేదా ఇసుక ఉన్న నేలలు అయితే రోజు మార్చి రోజు లేదా కొద్దిగా కండగల నేలలు ఇవి అయితే 2 రోజులకు ఒకసారి ఈ ఇచ్చుకోవాలి. అలాగే కాయ ఒక్కసారి మనకి పాకానికి వచ్చే దగ్గరికి నుంచి కాయ కోత మధ్యలో అయితే 3 నుంచి 4 రోజులకు ఒకసారి ఇచ్చుకున్నట్లయితే సరిపోతుంది.
1: ఓకే సార్, బాగుంది. నీటి తడుల గురించి రైతు సోదరులకు చెప్పారు. మరి ఇప్పుడు ఎరువుల యాజమాన్యం గురించి కూడా తెలియజేయండి. అంటే ఇప్పుడు డ్రిప్ సిస్టము మరి మన మల్చింగ్ విధానంలో చేస్తున్నారు రైతులను చెప్పుకున్నాం కదా, మరి ఎరువుల యాజమాన్యంలో మెలకువలు మరి ఏ టైంలో ఎరువుల యాజమాన్యం చేయాలని అనే విషయాలు వివరంగా తెలియజేయండి సార్.
0: ముఖ్యంగా ఎరువుల యాజమాన్యానికి వచ్చేసరికి నత్రజని అనేది 1 ఎకరానికి 45 నుంచి 50 కేజీలు, భాస్వరం అనేది 25 కేజీలు, అలాగే 45 నుంచి 50 కేజీల పొటాషియం అనేది పంట కాలంలో 1 ఎకరానికి అందించవలసి ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఎరువుల యాజమాన్యం గురించి ఆలోచిస్తారో మనం పంట మొదటి దశలో అంటే విత్తే సమయంలో 4 నుంచి 5 టన్నులు ఒక

ఎకరానికి మనం ఎరువును చిమ్ముకోవాలి. అలాగే 150 కేజీలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది ఒక ఎకరానికి చల్లుకోవాలి. దాని తర్వాత ఎకరానికి 100 కేజీల వేప పిండిని చల్లుకున్నట్లయితే మనకి పంటకాలంలో వచ్చే సూక్ష్మ పోషకాల ఇబ్బంది మరియు పంట నేల స్వభావాన్ని మార్చుకోవడం వలన, గుళక విధానం వలన నీటిని పట్టుకునే విధానం, అలాగే పురుగులు లేదా సన్న గుడ్లు ఈ వేపపిండి చల్లడం వలన మనం ఈ ప్లాస్టిక్ మల్చ్ కింద ఉన్నప్పుడు మనం వీటిని అరికట్టుకోవడానికి ఉండిద్ది. ముఖ్యంగా ఈ ఎరువు పంటకి అందించేది 5 నుంచి 6 దశల్లో మనం చేసుకోవాలి. మొదటి 5 దశలు చాలా ముఖ్యమైనవి. వాటిల్లో మనం ఈ ఎరువు చిమ్ముకోవడం, అలాగే వేపపిండి, అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ నేలలో అందించడం, బెడ్లో అందించడం అనేది ఒకటి. తరువాత విత్తనం విత్తిన తర్వాత 10 నుంచి 20 రోజుల మధ్యలో మనకి యూరియా 3:19, అంటే 19:19:19 మెగ్నీషియం సల్ఫేట్ అనేవి వారానికి 2 సార్లు ఒక ఎకరానికి, యూరియా అయితే 6 నుంచి 7 కేజీలు, అలాగే 3:19 అయితే 3 నుంచి 4 కేజీలు, అలాగే మెగ్నీషియం సల్ఫేట్ అయితే 2 కేజీలు మనకి వారానికి 2 సార్లు డ్రిప్ ద్వారా ఇచ్చుకోవాలి. అలాగే తీగ పెరిగే దశ, అంటే మనకి 21 రోజుల నుంచి 35 రోజుల మధ్యలో మనకి తీగ అనేది పెరుగుతుంది. ఆ టైంలో యూరియా అనేది 8 నుంచి 9 కేజీలు వారానికి 2 సార్లు, అలాగే 12:61:0 అనేది 3 కేజీలు, లేదా 3:19 అనేది 5 కేజీలు. ముఖ్యంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసిన తర్వాత ఎవరైతే ఫాస్ఫరస్ని కొద్దిగా తగ్గించుకుంటారు కాబట్టి, మీరు సల్ఫేట్ ఆఫ్ పొటాష్ అనేది మనకు ఓన్లీ పొటాష్ మాత్రమే లభ్యమవుతుంది, లేదా మనకి మార్కెట్లో 13:045 అంటే పొటాషియం నైట్రేట్ అని దొరుకుతుంది, వీటిలో ఏదైనా వాడచ్చు. అది 3 నుంచి 4 కేజీల వరకు వాడుకోవాలి. ఇందాక చెప్పినట్లుగా మీరు వారానికి 2 సార్లు డ్రిప్ ద్వారా వీటిని ఇచ్చుకోవాలి. ముఖ్యంగా పూత దశ, అంటే 36 రోజుల నుంచి 55 లేదా 60 దశ, పూత నుంచి పిందె అయ్యే దశ ఏదైతే ఉందో ఈ దశలో యూరియా అనేది 6 కేజీలు ఎకరానికి వారం రోజుల్లో 2 సార్లు, పొటాషియం నైట్రేట్ అనేదాన్ని, అంటే మనకి ఇంకా భాస్వరాన్ని తగ్గించుకోవాలి, పొటాషియం నైట్రేట్ అనేదాన్ని 5 నుంచి 6 కేజీలు, అలాగే ఈ టైంలో మనకి బోరాన్, అంటే పూత రాలిపోవడం, పూత నిలకడలేకపోవడం, లేదా పిందెలు చిట్లడం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి బోరాన్ లోపం ఉంటుంది కాబట్టి బోరిక్ యాసిడ్, అంటే బొరాక్స్ అంటారు, మీకు 200 గ్రాములు ఒక ఎకరానికి 2 సార్లు వారంలో 2 సార్లు ఇచ్చుకోవాలి. ఇలాగా పూత పిందె అయిన తర్వాత పిందె నుంచి కాయ పక్వ దశ, అంటే 56 రోజుల నుంచి 75 రోజుల దశలో మనం ఇంకా నత్రజని అనేదాన్ని పూర్తిగా తగ్గించుకోవాలి. 13:045 పొటాషియం నైట్రేట్ అంటాం, అది 6 నుంచి 7 కేజీలు ఎకరానికి, అలాగే 0:50, ఇది కూడా ఓన్లీ పొటాషియం మాత్రమే ఉంటుంది, 4 కేజీలు ఎకరానికి, అలాగే కాల్షియం అమ్మోనియం నైట్రేట్ అని ఉంటుంది, అది 4 నుంచి 5 కేజీలు, మీరు వారానికి 2 సార్లు డ్రిప్పుల ద్వారా వాడుకోవాలి. ఇలా చివరి కాయపక్వ దశలో మనకి పొటాష్ అనేది నత్రజని పూర్తిగా తగ్గి భాస్వరం పూర్తిగా అయిపోయి పొటాష్ మాత్రం ఎక్కువగా వాడతాం. దీనికి కారణం ఈ దశలో మనకి మంచు లేదా వాతావరణ పరిస్థితుల వల్ల కాయ లేదా పూతల మీద కుళ్ళు, మచ్చలు, అలాగే బెట్ట పరిస్థితులను తట్టుకోవడం లేదా అతి వర్షాలు ఈ ఇబ్బంది నుంచి తట్టుకోవడం కోసం ఇవి అనేది వాడతాం. ముఖ్యంగా కాయ పక్వ దశ నుంచి కోత దశలో, అంటే 76 రోజుల నుంచి 85 లేదా 90 రోజుల్లో ఓన్లీ మీరు పొటాష్ మాత్రమే, సల్ఫేట్ ఆఫ్ పొటాష్ లేదా 0:50 మీరు 3 నుంచి 4 కేజీలు వారానికి వాడుకోవాలి. మీరు చివరి కాయ పక్వ దశ నుంచి కోత దశలో మాత్రం నత్రజని ఇవ్వద్దు, ఎందుకంటే మీరు నత్రజని ఇచ్చే కొద్దీ ఇంకా తీగలు పెరిగి కాయ అనేది దాంట్లో తీపిదనం అనేది పూర్తిగా అవ్వదు.

0: నీళ్లు కూడా తగ్గించాలి. అంటే మీరు ఇంతకుముందు 2 నుంచి 3 రోజులకి ఇచ్చేదాన్ని ఇప్పుడు వారంలో ఒకసారి లేదా వారంలో నేల పరిస్థితిని బట్టి రెండోసారి అవసరమైతే ఇచ్చుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే కాయలో తీపిదనం ఉంటుంది, అలాగే మీకు దూరానికి మార్కెట్కి ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ఉంటుంది.
1: ఓకే సార్, మరి పుచ్చ సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో భాగంగా మనము ఎరువుల యాజమాన్యం గురించి కూడా రైతు సోదరులకు చక్కగా వివరించారు. మరి పుచ్చ పంటలో సమగ్ర సస్యరక్షణ పద్ధతులు, అలాగే పుచ్చ పంట గురించి దిగుబడికి వచ్చేసరికి మరి దాని ఖర్చు, ఈ లాభాలు, మీరు అన్నట్టుగా దాంట్లో కోత దశలు కూడా ఉంటాయి, 1వ కోత 2వ కోత 3వ కోతని. ఇప్పుడు రైతులు కూడా మీరు చెప్పినటువంటి పద్ధతులు పాటిస్తున్నారు? ఇంకా అంటే ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నప్పుడు ఒకేసారి కోసి మొత్తము పంపించకుండా ఒక 20 రోజుల తేడాతో ఒక ఎకరా, ఇంకొక 20 రోజుల తేడాతో ఇంకొక ఎకరా, అంటే అది కోతకు వచ్చేసరికి ఇది మళ్ళా లైన్లోకి రావడానికి కూడా ఆ విధంగా కూడా రైతులు చేస్తున్నారు. మరి ఈ సమగ్ర సస్యరక్షణ పద్ధతులు, అదేవిధంగా మరి దిగుబడి లాభాల గురించి ఈ విషయాలు కూడా తెలియజేయండి సార్.
0: ముఖ్యంగా మనకి పుచ్చ పంట విత్తనం ఎప్పుడైతే మనం ఈ మల్చ్ షీట్లలో కొద్దిగా బొక్క పెట్టి ఒక్కొక్క దగ్గర 2 విత్తనాలు నాటుతాం, కొద్దిగా మొక్క పెరిగిన 10 నుంచి 15 రోజులకి ఆరోగ్యమైన మొక్క నుంచి పక్క మొక్కని తీసేస్తాం. ఒక్కసారి మనకి ఈ మొక్క ఎప్పుడైతే మారాకు పెట్టే దశ, అంటే మొలక మొలిసిన కాడినుంచి మారాకు పెట్టే మధ్యలో మనకి ఈ గుమ్మడి రెక్కల పురుగులు అనేవి ఉంటాయి. ఇవి మన ఆకుల్ని బొక్కలు చేయడం లేదా తలలు తుంచివేయడం వల్ల నామరాడడం అంటారు రైతులు పరిభాషలో అయితే, ఇలా జరగడానికి అవకాశం ఉంది. మీరు ఈ పరిస్థితిని గమనించుకున్నట్లయితే దయుంచి డైమిథయేట్ ఎకరానికి 400 ml లేదా ఫ్లూబెండిమైడ్ అనేదాన్ని 100 ml ఒక ఎకరానికి లేదా ల్యాండా సయాలత్రిన్ 100 ml ఒక ఎకరానికి, వీటిలో వేటిని వాడినా మీకు ఈ నామరాడడం లేదా తలలు తుంచే పురుగులు లేదా లేత ఆకులకు బొక్కలు పెట్టి మొక్కలు ఎండిపోవడం మొలక దశలోనే ఎండిపోవడం అనేది మనము తగ్గించుకోవచ్చు. దాని తర్వాత మనకి మొక్క ఒక్కసారి పెరిగిన తర్వాత పెరిగే దశ నుంచి తీగ దశలో మనకి ఎక్కువగా వచ్చేది మనకి రసం పీల్చు పురుగులు, వాటిలో మరీ ముఖ్యంగా ఎఫిడ్స్ అలాగే థ్రిప్స్ తామర పురుగులు, అలాగే మనకి ఈ ఎఫిడ్స్ అనేవి అలాగే తెల్లదోమ అనేది ఎక్కువగా ఉండిద్ది. ఈ ఎఫిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఆశించినప్పుడు ఆకు అడుగు భాగాన మనకి లేత ఆకుపచ్చ రంగులో లైన్లలో రసం పీల్చడం జరిగింది. దీనివల్ల మనకి ఆకు ఎల్లో కలర్ అంటే పసుపు రంగు వర్ణంలోకి మారిద్ది. అలాగే వీటి వల్ల మనకి పుచ్చలో మొజాయిక్ వైరస్ అనే వైరస్ తెగుళ్ళు కూడా ఆశించడానికి అవకాశం ఉంది. దీని నివారణకు మనకి ఇమిడాక్లోప్రిడ్ అని దొరుకుతుంది, అది 60 ml ఒక ఎకరానికి. అలాగే థయామెథాక్సామ్ అని దొరుకుతుంది, అది 80 గ్రాములు ఒక ఎకరానికి. అలాగే ఎసిటామిప్రైడ్ 80 గ్రాములు నుంచి 100 గ్రాములు ఒక ఎకరానికి. రైతు సోదరులు దాదాపుగా 4 ట్యాంకులు అంటే 80 లీటర్ల నుంచి 100 లీటర్లు మీరు వాడే నీటి ఏదైతే ఉందో 4 నుంచి 5 ట్యాంకుల వరకు వాడినట్లయితే ఈ మందు అనేది నేను చెప్పిన ఈ ఎకరానికి సరిపోతుంది. మీరు 4 లేదా 5 కన్నా ఎక్కువ వాడాలి అంటే ఆ ట్యాంకులకి వేసే డోస్ అనేది పెంచుకోవాలి. ముఖ్యంగా తామర పురుగు వచ్చినట్లయితే మనకి వెండి రంగులో ఆకు పైన రావడం అనేది జరుగుతుంది, అలాగే ఆకులు వంకలు తిరిగిపోవడం, పూత అనేది మనకి మాడిపోయినట్టుగా ఉండి పూత అనేది కొమ్మ తీగ అనేది సాకకుండా మనకి పూత అనేది తక్కువగా వస్తుంది. దీనికి మనకు మార్కెట్లో ఉన్నటువంటి ఏదైతే ఈ థయామెథాక్సామ్ ఇంతకుముందు చెప్పాను 80 గ్రాములు ఎకరానికి, ఫిప్రోనిల్ 5% మీకు 200 ml, అలాగే మనకి స్పైనోసాడ్ 60 ml ఒక ఎకరానికి వాడుకున్నట్లయితే సరిపోతుంది. ముఖ్యంగా తెల్లదోమ, ఇందాక ఈ ఎఫిడ్స్ మనకి ఏవైతే ఉన్నాయో అది ఒక రకమైన మొజాయిక్ని వైరస్ని ట్రాన్స్మిట్ చేస్తే మనకి అవకాశం ఉంటే ఈ తెల్లదోమ అనేది ఆశించినప్పుడు ఆకు

అన్ని లేత పసుపు రంగులోకి మారి కింద పక్కకి వంగిపోయినట్టు అయిపోయి అలాగే మనకి ఈ తేనె చుక్కల్లాగా రావడం అనేది జరుగుతుంది. వీటి నివారణకు మనకి ఇందాక చెప్పినట్లుగా ఎస్టామిప్రైడ్ ఏదైతే ఉందో అది 80 నుంచి 100 గ్రాములు, అలాగే థయామెథాక్సామ్ 80 గ్రాములు, లేదా డయపెంథ్రాన్ 250 గ్రాములు ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ తెల్లదోమని లేదా తామర పురుగుని లేదా ఈ ఎఫిడ్స్ని మనం కంట్రోల్

0: గ్రాములు ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ తెల్లదోమని లేదా తామర పురుగుని లేదా ఈ ఎఫిడ్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దాని తరువాత ఈ తీగ తర్వాత పూత నుంచి పిందె దశలో మనకి ఎక్కువగా వచ్చే పురుగు ఫ్రూట్ ఫ్లై, అంటే కాయ ఈగ అంటాము పుచ్చలో. దీనివల్ల ఏంటంటే మనకి కాయకి చిన్న చిన్న బొక్కలు పెట్టి పిందెలు రాలిపోవడం, కాయని పొట్టవోలి చూస్తే లోపల కులిపోయినట్టుండి మనకు పురుగుల్లాగా కనిపిస్తుంటాయి, అలాగే చిన్న చిన్న పిందెలు కూడా రాలిపోతుంటాయి. కొన్నిసార్లు ఇది బోరాన్ లోపం అనుకుంటారు, కాదు, కొన్నిసార్లు ఈ కాయ ఈగ వల్ల కూడా జరుగుతుంది. దీనికి ముఖ్యంగా మీరు ట్రాప్స్ ఏవైతే ఉన్నాయో, క్యూల్యూర్ ట్రాప్స్, బెడ్ ట్రాప్స్ అనేది, లేదా మలాతయాన్ 400 ml ఒక ఎకరానికి, లేదా లాండా సైలోత్రిన్ 5% EC 100 ml ఎకరానికి, లేదా స్పైనోసాడ్ మీరు 60 ml వాడుకోవచ్చు. అలా కాకుండా ప్రొఫెనోఫాస్ 400 ml ఎకరానికి, ఫెనజక్విన్ 200 ml వాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ దశలు ఏవైతే ఉన్నాయో, ఆకు దశ నుంచి తీగ దశలో రసం పీల్చే పురుగులు బాగా ఎక్కువగా ఉంటాయి. ఒక్కసారి పూత మొదలైన కాడి నుంచి ఈ కాయేగా, అలాగే ఈ తెల్లదోమ ఎఫిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి రైతు సోదరులు గమనించుకొని వాడుకోవాల్సింది. మీరు ఈ సయాంత్రిన్ లిప్రోల్ అనే ఈ మీకు మార్కెట్లో బెనీవియా అని దొరకడం కూడా జరుగుతుంది, అది కూడా మీరు కాయ తినే పురుగులకి లేదా రసం పీల్చు పురుగులకి కూడా పనిచేస్తుంది కాబట్టి దీన్ని కూడా మీరు వాడుకోవచ్చు. ముఖ్యంగా మనకి కొద్దిగా మన బెట్ట వాతావరణంలో మనకి తెగుళ్ళు సమస్య అనేది కొద్దిగా తక్కువ, కానీ ఈ పుచ్చలో ఎక్కువగా వచ్చేది మనకి ఆకుపైన బూడిద తెగులు. ఈ బూడిద తెగులు అనేది మనకి నివారణ కోసం మనకి మార్కెట్లో ఎగ్జకొనజోల్ ఏదైతే ఉందో 200 ml ఒక ఎకరానికి, అలాగే టెబ్యుకొనజోల్ 200 ml ఒక ఎకరానికి, లేదా మనకి మైక్లోబుటానిల్ 150 grams ఎకరానికి, లేదా డైఫెనకొనజోల్ 100 ml ఒక ఎకరానికి వాడుకున్నట్లయితే సరిపోతుంది. అలాగే మనకి ఆకు మీద మచ్చ అనేది వస్తుంది, దీనివల్ల ఆకు మీద శిలీంద్రం అనేది ఆశిస్తుంది. మచ్చలు మనకి ఈ త్రిభుజాకారం లేదా కొద్దిగా కోణాకారంలో మచ్చలు వచ్చి, చివరలు మచ్చలు వచ్చి ఈ రావడం జరుగుతుంది. దాని నివారణకు మనకి మార్కెట్లో మెటలాక్సైల్ విత్ మ్యాంకోజెబ్ కాంబినేషన్, అలాగే
1: మీరెంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పుచ్చ సాగులో సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి దర్శి కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ టి వెంకటేశ్వర రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ పివి నరసింహారావు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన గురించి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరి సాధు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వరరావు.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకం గురించి మనతో మాట్లాడటానికి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరి సాధు గారు మన ఆకాశవాణి స్టూడియోస్లో మనతో ఉన్నారు. ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి హరి సాధు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్.
2: నమస్కారం సార్.
1: హరి సాధు గారు, ముఖ్యంగా మన దేశంలో ఆంధ్రప్రదేశ్ మత్స్య సంపద విషయంలో అగ్రస్థానంలో ఉంది.
2: అవును సార్.
1: ఇంకో విషయం ఏమిటంటే, మత్స్య సంపదలో మన నెల్లూరుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనికి గల ప్రధాన కారణం ఏమిటండి?
2: ఒక ప్రత్యేకమైన స్థానానికి నెల్లూరు జిల్లా రైతాంగానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది సార్. రిస్క్ని తీసుకోగలగడం, ఎంటర్ప్రీనర్షిప్ అనేది నెల్లూరు జిల్లా రైతులకి కొండంతుంది. అదే దీనికి ప్రధాన కారణం. తర్వాత తదనుగుణంగా మనకు వనరులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి సార్. వనరుల్లో భాగంగా మంచినీటి వనరులు. ఇక్కడ మంచినీటి వనరులు అంటే సెలినిటీ అంటే లవణీయత 0.5 PPT పార్ట్స్ పర్ 1000 ఉండేటటువంటి నీటి వనరులను మనం మంచినీటి వనరులుగా పరిగణిస్తాం. అయితే 0.5 PPT నుండి 30 PPT లవణీయత ఉండేటటువంటి నీటిని బ్రాకిష్ వాటర్గా పరిగణిస్తాం. 30 PPTకి మించి ఉండేటటువంటి నీటి లవణీయత ఉండే వాటిని సముద్రం నీటిగా పరిగణిస్తాం. నెల్లూరు జిల్లా ప్రత్యేకత ఏంటంటే, ఈ 3 రకాల నీటి వనరులు మనకు పుష్కలంగా ఉన్నాయి సార్.
1: ఈ 3 రకాల నీటి వనరుల లభ్యత మనకు నెల్లూరుకు ఉండటం వల్ల ఇక్కడ ఆక్వారంగం గణనీయమైన ప్రగతి సాధించింది కదండి?
2: అవును సార్.
1: ఇక ఈ ఆక్వారంగాన్ని అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది కదండి?
2: అవును సార్.
1: ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటండి?
2: సార్, మన భారతదేశంలో ఆక్వా రంగానికి అత్యున్నతంగా బలోపేతం చేసే నిమిత్తం ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన అనేది కేంద్ర కేబినెట్ 8 ఫిబ్రవరి 2024 ఆమోదించింది సార్. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఆక్వా రంగంలో ఉండేటటువంటి అసంఘటితమైనటువంటి వర్గాన్ని క్రమంగా సంఘటితంగా రంగంగా మార్చుకోవడం అనేది దీంట్లో ప్రధానమైన అంశం. అంటే మనందరికీ తెలుసు, అసంఘటిత రంగం అంటే అన్ఆర్గనైజ్డ్, అంటే ఒక నియమం, ఒక నిబద్ధత, ఒక ప్రణాళిక, ఒక గవర్నమెంట్ సపోర్టు అలాంటి అంశాలు, ఒక ప్రొసీజర్ ప్రోటోకాల్ ఏం లేకుండా జరిగేటటువంటి ఒక రంగం. అదే సంఘటితం అంటే ఆర్గనైజ్ సెక్టార్ అంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఒక ప్రణాళిక మేరకు, ఒక నిబద్ధత మేరకు, గవర్నమెంట్ సపోర్టు వీటన్నిటితో ముడిపడి ఉండి ముందుకు పోయేటటువంటి అవకాశంగా మారేటటువంటి రంగం అంటే సంఘటిత రంగం కింద చెప్పుకోవచ్చు.
1: జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఎకరాల్లో ప్రస్తుతం చేపలు రొయ్యల పెంపకం జరుగుతుందండి?
2: చేపల పరంగా మాట్లాడితే జిల్లా వ్యాప్తంగా 20,000 నుంచి 25,000 ఎకరాల్లో సాగు జరుగుతుంది సార్. అదే రొయ్యల విషయం, దాదాపు 50,000 నుంచి 60,000 ఎకరాల వరకు
1: సాగు జరుగుతుంది.
2: 60,000 ఎకరాల వరకు ఉంది సార్. 50,000 నుంచి 60,000 ఎకరాలు ఉంది.
1: ముఖ్యంగా ఈ చేపల విషయం తీసుకుంటే గనక ఎకరాకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం ప్రస్తుతం వస్తుందండి?
2: చేపల సాగులో సార్ ప్రస్తుత పరిస్థితుల్లో మనం నెల్లూరు జిల్లాలో గమనించినట్లయితే 3 టన్నులు పండించే పరిస్థితుల్లో ఎకరా మీద సుమారు 1 లక్ష రూపాయలు, 4 టన్నులు పండించే పరిస్థితుల్లో 1,20,000 రూపాయలు 1,20,000 వచ్చే అవకాశం ఉంది సార్.
1: ఇక రొయ్యల సాగులో అయితే అండి,
2: అంటే 4 టన్నులు మనం పండించే పరిస్థితుల్లో మనకు ఎకరా మీద 4 లక్షల వరకు కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది సార్.
1: ఈ ఆక్వా రంగం ప్రస్తుతం చాలా ఒడిదుడుకులు కూడా ఎదుర్కొంటూ ఉంది.
2: వాస్తవం సార్.
1: సరే, లాభం ఒకటైతే నష్టాలు వచ్చే ప్రమాదం ఏమన్నా ఉందండి దీంట్లో?
2: ఆదాయం తక్కువ రావడం, నష్టాలు మెండుగా ఉండడం అనేది సర్వసాధారణం సార్. వెన్నామి రొయ్యల్లో అయితే, అదే చేపల్లో అయితే స్టేబుల్గా ఉంటుంది సార్. నష్టాలేం ఉండదు, ఆదాయం అనేది ఒక స్టేబుల్గా వస్తుంది. ఈ రొయ్యల పరంగా మాట్లాడితే ఇది ఖచ్చితంగా రిస్క్తో కూడింది, ఆదాయం కూడా ఒడిదడుకులు ఉండేది.
1: వీటన్నిటినీ పరిగణలోకి తీసుకునే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని ప్రవేశపెట్టారు కదా?
2: అవును సార్.
1: ఈ పథకం ముఖ్య ఉద్దేశం మీరు ఇందాకే చెప్పారు, అసంఘటిత రంగాన్ని సంఘటిత రంగంగా మార్చే ఉద్దేశం మొదటిదని.

0: అంటే వీటిలో ఉన్న ప్రధాన అంశాలు ఏమిటి, వాటిని కొంచెం మాకు వివరిస్తారా?
1: ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజనలో ప్రధానంగా 4 కాంపొనెంట్స్ ఉన్నాయి సార్. ఆ మొదటి కాంపొనెంట్లో 2 సబ్ కాంపొనెంట్స్ ఉన్నాయి. అందులో మొదటి సబ్ కాంపొనెంట్ ఏం చేస్తుందంటే, ఈ ఒక ఫార్మలైజేషన్ అండ్ క్రెడిట్ యాక్సెస్, అంటే ఈ అసంఘటిత రంగంలో ఉండేటటువంటి ఈ స్టేక్ హోల్డర్స్కి ఒక డిజిటల్ ఐడి ఇవ్వడం, రిజిస్ట్రేషన్ ఇచ్చి ఫార్మలైజేషన్ చేస్తుంది. ఇది మొదటి సబ్ కాంపొనెంట్. 2 కాంపొనెంట్ ఏంటంటే, వీరికి ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం కాబట్టి ఆ ఇన్సూరెన్స్కి కావాల్సినటువంటి ప్రోత్సాహం అనేది ఇస్తుంది. తర్వాత 2 కాంపొనెంట్కి వచ్చినట్లయితే, ఈ వాల్యూ చైన్ ఎఫిషియన్సీస్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఆక్వా రంగంలో ప్రొడక్షన్, ప్రాసెసింగ్, స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్, మార్కెటింగ్ వీటన్నిటిలో కూడా ఈ వాల్యూ చైన్ ఎఫిషియన్సీని ఎస్టాబ్లిష్ చేసి దీన్ని సస్టైనబుల్గా, అంటే 10 కాలాల పాటు ఈ యొక్క రంగం ముందుకు పోయే విధంగా చూడడం అనేది దీని ఉద్దేశం. తర్వాత 3 అంశం ఏంటంటే, సేఫ్టీ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్. అంటే ఇక్కడ మనం ఎంత పండించామనేది ముఖ్యం కాదు, మనం ఈ సేఫ్టీ క్వాలిటీ సిస్టమ్స్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదనేది ఒక మానిటర్ చేయాల్సిన అంశం ఉంది. కాబట్టి అది ఈ చేపలు మరియు చేపల ఉత్పత్తిలో భద్రత మరియు నాణ్యత హామీ వ్యవస్థను స్టాండర్డైజ్ చేయడం, వాటికి సర్టిఫికేషన్ ఇవ్వడం, ట్రేసబిలిటీ ఏర్పాటు చేయడం. ట్రేసబిలిటీ అంటే రైతు విత్తనం చెరువులో వదిలింది మొదలుకొని పంట బయటకు తీసి అది మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అయ్యి మళ్ళీ స్టోరేజీ మళ్ళీ ఎక్స్పోర్టు అన్ని అంశాలలో ఏ రోజు ఏ విధంగా జరిగింది అనేటటువంటి ఒక సర్టిఫికేషన్ అన్నమాట. ఇది కూడా ఈ యొక్క 3 కాంపొనెంట్ చూస్తుంది. తర్వాత చివరి కాంపొనెంట్ ఏం చేస్తుందంటే, ఏది చేయాలన్నా ఒక ప్రాజెక్ట్ నిర్వహణ కావాలి, మానిటరింగ్ కావాలి, వీటికి సంబంధించినటువంటి సపోర్ట్స్ని అలానే వాటికి కావాల్సిన ఎఫిషియన్సీని ఈ యొక్క అసంఘటిత రంగంలో ఉండి పనిచేసే వారందరికి కూడా అందజేస్తుంది సార్.
0: సార్, ఇక ఈ నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ NFDP పోర్టల్ ఉంది, అది కూడా కాకుండా మొబైల్ యాప్ కూడా రూపొందించారు కదా?
1: అవును సార్.
0: ఈ యాప్లో కానీ పోర్టల్లో కానీ రిజిస్టర్ చేసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయండి?
1: నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఒక గవర్నమెంట్ ప్లాట్ఫామ్ సార్. ఇది దీంట్లో రైతులు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారి డేటా అనేది పొందుపరచబడుతుంది, వాళ్ళు ఆక్వా రైతులుగా అక్కడ నిర్దేశితం అవుతారు.
0: సార్, ఈ ఆక్వా రంగాన్ని తీసుకుంటే గనక ముందు చేపలు పండించేవాళ్ళు కానీ చేపలు పట్టేవాళ్ళు కానీ అట్లా ఏ స్థాయిల్లో ప్రజలు పనిచేస్తూ ఉంటారండి?
1: ఈ ఆక్వా రంగంలో సార్ 2 విధాలుగా మనం చెప్పాలి సార్ ఈ అంశాన్ని. 1 క్యాప్చర్ ఫిషరీస్, 2 కల్చర్ ఫిషరీస్. అంటే వలలు బోట్ల సహాయంతో మనం ఆ చేపలు నదీ జలాలు కానీ సముద్ర జలాల్లో కానీ ఉండేటటువంటి చేపలను మనం పట్టుకునేదాన్ని క్యాప్చర్ ఫిషరీస్గా భావిస్తాం. తర్వాత మనకు కల్చర్ ఫిషరీస్కి వస్తే ఇది చాలా భారీ అంశం. ఈ కల్చర్ ఫిషరీస్లో మనకు హ్యాచరీస్ అనేవి ఉంటాయి, ప్రధానంగా సీడ్ ప్రొడ్యూస్ చేయాలి. ఆ హ్యాచరీస్లో చాలామంది సిబ్బంది పనిచేస్తారు. ఈ కల్చర్ పాండ్స్లో, అది చేపలు కానివ్వండి రొయ్యలు కానివ్వండి, ఇక్కడ ఈ కల్చర్ పాండ్స్లో చాలామంది సిబ్బంది పనిచేయడం జరుగుతుంది. అలానే వీటిని హార్వెస్ట్ చేసేదానికి కూడా కొంత సిబ్బంది కావాలి. తర్వాత వాటిని ఐసింగ్ చేయడం, తర్వాత స్టోరేజ్ చేయడం, ప్రాసెసింగ్ చేయడం, తర్వాత ట్రాన్స్పోర్ట్ చేయడం. సో ఈ అన్ని యొక్క దశలలో కూడా దానికి తగ్గ వ్యక్తులు పనిచేస్తూనే ఉంటారు సార్.
0: ప్రజలతో పాటు టెక్నాలజీ కూడా, అంటే కోల్డ్ స్టోరేజీలు కానీ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ, దీనికున్న టెక్నాలజీకున్న ప్రత్యేకత ఏంటండి దీంట్లో?
1: ఇక్కడ టెక్నాలజీ పరంగా సార్, ఈ ప్రాసెసింగ్ ప్లాంట్స్కి వస్తే చాలా 1000తో కోటాను కోటుతో కూడింది. అలానే దీంట్లో సిబ్బంది కూడా టెక్నికల్లీ ఎక్స్పర్టైజ్ పీపుల్ మాత్రమే పనిచేస్తారు సార్. అంటే ఫిషరీస్ ప్రొఫెషనల్స్ పనిచేస్తారు ప్రధానంగా. అంటే క్వాలిటీ స్టాండర్డ్స్, మైక్రోబయాలజీ ల్యాబ్స్ అయితేనేమి, అలానే ఆ గ్రేడింగ్ అయితేనేమి, గ్రేడింగ్లో కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ పనిచేయాలి, స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసే విధంగా తీసుకుంటారు. అలానే హ్యాచరీస్ కూడా అలానే ఉంటుంది సార్. హ్యాచరీస్లో కూడా మీరు గమనించినట్లయితే ఆ బ్రూడర్ తల్లి రొయ్యను మనం తీసుకొచ్చి దాన్ని బ్రీడింగ్ చేయడం, తర్వాత వాటిని మనం ఆ లారవల్ స్టేజెస్ని హ్యాచరీలో వివిధ దశల్లో డెవలప్ చేసే నిమిత్తం టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అనేది చాలా అవసరం సార్. అలా చేయగలిగితేనే దానికి తగ్గ ఫీడ్స్ విషయమైతేనే అన్ని విషయాల్లో ఆ టెక్నికల్ ఎక్స్పర్టైజ్తో పాటు ఆ బ్రోడర్ యొక్క క్వాలిటీ ఇవన్నీ ఉంటేనే కూడా ఆ హ్యాచరీలో ఉండే పిల్ల అనేది నాణ్యమైనది వస్తుంది.

0: ఎప్పుడైతే హ్యాచరీ పిల్ల నాణ్యమైంది వస్తుందో కల్చర్ అనేది ఆటోమేటిక్గా సక్సెస్ అవుద్ది సార్.
1: ఇంత చేయాలి కాబట్టే చాలా ఖర్చుతో కూడిన విషయం
0: అవును
1: ఇవన్నిటినీ.
0: అవునండి.
1: ఈ మధ్య ముఖ్యంగా ఈ ఆక్వారంగం ఎలాంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటుందండి?
0: ఈ ఆక్వారంగంలో ఒడిదుడుకులు చెప్పాలంటే మనం ముందుగా అనుకున్న విధంగా రైతుకి గిట్టుబాటు ధర రావట్లేదు. ప్రధానంగా ఎంతో వ్యయ ప్రయాసాలతో రైతు సాగు చేస్తున్నాడు. ఎప్పుడైతే పంట చేతికి వచ్చే లోపల రేట్ అనేది పడిపోవడం.
1: ఇలాంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించే ఉద్దేశంతోనే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని ప్రవేశపెట్టారు కదా.
0: అవునండి.
1: వీరందరికీ ఈ రుణ సదుపాయాన్ని కల్పించడానికి ఈ పథకంలో ఏమన్నా అవకాశం ఉందండి? మరో విషయం ఏమిటంటే ఈ ఆక్వా పరిశ్రమలో ఇన్సూరెన్స్ కూడా చాలా కీలకమైనది కదా.
0: అవునండి.
1: దీనికి సంబంధించి ఈ పథకంలో ఏమన్నా అవకాశం ఉందండి?
0: సార్ ఇది దీని ప్రధాన ఉద్దేశ్యమే అసంఘటిత రంగంలో ఉండేవారందరికీ రుణాలు ఏర్పరచడం, సబ్సిడీలు ఏర్పరచడం, ఇన్సూరెన్స్ ఇవ్వడం.
1: ప్రభుత్వ పరంగా ఇన్సూరెన్స్కి ఏమన్నా సహాయం అందిస్తున్నారా ఆక్వా రైతుల కోసం?
0: ఆక్వా రైతుల కోసం వారికి ఇన్సూరెన్స్ని కట్టేదానికి వాళ్ళకి ఎంకరేజ్ చేసే నిమిత్తం వారు కట్టవలసిన ప్రీమియంలో సుమారు 40% వరకు లేదా గరిష్టంగా హెక్టార్కి 25,000 రూపాయలు ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది గవర్నమెంటే భరిస్తుంది సార్. కనీసం 100,000 హెక్టార్లకి ఈ ఇన్సూరెన్స్ ఇవ్వాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతే కూడా కాకుండా ఎస్సీ ఎస్టీ మరియు మహిళలకు కూడా ఈ 40% కాక మరొక 10% కూడా ఇన్సూరెన్స్ను ప్రోత్సాహంగా అందజేస్తున్నారు సార్.
1: మిగతా రైతుల్లాగానే ఈ ఆక్వా రైతుల్లో కూడా చాలా తక్కువ ప్రాంతంలో చేపలు కానీ రొయ్యల పెంపకం చేసే రైతులు ఎక్కువ మంది ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిన్న రైతులకి ఈ పథకం ద్వారా ఎలాంటి ప్రోత్సాహకాలు లభిస్తున్నాయండి?
0: వాళ్ళు కోఆపరేటివ్స్గా మారితే ఈ పథకం కింద సుమారు 5,500 ఫిషరీస్ కోఆపరేటివ్స్కి, అలానే ఎఫ్పిఓస్కి, అలానే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి కూడా బలోపేతం చేయడానికి వీరి యొక్క అజెండాలో ఒక భాగం ఉంది సార్. తర్వాత సహకార సంఘాలు ఏర్పడి వారికి భారీ పెట్టుబడుల్లో భాగంగా ప్రాసెసింగ్ అయితేనేమి, కోల్డ్ స్టోరేజ్ అయితేనేమి, వాల్యూ అడిషన్ అయితేనేమి, వీటన్నిటికి కూడా చేయడానికి కావాల్సినటువంటి ఈ స్కీమ్స్ను కూడా వారికి అందజేస్తుంది సార్. అంతే కూడా కాకుండా ఈ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఇవ్వడం అయితేనేమి, మార్కెట్ లింకేజెస్ వారికి అందజేయడం అయితేనేమి, వాటన్నిటితో పాటు ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్లో భాగంగా ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ వారి కూడా కల్పించి వారికి ఒక ప్రత్యేకత అనేది గవర్నమెంట్ ఇస్తుంది సార్, బాగా ఎంకరేజ్ చేస్తుంది.
1: ఇక ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజనలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటానికి రుణ సదుపాయం ఏమన్నా కల్పిస్తుందండి?
0: ఈ మైక్రో మరియు అంటే చిరు చిన్న యూనిట్లకి ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ ఇవ్వడం, క్రెడిట్ లింక్డ్ సపోర్ట్ ఇవ్వడం, తర్వాత ఈ ఫెసిలిటేషన్ సర్వీస్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం ముందు మాట్లాడుకున్నటువంటి కాంపోనెంట్ 1, కాంపోనెంట్ 2 ద్వారా అందిస్తున్నారు సార్. నెక్స్ట్ 2వ అంశానికి వస్తే వివిధ బ్యాంకులు, సహకార సంస్థలు, ఎన్బిఎఫ్సిల ద్వారా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం, టర్మ్ లోన్ ఇవ్వడం వంటి అనుకూలతలు కూడా బాగా అందజేస్తున్నారు సార్.
1: హరిసాదు గారు ఇవాళ మా ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకం గురించి చాలా విలువైన సమాచారాన్ని మా రైతులకు అందించారు. ధన్యవాదాలు సార్.
0: థాంక్ యూ సో మచ్ సార్.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన గురించి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరిసాదు గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. యువవాణి.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం శ్రోత కానివాడు వక్త కాలేడు ఈ అంశం గురించి వేములకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం వింటారు. అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన

0: పరిశ్రమలు ఈ అంశం గురించి తెలుసుకుంటారు. ముందుగా విందాం విద్య ఉద్యోగ సమాచారం. విశాఖపట్నంలో 42 అప్రెంటిస్లు. విశాఖపట్నంలోనే డిఆర్డిఓ నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ ఎన్ఎస్టీఎల్ గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ ఐటీఐ అప్రెంటిస్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం ఖాళీల సంఖ్య 42. ఖాళీల వివరాలు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు 10 ఖాళీలు, టెక్నికల్ అప్రెంటిస్లు 10 ఖాళీలు, టెక్నీషియన్ ఒకేషనల్ అప్రెంటిస్లు 22 ఖాళీలు. విభాగాలు మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ IEEE, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫిట్టర్ డీజిల్ ఆర్ మోటార్ మెకానికల్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ అండ్ సెక్రటేరియల్ అసిస్టెంట్. అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ బీఈ లేదా బీటెక్ డిప్లొమా ఐటీఐలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ళు నిండి ఉండాలి. కాల వ్యవధి అప్రెంటిస్షిప్ పూర్తి చేయటానికి సంబంధించిన కాలం 12 నెలలు. ఎంపిక విధానం విద్యార్హతలు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు దాఖలకు చివరి తేదీ 19/5/2026. వెబ్సైట్ చిరునామా https://drdo.gov.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి https://drdo.gov.in. మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం శీర్షికన ఉద్యోగ సమాచారం విన్నారు. ఇప్పుడు వినండి శ్రోత కానివాడు వక్త కాలేడు ఈ అంశం గురించి వేములకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం.
1: మహాత్మాగాంధీ, ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, విన్స్టన్ చర్చిల్ ఈ ముగ్గురికి వినడం చాలా ఇష్టం. శ్రోత కానివాడు వక్త కాలేడు అని నమ్మిన నాయకులు. అందుకే వారు ముగ్గురు ఆదర్శప్రాయులు అయ్యారు. ఎంత చక్కని వక్తలో వారు, అంత మంచి శ్రోతలు కూడా. మంచి కమ్యూనికేషన్స్ అంటే బాగా మాట్లాడమే కాదు, బాగా వినడం కూడా. నిజం చెప్పాలంటే కమ్యూనికేషన్లో వినడం చాలా ముఖ్యం. ఏ వ్యక్తి కూడా నేర్చుకోకుండా మంచి స్పీకర్ కాలేడు. నేర్చుకోవాలంటే విని తీరాల్సిందే. కొంతమంది బాగా మాట్లాడడం నేర్చుకున్నా వినడం మానేస్తారు. దానివలన వారి అభివృద్ధి అక్కడే ఆగిపోతుంది. మీరు మాట్లాడుతూ ఉంటే మీరు ఎప్పటికీ వినరు, వినలేరు కూడా. కాబట్టి ఉద్యోగంలో, ఏదైనా సభల్లో, సమావేశాల్లో ఎవరు మాట్లాడినా విందాం. విన్నందువలన మనకు రెండు లాభాలున్నాయి. మొదటిది, అతను బాగా మాట్లాడితే అందులో విషయాలను గ్రహించి మన అభివృద్ధికి ఉపయోగించుకోవచ్చు. రెండవది, అతను బాగా మాట్లాడలేకపోతే అలా మాట్లాడకూడదనే పాఠం కూడా నేర్చుకోవచ్చు. అందుకే వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరించదగున్ అనే సుమతి శతకంలో కవి చెప్పాడు. కాబట్టి మనకు తెలిసిన భాషలో, కొంచెం అర్థమయ్యే భాషలో ఎవరు మాట్లాడినా వింటే మంచిదే. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన హాఫ్మన్ అనే ప్రొఫెసర్ ఒక ఆసక్తికరమైన సర్వే నిర్వహించారు. అమెరికాలో చాలా పేరున్న ఒక కార్ల తయారీ కంపెనీలో పనిచేస్తున్న 20 సీనియర్ మేనేజర్లు, 20 జూనియర్ మేనేజర్లకు ఒక ప్రశ్నపత్రం ఇచ్చారు. ఆ మేనేజర్లు కూడా ఒక పద్ధతి ప్రకారం సెలెక్ట్ చేశారు. వారంతా 30-40 సంవత్సరాల మధ్యవారే. దాదాపు అందరూ ప్రొఫెషనల్ డిగ్రీలు చదివిన వారే. ఆ ప్రశ్నపత్రంలో ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఉత్తమ మేనేజర్కి ఉండవలసిన 2 లక్షణాలు ఏవి అనేది క్వశ్చన్. వీటి ఆన్సర్లు, ఆప్షన్ ఏ మాట్లాడడం, బి వ్రాయడం, సి వినడం, డి బాగా చదవటం. ఫలితాల్లో బాగా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే, సీనియర్ మేనేజర్లుగా సెలెక్ట్ అయిన వారిలో 18 ఈ క్వశ్చన్కి మొదటి ప్రయారిటీగా ఫస్ట్ మాట్లాడడం, ఆ తర్వాత వినడం అని ఆన్సర్ చేశారు. జూనియర్లుగా పనిచేస్తున్న వారిలో 3 మాత్రమే ఫస్ట్ ఆప్షన్గా వినడం, ఆ తర్వాతే ఆప్షన్గా మాట్లాడడం అని ఆన్సర్ చేశారు. అంటే

0: వినడం అంత ప్రాధాన్యత కాదని సీనియర్ల అభిప్రాయం. అందువలనే వారు సీనియర్ పోస్టుకు కాకుండా జూనియర్ పోస్టుకి సెలెక్ట్ కాబడ్డారు. చదువుకునే రోజుల నుంచి వినడం అలవాటు చేసుకోవాలి. అలా వినకపోతే చివరకు చిన్న ఉద్యోగంలో చేరి ప్రతి వారి మాట చచ్చినట్లు వినాల్సి వస్తుంది. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి ఇంకొకరి మాట వినాలి. విన్న తర్వాత తీసుకునే నిర్ణయం వారి ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ముందు మాత్రం వినాలి. వినటంలో సెలెక్టివ్ లిజనింగ్ అనే చక్కని ప్రక్రియ ఉంది. అంటే మనకు పనికి వచ్చేవి, ఉత్సాహపరిచేవి మాత్రమే వినే అలవాటు. ఒకవేళ వారిని నిరుత్సాహపరిచే వార్తలు, ఇష్టం లేని విషయాలు చెప్పినప్పుడు అవి విన్నా మనసుకు ఎక్కవు. నియంత హిట్లర్కి విజయం గురించి చెప్తే వినేవాడు. ఓడిపోయిన విషయాలు చెవికెక్కేవి కాదు. అవి వినకపోవడం వలన తానే నష్టపోయాడు. ఏ విధంగా వినాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన సమాజంలో ఇప్పుడు ప్రతి నగరంలో శిక్షణ తరగతులు తీసుకుంటున్నారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారు వచ్చి లెక్చర్స్ ఇస్తున్నారు. సమావేశంలో కూర్చున్న వారంతా శ్రద్ధగా వినాలంటే ఇటు స్పీకర్ బాగా చెప్పాలి, అటు మంచి ప్రేక్షకులు ఉండాలి. ఇటువంటి సమావేశాలకు వచ్చేవారు మామూలు సినిమాకు వచ్చేలాంటి ప్రేక్షకులు కాదు. కాబట్టి కొంత శ్రద్ధగా వినాలి. ఒక మంచి శ్రోతగా ఎలా వినాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఎంత స్థాయి మనిషి అయినా దయచేసి సెల్ ఫోన్ ఆఫ్ చేయండి, లేదా సైలెంట్ మోడ్లో ఉంచండి. మీరు ఫోన్లో మాట్లాడితే స్పీకర్ని అవమానించినట్లే. నా సమావేశంలో అలా జరిగితే ప్రసంగం ఆపి ఆయన ఫోన్ పెట్టేదాకా చెప్పను. దాంతో ఆయన సిగ్గుపడడం ఖాయం. స్పీకర్ మాట్లాడుతున్న సమయంలో దయచేసి పక్కవారితో మాట్లాడకండి. గుసగుసలు అసలు వద్దు. దానివలన స్పీకర్ అపార్థం చేసుకోవచ్చు. ప్రసంగం సమయంలో అడ్డుపడకండి. అనుమానాలుంటే ఆఖరులో అడగండి. మధ్యలో అడగడం వలన స్పీకర్కి కూడా ఇబ్బందే. ప్రసంగం వినేటప్పుడు వక్త యొక్క వ్యక్తిగత హోదా, కులం, జాతి గురించి ఎటువంటి నెగటివ్ ఆలోచనలను రానియకూడదు. అవి ప్రసంగ పాఠాన్ని కూడా నెగటివ్గా అందిస్తాయి. అంటే ఓపెన్ మైండ్తో వినాలి. వింటున్నప్పుడు మంచి విషయాలను, కొటేషన్స్ని మీ వెంట పట్టుకెళ్ళిన పుస్తకంలో రాసుకోండి. అంటే ఏ సెమినార్కి, మీటింగ్కు వెళ్ళినా పుస్తకం ఉండాలి. పుస్తకం హస్తభూషణం అంటారు కదా. ఎప్పుడూ ముందు వరుసలో కూర్చునే అలవాటు చేసుకోండి. మధ్యలో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తే చివరిలో కూర్చోండి. ప్రసంగం వింటున్నప్పుడు రిస్ట్ వాచ్ చూసుకోవడం, కాలు మీద కాలు వేసుకొని స్పీడ్గా ఊపడం, వేళ్ళు విరుచుకోవడం, ఆవలించడం చేయకూడదు. అవి స్పీకర్కి తప్పుడు సంకేతాలు పంపుతాయి. ఈ విషయాలను గుర్తుంచుకొని సమావేశాలకు వెళ్తే మీరు తప్పక లాభం పొందుతారు. ప్రసంగం అనంతరం సమయం దొరికితే స్పీకర్ని అభినందించండి. అతను బాగా మాట్లాడిన వాటి గురించి చెప్పండి. అతను మీకు ఆత్మీయుడవుతాడు.
1: మీరింతవరకు శ్రోత కానివాడు, వక్త కాలేడు ఈ అంశం గురించి వేములకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం విన్నారు. వినండి, తెలుసుకుందాం రండి శీర్షికన ఈరోజు శ్రోతలు తెలుసుకోబోతున్న అంశం పరిశ్రమలు. ఆధునిక యుగంలో దేశ ప్రగతి మరియు ఆర్థిక అభివృద్ధి పూర్తిగా పరిశ్రమలపై ఆధారపడి ఉంటుంది. ముడి పదార్థాలను ఉపయోగించి వివిధ ఉత్పత్తులు లేదా వస్తువులను తయారు చేసే వ్యవస్థను పరిశ్రమ అంటారు. ముడి పదార్థాల లభ్యత ఆధారంగా పరిశ్రమలను మూడు రకాలుగా వర్గీకరించారు. అవి: ఒకటి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు; రెండు, అటవీ ఆధారిత పరిశ్రమలు; మూడు, ఖనిజ ఆధారిత పరిశ్రమలు. ముందుగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమల గురించి తెలుసుకుందాం. వాటిలో ముఖ్యంగా వస్త్ర లేదా జౌళి పరిశ్రమ. మొట్టమొదటి వస్త్ర పరిశ్రమ 1818 కోల్కతాలో ఏర్పాటు చేయబడింది. కాగా విజయవంతం కాలేదు. ఆ తర్వాత 1854 ఫార్సీ వ్యాపారవేత్తల ఆర్థిక సహకారంతో బొంబాయిలో ఏర్పాటు చేశారు. స్వావలంబన సాధించిన ఏకైక పరిశ్రమగా వస్త్ర పరిశ్రమను చెప్పుకోవచ్చును. పారిశ్రామిక విప్లవం మొట్టమొదటిగా వస్త్ర రంగంలో ప్రారంభమైంది. వస్త్రాల తయారీలో భారత్ ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. భారతదేశంలో వస్త్ర పరిశ్రమలు ఎక్కువగా బొంబాయి, కాన్పూర్, కోయంబత్తూర్, అహ్మద్

అహ్మదాబాద్ నగరాల చుట్టూ ఉన్నాయి. రెండవది, జనపనార పరిశ్రమ. దేశంలో జనపనార పరిశ్రమను 1855లో కలకత్తాలోనే రిష్రా ప్రాంతంలో ఏర్పాటు చేశారు. జనపనార మరియు దాని సంబంధిత ఉత్పత్తుల్లో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. మన దేశంలో 70 జనపనార పరిశ్రమలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ నదీ తీరంలో జనపనార మిల్లులు ఎక్కువగా ఉన్నాయి. 2025లో జనుము రైతులు కార్మికులకు ప్రోత్సాహాన్ని అందించేందుకు భారత ప్రభుత్వం జాతీయ జనపనార విధానాన్ని ప్రకటించింది. మన దేశంలో జనపనార పరిశ్రమలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నాయి. పట్టు పరిశ్రమ. భారతదేశంలో ఆధునిక పట్టు వస్త్ర పరిశ్రమను 1832లో పశ్చిమ బెంగాల్లోని హౌరా ప్రాంతం వద్ద స్థాపించారు. ఈ పరిశ్రమను వస్త్ర పరిశ్రమల రాణిగా పేర్కొంటారు. ప్రపంచంలో పట్టు ఉత్పత్తిలో భారత్ 2వ స్థానంలోనూ, పట్టు వినియోగంలో 1వ స్థానంలో ఉంది. పట్టు పరిశ్రమలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, అసోం రాష్ట్రాల్లో ఉన్నాయి. ఉన్ని పరిశ్రమ. ఆధునిక ఉన్ని పరిశ్రమను 1876లో స్థాపించారు. భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లోనే బేకర్వాల్స్ పష్మినా జాతి ఉన్ని మేకల నుండి, రాజస్థాన్లోనే గుజ్జర్స్, హిమాచల్ ప్రదేశ్లోనే గద్దీస్ తెగకు చెందిన ప్రజలు అంగోరా జాతి గొర్రెల నుండి శ్రేష్టమైన ఉన్నిని సేకరిస్తారు. ఉన్ని పరిశ్రమలు పంజాబ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి. చక్కెర పరిశ్రమలు. భారతదేశంలో చక్కెర పరిశ్రమ వ్యవసాయ ఆధారిత పరిశ్రమ. భారతదేశంలో చక్కెర పరిశ్రమలు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నాయి. ప్రస్తుతం చక్కెర పరిశ్రమలు దివాలా దిశగా ఉన్నాయి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో చివరిది లక్క పరిశ్రమ. లక్క ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో లక్క పరిశ్రమలు విరివిగా ఉన్నాయి. రెండవది, అటవీ ఆధారిత పరిశ్రమలు, అదేవిధంగా ఖనిజ ఆధారిత పరిశ్రమలు ఉన్నాయి. మీరింతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, అనంతరం శ్రోత కానివాడు వక్త కాలేడు ఈ అంశం గురించి వేములకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం విన్నారు. ఇంకా తెలుసుకుందాం రండి శీర్షికన పరిశ్రమలు ఈ అంశం గురించి తెలుసుకున్నారు. ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం ఈ అంశం గురించి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: అనుబంధం. ఈ పరంపరలో ఎస్డివి అజీజ్ గారితో అలాగే డాక్టర్ కొట్టే చెన్నయ్య గారితో పరిచయం వింటారు.
1: భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయత, చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో పాత జ్ఞాపకాలు, ఇంకా రేడియోతో శ్రోతలకు ఉన్న రేడియోతో మా అనుబంధము అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కర్నూలు ఆకాశవాణి కేంద్రం నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచీకరణలో భాగంగా ఆకాశవాణి మన బానిగా వాణిగా ప్రపంచంలో నలుమూలల మన రేడియో ప్రసారాలు ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా ఈరోజు వినే సౌలభ్యం మనకు లభించింది. ఈ పరంపరలో మన ఆకాశవాణి విశేష శ్రోతల్లో ఒకరైనటువంటి ఎస్డివి అజీజ్ గారు వారి అనుబంధాన్ని పంచుకుందాం. శ్రీ ఎస్డివి అజీజ్ గారు పలు రేడియో నాటకాలు, రూపకాలు, ప్రసంగాలు, కథానికలు, కవితలు ఎన్నో ఆకాశవాణి కేంద్రాలకు వీరు రచనలు అందించారు. అలాగే వీరు ఆకాశవాణి కేంద్రంతో అనుసంధానమై అలాగే వీరు 1985 నుండి రేడియో రచనా మాధ్యమానికి ఎన్నో ఉత్తమ రచనలు అందించారు. దీనిలో భాగంగా 1994-95 జాతీయ స్థాయి ఆకాశవాణి రేడియో నాటక రచన పోటీల్లో వీరి నాటకం సామాకు ద్వితీయ బహుమతి లభించడం గర్వకారణం. మరి ఈ పరంపరలో వీరికి మన కర్నూలు ఆకాశవాణితో ఉన్న అనుబంధాన్ని పంచుకుందాం. నమస్కారం అండి, శ్రీ ఎస్డివి అజీజ్ గారు. ఈరోజు మా కర్నూలు శ్రోతలకు అలాగే ఈ కార్యక్రమాన్ని వింటున్న ఉభయ రాష్ట్ర శ్రోతలకు రేడియోతో మీకున్న అనుబంధాన్ని తెలియజేయండి.
2: 1992 మే 9 ఇది ప్రారంభోత్సవం చేయబడింది. ఆ ప్రారంభోత్సవానికి అప్పటి కేంద్ర న్యాయశాఖ మంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, అట్లాగే ప్రసార శాఖ మంత్రి అజిత్ పాంజా గారు వీళ్ళంతా వచ్చారు. ఇంకా కొందరు స్థానిక ప్రముఖులు, తర్వాత ఆకాశవాణి పెద్దలు వీళ్ళంతా వచ్చారు. మమ్మల్ని ఆహ్వానించారు, మేము కూడా పాల్గొనడం జరిగింది. అది ప్రారంభ దశ. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా 1992 నుంచి కూడా కవితలు, కథలు, వ్యాసాలు అలా అందించేవాడిని నేను. ఈ పరంపరలో భాగంగా అప్పుడు స్టేషన్ డైరెక్టర్ మాచిరెడ్డి గారు ఉండేవారు. వారి సూచన మేరకు స్థానిక చరిత్రలను రూపకాలుగా రాయడం జరిగింది. రేడియో నాటికలు రచించడం జరిగింది. అలాగే కొన్ని కథలు, కథానికలు అలాంటివి కూడా చదవడం జరిగింది. ఆ పరంపర ఇప్పటికీ అలాగే కొనసాగుతూ ఉంది. ఈ సందర్భంగా చెప్పొచ్చేది ఏంటంటే, కాలం మారే కొద్దీ సాంకేతిక ప్రక్రియల్లో అనేక మార్పులు వస్తాయి. ఒకప్పుడు తోలుబొమ్మలు ఉండేవి, దాన్ని జనాలు విపరీతంగా ఆదరించేవారు. ఈ రేడియో దాదాపు 1930 ఆ ప్రాంతం నుంచి మన భారతదేశంలో మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సాంకేతిక ప్రక్రియలో ప్రసారమయ్యే నాటకాలు ఇప్పటికీ కూడా సామాన్య జనానికి చేరువవుతూనే ఉన్నాయి. అది చాలా సంతోషించదగ్గవు. ఎన్నో సమాజంలో అన్ని మార్పులు వచ్చినా సాంకేతికంగా ఇది మాత్రం ఇంకా జనాలకు వెళ్తూ ఉంది. ఇంకా కొత్త తరహాలు ఇప్పుడు FM స్టేషన్ రావడం వల్ల, మొబైల్ ఫోన్స్ లో ఉండటం వల్ల, కార్లలో కూడా అవైలబిలిటీ ఉండటం వల్ల అందరూ వినగలుగుతున్నారు. ఇన్ని ప్రక్రియలు వచ్చినా, ఇంత ఆధునాతకం యొక్క మార్పులు వచ్చినా ఇప్పటికి కూడా కళ్ళు మూసుకొని ఏదో లోకాలకు తీసుకెళ్లే ఒక ఏకైక ప్రక్రియ ఆకాశవాణి కేంద్రమే. ఎందుకంటే దృశ్యం కళ్ళ ముందు చూస్తే ఈ కళ్ళకే ఎక్కువగా ఉంటుంది, మైండ్లో తక్కువగా ఉంటుంది. కానీ ఇది శ్రవ్యం అనేది ఊహ ఎక్కువగా వస్తుంది. అది చాలా ఆనందాన్ని ఇస్తుంది, అనుభూతిని కూడా ఇస్తుంది. అది చాలా సంతోషదగ్గ విషయం. ఈ 90 సంవత్సరాల పరిధిలో ఆకాశవాణితో అనుబంధం అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం, అందుకు నాకు ఆకాశవాణితో ఉన్న అనుబంధాన్ని ఈ కొద్ది విషయాలు పంచుకునే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు.
1: చాలా చక్కగా చెప్పారు. మీరు తెన్నేకల్ ముట్టడి గురించి ఒక పుస్తకం రాశారు, మా లైబ్రరీలో ఇంకా ఉంది. అలాగే మన కర్నూలు గొప్పతనం ఏమంటే రేనాటి చంద్రులు, అంటే అక్కడ ఊయలవాడ నరసింహారెడ్డి కానీ, కోయలకుంట్లలో బుడ్డ వెంగళరెడ్డి గారు కానీ. బుడ్డ వెంగళరెడ్డి గారికి ఆ రోజుల్లోనే బ్రిటిష్ రాణి ఎలిజబెత్ గారు ఒక బంగారు హారాన్ని కూడా, పథకాన్ని కూడా పంపించడం జరిగింది. ఇంకా కళలకు నిలయమైన ఈ ఆకాశవాణిలో సాహిత్యము, సంగీతము వీటన్నింటి గురించి మీరు తెలియజేశారండి. తర్వాత ఆకాశవాణి చరిత్రను, తర్వాత కర్నూలు ఆకాశవాణితో మీకున్న అనుబంధం కూడా తెలియజేశారు. అయితే ముఖ్యమైన ఒక ప్రశ్న అండి, ఈ మన కర్నూలు ఆకాశవాణికి ఒక ప్రత్యేకత ఉందండి. అంటే ఎప్పుడైనా సరే విపత్తుల సమయంలో ఆకాశవాణి స్పందిస్తుంది అనేది యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలుసండి. అక్టోబర్ 2, 2009 మన కర్నూలులో చాలా వరదలు వచ్చాయి, చాలా వరకు మన కర్నూలు మునిగిపోయింది. ఏ విధంగా మన కర్నూలు ప్రజలకు అండగా నిలిచి కర్నూలు ప్రజలకు ఆ రోజు ఎంతవరకు సాయం చేసిందో తెలియజేస్తారు.
2: తప్పకుండా, ఎందుకంటే మన కర్నూలుకు దాదాపు వరదలు రావడం తక్కువ. అయితే

0: కర్ణాటకలో విపరీతం కురిసిన వర్షాల వల్ల ఈ హందరి తుంగభద్ర అక్కడి నుంచి కృష్ణానది ఇవన్నీ కూడా బాగా నిండుగా ప్రవహించి చుట్టుపక్కల ఊర్లను కర్నూలు ముంచెత్తింది. ప్రతి నిమిషము ఒక అరగంటకు గంటకోసారి ఆకాశవాణి కేంద్రము వరదలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారు జనాలు, తర్వాత ప్రజలు ఎక్కడ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి, ఎక్కడెళ్తే సేఫ్గా ఉంటుంది, అట్లాగే ప్రభుత్వ అధికారులను ఎట్లా కన్సల్ట్ కావాలి. అప్పట్లో అందరూ కూడా ఇంకోటి ఏముందంటే ఈ వరదల్లో కూడా కొందరు కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఆ తగు సమాచారం సేకరించి శ్రోతలకు అందించారు. అది చాలా గొప్ప విషయము, రెండోది మర్చిపోలేని విషయం.
1: ఇంకా ఆ రోజు ఓ రెండు రోజుల వరకు కరెంటు కూడా లేదు,
0: కరెంటు లేదు,
1: తిన్నీకే తిండి లేదు. అయితే అండి చాలా చక్కగా చెప్పారు, మీ యొక్క అనుభవాలు చాలా ఉపయోగపడతాయి మా శ్రోతలకు. ఇకపోతే అండి వ్యవసాయ కార్యక్రమాలు, తర్వాత వైద్య సలహాలు, ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మనం చేస్తా ఉన్నామండి. అంతేకాకుండా ప్రజల ఆనందం కొరకు మనం ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కూడా రూపొందించడం జరుగుతుంది. ఈ రైతుల కార్యక్రమాలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో మీ ద్వారా మా శ్రోతలకు తెలియజేయండి.
0: వ్యవసాయ విషయంలో రేడియో స్టేషన్ మించింది, ఎందుకంటే రైతులకు ఆధునిక పంటల గురించి, ఆధునిక వ్యవసాయ పరికరాల గురించి, ఆధునికంగా రైతులు చేపట్టవలసిన పలు సంస్కరణల గురించి వ్యవసాయ పరంగా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు స్వయంగా రైతును కాకపోయినా వింటూ ఉంటాను. ఏ కాలంలో ఏ పంట వేసుకోవాలి, ఏ తెగుళ్ళు వస్తాయి, ఏ మందు కొట్టాలి, ముందే తెగుళ్ళు రాకుండా ఏ జాగ్రత్త పడాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, తర్వాత పంటలు వాటికి ఎంత సాంద్రత మేర మందు పెట్టాలి, ఎంత వాటర్ పెట్టాలి, పండ్ల తోటలు, తర్వాత గేదెలు పశువులు వీటిని కూడా ఉంటుంటారు. ఎందుకంటే మా వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చింది. తర్వాత మీరు సమాచార రంగానికి సంబంధించిన వ్యక్తులను సంప్రదించి లేదా వాళ్ళలో ఇంటర్వ్యూలు ఇప్పించి వాళ్ళతో ప్రజానీకానికి ముఖ్యంగా రైతాంగానికి తెలియజేయడం చాలా గొప్ప విశేషం.
1: అజీజ్ గారు రేడియో స్టేషన్కి వచ్చి మరి కర్నూలు ఆకాశవాణి కేంద్రం పుట్టుక గురించి, అలాగే పుట్టక ముందు నుంచి కూడా మీకు రేడియో పట్ల ఆసక్తి గురించి, పుట్టిన తర్వాత రేడియో స్టేషన్ ఒకసారి కర్నూలులో ఏర్పడిన తర్వాత ఇంకా మీరు మీ రచనని అభివృద్ధి చేసి జాతీయ స్థాయిలో అవార్డులు అందుకునే స్థాయికి మీరు ఎదిగారంటే నిజంగా మెచ్చుకోవాల్సిందే అండి. ఇటువంటి గొప్ప కళాకారులను మన రేడియో ఎప్పటికీ ప్రోత్సహిస్తుందండి. ఇంకా మున్ముందు కూడా మన రేడియో నిత్య నూతనంగా వర్ధిల్లాలని కోరుకుంటూ నమస్కారం అండి.
0: మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
1: మన కర్నూలు ఆకాశవాణికి చెందిన మరొక విశేష శ్రోత డాక్టర్ కొట్టే చెన్నయ్య గారు ఉన్నారు. వీరు వచ్చేసి హిస్టరీ విభాగంలో పీజీ పిహెచ్డి చేసి తర్వాత జూనియర్ కళాశాలలో ఉద్యోగం సంపాదించి లెక్చరర్గా, ఆ తర్వాత ఇటీవలి కాలంలోనే వీరు మన కర్నూలు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ప్రిన్సిపల్గా పదవీ విరమణ పొందారు. మరి వీరు మనతో ఉన్నారు, ముందుగా వీరిని మనము ఆహ్వానిద్దాము. నమస్కారం అండి డాక్టర్ కొట్టే చెన్నయ్య గారు. ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ప్రసంగాలు, ఎన్నో సాహితీ సభల్లో మిమ్మల్ని చూస్తూ ఉంటాము, అలాగే రేడియోకి కూడా ఎన్నో కార్యక్రమాలు మీరు అందించారు. ఈ పరంపరలో మీ యొక్క అనుభవాలు మా శ్రోతలకు తెలియజేస్తారా అండి?
2: 90 ఏళ్ల రేడియోతో నా అనుబంధం 55 ఏళ్లు. కరెంటు లేని మా ఊళ్ళో 2 ఇళ్లలో రేడియోలు ఉండేవి. అప్పుడు సినిమా పాటలతో పాటు ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సంక్షిప్త శబ్ద చలన చిత్రమని 3 గంటల సినిమాను 1 గంటకు కుదించి కేవలం మాటలు మాత్రం వినిపించేవారు. మా గ్రామంలోని మహిళలకు అదే పరమానందం. సినిమా హాల్ లేని మాకు అదే చిత్రరాజమని ఆ 3 గంటల సమయం కన్నా ముందే అమ్మలక్కలు వారి ఇళ్లకు చేరేవారు. మా అమ్మగారితో పాటు మేము వెళ్లేవాళ్ళం. అదో అలవాటు అవసరంలాగా మారిపోయింది. ఆ విధంగా రేడియోతో అనుబంధం పెంచుకున్నాం. ముఖ్యంగా వార్తలు చదువుతున్నది తిరుమల శెట్టి శ్రీనివాసులు, మామిళ్ళపల్లి రాజ్యలక్ష్మి, ఏడిద నాగేశ్వరరావు, కందుకూరి సూర్యనారాయణ పేర్లు బాగా గుర్తు. కొంచెం ఊర్లో రేడియోల సంఖ్య పెరిగింది. దాంతో పాడి పంటలు, లలిత సంగీతం, సినిమా పాటలు ఇవి కూడా వినసాగాం. ఈ విధంగా హై స్కూల్ గడిచిపోయింది. ఆ తర్వాత కూడా రేడియోను ఫాలో అయ్యేవాడిని. నిరుద్యోగ పర్వంలో కూడా ఏదో చిన్న ట్రాన్సిస్టర్తో కార్యక్రమాలు తరచుగా వింటూనే ఉండేవాడిని. ఇక ఉద్యోగంలో చేరాక ఒక రేడియో కొన్నాను. ఈ 40 ఏళ్లలో 4 రేడియోలు మారాయి, కానీ వినడం మానలేదు. ఇంగ్లీష్ వార్తలు వినడం అలవాటైపోయింది. తర్వాత అనేక కార్యక్రమాలు కాలానుగుణంగా అప్డేట్ అవుతూ వస్తున్నాయి. నేను కూడా రేడియోలో ఒక భాగమయ్యాను. కర్నూలు వచ్చాక గత 30 ఏళ్లుగా దాదాపు 100కు పైగా రేడియో వ్యాసాలు రాసి చదివాను. కర్నూలు ఎఫ్ఎం 1992లో ప్రారంభించారు. ఇది ఎఫ్ఎం స్టేషన్ అయినా కూడా దాదాపు రోజుకు సొంత ప్రోగ్రాములు 7

0: గంటల 20 నిమిషాలు అందిస్తుంటారు. దాదాపు కర్నూలు జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, అలాగే కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో కొంత భాగానికి దాదాపు 26,46,000 మందికి శ్రోతలను కర్నూలు ఎఫ్ఎం ఆదరిస్తుంది. రేడియో ఒక పరికరమే కాదు, మానవాళి అభివృద్ధిలో ఒక భాగం. వాటి ద్వారానే అపారమైన జ్ఞానము చదువుకున్న చదువు రాని నిరక్షరాశిలో కూడా అందింది. భారతదేశంలో పలు రకాల సంస్కృతులు, సంగీతము, సాహిత్యము రేడియో ద్వారానే అందింది. ఈరోజు 742 ట్రాన్స్మిటర్లతో, 414 ఆకాశవాణి కేంద్రాలతో, 600కు పైగా ఎఫ్ఎం స్టేషన్లతో దేశంలో 92% భూభాగానికి 99% ప్రజలకు దేశంలో గల ప్రధాన భాషలన్నింటిలో ఆయా కార్యక్రమాలు అందించబడుతున్నాయి. ఈనాడు ఎంత టీవీలు వచ్చినా 90 ఏళ్లు గడిచినా కూడా రేడియో ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు. సెల్ ఫోన్లలో కూడా రేడియో ప్రసారాలు అందుతున్నాయి. ఎఫ్ఎంలు, ప్రైవేట్ ఛానల్స్ వచ్చాక యువత చాలా ఆకర్షితులై వారి అభిరుచులకు అనుగుణంగా కార్యక్రమాలు అందుకుంటూ ఉన్నారు. భారతదేశంలో రేడియో ప్రయోగాలు మొదట చేసిన వారు జగదీష్ చంద్రబోస్. 1890లలో మార్కోని యూరోప్లో ప్రయోగాలు చేస్తుంటే భారత్లో జగదీష్ చంద్రబోస్ కలకత్తాలో వైర్లెస్ కమ్యూనికేషన్పై ప్రయోగాలు చేశారు. అందుకే భారతదేశంలో రేడియో పితామహుడుగా జగదీష్ చంద్రబోస్ను గుర్తిస్తారు. 1957 నుంచి అధికారికంగా ఆకాశవాణి అనే పేరుతో ఉపయోగంలోకి వచ్చింది. దేశంలోని విభిన్న సాంస్కృతిక వైవిధ్యాన్ని పరిరక్షిస్తూ దేశం ఐక్యంగా ఉండేటట్లు చేయటము, ఈనాటి సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలలాగా కాకుండా వార్తల్లో ఖచ్చితత్వం, విశ్వసనీయత కలిగి ఉండటం రేడియోకే చెల్లు. వరదలు, తుఫాన్లు, సునామీలు, కరోనాలు, భూకంపాలు వచ్చినప్పుడు అన్ని కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నా ఇప్పుడు రేడియోనే ప్రధాన సమాచార వ్యవస్థగా ఉండేది. కీలక సమాచారం ఇచ్చి వేలాది ప్రాణాలను, విలువైన ఆస్తులను కాపాడటంలో తోడ్పడింది రేడియో. 2004 డిసెంబర్ 26 వచ్చిన భయంకరమైన సునామీ సమయంలో అండమాన్ నికోబార్ దీవుల్లో ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతింటే ఆ సమయంలో ఆకాశవాణి తప్పిపోయిన వారి గురించి సందేశాలు ప్రసారం చేసింది, కుటుంబ సభ్యులను కలిపింది, సహాయ శిబిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో రక్షణ బృందాల సమాచారం ఇచ్చి దాదాపు 13,000 మందికి సంబంధించిన వారి కుటుంబాలను వాళ్లతో కలిపింది. విశాఖలో 2014 వచ్చిన హుద్హుద్ తుఫాన్ సందర్భంగా ముందస్తు హెచ్చరికలు ఇచ్చి ప్రజలను అలర్ట్ చేసింది. గాలి వేగము, వర్షము, సముద్ర అలల గురించి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చి వేలాది మందిని కాపాడింది, ప్రాణ నష్టం ఎక్కువగా లేకుండా చేసింది. 2015 చెన్నై కడలూరు ప్రాంతాల్లో భారీ వరదల సమయంలో అత్యవసర కమ్యూనిటీ రేడియో స్టేషన్ ఏర్పాటు చేసింది. ఆహారం, మందులు, తాగునీరు ఎక్కడెక్కడ దొరుకుతాయో, ఆసుపత్రుల రిలీఫ్ క్యాంపులు వివరాలు ప్రసారం చేశాయి. ఇది భారతదేశంలో తొలి అత్యవసర రేడియో సేవలలో ఒకటిగా నిలిచింది. అలాగే 2018 కేరళలో వరదలు వచ్చినప్పుడు కూడా రక్షణ మార్గాల గురించి ఎక్కడెక్కడ రోడ్లు మూసివేశారు, హెలికాప్టర్ల సమాచార శిబిరాలు ఇవన్నీ కూడా రేడియో ద్వారా 24 గంటల ప్రసారం జరిగాయి. అలాగే 2021 వచ్చిన కరోనా సమయంలో కూడా చాలా విలువైన సూచనలు, జాగ్రత్తలు చెబుతూ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంచింది. కేవలం వార్తలు, వినోద కార్యక్రమాలేగాక మన సంస్కృతిని ప్రతిఫలింపజేసే లలిత కళలను, మన ప్రాచీన కళలను ప్రోత్సహిస్తూ అనేక కార్యక్రమాలు అందిస్తాయి. సమాజానికి కావలసిన విషయాలన్నింటినీ గత 90 ఏండ్లుగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ రేడియో తన స్థానాన్ని పదిలంగా ఉంచుకుంటూ వస్తూ ఉంది. దీని ద్వారానే అనేక మంది కళాకారులు వెలుగులోకొచ్చారు. విశ్వసనీయమైన నేస్తంగా రేడియో నేటికీ మిగిలి ఉంది.
1: చాలా చక్కగా చెప్పారండి డాక్టర్ కొట్టె చెన్నయ్య గారు. మీ అనుబంధాన్ని ఈరోజు మా కర్నూలు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి రేడియోతో మీకున్న అనుబంధాన్ని కర్నూలు ఆకాశవాణి శ్రోతలందరికీ వినిపించినందుకు మీకు కర్నూలు ఆకాశవాణి తరపున, ఇక వింటున్న శ్రోతలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి.
2: మీరింతవరకు ప్రతిష్టాత్మకంగా 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణితో నా అనుబంధం, శ్రీ ఎస్డివి అజీజ్ అలాగే డాక్టర్ కొట్టే చెన్నయ్య గారులతో పరిచయం విన్నారు. పరిచయకర్త, కార్యక్రమ నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ 2026 పరీక్షా పేపర్ లీక్ ఆరోపణలకు సంబంధించిన కేసులో సిబిఐ 5 నిందితులను అరెస్ట్ చేసింది. బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలపై కేంద్ర ప్రభుత్వం పెంచిన 15% దిగుమతి సుంకం ఈరోజు నుండి అమల్లోకి వచ్చింది. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం న్యూఢిల్లీ వేదికగా రేపటి నుంచి 2 పాటు జరగనుంది. వార్తల వివరాలు. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2026-27 మార్కెట్ సీజన్కు సంబంధించి వరితో పాటు 14 పంటలకు కనీస మద్దతు ధర పెంపుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ అంగీకారం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు కేబినెట్ వివరాలను వెల్లడిస్తూ రైతులకు లాభదాయకమైన ధరలు అందేలా చూసేందుకు ప్రభుత్వం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచిందన్నారు. వీటి కోసం సుమారు 2,60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నామని తెలిపారు. అలాగే ఈ ఖరీఫ్ సీజన్లో 824 లక్షల మెట్రిక్ టన్నుల పంటను సేకరిస్తామని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ
1: ఖరీఫ్ కే లియే జో ఫైసలా లియా గయా ఉస్మే జిత్నే భీ ఖరీఫ్ కే క్రాప్స్ హై ఉన్ సబ్ మే కాస్ట్ ప్లస్ 50% యా 50 సే అధిక్ టోటల్ 2,60,000 కరోడ్ రూపే కిసానో కో పే అవుట్ జాయేగా ఇస్ పూరే ఫైసలే సే ఔర్ ఇస్ సాల్ కా ఎన్యువల్ ఖరీఫ్ ప్రొక్యూర్మెంట్ హోగా 824 లక్ మెట్రిక్ టన్ LMT.
0: అదేవిధంగా క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంపొందించడంతో పాటు విదేశీ మార్క ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకోసం 37,500 కోట్ల రూపాయల మేర ప్రోత్సాహక పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ
1: होल भारत में करीब करीब 400 बिलियन टन के नोन रिजर्व्स है, तो इस कोयले का ज्यादा से ज्यादा उपयोग करके हम इससे गैस बना सके और गैस का उपयोग फिर फर्टिलाइजर वगैरह में, ताकि फर्टिलाइजर के लिए जो एलएनजी इंपोर्ट करनी पड़ती है वो कम हो जाएगी. 37,500 करोड़ रुपीज का आउटले इस स्कीम के लिए रखा गया है और करीब 3 लाख करोड़ का इन्वेस्टमेंट होगा इसमें टोटल और 75 मिलियन टन कोल को इसमें गैसिफाई करने के लिए प्रोजेक्ट्स लगेंगे.
0: నీట్ యూజీ 2026 పరీక్షా పేపర్ లీక్ ఆరోపణలకు సంబంధించిన కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఈరోజు 5 నిందితులను అరెస్ట్ చేసింది. ఈ కేసులో జైపూర్కు చెందిన 3, గురుగ్రామ్కు చెందిన 1, నాసిక్ చెందిన 1 ఉన్నారు. ఈ 5 నిందితులతో పాటు పలువురు ఇతర అనుమానితులను సిబిఐ ప్రస్తుతం విచారిస్తోంది. కొత్తగా వెలుగులోకి వస్తున్న ఆధారాల మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలు అరెస్టుల సందర్భంగా నేరానికి సంబంధించిన పలు సామాగ్రి, మొబైల్ ఫోన్లతో సహా ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ప్రాథమిక విచారణ జరిపిన రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్తో కూడా ఈ సంస్థ సమన్వయం చేసుకుంటోంది. కాగా వైద్య కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ నెల 3వ తేదీ నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్షా ప్రశ్నపత్రం లీక్ అయిందనే ఆరోపణల నేపథ్యంలో ఆ పరీక్షను నిన్న రద్దు చేశారు. కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచింది. బంగారం, వెండి దిగుమతులపై సుంకాన్ని 6 నుంచి 15% పెంచుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. బంగారం, వెండి ముడి పదార్థాలపై 5% సుంకం, ప్లాటినం ముడి పదార్థాలపై 5.4% సుంకం విధిస్తామని తెలిపింది. దీంతో వీటిపై 10% బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, 5% అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ ఏఐడిసి విధించారు. దీంతో మొత్తం దిగుమతి సుంకం 15% చేరింది. ఇది ఈ రోజు నుండి అమల్లోకి వచ్చింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం కొనుగోలును ఏడాది పాటు తగ్గించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌరులకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలోనే బంగారం అత్యధికంగా దిగుమతి చేసుకునే 2వ దేశం భారత్ కాగా వెండి దిగుమతిలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం న్యూఢిల్లీ వేదికగా రేపటి నుంచి 2 పాటు జరగనుంది. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో సభ్య భాగస్వామ్య దేశాల బ్రిక్స్ విదేశాంగ మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. ఇప్పటికే పలు సభ్య దేశాల మంత్రులు భారత్ చేరుకున్నారు. అందులో చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరేజ్ మెకన్నా, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రొనాల్డ్ లామోలా, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరాలు ఉన్నారు. వీరందరూ జైశంకర్

శంకర్తో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. బ్రిక్స్ సమావేశం అనంతరం వీరందరూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారు. బ్రిక్స్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు పరస్పరం ఆసక్తి ఉన్న ప్రపంచ ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల ఫలితంగా గత కొంతకాలంగా ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశ పౌరులు వృధా ఖర్చులు తగ్గించుకుని ఇంధన పొదుపు చర్యలను చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు అధికారిక కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించాలని ప్రధానమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించాలని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీకి నరేంద్ర మోదీ సూచించారు. అలాగే విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలని ఆదేశించారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కాన్వాయ్ల సంఖ్యను సగానికంటే తక్కువకు కుదించారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సహా ఇతర కీలక నాయకులు కూడా తమ అధికారిక భద్రతా కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించారు. తమిళనాడులో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళ వ్యతిరేక సంఘం టీవీకే ప్రభుత్వం శాసనసభలో తన బలాన్ని నిరూపించుకుంది. ఈరోజు జరిగిన బల పరీక్షలో విజయ్ ప్రభుత్వం స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించింది. 144 మంది శాసనసభ్యులు విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయగా 22 మంది సభ్యులు ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ప్రధాన ప్రతిపక్షమైన డిఎంకే పార్టీ సభా కార్యకలాపాలు జరుగుతుండగా వాకౌట్ చేసింది. టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్, విసీకే, ఐయుఎంఎల్ పార్టీలు మద్దతిచ్చాయి. పలువురు అన్నా డిఎంకే పార్టీ ఎమ్మెల్యేలు కూడా విజయ్కు అనుకూలంగా ఓటేశారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ కేవలం 108 సీట్లను మాత్రమే దక్కించుకోవడంతో సభలో తమ మెజారిటీని నిరూపించుకోవాలని తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విజయ్ను ఆదేశించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల ఫలితాలను ఈరోజు విడుదల చేసింది. ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 10 వరకు జరిగిన ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా సుమారు 17,68,000 మందికి పైగా విద్యార్థులు హాజరు కాగా 15,07,000 మందికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని సిబిఎస్ఈ ఒక ప్రకటనలో పేర్కొంది. తాజాగా వెలువడిన ఫలితాల్లో 85.20% మంది ఉత్తీర్ణత సాధించినట్లు బోర్డు వెల్లడించింది. ఇందులో బాలికల ఉత్తీర్ణత శాతం 88.86 కాగా బాలుల ఉత్తీర్ణత శాతం 82.13% ఉందని తెలిపింది. 17,000 మంది విద్యార్థులు 95% పైగా స్కోర్ చేయగా 94,000 మంది విద్యార్థులు 90% పైగా మార్కులు సాధించారని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 15వ తేదీ నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలలో పర్యటించనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ పశ్చిమ కార్యదర్శి సిబి జార్జ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి 15వ తేదీన యుఏఈ చేరుకుంటారని ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారని తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,559 వద్ద నష్టాల్లో ప్రారంభమై చివరకు 49 లాభంతో 74,608 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 33 లాభపడి 23,412 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 95.71 రూపాయలుగా ఉంది. రాయ్పూర్ వేదికగా ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమైంది. ఇంధన ధరల పెరుగుదల, గగనతల ఆంక్షల నేపథ్యంలో ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ పలు అంతర్జాతీయ విమాన సర్వీసులను తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 6 ప్రధాన అంతర్జాతీయ మార్గాల్లో విమానాలను నిలిపివేస్తున్నట్లు ఈరోజు ప్రకటించింది. ఢిల్లీ చికాగో, ముంబై న్యూయార్క్, ఢిల్లీ షాంఘై, చెన్నై సింగపూర్, ముంబై ఢాకా, ఢిల్లీ మాలే మార్గాల్లో సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ 2026 పరీక్షా పేపర్ లీక్ ఆరోపణలకు సంబంధించిన కేసులో సిబిఐ 5 నిందితులను అరెస్ట్ చేసింది. బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలపై కేంద్ర ప్రభుత్వం పెంచిన 15% దిగుమతి సుంకం ఈ రోజు నుండి అమల్లోకి వచ్చింది. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం న్యూఢిల్లీ వేదికగా రేపటి నుంచి 2 రోజుల పాటు జరగనుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో వినబోతున్న

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో వినబోతున్న మొదటి చిత్రగీతం ఒక్కడు. ఈ చిత్రం నుండి శంకర్ మహదేవన్ గానం చేసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం వింటారు. సంగీతం అందించారు మణిశర్మ.

0: ఈ కథ ఒక గృహిణి ఇంక తన మనసులోని మాటది.
1: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్
0: అన్ని అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా?
1: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను.
0: ఇంకోటి వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
1: చెప్పవులే,
0: ఇక వెళ్ళమ్మా.
2: ఆర్బీఐ అంటుంది,
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
3: ప్రకటన విన్నారు. చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో వినబోతున్న తదుపరి చిత్రగీతం భువనచంద్ర గీత సాహిత్యానికి మణిశర్మ సంగీతం అందించగా మనో పాడిన పాట వింటారు. చిత్రం గణేష్.

0: ఈవేళ పార్టీ కావాలంతే
1: ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం.
0: ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
1: ఇది నీ కార్డు పిన్ను, ఈ నా కార్డ్ డీటెయిల్స్, స్వయంగా వేస్తాను.
2: ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి.
1: బై గర్ల్స్,
0: ఎక్కడికి వెళ్తున్నావు?
1: వినలేదా? నో షేరింగ్.
3: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
4: ప్రకటన విన్నారు. రోబో చిత్రం నుండి హరిహరన్ సాధనా సర్గం పాడిన పాట వింటారు. సంగీతం అందించారు ఏఆర్ రెహమాన్.

చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో చివరగా వినబోతున్న చిత్రగీతం భాస్కర్ భట్ల రవికుమార్ గీత సాహిత్యానికి ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం అందించగా రాజేష్ చిత్ర పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఇంతటితో ఈనాటి చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం, అనంతరం 9 గంటల 15 నిమిషాలకు స్పాట్లైట్ ప్రసారం అవుతుంది. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతల కోరు పాటలు వినే కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి గీతమాలిక కార్యక్రమంలో ఉత్తరం ద్వారా పాటను కోరు మొదటి శ్రోత ఎవరు? ఈ ఉత్తరాన్ని రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి పంపినవారు బిజిలి వెంకటేష్, సాయికుమార్, శ్యామల, వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు. వారు కోరుతున్నారు జీవన జ్యోతి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

0: గారు పాడినా ఎందుకంటే ఏమి చెప్పను అందుకే అని పాటని ప్రసారం చేయమంటూ కోరుతున్నారు. తప్పకుండానండి, మీకోసం మీరు మెచ్చిన చిత్రం నుండి మీకు నచ్చిన పాటని ఈనాటి మన గీతమాలిక కార్యక్రమంలో స్వాగత గీతంగా ఆహ్వానిద్దాం. ఖచ్చితంగా వినాలని కోరుకుంటూ వినేద్దాం.
1: ఇవన్నీ ఎందుకండి?

0: అవే దయచేసి పోవే. ఇంతకన్నా ఏమి చెప్పను, అందుకే అని ఎలా చెప్పను.
1: అబ్బా నిద్ర వస్తుందండి.

ఇంత కన్నా ఏమి చెప్పను, ఎందుకంటే ఏమి చెప్పను, అందుకే అని ఎలా చెప్పను.

గీతమాలిక కార్యక్రమంలో తరువాతి ఉత్తరం రగులుతుంది పాటని ప్రసారం చేయమంటూ ఆ పాట ఖైదీ చిత్రంలోనిది. పాడినవారు బాలసుబ్రహ్మణ్యం, సుశీల అంటూ తెలియజేస్తున్నారు. కోరుట్ల జగిత్యాల జిల్లా నుండి ఈ ఉత్తరాన్ని రాసిన ఎలిగేటి సుధీర్, రజిత, హంసిని, అనమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, అన్మల్ల, శంకర్, కోరుట్ల, మణిదీప్. తప్పకుండానండి, మీకోసం మీరు మెచ్చిన పాటని విందాం.

గీతమాలిక కార్యక్రమ నిర్వాహకులకి మా నమస్కారం అంటూ ఈ ఉత్తరాన్ని పాలకొల్లు నుండి పంపారు. మీకు కూడా మా యొక్క సాదర నమస్కారాలండి. వారు కోరుతున్నారు రాధా కళ్యాణం చిత్రం నుండి చేతికి గాజుల్లా కళ్ళకు కాటుకుల పాటని ప్రసారం చేయమంటూ న్యాపతి రాఘవేంద్ర, కృష్ణవేణి, త్యాగులు, రఘు, నాగలక్ష్మి, తప్పకుండానండి మీకోసం మీరు మెచ్చిన పాటని విందాం.

తరువాతి ఉత్తరం చక్రవాకం సినిమా నుండి వి రామకృష్ణ పి సుశీల గారు పాడిన వీణలేని తీగను నీవు లేని బ్రతుకును మోస్తూ జీవించలేను ముగిసిందని మరణించలేను నీవు లేని పాటని ప్రసారం చేయమంటూ గీత రచన ఆత్రేయ సంగీతం కేవి మహాదేవన్ అంటూ తెలియజేస్తున్నారు. ఈ పాటను కోరిన వారు తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, రాణా ప్రతాప్, సుధారామయ్య, చైత్రికశ్రీ, భవ్యశ్రీ, మోక్షశ్రీ, లాస్యశ్రీ. మీకు మీ స్టాఫ్ అందరికీ మా యొక్క నమస్కారాలు అంటూ తెలియజేసుకుంటున్నారు. మీకు కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పాటను విందామండి.

మీరు వింటున్నారు 101.5 MHz పై మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమవుతున్న గీతమాలిక కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటున్నారు. తరువాతి ఉత్తరం గోదావరి చిత్రం నుండి మానస పాటని ప్రసారం చేయమంటూ ఈ ఉత్తరాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి పంపినవారు కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా. తప్పకుండానండి, మీకోసం మీరు మెచ్చిన పాటను విందాం.

ఈనాటి మన గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోత్ర కోరిన పాటలు వినే కార్యక్రమాన్ని ముగించే సమయం ఆసన్నమైంది. మరి ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా అందిన ఉత్తరం గీతమాలిక కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారం అంటూ తెలియజేస్తున్నారు. మీకు కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలండి. గీతమాలిక శ్రోతల కోరిన పాటల కార్యక్రమంలో శంకరాభరణం సినిమా నుండి శంకరాభరణం అనే పాట వినిపించండి అంటూ కోరిన అభిమాన శ్రోతలు ఆర్ రఘువీర్ సింగ్, ఆర్ సుగుణాబాయ్, రాధా, మొన్న, సుధారాణి, సాయి, తేజ, లీలా సింగ్ వారి ఉత్తరాన్ని పంపారు ఏలూరు నుండి. తప్పకుండానండి మీకోసం మీరు మెచ్చిన పాటని విందాం.

మీరింతవరకు గీతమాలిక కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతల కోరు పాటలు విన్నారు. ఇంతటితో ఈనాటి గీతమాలిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో రాగం తానం పల్లవి కార్యక్రమం ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి రాగం తానం పల్లవి ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి కె రవిప్రభ, శ్రీమతి కె ఈశ్వరీ బృందం వారి నాదస్వరద్వయం వింటారు. శ్రీ ఎం మునిరత్నం ప్రత్యేక డోలు సహకారం. షణ్ముఖ ప్రియ రాగాలాపన తానం. నీరజాక్షి కామాక్షి అఖిలలోక జనని అనే పల్లవి. తిస్రజాతి త్రిపుట తాళం.

0: మీరింతవరకు శ్రీమతి కె రవిప్రభ, శ్రీమతి కె ఈశ్వరీ బృందం వారి నాదస్వరం విన్నారు. శ్రీ ఎం మునిరత్నం ప్రత్యేక డోలు సహకారం. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మధుర గీతాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మధుర గీతాలు కార్యక్రమంలో వినబోతున్న అలనాటి ఆపాత చిత్ర గీతం. ఇద్దరు మిత్రులు ఈ చిత్రం నుండి ఘంటసాల పి సుశీల గానం చేసిన దాశరథి గీతం వింటారు. సంగీతం అందించారు ఎస్ రాజేశ్వరరావు.

దాశరథి గీత సాహిత్యానికి సత్యం సంగీతం అందించగా ఏఎం రాజా పి సుశీల పాడిన మధుర గీతం వింటారు. చిత్రం పుట్టినిల్లు మెట్టినిల్లు.

గండికోట రహస్యం చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన సి నారాయణ రెడ్డి గీతం. సంగీతం అందించారు టీవీ రాజు.

మధుర గీతాలు కార్యక్రమంలో చివరగా వినబోతున్న ఆ పాత మధుర గీతం పింగళి గీత సాహిత్యానికి పెండ్యాల సంగీతం అందించగా ఘంటసాల పాడిన పాట వింటారు. చిత్రం భాగ్యచక్రం.

0: కాదు కుండగాదు.
1: మీరింతవరకు మధుర గీతాలు కార్యక్రమంలో అలనాటి పాత సినిమాల్లోనే సుమధురమైన గీతాలను విన్నారు. ఇంతటితో ఈనాటి మధుర గీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 11 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.